శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 17వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:58:50. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

మీరింతవరకు ప్రభోత గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:30:17. ఇప్పుడు వింటారు సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత డాక్టర్ పనతుల రామేశ్వర శర్మ గారు.
1: ఈ ప్రపంచంలో శాంతికి మూలం నమ్మకం. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, తల్లికి బిడ్డ మీద, బిడ్డకు తల్లి మీద, అలాగే తండ్రి మీద, గురువునకు శిష్యుని మీద, శిష్యునకు గురువు మీద, ప్రజలకు ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి ప్రజల మీద, వ్యాపారస్తుని కొనుగోలుదారు మీద, కొనుగోలుదారుకు వ్యాపారం మీద, చెక్కు చెదరని నమ్మకం ఉన్నట్లయితేనే సామాజిక సంబంధాలు సలక్షణంగా సాగుతుంటాయి. ఇది లౌకిక విషయం. ఇక పారమార్థికంగా ఆలోచిస్తే భక్తునికి భగవంతు

0: సంతుని మీద కూడా అచంచలమైన శ్రద్ధ భక్తి విశ్వాసం ఉండాలి. పరిపూర్ణ శరణాగతి తత్వాన్ని అలవరుచుకోవాలి. ఇలాంటి భక్తినే భగవద్గీత అవ్యభిచారణీయ భక్తి అన్నది. ఇటువంటి నిశ్చలతత్వం ఉన్నచోటే భగవంతుడు జీవన్ముక్తిని అనుగ్రహిస్తాడు. యద్భావం తద్భవతి, భావం ఎలాంటిదో ఫలితం అలాంటిదే అన్నట్లు భక్తిలోని విశ్వాసములోని మన గాఢతను బట్టి భగవంతుడు మనలను అనుగ్రహిస్తుంటాడు. శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణి సత్యభామ ఇద్దరూ సేవించారు. అయితే వారి వారి మనస్సుల్లోని భక్తి భేదాన్ని బట్టి పరమాత్మ అనుగ్రహించాడు. గజేంద్రుడు కూడా ఆత్మశక్తి చూపించి పోరాడినంత వరకు ఆ పరమాత్మ రాలేదు, నీవే తప్ప నితఃపరంబెరుగా అన్నప్పుడే వచ్చాడు, ఆర్తరక్షణం చేశాడు. ద్రౌపది మన సంరక్షణము పరిపూర్ణ శరణాగతితోనే జరిగింది. కాబట్టి మనం మనకు తోచిన ఇష్టమైన దేవుని మీద అచంచలమైన దృష్టి విశ్వాసము ఉంచి ప్రార్థించాలి. భూతద్దం మీదుగా సూర్యకిరణాలను ఏకముఖంగా కేంద్రీకరించినట్లయితే దాని క్రింద ఉంచిన దూది కాలిపోతుంది. అలాగే మనకు భగవంతుడిచ్చిన దివ్యశక్తిని ఏకముఖం చేసి దాన్ని భగవంతుని మీదకు మళ్లించాలి. దీన్నే యోగమంటారు. భగవంతుడు యోగేశ్వరుడు. ఇలా చిత్తవృత్తులను నిరోధించి భగవంతుణ్ణి ఆరాధిస్తే మనకు ఎక్కడలేని ప్రశాంతత లభించడంతో పాటు దైవానుగ్రహంతో అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి. ఇలా భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు. తాత్కాలికంగా అవరోధాలు ఎదురైనా చివరికి విజయము శాంతి తప్పక లభిస్తాయి. అందుకే మన వాళ్ళు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు. గీతలో కూడా పరమాత్మ నమే భక్త ప్రణశ్యతి అని, విష్ణు సహస్రనామాల్లో నవాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచెత్ అని అన్నారు. భగవంతుణ్ణి నమ్మిన వారికి అశుభాలు ఎన్నటికీ కలుగవు, భగవద్భక్తుడు నశించేది అంటూ ఎన్నడూ కలుగదు అని అభయం ఇవ్వబడింది. భగవంతుని మీద విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పదం కాకూడదు. అద్వైతంలోనే జీవించాలి. ఆయనలోనే నేనున్నాను అనుకోవాలి. ద్వైతీభావం భయాన్ని కలిగిస్తుందేమో, అందుకే అద్వైతాన్ని ఆశ్రయించారు శ్రీశంకరులు. మొదట తన మీద తనకు నమ్మకం కుదరాలి, అంటే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. అప్పుడే తాను ఇతరులను నమ్మగలడు. ఆత్మవిశ్వాసంతో తన పనులను తాను చక్కగా సాగించుకోవడం చూసి ఇతరులు కూడా తనను నమ్మగలరు. ప్రాణికోటికి మధ్య సమైక్యత, సత్సంబంధాలు, శాంతి సౌఖ్యాలు చేకూరాలంటే ఈ నమ్మకం అనేది ఉంటేనే విలవుతుంది. అట్టి సుదృఢమైన నమ్మకం భగవంతునిపై ఉండబట్టే ధ్రువుడును అమ్మా నాన్నలను వదిలి అడవికి వెళ్ళి ఘోర తపస్సు చేసి ఆ నారాయణుని అనుగ్రహం పొంది శాశ్వతమైన మహోన్నత స్థానాన్ని సంపాదించగలిగాడు. నిష్కాపట్యం, మనఃపూర్వకమైన నమ్మకం ఇవే భగవంతుని పొందే మార్గాలు. కాబట్టి మానవ మనవడ సాగాలంటే పరస్పరం నమ్మకం అనేది అత్యవసరం. కాబట్టే మనం కూడా భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మి విధ్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ ఆయన పట్ల విశ్వాసం పెంచుకుందాం. ఫలితంగా దైవానుగ్రహ పాత్రులమై అనిర్వచనీయమైన ఆత్మానుభూతిని పొందుతూ సుఖశాంతులతో ఆనందంగా బ్రతుకుదాం. లోకా సమస్త సుఖినో భవంతు.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పనతుల రామేశ్వర శర్మ గారు. శ్రోతలు, ఈరోజు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహ గారు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీ కె రామాంజనేయులు, శ్రీ వై ఈశ్వరయ్య, శ్రీ కె వాసుదేవ్ కుమార్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది, తప్పకుండా వినగలరు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 6:35:15. ఇప్పుడు వింటారు పొలం కబుర్లు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: శుభోదయం. రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో మిరప పంటలో సమగ్ర యాజమాన్యం, ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, అట్లే వరి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ముఖ్యమైన మెలకువలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

మిరప పంటలో సమగ్ర యాజమాన్యం విషయానికి వస్తే, ట్రైకోడెర్మా విరిడి వంటి జీవ శిలీంద్ర నాశినితో శుభ్రం చేసిన విత్తనాన్ని ఎత్తు నారుమడిలో విత్తుకోవాలి. నారుమడి మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తులో తయారు చేయాలి. విత్తిన రోజు నుంచి 9, 15వ రోజున నారుమళ్లపై కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి ద్రావణంతో పిచికారీ చేసి నారుకుళ్ళు తెగులు నివారించాలి. 6 వారాల వయసుగల మొక్కలను పొలంలో నాటుకోవాలి. పచ్చిరొట్ట పైరులను కలయదున్ని పొలాన్ని మెత్తగా దున్నిన తర్వాత ఆఖరు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 కిలోల వేపపిండి వేయాలి. మొక్కలను 75x45 సెంటీమీటర్ల ఎడంలో నాటుకోవాలి. నాటే ముందు మొక్కలను ఇమిడా క్లోప్రిడ్ 5 గ్రాములు 10 లీటర్ల నీటిలో, కార్బన్డిజం 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో 5 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఎకరానికి 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్ ఎరువులను 4 విడతలుగా వేసుకోవాలి. డ్రిప్ పద్ధతిలో ఎరువులు నీరు ఆదా అవడమే కాకుండా కలుపు నివారింపబడి కాయ నాణ్యత పెరుగుతుంది. పంట బెట్టకు ముంపుకు గురైనప్పుడు మొక్క ఎదుగుదలకు 2% యూరియా అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి 0.3 నుంచి 0.5% అంటే 3 నుండి 5 గ్రాములు 1 లీటర్ నీటికి పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి అవసరం మేరకు మాత్రమే పురుగు మందులు వాడాలి. కోతకు 15 నుండి 20 రోజుల ముందు ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకూడదు. పూర్తిగా రంగు మారిన కాయల్ని వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కోసి పాలిథిన్ లేదా టార్పలిన్ లేదా సిమెంట్ కళ్ళాలపై ఎండబెట్టాలి. ఎండిన కాయలలో 11% తేమ ఉండాలి. ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు విషయానికి వస్తే, ధాన్యాన్ని బాగా ఎండబెట్టాలి. వరిలో 11 నుండి 12%, అపరాలలో 10%, నూనె గింజల్లో 7 నుండి 9% తేమ ఉండేటట్లు చేసి నిల్వ ఉంచుకోవాలి. ఇలా నిల్వ ఉంచితే 6 నుండి 12 నెలల వరకు కాపాడుకోవచ్చు. నూర్పిడి చేసే యంత్రాలను, నూర్పిడి చేసే ప్రాంతాలను, రవాణాకు ఉపయోగించే వాహనాలను వాడే ముందు శుభ్రపరచుకోవాలి. పాత గోనె సంచులను నిల్వ చేయడానికి ఉపయోగించినట్లయితే వాటికి చిరుగులు లేకుండా చేసి ఏదైనా పురుగుమందును వాటిపై పిచికారీ చేసి మాత్రమే వాటిని ఉపయోగించాలి. నిల్వ చేసే గోదాములను ముందుగా శుభ్రం చేసి గోదాములపై కప్పు, గోడలు, నేలలో పగుళ్ళు, రంధ్రాలు లేకుండా సిమెంట్తో పూడ్చివేయాలి. ఎలుక కన్నాలను పూడ్చివేయాలి. తలుపులకు లోహపు రేకులను కింది వరకు ఉండేటట్లయితే ఎలుకలు తలుపులను కింది వైపున కొరికి ధాన్యాన్ని నష్టపరచకుండా చూడవచ్చు. గిడ్డంగుల్లోకి పక్షులు రాకుండా కిటికీలకు, వెంటిలేటర్లకు ఇనుప జల్లెలను బిగించాలి. ధాన్యపు బస్తాలకు తేమ చేరకుండా ఉండేందుకు చెక్క దిమ్మెలపై నిల్వ ఉంచాలి. గోదాముల్లో పక్క గోడలకు, పై కప్పుకు తగలకుండా బస్తాలను అమర్చాలి. చుట్టూ 2 అడుగుల స్థలం వదిలితే మందులు పిచికారీ చేయటానికి, అప్పుడప్పుడు ధాన్యాన్ని గమనించేందుకు వీలు కలుగుతుంది. ధాన్యం నిల్వలో పురుగు పడిన వెంటనే చేపట్టాల్సిన నివారణ చర్యలు ఏవంటే, గాదెల్లో కానీ, పాత్రల్లో కానీ, గోదాముల్లో కానీ అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లల ద్వారా ఊదరబెట్టి పురుగును నివారించవచ్చు. 1 టన్ను ధాన్యానికి 3 గ్రాముల బిల్లలు 2 వాడాలి. కానీ ఊదర వేయడానికి ముందు గోదాముల్లోకి గాలి చొరబడకుండా జాగ్రత్త వహించాలి. గోదాముల్లో ఆహార ధాన్యపు బస్తాలను పురుగు పట్టకుండా 3 లేదా 4 వారాలకు ఒకసారి లీటర్ నీటికి 10 మిల్లీలీటరు మలాథియాన్ మందును కలిపి మందు ద్రావణాన్ని 100 చదరపు మీటర్లకు 3

లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. ఎలుకల నివారణకు ముందుగా 2 రోజులు బియ్యపు పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుని దానికి వేరుశనగ నూనె కానీ మరే వంట నూనె కానీ కలిపి అక్కడక్కడ గోదాముల్లో గాదెల వద్ద కానీ ఎర్రగా ఉంచాలి. తర్వాత 2 గ్రాములు జింక్ ఫాస్ఫేట్, 96 గ్రాములు పిండి, 2 గ్రాముల నూనె కలిపి ఎలుకలు తిరిగే ప్రదేశంలో ఒకచోట 20 గ్రాముల ఎర్రను ఉంచాలి. చనిపోయిన ఎలుకలను మిగిలిన ఎర్రని తీసేసి పూడ్చివేయాలి. ఇప్పుడు చెప్పిన పురుగు మందులే కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వృక్ష సంబంధిత పదార్థాలు కూడా ఈ పురుగు నివారణలో సమర్థవంతంగా వాడచ్చు. వేప నూనె, వేప గింజల పొడి, వసకొమ్ముల పొడి, వేపాకు, నూరిన వెల్లుల్లి, ఉసిరికాయల గింజలు, సీతాఫలం గింజల పొడి 2% ధాన్యంతో కలిపినప్పుడు 6 నుండి 8 నెలల వరకు పురుగు ద్వారా నష్టం జరగకుండా కాపాడవచ్చు. ఇవే కాకుండా కసవింద, ఉత్తరేణి, కుక్క మిరప, నేల ఉమ్మెత్త, కీసర చెట్టు ఆకులు 4% వాడితే ధాన్యాన్ని దాదాపు 3 నెలల వరకు పురుగు పట్టకుండా కాపాడవచ్చు. ఇక వరి పంటలో అధిక దిగుబడులు సాధించడానికి ముఖ్యమైన మెలకువలు విషయానికొస్తే, నారుమడిలో సస్యరక్షణ పైరుకు శ్రీరామరక్ష. నారు తీసి నారు వేర్లను క్లోరిపైరిఫాస్ 0.02% ద్రావణంలో, అంటే 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపిన మిశ్రమంలో 12 గంటలు నారు వేర్లను ఉంచాలి. 200 లీటర్ల నీటిలో 2 కిలోల యూరియా కలిపిన ద్రావణంలో నారు వేర్లను 3 గంటలు ఉంచి నాటినట్లయితే పైరుపై వచ్చే పురుగుల తాకిడిని కనీసం 20 రోజుల వరకు నివారించవచ్చు. పొలాల గట్లను బాగా శుభ్రపరిచి మిడతల గుడ్లు లేకుండా చూడాలి. నాటడానికి 2 లేదా 3 వారాల ముందే దమ్ము చేయాలి. నారుమల్ల మధ్య 5 నుండి 6 అడుగుల స్థలం ఖాళీగా ఉంచినట్లయితే మందులు సులభంగా పిచికారీ చేయవచ్చు. పైరులో ప్రతి 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల బాటలు వేయడం వల్ల గాలి వెలుతురు బాగా సోకి పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది. ఎరువులు వేయడానికి, పురుగు మందుల పిచికారీ చేయడానికి తేలికవుతుంది. నత్రజని ఎరువులను నాటిన తర్వాత 45 రోజుల్లో వేయడం పూర్తి చేయాలి. రెల్లరాల్చు పురుగులు ఉన్నట్లయితే సాయంత్రం వేళల్లో మందులు చల్లాలి. పురుగులను తినే మిత్ర పురుగులను, పరాన్నజీవులను పెంపొందించడం వల్ల పురుగు మందుల వాడకం తగ్గించవచ్చు. వరి కోతలు మొక్కల మొదళ్ళ వరకు కోయాలి. పురుగులు ఆర్థిక నష్టపరిమితి స్థాయి తెలుసుకుని పిచికారీ చేయాలి. సామూహికంగా పద్ధతులు పాటించి ఎలుకలను నాశనం చేయాలి. క్రిమి కీటకాలను తట్టుకునే వంగడాలను సాగు చేయాలి. దగ్గరగా నాటకూడదు, దీనివల్ల తెగులు ఎక్కువ రావచ్చు. శుభ్రమైన సాగు పద్ధతులను పాటించాలి. టుంగ్రో వ్యాధి సోకిన మొక్కలను వెంటనే నిర్మూలించాలి.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్

0: దేవులందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ SLBC నిన్న సమావేశమైంది. ఈ సందర్బంగా వ్యవసాయ రుణాలతో పాటు వివిధ వర్గాలకు బ్యాంకులు అందిస్తున్న రుణాలు సేవలపై సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని రంగాలు వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకు రుణాలందించాలని కోరారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తేదీన స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం మరో 13 నెలల పాటు నిజాం పాలన సాగింది. చివరికి నాటి కేంద్ర హఠారిం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో 1948 సెప్టెంబర్ 17 భారత ప్రభుత్వ ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దీంతో ప్రతి ఏటా సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి స్ఫూర్తిని నింపడమే ఈ దినోత్సవ నిర్వహణ లక్ష్యం. కాగా సెప్టెంబర్ 17 తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు. మరోవైపు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అందించిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరముందని అన్నారు. ప్రధానమంత్రికి మద్దతుగా ప్రజలు ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి సూచిస్తూ
1: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా పేదల సంక్షేమం, రైతుల అభివృద్ది, యువతకు అవకాశాలు, ఇలా ప్రతి వర్గం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా వారణాసిలో నిర్వహిస్తున్న వారణాసి వాద్నగర్ సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి అమరావతి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కోస్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పీ విఘ్నేశ్వర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్ లిట్టర్, ప్లాస్టిక్ పొల్యూషన్, సముద్ర పరిరక్షణ పై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్యారోగ్యశాఖ

0: మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సురక్షితమైన వైద్యం, మందుల భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. యువత భవిష్యత్తే రాష్ట భవిష్యత్ అని, వారి సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో మంత్రి ముచ్చటించి విద్య, ఉద్యోగావకాశాలు, భవిష్యత్ లక్ష్యాలపై వారితో చర్చించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలి అన్నదే ప్రధాన లక్ష్యం. మీరు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే ఏదైనా సాధించగలరు అని సగౌరవంగా అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, ఈ రెండు అవుతున్నాయి. అంటే సూపర్ హిట్ అవడానికి కారణం ఏంటి, మీలోనే కొంతమంది సరైన నాయకత్వం వహించి దాన్ని సరైన మార్గంలో వదిలిస్తే సూపర్ హిట్ అవ్వదు.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం రాత్రి మలయప్ప స్వామివారు సరస్వతి అమ్మవారి అలంకారంలో వీణను ధరించి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. జ్ఞానానికి ప్రతీకగా భావించే హంసవాహనంపై శ్రీవారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవలను టిటిడి నిర్వహించనుంది.
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంక్ అధికారులకు సూచించారు. తెలంగాణలో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ అధికారిక వేడుకల్లో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఈరోజు నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. యువత సాధికారతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం యశోభూమి ఇత్యత్ర ఐషమః సెమికాన్ ఇండియా ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రి ఉపస్థితాన్ జనాన్ అపి సంబోధయిష్యతి. త్రిదివసీయస్య సమ్మేళనస్య ప్రదర్శన్యాః చ ఆయోజనం సిలికాన్ టు సిస్టమ్ బిల్డింగ్ ద ఇకోసిస్టమ్ ఇత్యస్మిన్ విషయే భవిష్యతి. అస్మిన్ సమ్మేళనె అర్ధచాలక విద్యుత్ ప్రౌద్యోగికీ మూల్యశృంఖలయా సంబద్ధాః వైశ్వికాః భారతీయాశ్చ ఉద్యోగాః నీతి నిర్మాతారః నివేశకాః అనుసంధానకర్తారః నవోద్యమాః శైక్షణిక సంస్థాః ఛాత్రాశ్చ ఏకత్రితాః భవిష్యంతి. ఉద్ఘాటనాత్ పూర్వం ప్రధానమంత్రి హ్యః నవదిల్ల్యాం ప్రముఖైః వైశ్విక ముఖ్య కార్యపాలకైః సహ అర్ధచాలక సంబంధస్య విశిష్టోపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. శ్రీమోదీ భారతస్య అర్ధచాలకక్షేత్రస్య సుదృఢీకరణాయ ప్రశాసనస్య ఉద్యోగక్షేత్రస్య చ మధ్యే ఘనిష్టసహకార్యస్య ఆవశ్యకతాయై బలం ప్రదత్తవాన్. భాజపేతిదలం ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః జన్మదివసస్యోపలక్ష్యే అద్య ఆరభ్య మాసైకపర్యంతం రాష్ట్రవ్యాపి సేవాసంకల్ప అభియానం ఆయోజయిష్యతి. అస్య అభియానస్య కేంద్రే జనసేవాయాం ప్రధానమంత్రిణః ప్రతిబద్ధతాయాః ప్రకాశనం తథా విశేషతః యువజనానాం సేవాకార్యేషు ప్రవృత్త్యర్థం ప్రోత్సాహనం భవిష్యతి. అనేన అభియానేన గుజరాతరాజ్యస్య ముఖ్యమంత్రిరూపేణ శ్రీమోదినః 1200తమస్య వర్షస్య అక్టోబర్ మాసస్య సప్తమే దినాంకే శపథగ్రహణస్య 25వర్ష పూర్తిరపి స్మరిష్యతే. ప్రధానమంత్రిణః జన్మదివసః అద్య సేవాదివసరూపేణ ఆచరిష్యతే. తథా దేశస్య విభిన్నేషు భాగేషు రక్తదానశిబిరాణి ఆయోజయిష్యంతే. అద్య సాయంకాలే ఆశీర్వాద్ కా దియా ఇతి కార్యక్రమమపి ఆయోజయిష్యతే. అస్మిన్ కార్యక్రమే పరివారాః ప్రధానమంత్రిణః 25వర్షీయ జనసేవాయై కృతజ్ఞతాం ప్రకటయంతః దీపాః ప్రజ్వాలయిష్యంతే. అద్య ప్రధానమంత్రి విశ్వకర్మా యోజనాయాః 3 వర్షాః పూరితాః. అస్యాః యోజనాయాః అంతర్గతం 30 లక్షలాభార్థినాం పంజీకరణేన మహత్వపూర్ణం సోపానం అధిగతమస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా 23వ 2000తమే వర్షే అస్యాః యోజనాయాః శుభారంభః కృతః ఆసీత్. అస్యాః యోజనాయాః ఉద్దేశ్యం 18సు నిర్దిష్టేషు పారంపరిక వ్యవసాయేషు సంలగ్నేభ్యః కర్మిభ్యః శిల్పకారేభ్యశ్చ ఆరంభాత్ అంతిమచరణపర్యంతం సర్వవిధ సహాయతాం ప్రదాతుం అస్తి. తమిళనాడురాజ్యే మదురాంతకం ధారాపురం చేత్యేతయోః విధానసభా నిర్వాచనక్షేత్రయోః ఆయోక్ష్యమాణేభ్యః ఉపనిర్వాచనేభ్యః అద్య నామాంకనపత్రప్రస్తుతేః అంతిమః దివసః అస్తి. మతదానం ఆగామిమాసస్య 6వ దినాంకే భవిష్యతి. మతగణనా చ ఆగామి మాసస్య 9వ దినాంకే భవిష్యతి. భారతేన స్వఘోషితః పాకిస్తాన చీన సీమా సంయుక్తాయోగః అస్వీకృతః. భారతస్య కథనమస్తి యత్ అవైధేన బలపూర్వకేణ చ ఆధిపత్యేన అధీన భారతీయ ప్రదేశ సంబద్ధాసు వ్యవస్థాసు ప్రవేశాయ పాకిస్తానస్య కశ్చిదపి వైధానికాధికారః నాస్తి. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య బిహార ఉపహిమాలయ పశ్చిమబంగాళ కేరళం తమిళనాడు ప్రదేశేషు పూర్వోత్తర భారతస్య కేషుచిత్ భాగేషు చ ప్రచండ వృష్టిః భవిష్యతి ఇతి పూర్వానుమానం కృతమస్తి. పురుష క్రికెట్ క్రీడాయాం అద్య సాయం 7:30 దిల్ల్యాః అరుణజేట్లీ క్రీడాంగణే శృంఖలాయాః తృతీయాంతిమాయాం 20x20 అంతారాష్ట్రీయ క్రీడాయాం భారతం అఫ్ఘానిస్తాన దళం సమ్ముఖీకరిష్యతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో భలే మాస్టర్ నాటిక, రచన శ్రీ వేమూరి రామకృష్ణ గారు, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్ గారు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 పుస్తకవాణి ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం కథ ఫారిన్ రిటర్న్డ్. చదివిన వారు శ్రీమతి జే నిర్మల. 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహ గారు, డాక్టర్ పివి ఎన్ఎన్ మారుతి గారు, నిర్వహణ శ్రీ

కోరే సినిమా పాటల కార్యక్రమం. 10 గంటలకు స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:20 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశంపై మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు గారు, డాక్టర్ పి వెంకట చలపతి గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ వి విజయమనస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలకు సంబంధించి చియర్ ఫర్ భారత్ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 వ్యాసపీఠం మహాభారతం కార్యక్రమంలో శ్రీపర్వం మొదటి భాగం వినవచ్చు. 10:30 ఆపాత మధురాలు సుమధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు 3వ తుది T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సమావేశాలను ప్రారంభిస్తారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన భారతీయ, అంతర్జాతీయ కంపెనీలు, విధానకర్త

0: సంస్థలు, మదుపర్లు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు, విద్యా సంస్థలు, విద్యార్థులు పాల్గొంటారు. కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతల్లో నాయకత్వ పాత్ర పోషించేందుకు భారత్ సంసిద్దంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు. సెమీకండక్టర్ రంగం ముందంజ వేస్తూ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. తాజా సాంకేతికతలను, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన విధానాలు రూపొందించవలసిన అవసరం ఉందని మోదీ అన్నారు. ఈ రంగ అభివృద్దికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, దీన్ని మరింత బలోపేతం చేసేందుకు తగిన సూచనలు చేయాలని పరిశ్రమ నేతలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలు ఈ రంగ అభివృద్దికి దోహదపడగలవన్న కంపెనీల సీఈఓలు భారత్ ఈ రంగంలో సత్తా చాటగలదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైన చారిత్రాత్మక రోజు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఈ రోజు వేడుకలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17న జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025లో జరిగిన వేడుకల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. నేడు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే మంత్రులు జి కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మోదీ సొంత ఊరైన వడనగర్లో సేవా సంకల్ప్ కార్యక్రమ ప్రారంభంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొని వడనగర్ వారణాసి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ప్రజాసేవ పట్ల మోదీ నిబద్దత యువతను దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చే ప్రోత్సాహాన్ని సేవా సంకల్ప్ అభియాన్ తెలియజేస్తుంది. మోదీ జన్మదినాన్ని బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్ చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ పీసీబీజేసీను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అక్రమంగా తాను ఆక్రమించిన భూభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం పాక్కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. పీసీబీజేసీకి సంబంధించి వెలువడుతున్న వార్తల గురించి తలెత్తిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల కార్యదర్శి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ భారత్ వైఖరి సుస్పష్టమని చెప్పారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారత్లో అభిన్న అంగాలని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ చైనాల మధ్య సరిహద్దు అంటూ లేదన్నారు. 1963 చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదని, ఆ ఒప్పందానికి చట్టబద్దత లేదని భారత్ చెప్తూ వచ్చిందని గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి ఎదురయ్యే సవాళ్లను ఎంతమాత్రం సహించబోమని, తాను ఆక్రమించిన భూభాగాల నుంచి పాకిస్తాన్ తక్షణమే వైదొలగాలని భారత్ మరోసారి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విశ్వకర్మ జయంతి అయిన నేటి నుంచి సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.
1: कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उसमें अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: పాకిస్తాన్ కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద ఉగ్రవాద సంస్థ

0: గుర్తిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా, యువతను ఉగ్రవాదంలోకి పొరిగొల్పడం వంటి అనేక అక్రమ చర్యలకు సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ సంస్థ విద్వేషపూరిత ప్రచురణలు సైతం చేసిందని, ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జెరోమ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. సౌదీ అరేబియా మక్కాలో హౌతీ ఉగ్రవాదులు ద్రోణి దాడికి పాల్పడడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లింలకు అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన మక్కాలో ఇటువంటి ఘటన జరగడాన్ని, సౌదీ ప్రజల ప్రాణాలకు వ్యవస్థలకు ముప్పు కలిగించే దాడులను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పునరుద్దరించబడాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే 3వ తుది T20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0 భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారతీయ సినిమా రంగానికి అందించిన అద్వితీయ సేవలకు గుర్తింపుగా సీనియర్ నటుడు అనంతనాగ్కి 2024 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గుజరాత్ కేవాడియాలో ఈ నెల 22న జరిగే 72వ జాతీయ ఫిలిం అవార్డుల వేడుకల్లో భాగంగా అనంతనాగ్కు పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు అనంతనాగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సహజమైన నటనకు, వైవిధ్యమైన పాత్ర పోషణకు అనంతనాగ్ పేరొందారని, దశాబ్దాల భారతీయ చలనచిత్ర రంగంపై ఆయన బలమైన ముద్ర వేశారని, ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డును పొందేందుకు సంపూర్ణ అర్హత కలవారని ప్రధానమంత్రి ప్రశంసలు తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా అనంతనాగ్కు అభినందనలు తెలియజేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సీబీఎఫ్సీను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లపాటు కొనసాగే 18 సభ్యుల సీబీఎఫ్సీలో వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, హన్స్రాజ్ హన్స్, ప్రీతి జింతా, సునీల్ శెట్టి, రూపాలి గంగులీ, ప్రియదర్శన్ తదితరులు సేవలందిస్తారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. వాతావరణం. ఈరోజు బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురివచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ యశోభూమిలో 3 రోజుల సెమికాన్ ఇండియా 2026 సమాపేశాలను ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వేడుకలు నిర్వహిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ప్రభాత రేకులు కార్యక్రమంలో భలే మాస్టర్ నాటిక వింటారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ గారు, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్ గారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఆకాశవాణి భలే మాస్టర్ నాటిక. రచన శ్రీ వేమూరి రామకృష్ణ. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పాల్గొన్నవారు గురునాథం, శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు, అచ్యుతరామయ్య, శ్రీ పి నటరాజ్, జానకి, డి బాల, శ్రీకాంత్, చిరంజీవి జి లక్ష్మీ సాహిత్య, శ్రీలత, చిరంజీవి వి బాలశ్రీవాణి. వినండి భలే మాస్టారు నాటిక.

0: ఎంత హాయిగా ఉంది.
1: అబ్బాబ్బా, ఏంటండి ఇది? మీరు కాల్చే సిగరెట్ పొగ వంటింట్లోకి వచ్చేసి నన్ను చుట్టూ ముట్టేస్తోంది. నేను వంట చేసుకోవాలా అక్కర్లేదా? అయినా నాకు తెలియక అడుగుతాను, ప్రొద్దుటే పేపర్ చూస్తూ కూడా సిగరెట్ కాల్చాలా మీరు? పోనీ, అలా బయట అరుగు మీద కూర్చుని కాల్చుకోకూడదు. అసలు ఆరోగ్యానికి మంచిది కాదు కదా, ఆ సిగరెట్ కాల్చడం మానేయకూడదా? మీరు మానేసి చూడండి, ఎంత బాగుంటారో మీరు.
2: ఇప్పుడు నా బాక్యం తక్కువగానే అలా బయటికి వెళ్ళి కాలుస్తాలే.
1: అంతేగాని మానరన్నమాట.
2: ఇదిగో జానకి, నా చేతికి ఒక కత్తిచ్చి తల నరుక్కోమంటే నరుక్కుంటాను, గాని సిగరెట్ మానటం మాత్రం నా వల్ల కాదు కాదు కాదు. ఈ సిగరెట్ అయిపోయిందిలే, పారేస్తున్నాను. అదేమిటో గాని జానకి, సిగరెట్ కాలుస్తూ పేపర్ చదవకపోతే నాకు వార్తలు కూడా మైండ్కి ఎక్కవాయి. నీకు విషయం తెలుసా, టీ తాగ్గానే సిగరెట్ కాల్చకపోతే నాకు టీ తాగినట్లు కూడా ఉండదు చచ్చి. కాలకృత్యాలు కూడా సరిగా జరగబోయి సిగరెట్ తాగకపోతే. అదేమిటో, భోజనం చేసిన తర్వాత వెంటనే సిగరెట్ అంటించకపోతే తిన్న అన్నం కూడా అరిగి సావుదోయ్.
1: అదంతా మీ వీక్నెస్ అండి. సరిగ్గా ఆలోచిస్తే క్రిందటి వేసవిలో మనం తిరుపతి వెళ్ళాం కదా, 2 రోజులు కొండ మీదే ఉన్నాం. ఆ 2 రోజులు మీరు ఒక్క సిగరెట్ కూడా కాల్చలేదు, గుర్తుందా?
2: అది దైవభక్తి, అక్కడ కాల్చకూడదు అనుకున్నాను, అది అంతే.
1: అదే మరి, గట్టిగా మనసులో అనుకుంటే మీరు మానేయగలరు సిగరెట్టు, అప్పుడు మువ్వులా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా. అవును, ప్రతిరోజు 2 పెట్టెలు సిగరెట్లు కొని తెచ్చుకుంటున్నారు మీరు. ఆ 2 ప్యాకెట్లలో ఎన్ని సిగరెట్లుంటాయి?
2: 20.
1: అంటే మీరు రోజుకి 20 సిగరెట్లు కాలుస్తున్నారన్నమాట.
2: అబ్బా చూడు జానకి, 16 సంవత్సరాలైంది మన పెళ్ళై, ఒక ప్యాకెట్లో 10 సిగరెట్లుంటాయన్న సంగతి కూడా తెలియదా?
1: ఏమో నాకేం తెలుసు, నేనెప్పుడు లెక్క పెట్టందే. 2 ప్యాకెట్ల ఖరీదు
2: జస్ట్ 100గా.
1: 100 రూపాయలే? ఒక్క రోజుకు 100 రూపాయల సిగరెట్ల అంటే నెలకు 3000 రూపాయల సిగరెట్ల ఖర్చా?
2: చాలేవయ్, నాకంటే డబ్బులు కాల్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, నేనింకా తక్కువే లిమిట్ లో ఉన్నాను.
1: ఏమిటి, రోజుకి 20 సిగరెట్లు కాలుస్తూ లిమిట్ లో ఉన్నాననుకుంటున్నారా? బాగుందండి, మీరు వెంటనే ఆ సిగరెట్లు కాల్చటం మానేసి నెలకు ఆ 3000 నాకివ్వండి.
2: సిగరెట్లు మానకపోయినా నీకు నెలకు 3000 ఇచ్చేస్తాను, తీసుకో.
1: అలా వద్దు నాకు, మీరు సిగరెట్లు మానేస్తే మిగిలే డబ్బులే కావాలి నాకు.
2: ఏం చేస్తామండి ఆ డబ్బుతో?
1: పోస్టాఫీస్లో రికరింగ్ డిపాజిట్ చేసుకుంటాను. మన వీధిలోనే దగ్గరగా కూడా ఉంది పోస్టాఫీసు. 5 సంవత్సరాలకి బోల్డెంత డబ్బొస్తుంది. నేను మీ అమ్మాయి బంగారం కొనుక్కుంటాం.
2: ఆహా, మంచి ప్లానే వేసేవాయి, కానీ సిగరెట్లు మానేస్తే నేను దున్నపోతున్నవాలిగా. మరి
1: దున్నపోతవటం ఏమిటండి, ఏమంటున్నారు మీరు? నాకేమీ అర్థం కావట్లేదు.
2: చెబుతాను విను, పొగతాగని వాడు దున్నపోతయి పుట్టున్ అని ఎక్కడో ఎవరో అన్నగా విన్నాను.
1: అంటే ఇప్పుడు ప్రపంచంలో పొగ త్రాగని వారందరూ దున్నపోతులై పుడతారా?
2: అదే కదా ఆ కొటేషన్ యొక్క అర్థం.
1: దానికి అర్థం నే చెప్తాను వినండి, అది ఒక కందపద్య పాదం, పై 3 పాదాలు నేను పూరిస్తాను.
2: కానీ మరి తొందరగా చెప్పు.
1: ఉండండి మరి, ఒక 1/2 గంట అయినా టైం ఇవ్వండి, చెబుతాను.
2: 1/2 గంట కాకపోతే 1/2 గంట తీసుకో, నీ కవిత్వం వినాలి. అందంగా కన్నం రాసిన వాడే కవి అని.

0: కదా ఆర్యోత్తి. ఒరే పుత్రరత్నం, శ్రీకాంత్ ఇలా రారా. అమ్మా పుత్రికా రత్నం, నువ్వు కూడా తల్లి, ఇలా వచ్చేసి ఇలా వచ్చేసేయండి.
1: ఏం నాన్నగారు?
0: అబ్బా ఇలా దగ్గరగా రారా. హిరణ్యకశిపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి ఇదిగో ఇలా ఇలా పట్టుకుని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమేమి శాస్త్రాలు చదివావు నాయన, బాగా చదువుకుంటున్నావా, గురువులు నీకే శాస్త్రాలు బోధించారు అని అడిగాడట్రా. అలాగే నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఏరా ఇప్పుడు నీ చదువు ఎలా సాగుతోంది?
1: చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
0: ఎక్కడ చదివావురా ప్రహ్లాదు తండ్రితో ఇలా అన్నాడని?
1: మా సార్ చెప్పారు ఒకసారి, బోర్డు మీద కూడా రాశారు, తరగతిలో పిల్లలందరినీ రాసుకోమన్నారు. ఇటువంటి ఆనిముత్యాలు లాంటి కొన్ని పద్యాలు పిల్లలకు కంఠస్థం వచ్చి ఉండాలని కూడా చెప్పారు. నేను కంఠస్థం చేశాను నాన్నగారు.
0: ఏది అయితే పూర్తిగా చెప్పగలవా ఈ పద్యం?
1: చెప్తాను నాన్నగారు. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
0: శవాషరా, బ్రహ్మాండంగా అన్నావరా పుత్రరత్నం. మన ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరిగాయి కదా, ఎలా ఉందిరా మీ ఇద్దరు ప్రోగ్రెస్ రిపోర్ట్?
1: అన్ని సబ్జెక్టుల్లోనూ 90లు దాటే వచ్చాయి నాన్నగారు.
2: నాకు అన్నయ్య కంటే ఎక్కువే వచ్చాయి నాన్నగారు.
3: ఏమండోయ్, అందుకే ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిన అన్నారు.
0: నిజమేగా మరి
1: నాన్నగారు, మిమ్మల్ని రాక్షసుడైన హిరణ్యకశిపునితోనూ నన్ను ప్రహ్లాదునితోనూ పోల్చారేంటి?
3: ఒరే నేను చెప్తానురా దానికి సమాధానం. రాక్షసులు చెడ్డ పనులు చేస్తారు. మీ నాన్నగారు సిగరెట్టు కాల్చడం అనే చెడ్డ పనిలో రాక్షసులన్నమాట. నువ్వు బాగా చదువుకోవటంలో ప్రహ్లాదుడంతటి వాడివి, అందుకే ఆయన అలా పోల్చారు.
0: సరేలే, ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారా మాస్టారు?
1: అదేంటి నాన్నగారు, మీరేగా వారం రోజుల క్రితం మా ఇద్దరు ప్రోగ్రెస్ కార్డుల మీద సైన్ చేశారు.
2: అవును నాన్నగారు. అప్పుడు మీరు కాల్చే సిగరెట్ ఆ టేబుల్ మీద పెట్టి మాకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చూడకుండా గబగబా సైన్ చేసేసి కంగారుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు.
0: అబ్బబ్బబ్బబ్బా, అత్తమాను ఈ సిగరెట్ గోలవట కొంపలు. వెళ్ళండి, వెళ్ళి బాగా చదువుకోండి పండి. ఏమండో శ్రీమతి గారు, తమరు పద్యం చెబుతా అన్నారుగా.
3: ఇదిగో పూరించాను, వినండి.
0: చెప్పు త్వరగా.
3: ప్రగతికి గొడ్డలి పెట్టగు. ప్రగతికి గొడ్డలి పెట్టగు, సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్.
0: సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్, బాగుంది బాగుంది. తర్వాత
3: ఒక కవి ఇట్లనే, పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును.
0: ప్రగతికి గొడ్డలి పెట్టగు, సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్, జగతిని ఒక కవి ఇట్లనే, పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్. ఆహాహా చూడు జానకి, నీకు మధుర కవయిత్రిని తప్పకుండా బిరుదు ఇవ్వాలో, ఇచ్చేసాను తీసేసుకో.
3: నాకక్కర్లేదు, మీరు సిగరెట్ కాల్చటం మానేసినప్పుడే నేను ఆ బిరుదును అంగీకరిస్తాను.
1: నాన్నగారు, అమ్మ మీకు చెప్పిన పద్యం నేను ఇదిగో ఈ పేపర్ మీద రాశాను చూడండి.
0: ఆరుడిబ్బక, తల్లికి తగ్గ తనివిడు అన్నమాట.
2: నాన్నగారు నేను కూడా రాశాను.
0: నువ్వు కూడా? ఆహా, నువ్వు తల్లికి తగ్గ తనయవేనన్నమాట. శభాష్, ఈరోజు మన సంభాషణ ఒక చిన్న కవి సమ్మేళనంలో సాగిపోయిందో. ఏమంటావు శ్రీమతి గారు?
2: అమ్మా స్కూల్ వ్యాన్ వచ్చేసింది, మా టిఫిన్ బాక్సులు ఇస్తావా?
3: అదిగోనమ్మా ఆ టేబుల్ మీద పెట్టాను, తీసుకుని వెళ్ళండి.
2: అలాగేనమ్మా, రా అన్నయ్య.
0: జానకి ఇలా రావోయ్.
3: ఏంటండి?
0: రేపు మన టైం టేబుల్ ఏమిటి?
3: మీరే చెప్పండి.
0: అబ్బా రేపు మన పెళ్లి రోజు కదా.
3: అవును.
0: పిక్చర్కి వెళదామా? పోనీ ఆఫీస్కి ఏదైనా సెలవు పెట్టనా?
3: ఏమో మీ ఇష్టం, పెడితే పెట్టండి.
0: రేపు మన కార్యక్రమాలు ఏమిటో సాయంత్రం నువ్వు నాకు అన్ని చెప్పాలి.
3: రేపు లేవగానే మీకు ఒక లెంపకాయ ఇస్తాను ముందుగా, ఆ సిగరెట్ కాల్చడం మానేయమని.
0: అయ్యా బాబోయ్, దయచేసి అది మాత్రం అడక్కు. రేపు ఒక్కరోజు మాత్రం ఒక్క సిగరెట్ కూడా కాల్చాలని ప్రతిజ్ఞ చేయమంటే మాత్రం చేస్తా.
3: అలాగే ప్రతిరోజు మన పెళ్లి రోజే అనుకోవచ్చు కదండి.
0: అసలు నీకు విషయం తెలుసా?
3: మీరు చెప్పండే.
0: ఎప్పుడైనా నాకు సిగరెట్ అందుబాటులో లేకపోతే కనిపించే ప్రతి ఒక్కరి మీద నాకు పిచ్చ కోపం వస్తుందంటే నమ్ము.
3: వాళ్ళేం చేశారు?
0: వాళ్ళు ఏం చేయకపోయినా అదంతే.
3: అదంతా మీ భ్రమండి. పోనీ ఇంకోటి అడుగుతాను. కాదనకూడదు మరి.
0: చెప్పు.
3: అది నాకు మీరిచ్చే మన పెళ్లి రోజు కానుక అనుకోండి.
0: నా డార్లింగ్ పెళ్లి రోజు కానుక అడిగితే కాదంటానా? ఏమిటో చెప్పు.
3: మీరిప్పుడు రోజుకి 20 సిగరెట్లు కాలుస్తున్నారు కదా, మిమ్మల్ని పూర్తిగా సిగరెట్లు మానేయమని నేను అడగట్లేదండోయ్. ఇక నుండి అంటే మన పెళ్లి రోజైన రేపటి నుంచి అందులో సగం అంటే రోజుకి 10 సిగరెట్లే కాల్చాలి మీరు. అదే నాకు మీరిచ్చే మన పెళ్లి రోజు కానుక ప్లీజ్. ఏమండి నా కోసం ఈ మాత్రం చేయలేరా మీరు? అంతకంటే ఎక్కువ కాలిస్తే నా మీద ఒట్టే మరి.
0: ఇదిగో ఈ ఒట్ల గిట్ల మీద నాకు నమ్మకం లేదంటే లేదు. అసలు ఆ మాట గట్టిదైతే ఒట్టెందుకు? నేను ఎవరికైనా మాట ఇచ్చానంటే 600 తప్పనంటే తప్పను. నీకు మాట ఇస్తున్నాను, రేపటి నుండి నేను రోజుకు 10 మాత్రమే కాలుస్తాను, సరేనా?
3: సరే.
0: అలాగే మరి నువ్వు అడకపోయినా ఆ కానుకతో పాటు నీకు బ్రహ్మాండమైన పట్టుచీర శాంక్షన్ చేసేసాను.
3: పట్టుచీర వద్దండి, నాకు చీరలు బోల్డెన్నున్నాయి 2 బీరువాల్లో, వాటిలో మంచి చీర తీసి రేపు కట్టుకుంటాను.
0: మరి రేపు లేవగానే లంపగా ఇస్తావా? మరేమైనా సినిమాలు షికారులు ఒకరోజు ఉంటాయంటావా?
3: చాలండి, అదిగో ఆఫీస్కి టైం అయింది, ఇదిగో మీ టిఫిన్ బాక్స్, వెళ్ళి రండి.
0: అలాగే, టాటా, గుడ్ బై.
1: నాన్నగారు, మేము తలుపులేసుకుని మా రీడింగ్ రూమ్ లో హోంవర్క్ చేసుకుంటున్నాం, అయినా మాకు మీరు కాల్ చే సిగరెట్ కంపు వచ్చేస్తోంది.
0: ఇదిగో బయటకు పోతున్నాను. ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అన్నాడు ఏమన్నా. నాకు ఇంట్లో ఈ సిగరెట్ పోరు ఏమిట్రా తండ్రి? ఎలాగో ఏమిటో, ఇది కాల్చకుండా నేనుండలేను.

0: ఏమండి భోజనానికి వస్తారా?
1: వడ్డించు, వస్తున్నాను.
0: మీరు కూడా రండి పిల్లలు.
2: వస్తున్నామమ్మా.
0: వినండి, చక్కటి పాట వస్తుంది రేడియోలో. మన ఇద్దరి సంభాషణ లాగానే ఉంది ఆ పాట. సిగరెట్ గురించి ఆవిడ ఏం చెబుతుందో జాగ్రత్తగా వినండి.

0: చూసారా, రేడియోలో విజ్ఞాన వినోదాలతో పాటు సందేశాత్మకమైన పాటలు అవి ఎన్ని ప్రసారం అవుతుంటాయో. కేవలం వినటమే కాదు, మంచి నేర్చుకోవాలండోయ్.
1: నా జేబులో ఇప్పుడు ప్యాకెట్ రేడియో ఉంటుందిగా.
0: ఆ, అన్నీ వింటూనే ఉంటారు, అన్నీ తెలుసు మీకు. పిల్లలు, ఇక పోయి పడుకోండి, తెల్లవారుజాము లేపుతాను, చదువుకుందురు గాని.
2: అలాగేనమ్మా. నాన్నగారు.
1: ఏంటమ్మా?
2: నాన్నగారు.
1: ఏంటి తల్లి?
2: నేనంటే ఇష్టమేనా మీకు?
1: అరే అదేం ప్రశ్న అమ్మా, ఎప్పుడు లేంది. చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు అన్నయ్య బంగారు కొండలు, మీరిద్దరు రెండు కళ్ళు నాకు.
2: అయితే నేనొకటి అడగనా మిమ్మల్ని.
1: అడుగమ్మా. బట్టలు కావాలా? మీ పక్కమ్మాయి వేసుకున్న లాంటి గోల్డ్ చైన్ కావాలా? ఏదైనా సరే నిరభ్యంతరంగా అడుగు, ఇచ్చేస్తాను.
2: అవేమీ కాదు.
1: అయితే ఏం కావాలి మరి, అడుగు తొందరగా.
2: మీరు రోజుకి 20 సిగరెట్ల బదులు 10 సిగరెట్లు కాలుస్తున్నారని అమ్మ చెప్పింది. అమ్మ అడిగితే సగం తగ్గించారు, మరి నేను అడుగుతున్నాను, ఇక నుండి మీరు రోజుకు 5 సిగరెట్లే కాల్చాలి మరి.
1: అలాగా? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదని నాకు తెలుసు. మీ అమ్మాయి నేను ఇలా అడగమంది కదూ.
2: నిజంగా నేనే అడుగుతున్నాను.
1: 600 అయినా తగ్గించను. పిల్లలు పిల్లలుగా ఉండండి, మీ చదువు మీరు చదువుకోండి. ఎప్పటికే చస్తున్నాను, 11వ సిగరెట్ కాల్చడానికి లేదు ఏ రోజైనా. చిచ్చి, వెళ్ళి ఎక్కడి నుంచి, వెళ్ళి చదువుకో. ఏమయ్య ఇలారా, పిల్లల చేత కూడా నాకు బుద్ధులు నేర్పిస్తున్నావు అన్నమాట. నీ లిమిట్స్ లో నువ్వు, నా లిమిట్స్ లో నేనుంటాను.
0: నిజంగా నేను అడగమలేదండి దాన్ని. అసలు నాతో మిమ్మల్ని ఇలా అడుగుతానని కూడా నాకు చెప్పలేదు. అది నాతో అనుంటే నేను అలా అడగొద్దనే చెప్పేదాన్ని. అడవకమ్మా, నువ్వు వెళ్ళి చదువుకో.
1: 20 సిగరెట్ల బదులు 10 సిగరెట్లే కాల్చాలంటే ఎంత విల్ పవర్ ఉండాలో తెలుసా? మొన్న అర్ధరాత్రి ఇంకో సిగరెట్ కాల్చాలని ఎంతగా అనిపించిందో తెలుసా? నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి కాల్చకుండా ఉండిపోయానంతే.
0: చాలా సంతోషం అండి. ఇదిగో మీ క్యారేజ్, మీరు ఆఫీస్కి వెళ్ళండి, పెళ్ళి ఏడుస్తోంది, దాన్ని సముదాయించి స్కూల్కి పంపాలి నేను.
3: ఏమో శ్రీకాంత్, ఇలారా.
4: వస్తున్నా సార్.
3: ఇదిగో మీరు మొన్న వీక్లీ టెస్ట్ వ్రాసిన పేపర్ల కట్ట, దిద్ది మార్కులు వేశాను. వరుసగా విద్యార్థి పేరు, వచ్చిన మార్కులు చెప్పు, నేను రిజిస్టర్లో నమోదు చేసుకుంటాను. నువ్వు బాగా చెప్తావు, అందుకే నేను పిలిచాను.
4: అలాగే చెప్తాను సార్.
3: శ్రీకాంత్, నిన్ను గమనిస్తున్నాను కొద్ది రోజుల నుండి. ఈ మధ్య నువ్వు పరధ్యానంగా ఉండి ఏదేదో ఆలోచిస్తున్నావు క్లాసులో.
4: అబ్బే అదేమీ లేదండి మాస్టరు.
3: చెప్పవయ్ పర్వాలేదు, నేను గురువుగారినే కదా, నాకు చెప్పొచ్చు.
4: ఏం లేదండి, మా డాడీ ఎక్కువగా సిగరెట్లు కాలుస్తారు, మా మమ్మీ అలవాటు మానేమని మా డాడీతో గొడవ పడుతూ ఉంటారండి. ఆ సంభాషణే నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది.
3: ఓ అదే, చూసావా ఇంట్లో జరిగే సంఘటనలు పిల్లల మనసులపై ఎలా ముద్ర వేస్తాయో. సరేలే, ఆ మార్కులు చెప్పు వరుసగా.
4: అలాగే సార్.

0: ఏమో శ్రీకాంత్, ఇలారా.
1: వస్తున్నా సార్.
0: వారం రోజుల్లో ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ వచ్చేస్తుందిగా. క్రిందటి సంవత్సరం ఫంక్షన్లో విద్యార్థుల తరఫున నువ్వు కూడా సభలో బాగా మాట్లాడావు. ఈ సంవత్సరం కూడా నువ్వు చక్కగా మాట్లాడాలి. ఇదిగో ఈ కాగితం మీద నువ్వు మాట్లాడవలసిన ఒక అంశం నేను రాశాను, ఇది బాగా చదువుకో. నీ సొంత వాక్యాలు కూడా కొన్ని జోడించి ఉపన్యాసం ఇవ్వు, సరేనా? ఇదిగో ఒకసారి ఇలా రా.
1: వస్తున్నా సార్.
0: నీకు రహస్యం చెప్తాను, ఎవరికీ చెప్పకే.
1: అలాగే మాస్టారు.
0: అది మన ప్లాన్. లెట్ అస్ ట్రై అవర్ బెస్ట్. ప్రయత్నించి చూద్దాం. అవును, మీ నాన్నగారు ఆఫీసు నుండి సాయంత్రం ఎన్ని గంటలకు తిరిగి వస్తూ ఉంటారు? సుమారుగా
1: సాయంత్రం 6, 6:30 మధ్యలో వస్తూ ఉంటారండి.
0: స్కూటర్ మీద కదూ?
1: అవునండి.
0: సర్లే, నువ్వు క్లాస్కి వెళ్ళు, రాత్రి ఉపన్యాసం బాగా చదువుకో.
1: అలాగే సార్.
2: హలో అచ్యుతరామయ్య మాస్టారు, నమస్తే సార్.
0: హలో గురునాథం గారు, నమస్తే. ఆఫీస్ని చూస్తున్నారా?
2: అవునండి మాస్టారు. మీరు?
0: అలా మార్కెట్లో 4 కూరగాయలు కొనుక్కొని వెడదామని.
2: అవును, మా పిల్లల చదువులు ఎలా ఉన్నాయి మాస్టారు?
0: మీ పిల్లలకి ఏం రత్నాలండి, చక్కగా చదువుతున్నారు. ఇద్దరికి అన్ని సబ్జెక్టులోనూ ఎప్పుడూ అబోవ్ 90 మార్కులే, లెక్కల్లో 100 100. కానీ
2: అయిపోయారేం సార్? చెప్పండి మాస్టారు.
0: ఏమీ లేదండి, మీ అబ్బాయి శ్రీకాంత్.
2: చెప్పండి సార్, నిర్భయంతరంగా చెప్పండి. క్లాసులో అల్లరి చేస్తున్నాడా? పోనీ సరిగా చదవటం లేదా?
0: అబ్బే అదేం లేదండి, ముందే చెప్పానుగా రత్నం లాంటి వాడని.
2: మరి
0: ఏమీ లేదు గురునాథం గారు, ఎలా అలవాటు పడ్డాడో గాని ఈ మధ్య మీ వాడు అప్పుడప్పుడు సిగరెట్ కాలుస్తున్నాడని తెలిసిందండి. పక్క విద్యార్థులు చెప్పారు నాకు.
2: మా అబ్బాయి సిగరెట్ కాల్చడమా? కల్లో కూడా వాడు ఆ పని చేయడు. బహుశా పక్క విద్యార్థులు ఆగతాయిగా మీకుతో ఏమైనా చెప్పుంటారేమో.
0: మీరన్నట్టు నేను ఆ కోణంలో కూడా ఆలోచించానండి, కానీ నేనిప్పుడు నమ్మానంటే వాడు మాట్లాడుతుంటే వాడి నోట్లో నుంచి 1-2 సార్లు సిగరెట్ వాసన వచ్చింది నాకు. నీ నోట్లోంచి ఆ సిగరెట్ వాసన ఏంటి అని గట్టిగా అడిగాను. లేదండి అని ఏదో బుకాయించి చెప్పాడు. నేను గట్టిగా మందలించాను కూడా.
2: అలాగా అండి.
0: అవునండి, లేకపోతే నేను మీతో ఇలా చెప్పను కదా. మీరు ఏదోలా ఇప్పుడే వాడి చేత ఆ దురాలవాటు మాన్పించాలి. మొక్కే వంగనది మానే వంగదు కదా. సామధాన భేదాలు ఉపయోగించండి, దండం మాత్రం వద్దండి గురునాథం గారు. మీ అబ్బాయి చాలా మంచివాడు, చెబితే వింటాడు, ఆ నమ్మకం నాకుంది. ఈ కాలంలో పిల్లల్ని దండించడం మంచిది కాదండి. అబ్బాయిని కొట్టనని నాకు మాట ఇవ్వాలి మరి.
2: అలాగే మాస్టారు, వాడిని కొట్టనులేండి.
0: వస్తానండి, చీకటి పడుతుంది.
2: అలాగే సార్, ఉంటానండి. ఇదేమిటి, నా బుర్ర తిరిగిపోతుంది, చాలా నీరసంగా ఉంది. ఇక్కడ ఎవరూ లేరులే, ఈ అరుగు మీద కాసేపు కూర్చుంటాను. నిన్న నా సిగరెట్ పెట్టిలో 2 సిగరెట్లు తక్కువయ్యాయేంటా అని అనుమానం అప్పుడే వచ్చింది నాకు. బహుశా నేనే తీసుకుని ఉంటాను అని అనుకున్నాను. ఇదన్నమాట అసలు సంగతి. ఈ విధవ సిగరెట్లు కాలుస్తాడా? చెబుతాను వీడి పని. వాతాలు తేలేటట్లు కొడతాను ఈ విధవని. దండం దశగుణం భవ్యత్ అన్నారు. వీణ్ణి ఐఏఎస్ చేయించాలనుకున్నాను. వీడి సిగరెట్లు కాలుస్తా, పెరిగి పెద్దవాడే, ఇంకేమైనా ద్రవ్యాసాలకు లోనే, సమాజంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంతో పనికిరాని వాడైపోతే ఓ నేను భరించగలనా? నేను భరించలేకపోతున్నాను. మళ్ళీ సిగరెట్ జోలికి వెళ్లకుండా తగిన చార్జ్ చేస్తాను వీడికి, ఇప్పుడే ఇప్పుడే.
3: ఏమే ఏడా నీ పుత్రరత్నం, ఇలా రమ్మను వాణ్ణి.
4: ఏంటండి, ఏమిటంత కోపంగా ఉన్నారు?
3: అవన్నీ తర్వాత చెప్తాను, వాణ్ణి ఇలా తీసుకురా ముందు.
4: అడుగునండి, రీడింగ్ రూమ్లో చదువుకుంటున్నాడు, ఇండిపెండెన్స్ డేకి ఉపన్యాసం ఇవ్వాలట. వాళ్ల సారు రాసిచ్చిన మ్యాటర్ చదువుకుంటున్నాడు.
3: ఆహా, వాడు ఏం చదువుతున్నాడో చూస్తానుండు.
5: గౌరవనీయులైన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, గురువర్యులకు, వేదికను అలంకరించిన పెద్దలందరకు నా వినయపూర్వక నమస్సు. నా తోటి విద్యార్థులందరకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనకు స్వాతంత్ర్యం లభించిన శుభదినం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సత్యాహింసలనే అపూర్వ మహాస్త్రాలతో గడగడలాడించి మన దేశమాత దాస్య శృంఖలాలను ఛేదించి మనకు స్వేచ్ఛావాయువులను ప్రసాదించిన కారణజన్ముడు మహాత్ముడైన మన జాతిపిత గాంధీగారి త్రికరణ శుద్ధి ఆదర్శ జీవనాన్ని గురించిన ఒక సన్నివేశాన్ని ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి ఒకనొక వ్యక్తి తన కుమారునితో గాంధీగారి వద్దకు వచ్చి తన కుమారుడు అస్తమాను బెల్లం తింటున్నాడని, ఎంత చెప్పినా మానట్లేదని, మహాత్ములైన మీరు చెప్తే మానివేస్తాడనే నమ్మకంతో మీ వద్దకు తీసుకొని వచ్చానని చెప్పాడు. అందుకు మహాత్ముడు ఒక చిరునవ్వు నవ్వి ఆ వ్యక్తిని కొన్ని రోజుల తర్వాత రమ్మని పంపించి వేశాడట. ఆ విధంగా ఆ వ్యక్తిని కొన్నిసార్లు తిప్పించుకొని అప్పుడు చెప్పారట అబ్బాయితో, బెల్లం అస్తమాను తినడం తప్పు అని, మానివేయమని. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, మహాత్మా, నేను మొదటిసారి తమను కలిసినప్పుడే మా అబ్బాయికి బెల్లం తినడం మానివేయమని చెప్పవచ్చును కదా, నన్ను ఇన్నిసార్లు తిప్పడంలోని ఆంతర్యం ఏమిటో చెప్పవలసిందిగా సవినయంగా అడిగాడంట మహాత్ముడిని. అప్పుడు గాంధీగారు నవ్వి, ఏమీ లేదు బాబు, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. మీ అబ్బాయికి చెప్పాలంటే ముందుగా నేను అలవాటు మానుకోవాలి కదా. నేను మానేసాకే మీ అబ్బాయికి చెప్పడానికి నాకు అర్హత వచ్చింది, అందుకే ఆలస్యం చేశాను. ఏమీ అనుకోకు అన్నారట. అప్పటి నుండి ఆ అబ్బాయి మళ్లీ బెల్లం తినలేదట. చూసారా, ఇట్టి ఆదర్శ సుగుణాలక్కని మన బాపు. శత్రువుల చేత కూడా స్తుతింపబడిన మహనీయుడు. కావున ప్రతి ఒక్కరూ మహాత్ముని మాటలను చేతలను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శ జీవనులై మంచిని పెంపొందించుకుంటూ దేశ సేవలో తమ వంతు పాత్రను చక్కగా నిర్వహించాలని, విద్యార్థులమైన మనమందరము సద్గుణాలతో విద్యను అభ్యసించి ఉత్తమ భావి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్.
3: శ్రీకాంత్.
5: నాన్న.
3: ఇలా రారా.
5: ఏమిటి నాన్నగారు?
3: అక్కడ డ్రాయర్ సరువులో 2 సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇలా తీసుకురా.
5: రెండు ఒకేసారి ఎందుకు నాన్నగారు?
3: తీసుకురా చెప్తాను.
5: అలాగేనండి. ఇగో నాన్నగారు, తెచ్చాను.
3: వాటిని వెంటనే పట్టుకెళ్లి డ్రైనేజ్ లో పడేసిరా.
5: డ్రైనేజ్ లోనా?
3: అవును, డ్రైనేజ్ లోనే. వెంటనే, ఆలస్యం చేయవద్దు. నువ్వు పడేసేవో లేదో నేను ఇక్కడ నుంచి చూస్తూనే ఉంటాను. వెళ్ళు, పడేసిరా.
4: అదేంటండి డ్రైనేజ్ లో పడేయటం దేనికి? కొట్టువాడికిస్తే 100 రూపాయలు ఇస్తాడు.
3: వద్దు, వాటి మీద నాకు కోపం విరక్తి కలిగింది. ఆ విధంగానే నా కోపం తీర్చుకోవాలి.
4: ఏమైందండి ఈ రోజు మీకు?
3: నీకు విషయం తెలుసా? మన పుత్రరత్నం సిగరెట్ కాల్చడం మొదలెట్టాట.
4: ఏమిటి?
3: వాళ్ళు మాస్టర్ చెప్పారు. నిజంగా తప్పు నాదే అనుకుంటున్నాను. నేను ఈ క్షణం నుండే సిగరెట్లకు స్వస్తి చెప్పి వీడికి కూడా చెబుతున్నాను, ఎప్పుడు వాటి జోలికి వెళ్ళొద్దు అని. ఇప్పుడు వీడు చదివిన మహాత్ముని ఆదర్శం నువ్వు కూడా విన్నావు కదా. ఏరా, నిన్న నా సిగరెట్ పెట్టిలో 2 సిగరెట్లు తక్కువయ్యాయి. ఎక్కడికి పట్టుకెళ్ళి కాల్చేవరా వాటిని? నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను విధవా.
5: ఉండండి నాన్నగారు, ఇప్పుడే వస్తాను. ఇవిగో నాన్నగారు, నేను తీసిన 2 సిగరెట్లు ఆ గూట్లో దాచానంతే. నేను నిజంగా కాల్చలేదు. అసలు ఆ వాసనే నాకు గిట్టదు. ఈ జరిగిందంతా మా మాస్టర్ వేసిన ప్లాను. అసలు జరిగిందేమిటంటే పూర్తిగా చెప్తాను, వినండి నాన్నగారు. ఇలా చేసి చూద్దామన్నారు మా మాస్టారు. అందుకే మీరు వచ్చే టైంకి నేను ఈ ఉపన్యాసం చదువుతున్నాను. నేను చెప్పేదంతా నిజమే నాన్నగారు. కావాలంటే మా మాస్టర్ని అడగండి.
3: సరే సరే, ముందు వెంటనే వాటిని డ్రైనేజ్లో పడేసిరా.
5: అలాగే నాన్నగారు.
4: ఏమండి, మీరు సిగరెట్లు తగ్గించే కొద్దీ మీ మొహంలో కొత్త కాంతి కనిపిస్తోందండి. ఇదివరకటి కంటే ఆకలి కూడా పెరిగింది మీకు తెలుసా? ఇప్పుడు ఈ సంఘటనతో పూర్తిగా మానేశారు. చాలా సంతోషం అండి. మీ పుత్రరత్నం నాకు కూడా చెప్పలేదండి. ఇప్పుడు మీతో చెప్పిన విషయం ఇప్పుడే తెలిసింది నాకు కూడా. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా వాళ్ళ మాస్టర్ చాలా తెలివైన వారు.
3: అవును, రేపు 1 గంట ముందే నాకు క్యారేజ్ ఇవ్వు, కొంచెం త్వరగా వెళ్ళాలి.
4: ఏ, ఆఫీసులో పని ఏమైనా ఉందా?
3: కాదు, మన పుత్రరత్నం యొక్క మాస్టర్ ఇంటికెళ్ళి ఆయనకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పి ఆఫీస్కి వెళ్తాను.
4: అలాగే, తప్పకుండా.
3: నువ్వు మన పిల్లలు కూడా క్రమక్రమంగా నా చేత ఈ దురలవాటు మానిపించారు.
4: లేదండి, మీరు క్రమక్రమంగా మానలేదండి ఈ దురలవాటు. అలా క్రమక్రమంగా మానివేయటం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. మళ్ళా పెరిగిపోయే అవకాశం ఉంది. మీరు ఒకేసారి ఇప్పుడే ఈ క్షణం నుంచే ఈ దురలవాటికి స్వస్తి చెప్పారు. గాంధీగారి స్ఫూర్తితో, మనబ్బాయి మీద ప్రేమతోనూ. అదిగో గోడ మీద చూడండి మహాత్ముని ఫోటో. నిష్కల్మషమైన ఆ మహాత్ముని బోసినవ్వు ఎంత బాగుందో.
3: అవును, అందుకే మహాత్ములను అమరజీవులు అంటారు. రండిరా, అందరం భోజనం చేద్దాం.
4: సంతోషం అండి. రండి, అందరికి వడ్డిస్తాను, కలిసి తిందాం.
5: నాన్నగారు, ఆ 2 సిగరెట్ ప్యాకెట్లు డ్రైనేజ్ లో పడేసి వచ్చాను.
3: మంచి పని చేసావురా. మన ఇంట్లో ఇంకెప్పుడు సిగరెట్ వాసన రాకూడదు, రాదు. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ మాస్టర్ని ఓసారి కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్తారా.
5: అమ్మో, నేను సిగరెట్లు ఎక్కడెక్కడ ఎన్ని కాల్చానో మీకు చెప్తారేమో మళ్ళీ.
3: నేను నిన్నే అన్నాను మాస్టర్తో, మా వాడు కల్లో కూడా సిగరెట్ కాల్చడు కాల్చడు అని. మాస్టర్ నన్ను కొంచెం కంగారు పెట్టినా బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. భలే మాస్టర్ రా మీ మాస్టర్.
5: మా మాస్టర్ చాలా షార్ప్ నాన్న. ఎంత కష్టమైన లెక్క అయినా

0: అరటి పండోల్చి చేతికిచ్చినట్టు బోర్డు మీద వివరిస్తూ చెప్తారు. ఆయన చెప్పిన లెక్కలు మళ్ళీ చూసుకోనక్కర్లేదు. జీవితంలో మర్చిపోం మళ్ళీ అంత బాగా చెప్తారు. నేను కూడా లెక్కలు బాగా చేస్తానని నేనంటే ఆయనకు చాలా ఇష్టం.
1: రండి రండి, తండ్రి కొడుకులు తర్వాత ముచ్చట్లాడుకుందరు గాని, భోజనాలు వడ్డించాను.
2: ఇదిగో వచ్చేస్తున్నాం శ్రీమతి గారు, ఇకపై మీకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ నిమిత్తం 3,000 రూపాయలు శాంక్షన్. శాంక్షన్,
1: వెరీ గుడ్. ఇప్పుడు మీరు నాకిచ్చిన మధుర కవయిత్రి అనే బిరుదును సంతోషంగా నేను స్వీకరిస్తున్నా.
3: జానకి, ఏది ఒక పద్యం పాడు.
1: ఒకటేమిటి, రోజూ వినిపిస్తూ ఉంటానులేండి నేను రేడియోకు పంపవలసిన పద్యాలు. ముందు భోజనాలు కానివ్వండి, పదార్థాలు చల్లారిపోతాయి.
2: అలాగే.

0: ఇక నుండి మీరు మళ్ళీ సిగరెట్ కాల్చరు కదా?
1: నో నో, నేను కాల్చకపోవటమే కాదమ్మా, సిగరెట్ కాల్చే నా స్నేహితులకు కూడా ఆ అలవాటు మానేయమని చెబుతున్నాను చెబుతున్నాను చెబుతున్నాను.
0: మా మంచి నాన్న.
2: భలే పాట వస్తుంది రేడియోలో, వినండి.

మీరింతవరకు భలే మాస్టారు నాటిక విన్నారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. ఇందులో పాల్గొన్నవారు గురునాథం, శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు, అచ్యుతరామయ్య, శ్రీ పి నటరాజ్, జానకి, డి బాల, శ్రీకాంత్, చిరంజీవి జి లక్ష్మీ సాహిత్య, శ్రీలత, చిరంజీవి బి బాలశ్రీవాణి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరింతవరకు ప్రభాత రేఖలు కార్యక్రమంలో భలే మాస్టర్ నాటిక విన్నారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ గారు, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుర్దూస్ గారు.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, ఈరోజు ఉదయం 9 గంటలకు 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహ గారు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీ కె రామాంజనేయులు, శ్రీ వై ఈశ్వరయ్య, శ్రీ కె వాసుదేవ్ కుమార్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా పెద్ది చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్, అనంత్ శ్రీరామ్ ఆలపించిన గీతానికి సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్, సాహిత్యం అనంత్ శ్రీరామ్ అందించారు. పాటను విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట కోట్ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ని, సమీరా భరద్వాజ్ ఆలపించిన గీతానికి విజయ్ బల్గానిన్ సంగీతం అందించగా పూర్ణాచారి సాహిత్యం అందించారు. పాట విందామా?

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, ఈరోజు ఉదయం 9 గంటలకు 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహ గారు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీ కె రామాంజనేయులు, శ్రీ వై ఈశ్వరయ్య, శ్రీ కె వాసుదేవ కుమార్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాట జల్సా చిత్రం నుంచి కృష్ణకుమార్ కున్నత్ ఆలపించిన గీతానికి సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట చింతకాయల రవి చిత్రం నుంచి శంకర్ మహదేవన్, మహాలక్ష్మి అయ్యర్ ఆలపించిన గీతం వింటారు. సంగీతం విశాల్ శేఖర్, సాహిత్యం చంద్రబోస్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరి పాట నేను శైలజ చిత్రం కోసం పృథ్వీచంద్ర ఆలపించిన గీతం వింటారు. సంగీతం అందించిన వారు దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: men's cricket, India will play the final match of the three-match series, T20 International Series, against Afghanistan in Delhi today. The match will begin at 7:30 p.m. Indian Standard Time. India has already secured the series with convincing wins in the first two matches, while Afghanistan has only managed brief moments of resistance. Abhishek Sharma set the pace in the opening win, and Sanju Samson's 22-ball 57 wrapped up the second. India's attack has been equally dominant, boosted by the return of Jasprit Bumrah and Arshdeep Singh, alongside strong overs from Nitish Kumar Reddy. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Anuja. A front-page headline in The Statesman says, BJP to run month-long drive to mark Modi's 25-year public life as Prime Minister Modi turns 76 today. Former President Ramnath Kovind, in his article in Hindustan Times, says bringing the margins into mainstream has been the most enduring achievement of Narendra Modi government. The dailies have widely noticed India lodging strong protest with Pakistan over unprofessional conduct of its navy. The Times of India writes, Pak diplomat summoned after naval vessel collide. The Indian Express writes, EPFO wage ceiling raised to 25,000 rupees, widening the social security. The Economic Advisory Council recommends ending sterilization-linked incentives as national fertility rate is well below the replacement fertility rate, writes the Hindustan Times. And finally, in a historic milestone, Sanyukta Parashar becomes first woman IPS officer to lead CRPF's elite Cobra unit, states the Pioneer. And with that, it's back to you, Anuja.
0: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to inaugurate Semicon India 2026 at Yashobhoomi, New Delhi this morning. BJP to launch month-long nationwide Seva Sankalp Abhiyan today to mark Prime Minister Modi's birthday. India rejects so-called Pakistan-China Boundary Joint Commission, says Islamabad has no locus standi to enter into arrangements concerning Indian territory under its illegal and forcible occupation. U.S. Federal Reserve raises interest rates for first time in 3 years. U.S. House of Representatives passes package of sanctions targeting Russian officials and key pillars of its economy. And in men's cricket, third and final T20 International to be played in Delhi this evening. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani se pesh
3: hai. Akashvani. బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
4: బాపట్ల జిల్లాలో రాష్ట గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ పర్యటన, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలకు గవర్నర్ బంగారు పథకం అందజేత, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిసిన బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సేవల విస్తరణ, ఆర్థిక వనరుల సమీకరణ, రెడ్క్రాస్ కమిటీల ఏర్పాటులో ప్రత్యేక చొరవ చూపిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు 2025-26 సంవత్సరానికి గవర్నర్ అవార్డు, బంగారు పథకం లభించింది. విజయవాడలో నిర్వహించిన రాష్ట శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్, రాష్ట రెడ్క్రాస్ అధ్యక్షులు ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ అందుకున్నారు. రెడ్క్రాస్ అందిస్తున్న వివిధ సేవల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సంపాదించడంపై గవర్నర్ కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల జిల్లా కారంచేడ్లో సుమారు 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి శుద్దమైన మంచినీటిని అందజేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా 49 కోట్ల రూపాయలతో చేపట్టిన రేపల్లె గంగడిపాలెం డబుల్ లైన్ రహదారి నిర్మాణ పనులను రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాల సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్బంగా పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను నిశితంగా పరిశీలించి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ, సూర్యలంక బీచ్, సఫారీ అభివృద్ది ప్రణాళికలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కొడిదల నాగబాబు అన్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక అటవీశాఖ నగర వనంలో చైర్మన్ నాగబాబు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేష్ణ నరేంద్రవర్మ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతాల్లో అడవులు అభివృద్ది చెందితే వరదలు, సునామీ లాంటి విపత్తుల నుంచి చెట్లు ప్రజలకు సంరక్షణగా నిలుస్తాయని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రతిపాదిత విద్యా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యారంగ సమగ్ర అభివృద్దికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. వ్యవసాయం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు సంబంధించి అర్హులైన లబ్దిదారులకు బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో బ్యాంకుల పనితీరు, రుణాల మంజూరు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని అగ్నిమాపక శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల్లో అగ్నిమాపక శాఖ ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 34 కోట్ల 15వ ఆర్థిక సంఘ నిధులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అగ్నిమాపక వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మార్టూరు మండలం వాలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% వృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సమయం 8:35.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: ముఖాన
8: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పుస్తకవాణి. ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం వింటారు. ఈ వారం కథ ఫారిన్ రిటర్న్డ్. చదివిన వారు శ్రీమతి జే నిర్మల.
9: ఏం కుచెలక, నీ కొడుకు బాగున్నాడా అని అడిగింది సావిత్రక్క. బాగాలేకేమి సావిత్రి, టెంకాయ చెట్టు మాదిరి ఇప్పుడుగ్గా పెరిగినాడు. నీళ్లు పోయలేక చస్తా ఉండా అని ముక్కు చిదింది కుచేలక్క. అంత నిష్ఠూరం ఎందుకక్క, బిడ్డలుంటే బాధల కరువా? అయినా ఏమైందక్క, బడి అగ్గొట్టి మార్నింగ్ షో మ్యాట్నీలకు పోతా ఉంటే యాక్టరో డైరెక్టరో అవుతాడు అనుకున్నా, థియేటర్లలో గేట్ మ్యాన్ ఉద్యోగం కూడా సంపాదించలేకపోయినాడు. మీసాలొచ్చిన మగపిల్లోడిని కూర్చోబెట్టి సాగుతా ఉండాను. ఊర్లోని తూర్పు వీధులు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు. ఇంతలో ఫీనిక్స్

రెడ్ మారుతి 800 కారు డ్రర్ డ్రర్ అని వాళ్ళని దాటుకుని వెళ్ళింది. దారిన ఉండే ఎర్రమట్టి లేచి వాళ్ల ముఖాల మీద పడబోయింది. చీర కొంగులను అడ్డంగా పెట్టుకున్నారు. దుమ్ము తగ్గినాక తలెత్తి చూసింది సావిత్రక్క. తోడబుట్టినోడు కనకదాసు చెయ్యి విసురుతూ వెళ్ళాడు. బంగారు లాంటి అన్న దొరికినాడని మురిసిన సావిత్రక్క చేయి చాపకుండానే ప్రసాదం దొరికినంత సంతోషపడిపోయింది. ఊరూరా తిరిగి బొరుగులమ్మే డిండిగల్ దొరసామి పరిగెత్తుతూ వచ్చి స్టాప్ స్టాప్ అని అరుస్తూ కారుకు అడ్డం పడిపోయినాడు. ఇంట్లో చెప్పొచ్చినావా లేదా దొరసామి అంటూ సడన్ బ్రేక్లేసినాడు కనకదాసు. అన్నా, మన పంచాయతీలో విమానం ఎక్కినోడు ఒక్కడు కూడా లేడు. అట్లాంటిది నదులు సముద్రాలు దాటి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళినావు. కువైట్లో కొలువు చేసినావు. అదృష్టమంటే నీదే గదా. చాన్నాళ్లుగా నిన్ను చూడాలని. వ్యాపారం పనుల వల్ల కుదరలేదు. లేక లేక దొరికినావు. నిన్ను విడిచిపెడతానా అంటూ కనకదాసును గుచ్చిగుచ్చి చూసినాడు. అభిమానంగా ఒళ్ళంతా తడిమినాడు. చొక్కా మీద ముక్కుపెట్టి కువైట్ సెంటు వాసన అంటూ పీల్చినాడు. సూపర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకెందుకబ్బా షేక్ హ్యాండ్? గొప్ప పని ఏమి చేసినానని అని అడిగినాడు కనకదాసు. ఎంతైనా ఫారిన్ రిటర్న్ కదా నువ్వు. అందులోనూ కారున్న మైనర్వి. మేము విదేశాల్ని మ్యాపుల్లో చూసినాం కానీ నిజంగా చూడలేదు కదా. ఈ జన్మకి మాకు ఆ ఛాన్స్ వస్తుందో రాదో కానీ కనీసం పాస్పోర్ట్ చూసే భాగ్యం కల్పించు అని ప్రాధేయపడినాడు దొరస్వామి. పొట్టిమీసాలను చిన్న దువ్వెంతో దువ్వుకుంటూ కనకదాసు కారులోని పాస్పోర్ట్ని బయటికి తీసినాడు. ఒక్కొక్క పేజీని తడివి చూసినాడు దొరస్వామి. దానికున్న గుండుసూది బొక్కల్ని కళ్ళు మూసుకుని తడివినాడు. అబ్బా అబ్బా, ఒళ్ళు పులకిస్తా ఉంది అని తీయటి గుటికెలు మింగినాడు. పంచ పైకెగ్గటిన దొరస్వామి, ఓ కనకదాసన్న, ఊర్లో సేద్యం చేసుకోకుండా కువైట్కి ఎందుకు పోవాలనిపించింది నీకు అని అడిగినాడు. హీరో లెక్కన ఫుల్ షర్ట్ చేతి గుండెలు తిప్పుతూ 30 ఏండ్ల ముందు రేణుగుంటలో విమానాశ్రయం కడతా ఉన్నారు. దాన్ని చూపించమని నేను ఒకటే గొడవ చేసేవాణ్ణి. నా బాధ తట్టుకోలేక మా నాయన సైకిల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళినాడు. విమానాలు దిగే స్థలము, జనాలు ఎక్కే చోటు చూపినాడు. మన ఊరికి 20 మైళ్ళ దూరంలో ఉన్న దాన్ని చూసి నేను అక్కడే డ్యాన్స్ చేశాను. ఉత్తిగా విమానాశ్రయం చూసేది కాదు. ఎప్పుడో ఒకరోజు విమానం ఎక్కేత్తగా నువ్వు ఎదగాలి అని చెప్పినాడు మా నాయన. అందుకే ఊర్లో సేద్యం వదిలిపెట్టి వెళ్ళినాను. మరెందుకు 6 నెలలకే వచ్చేసినావు అని అడిగినాడు దొరస్వామి. వెళ్ళడమైతే వెళ్ళాను. మనసంతా ఇక్కడే. నాకు అర్థమైంది ఏమిటంటే ఊరే నా ఊపిరి అని. అందుకే ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చేసినాను అన్నాడు. కనకదాసన్న, కూర్చొని కాఫీ తాగుదామా అని పిలిచినాడు దొరస్వామి. లేదు లేదు, తిరుపతి తిరుచానూరు మధ్యలో ఉన్న గణపతి ఎస్టేట్స్కి వెళ్ళాలి. అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోకపోతే భూకాసరుల కళ్ళల్లో పడి అసలుకే మోసం వస్తుంది. ఎంత ఎదిగినావు కనకదాసన్నా అంటూ పైగుడ్డతో కారు మీద దుమ్ము దులిపినాడు దొరస్వామి. కారెక్కి తుర్రుమన్నాడు కనకదాసు. తోడబుట్టిన కనకదాసు వైభవాన్ని కళ్ళారా చూసిన సావిత్రక్క, నా అన్న ఇంత ఎదిగినాడు అంటే ఈ రోజుకి నాకు తిండి తీర్థం అక్కర్లేదు, కడుపు నిండిపోయిందబ్బా అనుకుంది. నీ అన్న కనకదాసు మాదిరి నీ కొడుకు కేసర్ని కువైట్కి పంపించకూడదక్కా. లెక్కంటే లెక్క కాదంట, గోతాలకు తెచ్చుకోవచ్చంట అని చెప్పింది కుచేలక్క. మా దగ్గర ఎర్రబస్ ఎక్కేదానికే డబ్బులు లేవు. ఆకాశంలో ఎగిరేదానికి ఎక్కడ కుదురుతుంది. వెళ్ళి మీ అన్నను అడుగు. మేనల్లుడు కోసం కింద మీద పడి ఎట్లా ఒకట్లా విమానం ఎక్కిస్తాళ్లే. ఏదో ఒక షావుకార్ సీటు దగ్గర పనికి పెడతాళ్లే. మళ్ళా నీ ఒళ్ళంతా బంగారమే సావిత్రి అని చెప్పి పొగాకు చెక్కులు నములుతూ వెళ్ళిపోయింది కుచేలక్క. నిజమే కదా, పని పాట లేకుండా తిరుగుతా ఉండాడు నా కొడుకు కేసరిగాడు. అన్నతో చెప్పి కువైట్కి పంపిద్దాం. మంచి సలహా.

సలహా ఇచ్చింది కుచేలక్క అనుకుంది. మంచి సలహా ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఇంటి ముందర పెంచుతూ ఉన్న దోస తోటలో నుంచి 2 దోసకాయలు కోసిచ్చింది. కువైట్లో 6 నెలలే ఉన్నాడు, కారు కొన్నాడు, స్థలాలు కొన్నాడు, అట్లాంటిది మేనల్లుడికి దారి చూపివ్వడం ఒక లెక్క. నువ్వు అడగాలేగాని బంగారంగా చేయడా అని కూడా చెప్పిన కుచేలక్క దోసకాయల్ని గబుక్కని చేతిలోకి తీసుకుంది. అవి ఎవ్వరికంటా పడకూడదని దోసకాయలపైన చీర కొంగు కప్పుకొని సరాసరా అక్కడి నుంచి వెళ్లిపోయింది కుచేలక్క. దోస తీగ చిన్నది, దోసకాయ పెద్దది కదా, దోస తీగంత ప్రయత్నం చేద్దాం, వస్తే పెద్ద దోసకాయ వస్తుంది కదా అనుకుంది సావిత్రక్క. ఆ రోజంతా కొడుకు కువైట్ విమానం ఎక్కినట్లు, ఊళ్ళో వాళ్లంతా టాటాలు చెప్పినట్లు వచ్చిన ఆలోచనలు సినిమా రీళ్ల మాదిరి గిర్రు గిర్రు తిరిగినాయి. సాయంత్రం అయింది. ఇంట్లో దీపం వెలిగించి ఊళ్ళోనే పడమటి వీధిలో ఉంటున్న అన్న కనకదాసింటికి వెళ్ళింది సావిత్రక్క. వాకిట్లో కనకదాసు భార్య సెంటు మల్లెలతో మాల కడుతోంది. పెరట్లో వేప చెట్టుకి చేంతాడుతో చేసిన ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నాడు కనకదాసు. అతని ఒడిలో చిన్న రేడియో ఉంది. అందులో నుంచి వస్తున్న తెలుగు వార్తలను కళ్ళు మూసుకొని వింటూ ఉన్నాడు. ఎవరో వచ్చిన అలికిడయ్యేసరికి తెలుగు వార్తలను ఇంగ్లీష్ వార్తల స్టేషన్కి మార్చేశాడు. వచ్చింది చెల్లెలని తెలుసుకొని రేడియో కట్టేసినాడు. నేరుగా వచ్చి అన్న ముందర నిలబడింది. రా సావిత్రి, ఎట్లా ఉన్నాడు కేసరిగాడు అని అడిగాడు. వాడి విషయమే మాట్లాడదామని వచ్చినాను కనుక అని బదులిచ్చింది. ఇంతలో కనకదాసు భార్య ఇంట్లోని స్టూల్ తెచ్చి కూర్చోమని చెప్పింది. కనక, నీకు తెలియందేముంది, నాకుండేది ఒక్క నలుసు. వాణ్ణి నీ మాదిరిగా కువైట్కి పంపిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడే ఉంటే రవిక గుడ్డల వ్యాపారం మాదిరి ఎప్పటికీ ఎగబడొచ్చేది, అక్కడైతే పట్టుచీరల వ్యాపారం మాదిరి 4 అణాలు వెనకేసుకోవచ్చు అని చెప్పింది. డబ్బు కోసమైతే అంత దూరం ఎందుకక్క, తిరుపతి కొండపైన టోపీలు అమ్ముకున్నా బతికపోవచ్చు కదా. అంత మాట అంటావేం కనుక, నా కొడుకు ఫారిన్ పోయేదే నీకిష్టం లేకపోతే చెప్పు అని దిగ్గున లేచింది. కూర్చో సావిత్రి అని బంగపడ్డాడు. మూతి 3 వంకర్లు తిప్పుతూ, మేము ఎగబడి వచ్చేది నీకిష్టం లేదు, అందుకే కువైట్కి వెళ్ళొద్దంటున్నాం. మేమంటే ఊర్లో వాళ్లకే కుళ్ళు అనుకుంటా ఉన్నాను, మనోళ్లకు కూడా కుళ్ళేనని ఇప్పుడు అర్థమైంది అని నిష్ఠోరపడింది. 1 నిమిషం కూర్చో సావిత్రి, ఎవ్వరికీ చెప్పవని నమ్మి నీకు కొన్ని విషయాలు చెప్తాను అని బలవంతంగా కూర్చోబెట్టి ఇలా చెప్పినాడు. నేను కూడా కోడిగుడ్డంత బంగారమైనా తేకపోతానా అని ఆశపడి విమానం ఎక్కినాను. ఇంటి పని వంట పని చేయడానికి 1 సేటింట్లో చేరినాను. వాడు వారానికి 100 కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తింటాడు. ఒక్కరోజు కూడా బొప్పికున్న తెలుపు కూడా నాకు పెట్టలేదు. నోరు కట్టుకోలేని నాకు గుడ్డుపైన మనసు పడింది. సేటికి తెలియకుండా 1 గుడ్డు తింటే ఏమవుతుందిలే, ఎట్లా తెలుసుకుంటాళ్లే అని 1 కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తిన్నాను. తృప్తిగా తిని పడకేశాను. రాత్రి 12 గంటలప్పుడు వీపు మీద గుద్దుల వర్షం కురిసింది. లేచి చూస్తే మా సేటు అరబిక్ భాషలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు అని తెలుగులో ఎదురు తిరిగినాను. అడిగినోడు నక్సలైట్, అడగనోడు ఆల్ రైట్ అనుకున్నాడేమో, ఎగిరెగిరి కొట్టినాడు. ఏమి చేసినానని కొడుతున్నావని ప్రజల పక్షపాతి ఆర్ నారాయణమూర్తిలా ప్రశ్నించినాను. సరాసరా హాల్లోకి తీసుకెళ్లినాడు. గుడ్డు తిన్నావు కదా అని కళ్ళు ఎర్రచేసి అడిగాడు. తినలేదని మొండికేసినాను. సీసీ కెమెరాలో నేను కోడిగుడ్డు ఉడకబెట్టుకుని తినేది జూమ్ చేసి చూపించినాడు. నా గుడ్డులే గుటా గుటా మింగుతా ఉండవు, రేపు నా సొత్తంతా చప్పరించి పారేయవని గ్యారంటీ ఏమిటి అని అర్థం కాని అరబిక్ భాషలో దుమ్ము దులిపినాడు. సేటు కొట్టిన కొట్టుడికి కడుపులోని కోడిగుడ్డు బయటకు వచ్చేస్తుందేమోనని భయమేసింది. నా బాధని ఎవరికైనా చెబుదామంటే నా భాష ఎవ్వరికీ అర్థం కాదు, అర్థమయ్యే మన తెలుగు వాళ్ళు దగ్గరలో లేరు, నేరం నాది కాదు ఆకలిది అని ఎడారిలో నిలబడి గట్టిగట్టిగా అరుద్దామనిపించింది. కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం వల్ల

0: కదలడానికి కుదరలేదు. పోలీసులకు పట్టించి కేసు పెడతాడేమోనని భయపడినాను. జైల్లో వేసి చిప్పగుడు పెడతారేమోనని వణికిపోయినాను. అట్లాంటిదేమీ చేయలేదు. 3 రోజులు పస్తు పెట్టాడు. 4వ రోజు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి పాస్పోర్ట్ తీసుకొని తిరిగి చూడకుండా వచ్చేసినాను. నేను పడిన బాధలు, నా మేనల్లుడు పడకూడదనే నీకు ఇవన్నీ చెబుతున్నాను అని వివరించినాడు. 6 నెలలు అక్కడ ఉన్నవాడివి, ఉత్త చేతులతో వచ్చుంటావా? అంతో ఇంతో సొత్తు మూటకట్టుకుని వచ్చుంటావు కదా, లేకుంటే కారు కొనేంత డబ్బులు నీకెక్కడివి అని నిలదీసింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. ఊర్లోకి దిగిందే అందరూ నన్ను సినిమా యాక్టర్ని చూసినట్లు చూసినారు. ఫారిన్ రిటర్న్డ్ అని పొగిడినారు. పొగడతలకి పొంగినాను. వారి ఆశల్ని అడి ఆశలు చేయలేక బ్యాంకులో నేల కాగితాలు కుదవబెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను. అంతేకాకుండా కారులో షికారుకెళ్తుంటే నా కూతురికి డబ్బున్న సంబంధాలు దండిగా వస్తాయని ఆలోచించినాను. 6 నెలలకే ఇండియాకి ఎందుకొచ్చినావని అడిగితే ఊరే ఊపిరి అని గొప్పలు పోయినాను. కనకదాసు భార్య తెచ్చిచ్చిన సెంటు మల్లెలు తలలో తురుముకుంటూ, సావిత్రక్క, మరి తిరుపతి దగ్గర ఎస్టేట్స్ ఎక్కడుంచి వచ్చినాయి నీకు అని ఎగిరెగిరి అడిగింది. పడి పడి నవ్వుతూ కనకదాసు, అయ్యో సావిత్రి, నేను కొన్నది ఎస్టేట్స్ కాదమ్మా. ఎస్టేట్స్ వారు అమ్మే లేఅవుట్లో 30 అంకణాల ప్లాట్ మాత్రమే. నేను గొప్ప కోసం ఎస్టేట్స్కి పోతా ఉండానని చెప్తాను. అంతేకాని నాకంత డబ్బు ఎక్కడిది? ఆ స్థలం కూడా కువైట్కి పోకముందు కూతురు పెళ్లికి పనికి వస్తుంది అని కొన్నాను అని చెప్పినాడు. మరి నా కొడుకు కథ ఎట్లా అని అడిగింది సావిత్రక్క. బ్యాంకు వాళ్లతో మాట్లాడి ట్రాక్టర్లో నిప్పిస్తాను. ఇక్కడే ఉండి 4 గణాలు సంపాదించుకోమను. పొట్టకూటి కోసం దేశం వదలాల్సిన పనిలేదు అని చెప్పినాడు. చెట్టు నీడలాంటోడు మేనమామ అని పెద్దోళ్లు ఊరికే చెప్పలేదు అని మనసులో అనుకుంది. వెళ్లి వస్తానని బయలుదేరుతూ ఉంటే మారుతీకారు మిలమిలా మెరుస్తూ పలకరించింది. అభిమానంగా కారును చేత్తో తాకి కారు అద్దాల నుంచి లోపలికి చూసింది. స్టీరింగ్ దగ్గర నేవీ బ్లూ కలర్ పాస్పోర్ట్ నవ్వుతూ కనిపించింది.
1: మీరింతవరకు పుస్తకవాణి ఆర్సీ కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం విన్నారు. ఈ వారం కథ ఫారిన్ రిటర్న్డ్. చదివినవారు శ్రీమతి జె. నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం శంకర్ మహదేవన్ ఆలపించిన గీతానికి సంగీతం సాహిత్యం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: శ్రోతలు, ఈరోజు ఉదయం 9 గంటలకు 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహ గారు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీ కె రామాంజనేయులు, శ్రీ వై ఈశ్వరయ్య, శ్రీ కె వాసుదేవ్ కుమార్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఒక పాట. ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ గానం చేసిన గీతానికి సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఘనలీలా గుణ జాతుర్భువనము కల్పించి రక్షించి భేదమంచే విపురంత శక్తికి అనంత జ్యోతికి చిత్రవీర్యునికి నిత్య ప్రవృత్తి కలిగి ఏకంఠతో అవ్యయాత్మునికి వందనమచరించదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై అని సాక్షాత్తు బ్రహ్మదేవుడే నరసింహస్వామి వారిని స్తుతి చేయడం జరిగింది. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మకు మనల్ని అంటే కలియుగ వాసులను ఉద్ధరించడం కోసం దివ్యమైనటువంటి ధామంగా తిరుమల, ఆ తిరుమల ఆనంద నిలయంలో శ్రీనివాస పరబ్రహ్మ వేంచేపు చేశాడు కలియుగ వాసుని రక్షించడానికి. అటువంటి స్వామికి బ్రహ్మ తాను ముందుండి రాజరాజోత్సవాలుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలుగా బ్రహ్మోత్సవాలను అనాదిగా నిర్వహింపజేస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈ సంవత్సరం అధిక మాసం రావడం చేత సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా ఈ మొదట జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి పేరు. దీనినే వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో ముచ్చటగా మూడవ రోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై దివ్య దర్శన భాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ ఉన్నాడు. అనంత తేజోమూర్తిగా శ్రీనివాసుడు రాక్షసుల యొక్క మనస్సులలో ఎవరైతే దుష్టులున్నారో వారందరి మనస్సుల్లో కూడా సింహంలా గోచరిస్తాడని స్తోత్ర వాంగ్మయం కూడా కీర్తిస్తోంది. అంతేకాదు స్వామే స్వయంగా మృగాణాంచ మృగేంద్రోహం అని భగవద్గీతలో తెలియజేసుకున్నాడు. నేను మృగాల్లో సింహాన్ని అని తన యొక్క విభూతి

0: వనంలో తిరిగేటువంటి జీవులందరికీ కూడా నాయకుడై రాజై సంహరించేటువంటి ప్రక్రియ, అదేవిధంగా జనాలలో ఉండేటువంటి దుష్టులను కూడా శిక్షించడానికి నేనున్నాను అన్న విషయాన్ని తెలియపరిచే విధంగా స్వామి మాడ వీధులలో విహరిస్తూ ఉన్నాడు. ఆ వాహన మండపం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణానికి విచ్చేసి అటుపైన తూర్పు మాడ వీధి, అటుపైన అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారు దక్షిణ మాడవీధిలో వేయించేసి నైరుతిములకు విచ్చేసి అటుపైన పడమర మాడవీధి నుంచి ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి వెంపు పయనం చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క అవతారాలను చూసినట్లయితే నరసింహస్వామి యొక్క అవతారం నాలుగవదిగా మనకు కనబడుతోంది. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ స్వామివారి యొక్క వాహన సేవలలో నాలుగవ వాహన సేవగానే ఈ వాహనాన్ని మనం పరిగణించొచ్చేమో అనిపిస్తోంది. ధర్మరక్షణకై తాను నృసింహ స్వరూపాన్ని ధరించినటువంటి స్వామి ఈ ఉత్సవాలలో సింహాన్ని అధిష్ఠించి రావడం కూడా దుష్టజన శిక్షణకు శిష్టజన రక్షణకు సంకేతంగానే కనిపిస్తోంది. అంతేకాదు ఎవరైతే ధర్మపక్షపాతులు ఉంటారో అటువంటి వారికి పరాక్రమాన్ని అందించడానికి నేను సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడానికి స్వామివారు అధర్మాన్ని అదిమి పట్టుకుని ధర్మసింహాసనంపై వేయించేసిన విధంగా అన్నిటికన్నా పరాక్రమవంతమైనటువంటి సింహాన్ని వాహనంగా చేసుకుని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. చక్కని టీవీతో ఒక రకంగా చూస్తే బదరీ నారాయణ స్వరూపమే ఇక్కడికి వేయించేసిందా అన్నట్టుగా స్వామి ఇక్కడ మనకు కానవస్తూ ఉన్నాడు. అంతేకాదు పరాక్రమంలో సింహానికి మేటి మరొకటి లేదు అని మనకి సుభాషితకారులందరూ తెలియజేస్తూ ఉంటారు. ఎందుచేతంటే సింహ శిశురపి నిపదతి మద మలిన కపోల భిత్తిశుగజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్ తేజసాం హేతు. గజం ఎంత మదించినదైనా ఎంత పెద్దదైనా కూడా దానిని సింహం పిల్ల కూడా దానిపైనే దాని కుంభస్థలం పైనే కొట్టాలని చూస్తుంటారు. మరి చూస్తే సింహమేమో చాలా చిన్నదిగా కనవస్తుంది, గజమేమో పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొడితే కుంభస్థలం, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేటువంటి గొప్పదైనటువంటి వీర పరాక్రమ స్వభావం కలిగినటువంటిది, అదే ప్రకృతిగా కలిగినటువంటిది సింహపు శిశువు. అలా పరాక్రమాన్నంతటినీ కూడా మనందరికీ కూడా నేర్పించడానికేనా అన్నట్టుగా స్వామివారు చక్కనైనటువంటి శంఖచక్రాలను ధరించి మంగళస్వరూపుడై సమస్త జీవులకు కూడా మంగళాలను అందించడానికి ఈ వాహన సేవలో విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని, ఆ స్వామివారి యొక్క వాహన వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా మనకు బ్రహ్మశ్రీ కుప్పా నరసింహం గారు తెలియజేస్తారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయా నరసింహం గారు అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. వృత్తోత్ఫుల్ల విశాలాక్షం విపక్షక్షయదీక్షితం నినాదత్రస్త విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. ఈరోజు సింహవాహనంపై స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. శంఖచక్రాలను ధరించి ఉన్నారు. ప్రసన్నంగా తన మోకాళ్లపై రెండు చేతులను చాచి చూస్తూ ఉన్నారు. చాలా మనోహరంగా ఉంది. సింహవాహనంపై ఉన్న స్వామివారిని నరసింహస్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఒకసారి ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకుంటే ప్రహ్లాదుడు అనే ఒక చిన్న పిల్లవాడు, హిరణ్యకశిపుడు అనే చాలా పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా తల్లి కొడుకు తండ్రి కొడుకులు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉంది. హిరణ్యకశిపుడు అనేవాడు చాలా పెద్దవాడు, ప్రహ్లాదుడు అనేవాడు చాలా చిన్నవాడు. ఇంకో మాట చెప్పాలి అంటే మనలో ఉండే చెడు చాలా పెద్దది, మంచి చాలా చిన్నది. మనం కనుక మంచిని ఆశ్రయించి మంచిని నమ్మితే పరమాత్మ మనకు తోడు ఉంటాడు అని చెప్పడానికి చిన్నవాడైన ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం స్వామి ఆవిర్భవించారు. వాస్తవంగా స్వామి ఆవిర్భవించారు అనుకున్నాను తప్ప పుట్టాడు అని అనుకోవట్లేదు. స్వామి సనాతనుడు, శాశ్వతమైన వాడు. ఆయనను వేదాలే కీర్తిస్తున్నాయంటే ఆయన వేదాల కన్నా ముందు ఉన్నవాడు అనేక అర్థం. సృష్టి కన్నా ముందు ఉండేవాడు.

0: అందుకనే వేదం ఒక చోట ఆయన స్తోత్రం చేస్తూ నర్య ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంచ నిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అని అంటోంది. జీవులందరూ ఆయన ప్రార్థన చేస్తున్నారట నర్య అని, అంటే నరులలో శ్రేష్ఠుడా. నరసింహ అంటే కూడా అదే అర్థం, నర అంటే జీవుడు, సింహ అంటే శ్రేష్ఠుడు, పురుషోత్తముడా అని కదా అర్థం. ఓ నర్య, ఓ పురుష శ్రేష్ఠుడా పరమాత్మ, ప్రజామ్మే గోపాయ నా సంతానాన్ని రక్షించు. సంతానం అంటే నా వల్ల కలిగినటువంటిది, నా వల్ల అంటే నా యొక్క శక్తి వల్ల కలిగినటువంటిది, అలాగే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటిది నా యొక్క జన్మ పరంపరలు. ఈ ప్రజా అంటే నా యొక్క అజ్ఞానం వల్ల కలిగినటువంటి సంతానం మొత్తం. ఇది ఎట్లా ఉంది అంటే ఇంతకుముందు చాలాసార్లు పుట్టింది, ఇకపై చాలాసార్లు పుట్టబోతోంది, అంత పాపం పుణ్యం నాకుంది ఉన్నాయి, వీటిని అన్నిటినీ నువ్వు రక్షించు. ఎప్పటిదాకా? అమృతే సత్యే ప్రతిష్ఠితాం, ఎప్పుడు దాకా నేనే నీ స్వరూపమైనటువంటి సత్యమైన అంటే వికారరహితమైన అమృతమయమైన స్వరూపాన్ని నేను పొందగలనో అంతవరకు నన్ను రక్షించు. అందుకనే మృత్యుమృత్యుం నమామ్యహం అని అంటారు ఆయన్ని. అటువంటి స్వామి స్వరూపంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సింహం అంటే పరాక్రమం, పరాక్రమము అంటే మన యొక్క దృఢమైన నిశ్చయం అని అర్థం. మనలో ఉండే చెడును పోగొట్టుకోవాలి అని మనం దృఢమైన నిశ్చయం తీసుకుంటే తప్ప మనం ఉద్ధరింపబడలేం. ఎంత గంగ నీళ్ళు పోసినా రాయి పునీతమవుతుందా? అది గంగా అని గుర్తెరిగి దాంట్లో స్నానం చేస్తే అప్పుడు పాపాలు పోతాయి. అలా జ్ఞానం దృఢమైన నిశ్చయం మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన యోగానంద స్వరూపంగా ప్రకాశిస్తున్నారు అని అంటారు. యోగానంద నారసింహ స్వరూపం అని అంటారు, కానీ యోగానంద స్వరూపం అని. యోగం అంటే సాధారణంగా కూడిక అని అర్థం. మన మనస్సు మంచిదానితో యోగం కనుక అంటే కూడిక జరిగినట్లయితే దాన్నే సంయోగం అని పిలుస్తారు. ఆ యోగం ప్రబలినట్లయితే దొరికేటువంటి ఆనందమే పరమాత్మ. కాబట్టి ఆయన మొహం చూడండి, చాలా ప్రసన్నంగా ఉంది, నన్ను ఆశ్రయించండి, తరించండి అని ఆయన కనుల ద్వారా చెబుతున్నాడా అన్నంత ప్రసన్నంగా ఆ కళ్ళు ప్రకాశిస్తున్నాయి. శంఖుచక్రాలు కూడా ఉన్నాయి. ఆ చక్రానికి దుష్ట సంహరణ ప్రధానం, అంటే దుష్టులు అంటే మన యొక్క చెడు ఆలోచనలే, దాన్ని సంహరించడానికి అతి దగ్గరగా దాన్ని పెట్టుకున్నాడు. మరో చేతిలో శంఖం ఉంది. శంఖం అంటే జ్ఞానం, శబ్దం. శబ్దం వల్లే కదా జ్ఞానం మనకి లభిస్తుంది. ఆ శంఖాన్ని ఆయన చేయబోని ఉన్నాడు. అటువంటి దివ్యమైన ఆభరణాలు ధరించి ప్రసన్నంగా సమనోహరమైన ఆభరణాలతో మరింత మనోహరంగా సింహవాహనంపై అంటే మన యొక్క పరాక్రమంపై మన యొక్క సామర్థ్యంపై కూర్చుని ఉన్నాడు. అందుకోవటమే మన యొక్క పని. అది ఎప్పుడు ప్రారంభిస్తామో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం. మరింత విషయాలను మారుతి గారి వాక్కులలో విందాం.
1: ధన్యవాదాలు నరసింహం గారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని స్వామి ప్రపన్న జనకల్పద్రోమై అర్చామూర్తిగా ఏడుకొండలపై అలరారుచున్నారు. వేద పురాణ ఇతిహాసాదుల్లో ఆగమాల్లో శ్రీవారి యొక్క కథామృతం లీలా విలాసం చక్కగా కొనియాడబడింది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి తిరుమలలో స్వామి ఆర్తత్రాణ పరాయణుడై అడుగడుగు దండాల వాడై అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ఆనంద నిలయం నుంచి బయటకు విచ్చేసి మలయప్పస్వామిగా కొండల రాయనుగా భక్తులందరినీ ఏక సమయంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారికి ఏడాది పొడవునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి ఈ బ్రహ్మోత్సవాలు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నటరాజధరుడా శ్రీనారాయణ అని అన్నవాచార్యులు కీర్తించారు. ఈ స్వామివారికి జరిగేటువంటి ప్రముఖంగా ఉత్సవాలలో శ్రద్ధోత్సవాలని, నిమిత్తోత్సవాలని, కాలోత్సవాలని పరిగణలో తీసుకుంటారు. శ్రద్ధోత్సవాలంటే ప్రతిరోజు భక్తులు శ్రద్ధాసక్తులతో పాల్గొనేటువంటి కళ్యాణోత్సవాలు, ఆర్జిత సేవలు, ఇతర పూజలు ఈ శ్రద్ధోత్సవాల కోవలోకే వస్తాయి. నిమిత్తోత్సవాలంటే లోక కళ్యాణం కోసం నిర్వహించబడేటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిమిత్తోత్సవాలు. కాలోత్సవాలు అంటే ఒక నియమిత కాలంలో జరపబడేటువంటి

ఉత్సవాలు కాలోత్సవాలు ఇవి కాకుండా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఐనోత్సవాలు, నక్షత్రోత్సవాలు, ఇలా నిరంతరము స్వామివారి యొక్క సన్నిధిలో ఏదో ఒక ఉత్సవం జరపబడుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి కాలోత్సవాలలో ఈ బ్రహ్మోత్సవాలు ఒకటి. ఇవి అతి ప్రాచీనమైనటువంటివి, దేవతలే స్వయంగా వచ్చి జరిపించినటువంటివి. ఇది మనకి వెంకటాచల మహాత్మ్యాది పురాణాల్లో స్పష్టంగా బోధింపబడుతోంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించినటువంటి ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని ఖ్యాతి వచ్చింది. వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాల్లో కూడా బ్రహ్మ కృత్తోత్సవ అనేటువంటి నామాన్ని బట్టి ఇది మనకి స్పష్టమవుతుంది. ఈ ఉత్సవాలకి నానాదిక్కుల నరులల్ల వానలలోనే వత్తురు అని బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా కీర్తించారు అన్నమాచార్యులు. అసలు ఉత్సవం అంటే ఏమిటి అంటే ఉత్, ఇది ఉత్కృష్ట వచనం, సవో యజ్ఞ ఉదాహృత అని, అంటే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞమే యాగమే ఉత్సవము అని. సామాన్యంగా మనలల్లో చేసేటువంటి కార్యక్రమాలకి మన బంధువర్గం మాత్రమే వచ్చే అవకాశం, కానీ భగవంతుడికి చేసేటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో సమస్త లోకమే కాదు జీవులు కూడా భాగగ్రహణం చేస్తాయి. అంతేకాదు మనం ఈ వాహన సేవల్లో చూసినట్లయితే ముందుగా అశ్వరాజాలు, తర్వాత వృషభరాజాలు, గజరాజాలు, ఇలా ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో యాగంలో భాగస్వాములు అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇటువంటి యాగాల్లో కూడా మనకి అమూర్త యాగం, సమూర్త యాగం అని కూడా కానవస్తూ ఉంటాయి. అమూర్త యాగం వల్ల యజమాని చేసినటువంటి అతని భార్య, ఆధ్వర్యుడు వారికి మాత్రమే ప్రయోజనం కలిగితే మరి వాళ్ళు పరలోక ఫలాన్ని కూడా పొందితే పొందవచ్చు. కానీ సమూర్త యాగంలో అయితే యాగ నిర్వాహకులతో పాటు పాల్గొనున్నవారు, వీక్షించిన వారు, సహాయకులుగా ఉన్నవారు ఇహలోక పరలోక సౌఖ్యరూపమైనటువంటి ఫలాన్ని పొందుతారు. ఇది ఈ ఉత్సవాలలో ఉండేటువంటి విశేషం కూడా. ఈ బ్రహ్మోత్సవాలను బ్రహ్మ తాను రథంలో అదృశ్య రూపంలో ఉంటూ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఇలా బ్రహ్మచేత ఆరంభపడి 9 రోజులలో నవరాత్రులుగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, కానీ అధిక మాసం కావడం చేత ఈ సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, వార్షిక బ్రహ్మోత్సవాలుగా ఈ బ్రహ్మోత్సవాలు చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని అనేక వాహన సేవలలో మనం నిరంతరం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ స్వామి ప్రతి వాహనంలోనూ కూడా ప్రతి భక్తునికి ఒక్కొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆయన ఏ రకంగా మనం కీర్తిస్తే ఆ రకంగానే అనుగ్రహిస్తాడట. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా స్వామివారిని సేవించి తరించారని చెప్పి మనకు పోతనామాత్యుడు చెబుతూ ఉన్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా.

ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరికించందన్ వచ్చు ధాత్రీశ్వర అంటూ ధర్మరాజుకు నారద ముని, నాయన ఎవరు ఏ భావన చేస్తే ఆ భావనతో స్వామివారికి చేరవచ్చయ్యా, చివరికి వైరితో అంటే శిశుపాలాదులు కూడా స్వామివారినే చేరారు, స్వామివారి చేతిలోనే మోక్షాన్ని పొందారు, అది వారిది వైరిభక్తి అయ్యా అని చెప్పి తెలియజేశాడు. అసలు ఆ స్వామివారు గుర్తెరగాలి అంటే మనకి ఎప్పుడు కష్టం కలుగుతుందో ఎప్పుడు బాధ కలుగుతుందో అప్పుడే మనకు ఆ పరంధాముడు పరమాత్మ యొక్క సంశయం, ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎవరు రక్షించేది అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఈనాడు కాదు, అలానాడు కృతయుగం నుంచి అందరికీ ఉన్నటువంటిదే. ఎక్కడున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరన్ దిక్కులకెల్ల నిక్కుడు తుదుంజర దిక్కుగు నట్టి దిక్కుకై మృకదమేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. ఆ హిరణ్యకశిపుడు పెట్టేటువంటి బాధలకు తాళలేక మునులందరూ కూడా వాళ్ళ జపాదులన్నీ కూడా చేసుకునలేక ఎక్కడున్నాడయ్యా, ఎక్కడికి వెళితే మాకు ఇటువంటి బాధలన్నీ కలుగవే, ఎవరి సాన్నిధ్యంలో సన్నిధానంలో ఉంటే మాకు ప్రశాంతమైనటువంటి చిత్తంతో మా ధ్యానాదులన్నీ కూడా చేసుకోగలుగుతామే, అటువంటి వాడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆ పరంధాముడికే విలపిస్తూ ఉంటే వారందరికీ కూడా స్వామి అభయాన్ని ఇచ్చాట. ఏ రకంగా చెప్పాడయ్యా స్వామి అంటే చెబుతా.

0: నిర్జరవరుల్. ఓ దేవతాగణమా, మీరెవరూ కూడా భయాన్ని చెందకండి, భయపడకండి. భద్రం భూమికయ్యడున్, మీకంతా కూడా భద్రమే అవుతుంది. జయమున్ లాభము భూత సంతితికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎప్పుడైతే మీరు నన్ను దర్శించారో, నా సాక్షాత్కారం మీకు లభించిందో, వెంటనే మీకే కాదు సమస్త జీవులకు కూడా నా దర్శన ప్రాప్తి చేత జయము కలుగుతుంది, లాభము కలుగుతుందయ్యా. ఎరుగుదున్, నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఏమిటి? దిదిసుత వ్యాపార భాషా విపర్యములు కాలము గోడ చంపెద జనులందాక జనుండందాక మీ త్రోవలన్. సర్వాధార కాల అని అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కాలం కాబట్టి ఆ కాలం సమీపించినప్పుడు తప్పకుండా నేను అతన్ని సంహరిస్తానయ్యా. అంతవరకు మీ మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని వారందరికీ అభయాన్నిచ్చినటువంటి స్వామి, అలాగే ఎవరైతే ఆర్తితో ఆ స్వామి వారిని మనం ప్రార్థిస్తామో వారందరికీ అభయాన్ని అందించడం కోసమే ఆనంద నిలయం నుంచి స్వామివారు బయటకు విచ్చేసి చక్కగా ఈ వాహన సేవలో విహరిస్తూ తన పరాక్రమ తత్వాన్ని తెలియజేస్తూ మనందరికీ కూడా ఆ పరాక్రమాన్ని, ఆ ధర్మ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క మరింత వైభవాన్ని, వాహన వైశిష్ట్యాన్ని కుప్పా నరసింహం గారు మనకి తెలియజేస్తారు, తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు మారుతి గారు. వాహనంలో స్వామివారు విహరిస్తూ ఉంటే వారిని చూడడానికి దేవతలు, మహర్షులు అందరూ కూడా వస్తూ ఉంటారట. ఎందుకు అంటే ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తే గర్భగుడిలో ఉన్న ధ్రువమూర్తిని దర్శించినట్లు, అంతెందుకు, సాక్షాత్ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించినట్లు అని అంటారు. దీనికి ప్రమాణ వాక్యాలు కూడా ఉన్నాయి. పైపెచ్చు ఆ సమయంలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటారుట. సకృత్స్మరణ మాత్రేన ఆయనను చూసి రెండు చేతులు పైకెత్తి గోవిందా అని పలికితే ఆయన వెంటనే మన వంక చూసి మనకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటారట. మన కష్టాలు తీరుతూ ఉంటాయి, కోరినవి నెరవేరుతూ ఉంటాయి. మీరు గమనించండి, ఎవరైతే భక్తితో గోవిందనామస్మరణ చేస్తారో ఆ స్వామిని చూస్తూ స్వామి వారి వంక చూసినట్లుగా అది కనిపిస్తుందట. ఇది మనం నమ్మవచ్చు కదా? భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే భగవంతుడి యొక్క దర్శనం బాగా జరగదు అని. మనలో భక్తి ఉన్నట్లయితే ఆ స్వామి మనకి పలుకుతాడు అనడంలో సందేహమే లేదు, నమ్మి మనం ప్రయత్నించవచ్చు. అందుకనే ఈరోజు వాహనం చూడండి, కింద అపస్మార వ్యక్తి అని ఒకడు ఉంటాడు, అతన్ని సింహం తొక్కి పెడుతూ ఉంటుంది. ఆ సింహంపై స్వామివారు ఉంటారు. అపస్మారుడు అంటే మనలో ఉండేటువంటి అహంకారం, రకరకాలుగా ఉండేటువంటి అహంకారం, అహంకారం వల్ల వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఫలితాలు. పైపచ్చేది చాలా పరాక్రమవంతంగా ఉంటుంది. మనలో ఉండే అహంకారం, నేనేమైనా చేయగలను అనే ఒక అభిప్రాయంతో ఉంటుంది కదా. అలాగే అందుకనే ఆ అపస్మార పురుషుడు కూడా ఒక కత్తి పెట్టుకుని ఉంటాడు, నేను దేని నుంచైనా తను నన్ను నేను రక్షించుకోగలను అనే ఒక డాలును కూడా పెట్టుకుని ఉంటాడు, అంటే రక్షణ కవచాన్ని కూడా పెట్టుకుని ఉంటాడు. అటువంటి అపస్మార పురుషుణ్ణి పరాక్రమం అని పిలువబడేటువంటి మన మంచితనం సింహంలాగా ఉండి తొక్కి పెడుతోంది. ఎప్పుడైతే మనం అభ్యున్నతి పొందాలి అనే దృఢమైన నిశ్చయం తీసుకుంటామో, దానికోసం ప్రయత్నం చేస్తామో, ఆ సింహం మనలో ఉండేటువంటి ఆ అహంకారం అనే అపస్మార పురుషుని తొక్కి పెడుతుంది. ఇలా తొక్కి పెట్టడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ పరాక్రమం మంచిదై ఉండాలి. అది మంచిది ఎప్పుడవుతుంది? దాని ఎందు స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉండాలి. యోగలభ్యమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఆ సింహం మీద పరాక్రమంగా కూర్చుని ఉంటాడు, విలాసంగా కూర్చుని ఉంటాడో, అప్పుడు ఆ పరాక్రమం ఈ అపస్మార పురుషుని తొక్కి పెట్టగలుగుతూ ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే, అక్కడ భగవన్నామస్మరణ తప్ప మరొక మార్గం లేదు. అందుకనే ఒక ప్రసిద్ధమైన మంత్రం ఉంది, దాంట్లో ఆ మంత్రాన్ని స్వయంగా ఉచ్చరించరాదు కానీ విశేషణాలు పరిశీలన చేసుకుంటే ఉగ్రం అని అంటారు. ఆయన ఉగ్రహ అని పిలుస్తారు, వీరహ అని పిలుస్తారు, మహావిష్ణు అని పిలుస్తారు, జ్వలంతః, సర్వతోముఖ, నృసింహ, భీషణ, భద్రః, మృత్యుమృత్యుః అని పిలిచారు. మనకి చివరికి ఏమీ చేయలేము అనే పరిస్థితి వచ్చినట్లయితే భగవంతుడా నీవే శరణు అని పిలుస్తాం. వాస్తవంగా ఇదే పరిస్థితి గజేంద్ర మోక్ష ఘట్టంలో జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసి ఆ ఏనుగు ఒక్కసారి భగవంతుని పిలిస్తే ఆయన సర్వము వదిలేసి వచ్చేశాడు. అద్భుతమైన శ్లోకాలు పోతన భాగవతంలో కనిపిస్తాయి. ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు. మనం ఎక్స్ట్రీమ్ కష్టంలో ఉన్నప్పుడు ఒక్క నామస్మరణ అలా చేస్తాం. ఆ ఒక్క నామస్మరణే మన కష్టాలని తీర్చేసి సుఖాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని మనకే తెలియజేస్తుంది. భగవన్ నామస్మరణ అంత గొప్పది, కానీ భక్తితో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎప్పుడైతే ఆ పని చేస్తామో ఆయన ఉగ్రుడవుతాడు. ఉగ్రుడు అంటే కోపిష్టివాడు అని అర్థం కాదు, ఉగ్రహ ఉద్గృహ్ణాది, పైకి లాగుతాడు. పైకి లాగేవాడు కనుక ఆయన ఉగ్రహాన్ని పిలువబడతాడు. అందుకనే శంకర భగవత్పాదులు వారు కరావలంబ స్తోత్రాన్ని చేశారు. మమదేహి కరావలంబం, నీ యొక్క చెయ్యి యొక్క ఆలంబనాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. అలా ఎప్పుడైతే స్వామి యొక్క కరావలంబం జరుగుతుందో, ఆయన ఎప్పుడైతే మనకి చెయ్యూతనిస్తాడో, అప్పుడు ఆయన వీరుడు కూడా మారుతాడు. వీరహ అంటే విశేషమైన ఈరయ్యతి శత్రువు అని అంటారు. శత్రువులను నాశనం చేస్తారు, అంటే బయట శత్రువులను నాశనం చేయడం కాదు, మన యొక్క అభివృద్ధి ప్రతిబంధకాలైనటువంటి ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో, క్రమశిక్షణ లేకపోవడం, సరిగ్గా పెద్దల్ని గౌరవించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఆయన నాశనం చేస్తాడు. అందుకనే భగవన్ నామస్మరణ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలో ఆ భగవంతుడు ఆ విధంగా ప్రేరేపింపజేసి ఆ విధమైన పనులు చేస్తూ ఉంటాడట. తద్వారా సమున్నతమైన ఫలితాలని మనం పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కరుణ కలిగిందో అంతటా ఆయనే కనిపిస్తాడు, కాబట్టి ఆయన మహావిష్ణువు. ఇక కాసింత యోగ సాధనతో ఉన్నట్లయితే ఆయన జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తాడు, కాబట్టి ఆయన జ్వలంతం అని పిలిచారు. ఆ జ్వాల కేవలం చిన్నది కాదు, సర్వతోముఖంగా ఉంటుంది. అది ఎంత గొప్పది అంటే నృసింహం అందటికన్నా గొప్పదైనటువంటిది. పైపెచ్చు భీషణం అని పిలిచారు. ఈ భీషణం అనే పదానికి చాలా గొప్పదైన అర్థం చెప్తారు, చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒక అర్థం తీసుకున్నట్లయితే, యన్నామస్మరణాద్భీతాః భూత వేతాళ రాక్షసాః రోగాద్యశ్చ ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహం అని అంటారు. ఆయన నామస్మరణ చేస్తేనే చాలుట, సమస్త ప్రతిబంధకాలు, భూతము, వేతాళము, రాక్షసము, అలాగే అసలు ప్రతిబంధకమైనటువంటి రోగం, తినకపోవడం వల్ల వచ్చేటువంటిది, అతిగా తినడం వల్ల వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ఆయన యొక్క నామస్మరణ చేతనే పోతాయిట. మనకి ఎన్ని రోగాలున్నాయో అంత పెద్ద నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేత ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే మనం భద్రులమవుతాం. అటువంటి ఆ భద్రత ఎంతవరకు ఉంటుందంటే మృత్యువును దాటేంత దాకా ఉంటుందిట. అందుకనే విష్ణు సహస్రనామాల్లో అమృత్యు అనే పదం కూడా ఉంది. మృత్యువుని దాటించేవాడు, మృత్యుని దాటి ఉన్నవాడు అని. మృత్యుని దాటి ఉండడం అంటే మోక్షస్వరూపం అని అర్థం. అటువంటి పరాత్పర పురుషుడికి నమస్కారము అని చెప్తూ ఉంటారు. అటువంటి గొప్పదైన సింహవాహనంపై యోగస్వరూపంలో ఉండేటువంటి పరమాత్మను మనం దర్శించుకుంటున్నాం. మరింత విశేషాలను మారుతి గారి ద్వారా తెలుసుకుందాం.
0: మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ఠత్ దయా సాగరః సశ్రేయాంసి చతుర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు. ఎవరైతే తన చరణ కమలములను ఆశ్రయిస్తారో వారందరినీ కూడా అనుగ్రహించే దిశగా స్వామివారు మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ధ్రువమూర్తిగా దివ్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని కూడా తన భంగిమలో ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన గనక, ఆయన పాదములు గనక మనం ఆశ్రయించినట్టయితే ఈ సంసార సాగరం అనేది కటిమాత్ర పర్యంతమే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే దక్షిణహస్తంతో తన యొక్క పాద పద్మాలను నిర్దేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాదపద్మాలను చూశామో, స్వామి నీ చరణములే మాకు శరణములు అనేటువంటి భావన చేశామో, వెంటనే ఈ సంసారం అనేటువంటి సాగరం కటిమాత్ర పర్యంతమవుతుంది అని. అందుచేతనే అంటారు స్వామివారి వైభవాలు గురించి, చిత్రంబులు

త్రంబుల్, ఆయనవన్నీ కూడా లీలలు, అద్భుతమైనటువంటివి. అటువంటివి తెలియాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానము ఎవరికయ్యా అంటే నిరంతరము స్వామి నామస్మరణ ఎవరు చేస్తారో వారికి లభిస్తుంది. ఎవరైతే తమ అద్భుతమైనటువంటి జన్మ యొక్క సార్థకతను చేకూర్చుకుంటారో అటువంటి వారికి తెలుస్తుంది ఆ విషయాన్ని.

0: ప్రహ్లాదుడు ద్వారా మనకి చెప్పిస్తూ మానవులమైన మనం ఏమి చేయాలి, మానవుడిగా అవతరించినటువంటి అంటే ఆ స్వామివారి యొక్క వైభవాన్ని చూస్తే మనలో ఉన్న అంతర్యామి కూడా ఉత్తేజుడైతే మనది కూడా ఒక అవతార స్వరూపంలో కలిసేటువంటి స్థితి కలుగుతుందని. అందుచేత భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అంగముల ద్వారా కమలాక్ష నర్చించు గర్రములు గర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షగుని జూచు జూట్కులు జూట్కులు శశసాయికి బ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదవలి మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని మనందరికీ కూడా ఆ ప్రహ్లాదుడు దివ్య ఉపదేశాన్ని అందించాడు. దాన్ని అందుకుని ఆ సింహవాహన వైభవాన్ని తెలుసుకుని జ్ఞానం ధర్మం మనందరికీ కూడా ప్రసారించమని వేడుకుంటూ ఒక్కసారి ఆ స్వామివారికి మంగళాశాసనం పలుకుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్పా నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. ఇప్పుడు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటారు. శ్రోతలు మీకు ఇష్టమైన పాటలను మాకు ఫోన్ చేసి కోరవచ్చు. డయల్ చేయవలసిన మా నంబర్లు 2246665, మరొక నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
7: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
8: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనింగ్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. మొదటి కాలర్ తో మాట్లాడదాం. హలో అండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సార్, ఓకే అండి. సరే అండి, మీకు ఏ చిత్రం నుంచి పాటలు కావాలి? చెప్పండి. ఏంటండి ఆపద్ బాంధవుడు చిత్రం నుంచి?
9: హలో,
3: మా కార్యక్రమాలను

0: అని వింటూ ఉంటారండి.
1: బాగుంటాం మేడం, బాగా బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను.
0: ఆపద్ బాంధవుడు చిత్రం నుంచి ఏ పాట కావాలండి? సార్ పాట ఏ పాట కావాలండి?
1: ఆపద్ బాంధవుల్లో
0: సరే అండి, కోరుకున్న శ్రోతలు తెలుపుగలరు.
1: చిత్తరాజులో
0: చెప్పండి.
1: శ్రీనివాసులు, పవన్ కుమారు, జగదీష్, నిర్మల నారాయణమ్మ.
0: ఓకే అండి, మీకోసం మీరు కోరుకున్న శ్రోతల కోసం పాట రెడీగా ఉంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి కాలర్తో మాట్లాడదాం.

0: హలో హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏ పాట కావాలి
1: నంబర్? బాలాజీ మేడం.
0: చెప్పండి. బాలాజీ గారు,
1: నాకు అన్నమయ్య చిత్రంలో
0: చెప్పండి.
1: అంతర్యామి పాట ఏంటి మేడం?
0: అలాగే అండి, మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా అండి?
1: వింటూ ఉంటాను మేడం. ఇప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా
0: చెప్పండి.
1: ఈ పాట వినిపించండి మేడం నాకు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతర్యామి.
0: అలాగే అండి,
1: ఓకే మేడం.
0: సరే అండి.
1: అందరికోసం మేడం,
0: కోరుకున్న శ్రోతలు చెప్తారా అండి?
1: కోరుకున్న శ్రోతలు అందరికోసం మేడం.
0: అలాగే అండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: అలాగే అండి.
1: ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: హలో ఆకాశవాణి కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడతాం. హలో హలో హలో
6: మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏ చిత్రం నుంచి?
6: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
5: బాగున్నానండి. మీరు బాగున్నారా సార్?
6: బాగున్నాం మేడం.
5: పాట ఏ చిత్రం నుంచి కావాలండి
6: మేడం? అఖండ సినిమాలో టైటిల్ సాంగ్ కావాలి మేడం.
5: అలాగే సార్. మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారండి?
6: వింటాం మేడం. ఇప్పుడైతే తప్పనిసరిగా మేము తిరుమల బ్రహ్మోత్సవాల గురించి ప్రతిరోజు తెల్లవారు హాఫ్ అన్ అవర్, సాయంత్రం హాఫ్ అన్ అవర్ వస్తారు కదా మేడం, తప్పనిసరిగా వింటాం మేడం.
5: ఓకే సార్
6: మేడం. కోరుకున్న శ్రోతలు మేడం
5: చెప్పండి.
6: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ చందారెడ్డి, అన్విత, రామాంజలమ్మ, జయ, ముండత్న రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పూజ, ధనంజయ, పోలయ్య, వింటున్న శ్రోతలకు అందరికి మేడం.
5: అలాగే సార్. మీకోసం, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం పాట రెడీగా ఉంది, విందామా?
6: ధన్యవాదాలు మేడం.
5: ధన్యవాదాలండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. హలో ఆకాశవాణి శ్రోతలు, ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మరొక కాలర్తో మాట్లాడదాం. హలో ఆకాశవాణికి స్వాగతం అండి. హలో,
2: నెల్లూరు మేడం.
1: చెప్పండి, మీ పేరు?
2: ఇవాళ శిరిడి సాయి నాగార్జున.
1: ఓకే అండి. అలాగే అండి. మీ పేరు?
2: శ్రోతల్ మేడం.
1: చెప్పండి.
2: దర్బార్ ఖాన్, కలిగిరి నుంచి దర్బార్ ఖాన్. ఇనోవల్ నుంచి మొహమ్మద్ రఫీ మేడం.
1: ఓకే అండి. మా కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
2: అన్ని వింటున్నాం మేడం. మా నిర్మల మేడం చెప్తే అన్ని వింటాం. మా సుధాకర్ మోహన్ రావు డాక్టర్ సలహాలు అన్ని వింటాం మేడం. తిరుపతి అంటే మాకు అభిమానం మేడం బాగా.
1: ఓకే అండి, పాట రెడీగా ఉంది, విందామా?
2: ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు.

శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం.

0: కోసం మాత్రమే. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: మీరింతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సమయం 9:59:52. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.
4: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: ఆకాశవాణి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారితో ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పిస్తూ ఉన్న ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సముద్రాలు, తీర ప్రాంతాలు మన పర్యావరణ వ్యవస్థలో కీలకమైన భాగాలు. సముద్రాలు జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉండటమే కాకుండా లక్షలాది మంది ప్రజలకు జీవనోపాధిని కూడా అందిస్తూ ఉన్నాయి. అయితే పెరుగుతూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర కాలుష్యాల కారణంగా సముద్రాలు, తీర ప్రాంతాల పరిశుభ్రతకు తీవ్ర సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సముద్రాలు, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడంతో పాటు ప్రజల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఏడాది ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ తీర ప్రాంతాలలో బీచ్ క్లీనప్ కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కు కూడా సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. మన రాష్ట్రంలోని తీర ప్రాంతాల పరిశుభ్రత, సముద్ర కాలుష్య నివారణ, మత్స్యకారుల భాగస్వామ్యం, యువత మరియు ప్రజల పాత్ర, ఇటువంటి అంశాల గురించిన పూర్తి వివరాలు మనకందించేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయ్స్ హైదరాబాద్ నుంచి సైంటిస్ట్ మిస్టర్ ఎస్పి విఘ్నేశ్వర్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి ఈ స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
6: నమస్కారం అండి.
5: సార్ కార్యక్రమంలో ముందుగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ ఈ కార్యక్రమం అంటే ఏమిటి, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
6: తప్పకుండా అండి. నా పేరు ఎస్పి విఘ్నేశ్వర్. నేను సైంటిస్ట్ గా ఇన్కాయిస్ లో పనిచేస్తున్నానండి. ముందుగా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనేటువంటిది ఇది ఇయర్ 5వ మనం కండక్ట్ చేసుకుంటున్నాము. లాస్ట్ 5 నుంచి మనం కండక్ట్ చేసుకుంటున్నాము. అందుకొరకు దీన్ని స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 మనం మాట్లాడుతున్నాము. ఇది భూ మంత్రిత్వ శాఖ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే బీచ్లలో పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తొలగించడం కాదు, ముఖ్యంగా మెరైన్

మెరైన్ లిట్టరు, ప్లాస్టిక్ పొల్యూషను, సముద్ర పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం మా యొక్క మెయిన్ మోటో. ప్రజల్లో పరివర్తన వస్తే, దీర్ఘకాలిక మార్పు తీసుకొస్తే, వాళ్ళు మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమాన్ని

0: డిస్టిక్స్, మనకు జిల్లాలు 12 ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో 12 దగ్గరలో జరుపుతున్నాం. అందులో ఆరిట్లో మనము వర్క్ షాప్ అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది, మా ఇన్కై సర్వీసెస్ ఎలా మత్స్యకారులకు గాని కోస్టల్లో ఉండేటువంటి పబ్లిక్ గాని ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం కొరకు మనం ఆరిట్లో కొంచెం ఎక్కువగా వర్క్షాప్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాము. ఆరిట్లో బీచ్ క్లీనింగ్ పరంగా కండక్ట్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ కూడా ప్లాన్ చేశాము. ప్రాబబుల్లీ మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది. అది వైజాగ్ బీచ్ లో చేద్దామని అనుకుంటున్నాము.
1: సార్, సముద్రాలు తీర ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర కాలుష్యాలు పెరుగుతున్నాయి కదా సార్? సో దీని వల్ల సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఏర్పడుతుందంటారు?
0: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకు బీచ్ల్లో కనిపించే ప్లాస్టిక్ చెత్త అనేటువంటిది మనకు మళ్ళీ సముద్రంలోనే కలుస్తుంది. సో అది అందరికీ తెలిసినదే, ప్లాస్టిక్ అనేటువంటిది దాదాపుగా 400 ఏళ్ల వరకు అది కరిగిపోదు. సో దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమేమి అవుతుంది అనేటువంటిది మనం ప్రజలకు చెప్పడానికే మేము ట్రై చేస్తున్నాము. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, థర్మాకోల్, డిస్కార్డెడ్ ఫిషింగ్ నెట్స్ వంటివి ఎక్కువగా మేము చూస్తున్నాము. అందుకొరకు లాస్ట్ ఇయర్ నుంచి మేము అండర్ వాటర్ క్లీనింగ్ అనే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ 3 ప్లేసెస్ లో సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము. 5 ప్లేసెస్ లో టార్గెట్ చేస్తే 2 ప్లేసెస్ లో సీ రఫ్నెస్ ఉండడం వల్ల చేయలేకపోయాము. ఈసారి 6 ప్లేసెస్ లో కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే లోపల ఎలా ఉంది అనేటువంటిది కూడా మాకు తెలిస్తే ప్రజలకు చెప్పడానికి ఈజీగా ఉంటుందని. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే చేపలు, తాబేళ్లు ఇలాంటి వాటికి ఏదైతే ప్లాస్టిక్ లోపల ఉండడం వల్ల ఫిషింగ్ నెట్స్ ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటిలో చిక్కుకుపోతున్నాయి. కొన్ని వాటిని చిన్న చిన్న పార్టికల్స్ గా ఉంటే వీటిని తింటున్నాయి. ఆ ప్లాస్టిక్ అనేటువంటి వాటిని మనం జనరల్ గా మైక్రో ప్లాస్టిక్ అంటాం. ప్లాస్టిక్ చిన్న చిన్న పీసెస్ అయిపోతే దాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఇది ఆటోమేటిక్ గా ఫిష్ తినడము, ఆ ఫిష్ ను మనం తింటే మన బాడీలోకి మళ్ళీ అదే రూపంలో రావడము, ఇదంతా కూడా ఎకో సిస్టమ్ గా మన లోపలికి మన బాడీలోకే మళ్ళీ ప్లాస్టిక్ అనేటువంటిది వస్తుంది. అందుకొరకని మనము దీని మీద బాగా ఫోకస్ చేస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి 19వ తారీఖు నిర్వహిస్తూ ఉన్నారు. మరి గత కార్యక్రమాలతో పోలిస్తే ఈ ఏడాది కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు?
0: ఈ ఏడాది మనము 5.0గా చేస్తున్న దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఏం చేసిందంటే సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు కూడా 1 వీక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీని హైలైట్ చేస్తున్నాం మనము. సో దాంట్లో భాగంగా సైకిల్థాన్ చేస్తున్నాము, ఫిట్ ఇండియా యాక్టివిటీస్, మారథాన్ చేస్తున్నాం, ఓజోన్ డే, ఓషన్ కన్సర్వేషన్ ప్లెడ్జ్ అని చెప్పి చేస్తున్నాం, హ్యూమన్ చేంజ్ చేస్తున్నాము, ఓషన్ ఒలింపియాడ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్ గా 19 సెప్టెంబర్, అంటే యాక్చువల్ గా దీన్ని ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటారు. ఇది సెప్టెంబర్ 3rd సాటర్డేని ఆల్ ఓవర్ వరల్డ్ లో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డేగా చేస్తారు. సో దాంట్లో భాగంగా ఇది 19th రోజు మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమాలు మేము చేస్తున్నామండి.
1: సార్, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో ప్రధానంగా ఎలాంటి కార్యకలాపాలను చేపడుతూ ఉన్నారు?
0: యాక్చువల్ గా చెప్పాలంటే మనము మా మినిస్ట్రీ తరపు నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ నుంచి 111 ప్లేసెస్ లో చేస్తున్నాము. కానీ అదర్ దాన్ మా మినిస్ట్రీ కాకుండా వేరే మినిస్ట్రీల్లో కూడా యాక్టివిటీస్ చేస్తున్నారు వేరియస్ బీచెస్ లో. సో అలా చూసుకుంటే ఆల్మోస్ట్ 200 పైన బీచెస్ లో మేము ఈ ఇయర్ చేస్తున్నారు మొత్తంగా. వీటిలో మనకు ఏంటంటే జనరల్ గా ఎక్కువ మనం ఫోకస్ చేస్తుంది ఫిషర్మెన్ పీపుల్, అంటే ఎందుకంటే వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళకు ఎక్కువ అవసరం కూడా. కాబట్టి వాళ్ళని యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లో, భారత్ స్కౌట్స్ గైడ్స్ వీటిలో స్టూడెంట్స్ ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మన భవితవ్యం వాళ్లే కాబట్టి వాళ్ళ మైండ్ లోకి వెళ్ళగలిగితే వాళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో దాన్ని ఇంకా అవాయిడ్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఎక్కువగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రతి మా యొక్క ప్రతి కార్యక్రమంలో కంపల్సరీగా స్టూడెంట్స్ అనేటువంటిది 100% ఇన్వాల్వ్ చేస్తున్నాం మాక్సిమం అయినంత మటుకు. అండ్ ఎన్జిఓస్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ పీపుల్ అండ్ జనరల్ పబ్లిక్ వీళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం మేము. ప్రతి బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో ప్లాస్టిక్ మీద అవేర్నెస్ ఇస్తాము, ప్లాస్టిక్ ని ఎట్లా సెగ్రిగేట్ చేయాలి అనేసి చెప్తాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఫిషర్మెన్ కి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు

0: టీచింగ్ నెట్స్ ని కొంచెం కొంచెం కట్ అయిన వాటిని అలా ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తున్నారు. అవి మేము ఐడెంటిఫై చేసాము. వాటిని అలా కాకుండా ప్రాపర్ గా డిస్పోజ్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, స్టూడెంట్స్ కి వీళ్ళందరికీ ప్లెడ్జ్ తీసుకోవడం, దానివల్ల కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అనేది మా యొక్క ఉద్దేశం.
1: సార్, ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మన రాష్ట్రానికి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది కదా సార్? మరి రాష్ట్రంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రానికి చాలా ఎక్కువ విశాలమైన కోస్ట్ లైన్ ఉంది. అలాగే కోస్ట్ లైన్ ఉండడమే కాకుండా మన దగ్గర ఫిషర్మెన్స్, కోస్టల్ లైవ్లీహుడ్ అనేటువంటి వాళ్ళు, అంటే కోస్టల్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దగ్గర పోర్ట్స్ గాని అన్ని కూడా చాలా ఎక్కువగా మన సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా బ్లూ ఎకానమీ కిందికే వస్తాయి. అందుకొరకు మనము ఇంతకు ముందు ఇయర్లలో ఇంకా ఎక్కువ బీచ్ల్లో కూడా చేసినాము. ఈసారి మాత్రం మనం 12 బీచ్ల్లో మనము చేస్తున్నాము. ఈ 12 బీచ్ల్లో అందులో 6ట్లో వర్క్ షాపుల లాగా చేస్తున్నాము. అంటే ఇంకా కొంచెం ఎక్కువ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తున్నాము. అందులో ఒకటి మెగా ఈవెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇప్పటి వరకు నాకున్న అధికారిక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన ఏపీలో విశాఖపట్నంలో ఆర్కే బీచ్లు నారా చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అవుతారని అంటున్నారు. అక్కడ ఇంకా పెద్ద ఎత్తున మెగా ఈవెంట్ చేయడం అనేటువంటిది మేము చాలా ఆనందిస్తున్నాము.
1: సార్, ఈ ఏడాది మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం కింద ఎన్ని బీచ్లను ఎంపిక చేస్తారో మీరు తెలియజేస్తారు? మరి జిల్లాల వారీగా ఆ వివరాలను తెలియజేస్తారా?
0: జిల్లాల వారీగా అంటే ప్రతి శ్రీకాకుళంలో, విజయనగరంలో అండ్ విశాఖపట్నంలో, అనకాపల్లిలో, కాకినాడలో, వెస్ట్ గోదావరిలో, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్లో మనం చేస్తున్నామండి. అన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్లో మేము దీంట్లో మత్స్యకార సంక్షేమ సమితి అనే ఒక ఎన్జిఓ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళని భాగస్వామ్యం చేశాము. వాళ్ళకి ఏంటంటే ఫిషర్మెన్ తోటి ఎక్కువగా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అందరిని, ఫిషర్మెన్స్ ని, కాలేజెస్ ని అండ్ మేము పర్సనల్ గా ప్రతి కోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి మా తరపు నుంచి కూడా ఇన్విటేషన్ లెటర్స్ లాగా పంపించాము. సో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి యాక్టివిటీస్ చేయాలనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం.
1: సార్, ఇంత పెద్ద స్థాయిలో తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే వివిధ శాఖల సమన్వయం తప్పనిసరిగా అవసరం. మరి సార్, మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏ శాఖల సమన్వయంతో నిర్వహిస్తూ ఉన్నారు?
0: మన రాష్ట్రంలో ఫిషర్మెన్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి ఫిషింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని FSI అంటారు, అది సిఫ్నెట్, అలాగే కోస్ట్ గార్డ్స్. కోస్ట్ గార్డ్స్ మొత్తం కోస్ట్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు మన ప్రతి ఈవెంట్ లో ప్రతి దగ్గర వాళ్ళు 100% జైన్ అవుతున్నారు. ఆ ఏరియాలో ఉండే ప్రతి కోస్ట్ గార్డ్లు కంపల్సరీగా జైన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఇదే కాబట్టి, కోస్టల్ పాపులేషన్ మీదనే కదా వాళ్ళు ఫోకస్ చేసేది. అందుకొరకు వాళ్ళందరూ జైన్ అవుతున్నారు. అండ్ ఈసారి కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్ ని కూడా ఇన్వాల్వ్ చేశాము. వాళ్ళు కూడా అందరు, పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రతి విలేజ్ లెవెల్లో ఉంది వాళ్ళ నెట్వర్క్ కాబట్టి వాళ్ళు మేము చేసే ప్రతి యాక్టివిటీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళు. మేజర్ గా వీళ్ళు, ఇంకా వీళ్ళు కాకుండా చాలా స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా, పోలీస్ గాని ఇంకా మున్సిపాలిటీస్ పీపుల్ గాని ఈ స్వచ్ఛతా సేవ కింద కొందరిని ఐడెంటిఫై చేసి లోకల్ గవర్నమెంట్స్ కూడా, వాళ్ళు సిటీస్ లో, టౌన్స్ లో ఏవైతే క్లీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు మనకు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు వాళ్ళందరూ కూడా.
1: సార్, గతంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అండ్ ఈ ఏడాది ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగా ఇన్వాల్వ్మెంట్ ఉందండి. ఎందుకంటే మేము ఎక్కడ చేసినా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు ఇయర్స్ లో అసలు మేము అనుకున్న దానికంటే జనాలు ఎక్కువనే వచ్చారు. కానీ ఏ ఒక్క బీచ్ లో కూడా మేము అనుకున్న దానికంటే తక్కువ మంది అసలు పాపులేషన్ రాలేదు. ఒక్కొక్క బీచ్ లో అయితే మేము 600 మెంబర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తే 800,000 మెంబర్స్ వచ్చిన బీచ్లు కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్స్ లో. సో అంటే మేమే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతున్నాం, ప్రజల్లో ఇంత అవగాహన ఉందా అనేటువంటిది. చాలా బాగా ఉంది, వాళ్ళ రెస్పాన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి.
1: సార్, మన తీర ప్రాంతాలలో మత్స్యకారులు సముద్రంతో నిత్యం అనుసంధానమై ఉంటారు కదా? మరి ఈ కార్యక్రమంలో మత్స్యకారుల పాత్ర ఎలా ఉంటుందంటారు? వారిని ఏ విధంగా భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు?
0: వాళ్ళు మత్స్యకారులు చాలా మంది అవేర్నెస్ తోటే ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొందరికి

0: ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఫిషింగ్ కి వెళ్ళినప్పుడు సరిగా ఫిష్ వాళ్ళు అనుకున్నంత పట్టనప్పుడు గాని, అలాంటి అప్పుడు కొంచెం అన్హాపీనెస్ ఉంటుంది కదా. అలాంటి సమయంలో ఏంటంటే, ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే ఉండొచ్చేమో గాని, లేదంటే వాళ్ళ అవగాహన చాలా బాగుంది. మేము చెప్పిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్ల తోటి మాకు అర్థమవుతుంది వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేటువంటిది. మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ అవగాహన చాలా ఎక్కువగా ఉంది. దే ఆర్ వెరీ మచ్ అప్రోచింగ్ అన్నట్టు, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు.
1: సార్, సముద్రంలోకి, బీచ్ లోకి ప్లాస్టిక్ బాటిల్స్, పాలిథిన్, పాత ఫిషింగ్ నెట్స్, థర్మాకోల్ వంటి వ్యర్థాలు చేరకుండా సాధారణ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: దీంట్లో మేజర్ గా మేము చెప్పేది ఏంటంటే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. మేము గవర్నమెంట్ ను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. అవాయిడింగ్ అనేటువంటి, వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అసలు నిషేధించడం అనేటువంటిది ఫస్ట్ మోటో కింద, అండ్ ప్రజల్లో కూడా ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి, యూజ్ చేయకుండా. అంటే ఇప్పుడు కూరగాయలకు వెళ్ళినా గాని, దేనికి వెళ్ళినా ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగ్స్ తెచ్చుకోకుండా వాళ్ళ చేతి సంచులు గాని, క్లాత్ ది గాని అలాంటివి వాడడము, అండ్ మినరల్ వాటర్ బాటిల్స్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇలాంటి వాటిని అన్నిటిని అవాయిడ్ చేస్తే మాక్సిమం మనము చాలా తగ్గించిన వాళ్ళం అవుతామండి.
1: సరే, బీచ్ క్లీనప్ కార్యక్రమాలను 1-2 రోజులకు మాత్రమే పరిమితం చేయకుండా ఏడాది పొడవునా మన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎలాంటి నిరంతర చర్యలు అవసరమంటారు?
0: మా యొక్క మెయిన్ మోటో ఈ ఒక్క రోజు ఒక వీక్ చేసి వెళ్ళడం గురించి కాదు. మేమేంటంటే అవేర్నెస్ కల్పిస్తే, ఆ అవేర్నెస్ ప్రజల్లోకి వస్తే వాళ్ళు ఏంటంటే దాన్ని రిపీట్ చేయరు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ తోటి బీచ్ కి వెళ్ళాము ఏదో రిక్రియేషన్ కొరకు, అక్కడ ఏదో చిప్స్ ప్యాకెట్ లేకపోతే వాటర్ బాటిల్ తినేస్తాం. తిని అక్కడ పడేయకుండా దాన్ని ప్రతి బీచ్ లో కూడా డస్ట్బిన్ సెంటర్స్ అలాంటివి పెట్టారు అక్కడక్కడ. అవి అట్లీస్ట్ ఆ అవేర్నెస్ ఉంటే అక్కడ వెళ్ళి వేద్దాము అనేటువంటిది. అలా వేసి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మున్సిపాలిటీ వాళ్ళు అవి తీసుకొని వెళ్తున్నారు, వీటిని ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తున్నారు. కానీ అలా కాకుండా వాళ్ళు ఎక్కడ అది బీచ్ లో ఎక్కడ దొరికితే అక్కడ వదిలిపెట్టేస్తే అవి ఓషన్ లోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. మేము బేసిక్ గా గమనించింది అది. అందుకొరకు మా యొక్క మెయిన్ మోటో ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడమే మా మెయిన్ మోటో. ఇలాంటి యాక్టివిటీస్ ఒకరోజు చేస్తే ఒకరోజు క్లీన్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రజలకు అవగాహన వస్తే అది ఎప్పటికీ రాదు ఇంకా ఫ్యూచర్ లో. అది మా యొక్క మెయిన్ మోటో అండి.
1: సార్, ప్రస్తుతం తీర ప్రాంతాలలో పర్యటకుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూ ఉంది సార్. మరి బీచ్లను సందర్శించే సమయంలో పర్యటకులు తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటి?
0: మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటిది అవాయిడ్ చేయడం, ఫుడ్ ప్యాకెట్స్ ఇలాంటి వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో తీసుకొస్తే కంపల్సరీగా అది తిన్న తర్వాత ఆటోమేటిక్ గా అక్కడే పడేయడం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా మల్టిపుల్ యూసేజ్ బాక్స్ లాంటివి ఏవైనా తెచ్చుకుంటే ఒక్కరు కూడా దాన్ని అక్కడ పడేయరు, వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ గ్లాస్ బాటిల్స్ ఇలాంటివి మనం ప్రిఫర్ చేయడం వల్ల అవేంటంటే అక్కడ పడేయడానికి ఎవరు ఇష్టపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కూడా. సో అందుకొరకే మేము చెప్పేది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బంద్ చేయడం అనేటువంటిది చాలా మంచిది. సో అది మనం అట్లీస్ట్ ఈ పర్యాటకులకు అక్కడ సేల్ చేసే వెండర్స్ ఉంటారు కదా మనకు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ గాని, వాళ్ళందరికీ కూడా మేము చెప్పదలుచుకుంది అదే, మీరు ఇలాంటి ఐటమ్స్ పనిచేసి ఇప్పుడు మనకు కప్స్ గాని ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కాకుండా పేపర్ కప్స్ వచ్చాయి, అండ్ మనకు లీఫ్ తోటి చేసినటువంటి కప్స్ గాని ప్లేట్స్ గాని వచ్చాయి, అలాంటి వాడడానికి మేము ఎక్కువ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం.
1: సార్, సముద్ర కాలుష్యం వల్ల పర్యావరణంతో పాటు మత్స్య సంపద, మత్స్యకారుల జీవనోపాధి, చివరకు మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. మరి ఈ అంశాన్ని మీరు ఎలా వివరిస్తారు?
0: ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఏదైతే బీచ్ల్లో పడేసినటువంటిది ఆటోమేటిక్ గా సముద్రంలోకి వెళ్తున్నప్పుడు అది ఏమవుతుందంటే అది చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్లాగా విడిపోతుంది. ఆ ప్లాస్టిక్ రేణువుల్లాగా విడిపోయిన దాన్ని మనం మైక్రో ప్లాస్టిక్ అంటాం. ఈ మైక్రో ప్లాస్టిక్ ఏమవుతుందంటే అది వాటర్ లోకి వెళ్ళినప్పుడు వాటర్ లో ఉండే చిన్న చిన్న చేపలు గాని ఆ ఫిష్ అనేటువంటిది వాటిని తినడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఫిష్ తినడం వల్ల ఆ ఫిష్ ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో వలేసి ఫిషర్మెన్స్, అది ఆటోమేటిక్ గా అది మన బాడీలోకి వచ్చేస్తుంది ఆ ఫిష్ తినడం వల్ల. అందుకొరకు మనం ఏమంటున్నామంటే ఇది కంప్లీట్ లైఫ్ సైకిల్ అంటాం మనము. మత్స్య సంపద మన బాడీలోకి ఎలా ఇన్కార్పొరేట్ అవుతుందో దాంతో పాటుగా మనకు ఆటోమేటిక్ గా మైక్రో ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి. మొన్న ఒక సర్వే ప్రకారంగా కొందరు మందిని టెస్ట్ చేస్తే వాళ్ళ బాడీలో సమ్ అంటే ఐడెంటిఫై చేసేంత లెవెల్లో మైక్రో ప్లాస్టిక్ వాళ్ళ బాడీలో కనుక్కున్నారు, హ్యూమన్ బాడీలో. అది వచ్చిన వాళ్ళ హ్యాబిటెంట్ ఏంటంటే వాళ్ళు ఫిష్ రెగ్యులర్ గా తింటారు. సో అంటే మనం ప్లాస్టిక్ డైరెక్ట్ గా ఏం తినట్లేదు, కానీ మన బాడీలో ప్లాస్టిక్ ఉంది అంటే మేజర్ గా సోర్స్ ఆఫ్ ఫిష్ నుంచి వస్తుంది. ఎందుకు అంటే మెరైన్ లెటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంది, అంటే ఫిష్ ప్లాస్టిక్ తినడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఎక్కువగా చెప్తున్నాం.
1: సార్, ఇప్పుడు మనకి ఓషన్ కన్జర్వేషన్ నేషనల్ ప్లెజ్ అని జరుగుతుంది సార్, ఈ ప్రతిజ్ఞ ఉద్దేశం ఏంటంటారు? సాధారణ ప్రజలు ఇందులో ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: ప్లెడ్జ్ అనేటువంటిది ఒక ఫార్మల్ యాక్టివిటీ మాత్రమే కాదండి, మనం రోజువారీ జీవితంలో ఓషన్ ఫ్రెండ్లీ బిహేవియర్ పాటిస్తామనే వ్యక్తిగత కమిట్మెంట్ ప్లెడ్జ్ అంటే. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది తీసుకువచ్చింది. దీన్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్, కమ్యూనిటీస్ అందరూ కూడా ప్లెడ్జ్ లో పాల్గొనాలని పిలిపిస్తుంది. అంటే ఇప్పుడు బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో అందరూ పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, అంటే అందరూ బీచ్ లోకి ఆ స్పెసిఫిక్ డేస్ లో రాకపోవచ్చు, కానీ ఈ ప్లెడ్జ్ అనేటువంటిది ఏ ఆఫీస్ లో అయినా ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడనే తీసుకునే విధంగా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఈ ప్లెడ్జ్ లో వాళ్ళు చెప్పదలుచుకున్నది కూడా అదే. మనం ఏమంటున్నామంటే ఈ ప్లెడ్జ్ లో ఎవ్రీడే లైఫ్ లో మనం ఏం చేస్తాము, మన కాంట్రిబ్యూషన్ ఏంటి, హౌ టు అవాయిడ్ మెరైన్ లిటర్ ని చేయకుండా చేయాలి అని ఎలా అనేటువంటిది ప్లెడ్జ్ లో మనం మేజర్ గా ఫోకస్ చేసింది. అందుకొరకు మనం బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే యువత గాని స్టూడెంట్స్ ఏ కాకుండా ఆఫీసుల్లో, కాలేజీల్లో, స్కూళ్లలో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో ప్లెడ్జ్ నిర్వహించాలని చెప్పి మనం అందరికీ చెప్పాము. అన్ని మినిస్ట్రీస్ కూడా అదే ఆర్డర్ పాస్ చేశాం అన్నట్టు.
1: సార్, ప్రస్తుత కాలంలో డిజిటల్ టెక్నాలజీ కూడా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకంగా మారింది కదా సార్, మరి ఈ స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0కు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్ సార్, సో వీటి ద్వారా ప్రజలు ఎలా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కి ఒక డిజిటల్ గా పార్టిసిపేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో ఒక డెడికేటెడ్ వెబ్సైట్ ని అందుబాటులోకి తెచ్చామండి. అందులో ఓషన్ కన్జర్వేషన్ ప్లెడ్జ్ అనేటువంటిది మేజర్ గా ఫోకస్ చేశాము. ఏంటంటే ప్లెడ్జ్ ఎక్కడ నుంచి అయినా కానీ వాళ్ళు అటెండ్ చేసి వాళ్ళు అందులో చదివి ఆన్లైన్ లో వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే, వాళ్ళ పేరు, మొబైల్ నంబర్ తోటి సబ్మిట్ చేస్తే దే విల్ గెట్ ఏ సర్టిఫికేట్ ఆల్సో. అంటే వాళ్ళు ఒక ఫిజికల్ గా అటెండ్ కాలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్ లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ లో గాని మొబైల్ యాప్ గాని రెండు ఉన్నాయి, ఆ వాటిలోకి వెళ్ళి ఆ ప్లెడ్జ్ ని కంప్లీట్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. అంటే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాము అని. ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా, వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా వీటిని, ప్లెడ్జ్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాము. బట్ మిగతా అన్ని యాక్టివిటీస్ కూడా ఈ వెబ్సైట్ లో, మళ్ళీ యాప్ లో క్లియర్ గా మేము మెన్షన్ చేసాం. ప్రతిరోజు ఏ యాక్టివిటీలు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేటువంటిది క్లియర్ గా చెప్పామండి.
1: సార్, కార్యక్రమంలో చివరగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ద్వారా మన సముద్రాలను, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన విషయాలను తెలియజేస్తారా?
0: రోజువారీ విషయాల్లో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మొత్తంగా వాడడం అనేటువంటిది బంద్ చేయడం అనేటువంటిది మన అల్టిమేట్ గోల్ అండి. దానికి మనం ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్లు కానీ, మినరల్ వాటర్ బాటిల్స్ కానీ, చిప్స్ ప్యాకెట్స్ కానీ, ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో అలాంటి వాటిని అన్నిటిని వాడడం అనేటువంటిది తక్కువ చేయడానికి ట్రై చేయాలి మనం ప్రతి ఒక్కరూ కూడా. సో అలా చేస్తే మనం ఆటోమేటిక్ గా ఎంతో కొంత మన ఈ కార్యక్రమానికి ఉపయోగమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఇంట్లలో కూడా మనం చెత్తని ఎప్పుడైతే సెగ్రిగేట్ చేయకుండా వేస్తే అదంతా కూడా మనకు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మనకు ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్ అని బేసిక్ గా ఈ రెండు సెగ్రిగేషన్లు మనం ఇంట్లోనే స్టార్ట్ చేసి ఆ మన ఇంట్లో నుంచి వెళ్లే చెత్తనే మనం రెండు విధాలుగా ప్రాపర్ గా చేసేస్తే మున్సిపాలిటీ వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఆ ప్లాస్టిక్ ని ప్రాపర్ గా వాళ్ళు కూడా డిస్పోజ్ చేయడానికి వాళ్ళ ఎంత కృషి వాళ్ళు చేస్తారు. అండ్ బయోడిగ్రేడబుల్ ఎనీవే అది మనకు పెద్ద హాని చేకూర్చదు కాబట్టి వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో అలా చేస్తారు. ఇవి రెండింటిని మనం సెగ్రిగేట్ చేయకపోతే వాళ్ళు ఎవరు కూడా చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకొరకు మనం ఇంటి నుంచే అది స్టార్ట్ అవ్వాలనేటువంటిది మా యొక్క మెయిన్ మోటో అండి. ఇంట్లోనే పంపించే చెత్తనే మనం సెగ్రిగేట్ చేసి పంపించగలిగితే 90% ఆఫ్ ద సొల్యూషన్ వచ్చేస్తుందండి ఈ ప్రాబ్లంకి.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమానికి సంబంధించిన

0: పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు తెలియజేసినందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి మీకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. శ్రోతలకు కూడా మా యొక్క ధన్యవాదాలండి.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: ఎస్, హరవిలులో మనమున్నా. మరి నేను లోకల్ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది అన్నాను. అశ్విని నుంచి చివరి వరకు సో ఇవన్నీ మనం ఆలోచించక్కర్లేదు. నక్షత్రాలు మరి స్పేస్ లోకి వెళ్ళి ఆలోచించండి, కొంచెం స్పేస్ తీసుకున్నా పర్లేదు, అది విషయం. మరి నాకైతే ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో చూసేద్దాం. ధ్రువ నక్షత్రం అట చెప్పా. నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి, అండ్ హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నర్సాపూర్ నుంచి పాపారావు గారు అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ చందన, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం అంటూ సత్యభార్గవ గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే గోల్నిపల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ హాయ్ అండి చందు గారు ఎలా ఉన్నారు? మన భూమి గారికి దగ్గర బింబిగాడికి హాయ్ చెప్పాలా? ఓకే, మీరా అశోక్ గారా? హాయ్ హాయ్, మీ బింబిగాడికి కూడా పెద్ద హాయ్. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందల్పాడు నుంచి కసిన్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మల్లీశ్వరి గారు, ఫణి గారు పంపించారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి గారు భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం అదేనండి అంటూ పంపించారు. చూసారా, నేను కావాలని అడిగినట్లు అనిపించింది, కానీ ఇక్కడ కూడా మనకి తనే వచ్చాడు ఆన్సర్ లో. సో అది విషయం జానకి గారు. నెక్స్ట్ ఇంకా మార్కాపూర్ నుంచి మస్తాన్ గారు, ఫాతిమా గారు ఇద్దరు కూడా పంపించారు, బుధుడు అన్నారు కానీ తర్వాత కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటూ ఇందాకటి క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి రెండింటికి కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాల నుంచి ప్రాక్సిమా సెంచురీ అని చక్కగా పంపించారు, బట్ అంత దూరం వెళ్ళక్కర్లేదు, మనందరికీ రోజు కనబడుతూనే ఉంటారు, అదే ఆ నక్షత్రం అనమాట. సో అది విషయం. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, ఎస్ అతనే. నెక్స్ట్ ఇంకా భూమికి అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం అంటూ దాని యొక్క దూరం కూడా పంపించారు, వెరీ నైస్, సీత మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మీరు కూడా సేమ్ అలానే డిస్టెన్స్ కూడా పంపించేశారు, అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే చౌడిపల్లి నుంచి క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు గౌతమ్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అన్ని సందేహాలే వస్తున్నాయి చందనమ్మ అంట, శుక్రుడు అని పంపించారు, వేగు చుక్క అని పంపించారు. సో ఈ రెండు కూడా కాదు, ఆలోచించండి.

అంటే మీరు పంపించిన ఆన్సర్లో మొదటి చివరి అక్షరాలను యూజ్ చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ చందన అంటూ పంపించారు అర్జున్ గారు. అర్జున్ గారు మీకు గుడ్ మార్నింగ్, ఓకేనా? అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శుభోదయం చందనమ్మ అంటూ పంపించారు. కళ్ళల వెనుక కథ, మనసారా మీ మాటలతో పిలిచారు అంటూ పంపించేశారు. నాట్యమాడే అడుగుల్లో నవతారాల కథలున్నాయన్నారు. పాట బలికితే పల్లె మేల్కొంటుంది, పల్లవి పుడితే పాట పరవశిస్తుంది. ఒక గానంలో పలు జీవితాల కథలు ఉన్నాయన్నారు. వాకిట వేసే ముగ్గు కేవలం రంగుల రేఖల సమాహారం కాదు, అది తరతరాలుగా వస్తున్న తెలుగింటి సౌందర్య సంతకం అన్నారు. కుమ్మరి చేతిలోని మట్టి కేవలం మట్టి కాదు, అతని వేళ్ల స్పర్శతో ఓ అందమైన రూపమవుతుంది. ఆ కుండకు ఒక పాట తోడై చక్రం తిరిగే తాళానికి స్వరం ఒకటి జతకలిస్తే మట్టి కూడా మురిసిపోతుంది. నాట్యం, పాట, ముగ్గు, మట్టి వేర్వేరు దారులైనా చేరేది ఒకచోటకే, మన సంస్కృతి గుండె చప్పుడునని వినిపించారు. అద్భుతంగా ఉంది ఈనాటి ప్రోగ్రాం అంటూ పంపించేశారు పాలెంపల్లి నరసింహారెడ్డి గారు. మాధవరెడ్డి నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా శ్రద్ధగా విని నాకైతే మీ మెసేజ్ ని పంపించారు అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. అండ్ అలాగే ఆన్సర్ పంపించారు నంద్యాల నుంచి కిషోర్ గారు. సో ఇది కాదు యాక్చువల్లీ, నేను చెప్తాను ఎవరనేది ఆన్సర్. సో గోవర్ధన్ గారు, ఇంద్రాబాయి గారు నవనక్షత్రం అంటున్నారు దేవరపల్లి నుంచి, కాదండి. అండ్ భరణి గారు పంపించారు అబ్దుల్, భరణి నక్షత్రం పంపించారా అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి. అశ్విని భరణి ఏవి కావండి, అసలు ఆ 27 నక్షత్రాలు కావు. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ క్వశ్చన్ వినలేదంటున్నారు అప్పల్ రాజు గారు, నేను ఆల్రెడీ అడిగేశాను అప్పల్ రాజు గారు, చెప్తాను ఉండండి. అండ్ శుక్రుడు అనుకుంటున్నారు సుమని గారు, కాదండి. అండ్ పాలకొల్లు నుంచి పంపించారు చందమామ అనుకుంటున్నారట, ఓకే. బట్ ఇది కరెక్టా కాదా అనేది నేను లాస్ట్ లో చెప్తా, ఓకేనా? ఎందుకంటే దీని దగ్గర ఒక ట్విస్ట్ ఉంది ఇప్పుడు మనకి, అది మీరు వెయిట్ చేయండి. సో కోనే విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి అరుంధతి నక్షత్రం అనుకుంటున్నారు, కాదండి. అండ్ శుభోదయం చందన బంగా తల్లి అంటూ మనకి పంపించారు మెసేజ్ త్రిమూర్తులు గుప్త గారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు అండ్ మీకు కూడా శుభోదయం. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్తో. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేష్ నటించిన మూవీ ధ్రువనక్షత్రం అంట, గరీబ్ నవాజ్ గారు పంపించారు. సో కాదండి. నెక్స్ట్ ఇంకా ఆకాశ నక్షత్రం, ఆకాశంలో ప్రతిది నక్షత్రమే కదండి. నరేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. మరి మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదో తెలుసా? సూర్యుడు. మరి సూర్యుడిని నక్షత్రం కింద కన్సిడర్ చేయొచ్చా చందన అంటారా? అనేక నక్షత్రాల కలయికగా కనబడతారనమాట మనకి సూర్యుడు. మరి అత్యంత పెద్దది కూడా అదే, అన్ని మన ప్లానెట్స్ కన్నా కూడా సూర్యుడే అతి పెద్దగా ఉంటాడు. మరి సూర్యుడు మనకి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం, అందువల్లనే మనకి భూమికి అంత వెలుగు అంత వేడి వస్తూ ఉంటాయన్నమాట. సూర్యకిరణాల వల్ల వేడి అండ్ సూర్యకిరణాల వల్ల వెలుతురు, అది విషయం. మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈరోజు నేషనల్ పెట్ బర్డ్ డే కదా, మరి అలాంటి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. సాధారణంగా ఈ బర్డ్స్ ను మనం పెట్ బర్డ్స్ గా పెంచుకోలేకపోవచ్చు, ఎందుకంటే ఇవి మనకి అంత దగ్గరగా ఉండవు కాబట్టి, ఎస్పెషల్లీ మన ఇండియాకి. మరి ఈ క్వశ్చన్ ఏంటంటే, ఏ పక్షులు ఈదగలవు కానీ ఎగరలేవు, అలాంటి ఒక పక్షి ఉంది, ఎగరలేదు కానీ ఆ పక్షి ఈదగలదట, అంటే స్విమ్ చేయగలదు, ఆ పక్షి ఏది? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248884 కి. ఏ పక్షి ఈదగలదు కానీ ఎగరలేదు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఇలా ఒక మంచి సాంగ్ బృందావనం నుంచి విందాం.

మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి బాబా సెహగల్ పాడిన పాట వినేశారు. మరి ఇప్పుడైతే మనం క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూసేద్దాం, ఎవరెవరు ఏం పంపించారు అనేది. ఏ పక్షి ఈదగలదు అంటే స్విమ్ చేయగలదు కానీ ఎగరలేదు, మరి ఆ పక్షి ఏంటో తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. పావురం అట, పావురం చక్కగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుందండి నరేష్ గారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు చూసేద్దాం, సన్ డక్ అనుకుంటున్నారట లేదా అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కిందది కరెక్ట్ ఆన్సర్ సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి. అండ్ బాతు అనుకుంటున్నారు, బాతువు ఎగరగలదండి, కొంచెం దూరం అయినా ఎగరగలదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. అండ్ మల్లీశ్వరి గారు ఫణీంద్ర మార్కపూర్ నుంచి డక్ అంటూ పంపించారు, సో బాత ఎగరగలదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ లక్ష్మి గారు గొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, హాయ్ అండి. అండ్ సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే సుమని గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కాదు, బాతు కాదు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. అండ్ అలాగే బాతు అంటూ ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి పంపించారు, కాదండి. అండ్ అనంతపూర్ నుంచి రమేష్ గారు వెంకటచలపతి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోల్నపల్లి నుంచి గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు నుంచి కసిం గారు ముత్సావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మా బింబిగాడి కోసం సాంగ్ వేయండి అంటున్నారు. ఇప్పుడు హుక్ స్టెప్ వేశాను కదా, హుక్ స్టెప్ వేయమనండి బింబిగాడిని. అండ్ అలాగే సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయ్ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నా అంటున్నారు సత్యభార్గవి గారు. యాక్చువల్లీ రెండోది కూడా కరెక్టే, బట్ ఫస్ట్ది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా గౌతమ్ గారు చోడేపల్లి నుంచి పంపించారు, మీ ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, చేప కాదండి, చేప హౌ హౌ హౌ అంటే అన్ని చేపలు ఎగరవు, ఒక చేప ఉందిలే, ఎగిరే చేప కూడా ఒకటి ఉంది, అది నేను తర్వాత చెప్తాను దాని గురించి. బట్ ఈ చేప గురించి మాట్లాడితే చేపలన్నీ ఎదుతాయి కానీ అన్ని చేపలు ఎగరలేవు కదా, రివర్స్ అన్నమాట. అంటే పక్షులన్నీ ఎగరగలవు కానీ ఈ పక్షి ఎగరలేదన్నమాట, అది విషయం. సో జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మన ప్రత్యక్ష దైవం వెర్తకు దగ్గరలో ఉండే స్టార్, సరే ఇప్పటి ఆన్సర్ అంటూ దాని రెక్కలు పెద్దగా ఉంటాయి అందుకే ఈదలేదు, చీ ఈదగలదు ఎగరలేదు అంటారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఒక సాంగ్ పాడండి చెందిన సో స్వీట్ ఆఫ్ వాయిస్ అంటున్నారు మురళి గారు. మురళి గారు ఐ విల్ ట్రై అండి. నెక్స్ట్ ఇంకా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శుభోదయం చందనమ్మ, ఈరోజు నేను మీ ప్రోగ్రామ్ వినలేకపోయాను, మా వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, ఆరింటి నుంచి ఆ పాటల సౌండ్ అసలు ఏం వినిపించదు ఇక్కడ అంటున్నారు వాసు గారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చనబండి నుంచి, ఏం పర్లేదు, చక్కగా మీరు గణేష్తో టైం స్పెండ్ చేశారు కదా, హాయిగా భక్తిగా అలా ఉండిపోండి. అండ్ పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్ విందరు కానీ. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆదోని నుంచి రాజశేఖర్ గారు కరెక్ట్ ఆన్సర్, మళ్ళీ ఎప్పుడొస్తారు అని అంటూ అడుగుతున్నారు, నేనా త్వరలోనే వస్తా. నెక్స్ట్ ఇంకా రంగశేర్లు గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పఫిన్స్ డక్కట ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు, డక్ అయితే కాదు బట్ చూడడానికి మనకు అలానే అనిపిస్తుంది అది స్విమ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా మల్లీశ్వరి గారు ఫణీంద్ర గారు మార్కాపూర్ నుంచి తాబేలు అనుకుంటున్నారు. నేను పక్షి గురించి అడిగాను, యాక్చువల్లీ మీరు ఆ విషయాన్ని మర్చిపోయారు. సో అర్జున్ గారు కోడా అని అడుగుతున్నారు, కాదండి. నెక్స్ట్ ఇంకా సుదర్శిని గారు కాదు, సుధారాణి గారు హైదరాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కప్ప అంటున్నారు, అది కూడా కాదండి. అండ్ ఉట్కూర్ నుంచి అరుణ గారు కాకి అనుకుంటున్నారు, కాకి ఎలా హౌ హౌ హౌ, కాకి చక్కగా ఎగురుతుంది కదా. అండ్ అలాగే అబ్దుల్ గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్, నా ఆన్సర్ రాంగ్ అని చెప్పలేదండి అంటున్నారు, రాంగ్ కాదు కాబట్టి చెప్పలేదండి, అది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఓకే శుభాకాంక్షలు అంటూ పంపించారు సెప్టెంబర్ 17. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి త్రిమూర్తుల గారు. సో ఆన్సర్ అయితే పంపించలేదు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి పంపించారు, మీ పేరేంటండి, ఎన్ఎంటీ అని పంపించారు, మరి ఏంటో మరి, అది కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే సాంబశివరావు గారు వేటపాల నుంచి కోడ్ అనుకుంటున్నారు, కాదండి. అండ్ ప్రసాద్ గారు ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కర్నూలు నుంచి లక్ష్మీదేవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్
మహబూబ్ నగర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ బాయి చందన అంటున్నారు మధుసూదన్ గారు, ఓకే అండి. అండ్ స్వాన్ అనుకుంటున్నారు ఉషా గారు విజయవాడ నుంచి. సో స్వాన్ కూడా కాదు. యాక్చువల్లీ ఈ పక్షులు ఎక్కువగా మనకి మంచు కురిసే ప్రాంతాల్లో కనబడుతూ ఉంటాయన్నమాట. వాటి రెక్కలు ఈత కొట్టేందుకు అనుకూలంగా ఉంటాయి. అండ్ అంతేకాదు వాటి శరీరం కూడా చాలా మృదువుగా ఉంటుంది. మరి నీటిలో అలా అలా అలా మరి ఈదగలవు, కానీ ఈ పక్షులైతే ఎగరలేవు అనమాట. సో మరి ఇంతకీ ఏంటా పక్షులు అని అంటే పెంగ్విన్స్. సో చాలా ఫ్రెండ్లీ బర్డ్స్ అనమాట ఇవి. కాకపోతే వీటిని మనం పెట్ బర్డ్స్గా పెంచుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మనుషులకి చాలా దగ్గరగానే అనిపిస్తాయి, కానీ అవి మన దగ్గరికి వస్తే అవి మనతో మింగిల్ అవ్వలేవు అనమాట. అంటే మన వాతావరణానికి అవి మింగిల్ అవ్వలేవు, అది సంగతి. అండ్ ఇందాక ఒక లిజనర్ ఒక ఆన్సర్ పెట్టారు కదా, ఆ ఆన్సర్ ఎవరైనా గుర్తు పెట్టుకున్నారో లేదో మరి చూడాలి. సో మరి ఈ క్వశ్చన్కి అదే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట నేను అడగబోయే క్వశ్చన్కి. మన భూమికి దగ్గరగా సహజ ఉపగ్రహం ఒకటి ఉంది, మరి అదేంటి తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814. మన భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఏది? సో తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 కి.

ఎస్ మరి నేనైతే సాంగ్ వినిపించారు రబల్ సాబ్ నుంచి. మరి నాకైతే ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. చూద్దాం, మన భూమికి సహజ ఉపగ్రహం ఒకటి ఉంది, అదేంటి అని అడిగాను. ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించారు అందరు కూడా. మరి చూసేద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్స్ చేశారు అనేది. ఉషా గారు పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సో కింగ్ ఫిషర్ అనుకుంటున్నారు ముసలి మడుగు నుంచి అట. వెంకటాద్రి గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. సో కాదండి. అండ్ అలాగే పెంగ్విన్ అంటూ సునీల్ గారు పంపించారు. అండ్ అలాగే ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే అందుకే మన సైంటిస్ట్ పంపించారు అంటూ కూడా పంపించారు. నేను ఇది చెప్పేస్తే ఆన్సర్ కనిపెట్టేసేవాళ్ళటి. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మల్లీశ్వరి గారు, ఫణీంద్ర గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అంబిక గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూర్యగ్రహం కాదండి, సూర్యుడు అసలు గ్రహమే కాదు. ఇందాకే నేను నక్షత్రం అని చెప్పాను ఫస్ట్. మరి మహబూబ్ నగర్ నుంచి ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉపేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కలవందులపాడు నుంచి ఖసీం గారు, ముద్దవాలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుమని గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి రామకృష్ణయ్య గారు కరెక్ట్ ఆన్సర్. సంవత్సరం పొడుగునా మంచు ప్రాంతంలో ఉండే పక్షి పెంగ్విన్ అంటూ కూడా పంపించేశారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఇంకా రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందనమ్మ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వాసు గారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శిరీష గారు వేలగలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా రంగచారు గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గోన్లపల్లి నుంచి కాదు గోనిగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. భీమునిపాడు నుంచి లక్ష్మీరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గోవర్ధన్ గారు గోల్నేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పెద్దపురం నుంచి త్రిమూర్తులు గుప్తా గారు కూడా పంపించారు. సో పెంగ్విన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈ రోజు చక్కటి ప్రశ్నలతో ప్రోగ్రామ్ హైలైట్ అయింది చెందిన అంటున్నారు వేదంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్తో. సో మరి ఇద్దరిని కవర్ చేసే చూస్తారా ఆన్సర్స్ లో. అదే విషయం అండ్ వినాయతుల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. కొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గాట్ టు గో హ్యావ్ ఏ నైస్ డే చెందిన అంటూ ఆన్సర్ కరెక్ట్ గా పంపించేశారు ఎవరు, అర్జున్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా మల్లికార్జున గారు పంపించారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ రోజు షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి. థ్యాంక్ యూ అండి, వినాయక నిమజ్జనం వల్ల మీ కార్యక్రమం వినలేకపోయానంటున్నారు. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఏం పర్లా, గణేష్ కి సెండ్ ఆఫ్ ఇద్దాం చక్కగా. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, బట్ మీ పేరు పంపించండి క్లియర్ గా. సో నెక్స్ట్ ఇంకా నరసింహారెడ్డి గారు మాధవరి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి మన భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఎవరో కాదు, మన చంద్రు అన్నమాట. అదే చంద్రుడు అన్నమాట. మరి చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించే ఒక సహజ ఉపగ్రహం, అది సంగతి. సూపర్ గా ఉంది ప్రోగ్రామ్ అంటూ పంపించారు ఎవరు, సోమనాథన్ జనార్దన్ రావు గారు. థ్యాంక్ యూ అండి. అండ్ నరసింహ గారు విష్ణుగ్రహం అంటున్నారు. అసలు విష్ణుగ్రహం అనే గ్రహం ఉందా అండి, ఆలోచించండి. సో ఇది మరి మన హరివిల్లు ప్రోగ్రామ్ అయితే. మరి నేను కూడా డాటా చెప్పేస్తున్నాను అండ్ త్వరలో మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వింటూ ఉండండి విత్ భారతీ FM 101.3. టాటా బాయ్ బాయ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ భక్తి శ్రద్దలతో స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఎంతో కీలకమైన శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, సృజనాత్మకత, కష్టపడి పనిచేసే తత్వానికి విశ్వకర్మ భగవానుడు ప్రత్యేకగా నిలుస్తారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ఇంకోస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. సాగర్ తీర ప్రాంతాల్లోనూ సముద్రంలో కాలుష్యం తగ్గించి ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇంకోస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణికి తెలియజేశారు. విద్యార్థులు, మత్స్యకారులతో బ్లీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. సాగర తీర ప్రాంతాల్లో కలుషితమవుతున్న తీరు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, సముద్రపు నీటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు, మత్స్యకారులకు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా చైర్మన్ గా ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఉద్దేశమేమిటి, ఈ కమిషన్ ఏ అంశాలపై అధ్యయనం చేస్తుందనే వివరాలు తాము పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. కమిషన్ నియామక ఉత్తర్వుల ప్రతిని తమ ముందుంచాలని రాష్ట ప్రభుత్వానికి ఆదేశించింది. కాలానికి అనుగుణంగా వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతో పాటు పరిశోధనలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని వైద్యారోగ్య శాఖ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో విద్యా కార్యక్రమాలు, ప్రవేశాలు, పరిశోధనలు, ప్రచురణలు, అభివృద్ది తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ వైద్య విద్యలో కృత్రిమ మేధ, డిజిటల్ హెల్త్, హెల్త్ కేర్ డేటా సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెడికల్ డివైజెస్ వంటి నూతన విభాగాలకు ప్రాధాన్యతనిస్తూ ఉమ్మడి పరిశోధనలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నేర ఘటనాస్థలాల నుంచి శాస్త్రీయ సాంకేతిక ఆధారాల సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో 26 ఫోరెన్సిక్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్టంలో సవరించిన భారత్ నెట్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక ప్రాజెక్టు అమలుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిబంధనలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సాస్కి మార్గదర్శకాల ప్రకారం రాష్టంలో భారత్ నెట్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద చేపట్టే మౌలిక సదుపాయాలు, నెట్వర్క్ విస్తరణ పనులకు వర్తించే ఛార్జీలు, ఫీజుల మినహాయింపు, మాఫీ పొందడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీని ఆదేశించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:17 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఎస్, ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాం. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, బాధ్యతలు పంచుకోవడం, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం, అపార్థాలను పరిష్కరించుకోవడం, ఇవన్నీ భార్యాభర్తల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనం రెగ్యులర్ లైఫ్ లో చూస్తూనే ఉంటాం. కానీ ఈ విషయాలన్నీ కూడా మనకి అలా వెండి తెర మీద కనిపిస్తే, అలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనకి ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలు ఏంటి అంటే, ఒక ఇద్దరు లవ్ చేసుకుంటారు అండ్ ఇద్దరు ఒక వాళ్ళ లవ్ లో ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కి ఎండ్కి వచ్చేసరికల్లా ఇంకా అక్కడికి సినిమా ఎండ్ అయితే అయిపోతుంది. కానీ ఒకప్పటి సినిమాలు అలా కాదు. పెళ్లి తర్వాత జీవితం అదే కదా అసలైన జీవితం ప్రారంభమయ్యేది అక్కడి నుంచే. కాబట్టి సో ఆ తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుంది, అప్పుడు వచ్చేటువంటి అపార్థాలను ఎలా పరిష్కరించుకోవాలి, బాధ్యతలను ఎలా పంచుకోవాలి, అలాగే ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పినటువంటి కొన్ని అద్భుతమైన సినిమాలు అయితే మనకి ఉన్నాయన్నమాట మన టాలీవుడ్ లో. మరి అలాంటి సినిమాల గురించి అయితే మనం ఈ రోజు మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఇంకెందుకు కలిసి ఒక అద్భుతమైన పాటతో మరి మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని సినిమాల గురించి వినాలంటే స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో పెళ్లిని ఎలా మనం అంటే పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపించినటువంటి అద్భుతమైన సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇందులో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది పెళ్లి పుస్తకం సినిమా గురించి. ఎందుకంటే అప్పటి వరకు అంటే పెళ్లి అంటే చక్కగా ఇద్దరు వ్యక్తులు కలిసి మ్యారేజ్ చేసుకోవడం అండ్ అలాగే డ్యూయెట్లు పాడుకోవడం ఇలాగ హ్యాపీగా ఉండడం మాత్రమే అని అనుకునే విధంగా ఉండేటువంటి వారందరికీ కూడా జస్ట్ పెళ్లి తర్వాత లైఫ్ అనేది ఎలా మారుతుంది అదే కనుక ఒక యువ దంపతులకి వాళ్లకి బాధ్యతలుంటే మరి ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించారు ఈ సినిమా ద్వారా. మధ్యతరగతి యువ దంపతుల జీవితంలో ఉద్యోగం కోసం పడేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఒకవేళ వారికి కనుక డబ్బు సమస్యలుంటే అవి ఎలా ఉంటాయి, వీటితో పాటు కుటుంబం బాధ్యతలను వాళ్లు ఎలా పంచుకున్నారు, ఒకవేళ దంపతుల మధ్య కనుక ఏ చిన్న అవగాహన లోపం వచ్చినా కూడా వాళ్ళిద్దరూ ఆ చిన్న చిన్న సమస్యలే ఎంత పెద్దవిగా మారి వారి యొక్క అనుబంధానికి వీటలు వారేలాగా చేస్తాయి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా హాస్యంతో కలిపి జోడించి చూపించినటువంటి సినిమా పెళ్లి పుస్తకం అని చెప్పచ్చు. మరి ఈ సినిమా నుంచి అయితే ఒక లవ్లీ సాంగ్ అయితే విన్న తర్వాత మరిన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు. మనమైతే మాట్లాడుకుంటాం కదా సుమ, మరి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు ఒకవేళ మనకు అలా వెండి తెర మీద కనిపిస్తే ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నాం. అండ్ ఇలాంటి సినిమాల లిస్ట్ లో మరొక సినిమా అయితే మనం మాట్లాడుకోవాలి, 1993లో రిలీజ్ అయినటువంటి మిస్టర్ పెళ్ళం అనమాట. ఈ సినిమాలో ముఖ్యంగా అంటే ఎవరిని కించపరచడానికి కాదు, బట్ కాకపోతే అంటే కొంతమంది మగవారులు ఉండేటువంటి మేల్ ఈగో ఏదైతే ఉందో దాన్ని కథాంశంగా తీసుకుని అలా చూపిస్తుంటారనమాట. సో కుటుంబానికి మగవాడే యజమాని, ఆయనే సంపాదించి ఇల్లు చూసుకోవడం, ఆయనే సంపాదించాలి అనేటువంటి భావంతో ఉండే అతను బాలాజీ అనేటువంటి క్యారెక్టర్లో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు కనిపిస్తే, అలా కాకుండా ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని భర్తని చాలా చక్కగా చూసుకునేటువంటి భార్య పాత్రలో ఆమని గారు ఝాన్సీ క్యారెక్టర్లో మనకైతే కనిపిస్తారు. అయితే అనుకోకుండా ఒక పరిస్థితుల్లో తన ఉద్యోగం పోయినప్పుడు ఝాన్సీ అంటే ఆమని గారు ఉద్యోగం చేస్తూ మరి ఇంటిని ఎలా చూసుకున్నారు, ఈ కథాంశంగా మిస్టర్ పెళ్ళాంగా మారినటువంటి ఆ బాలాజీ కథే అనమాట ఈ సినిమా కథ. అండ్ సో అలాగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో గృహిణిగా పడేటువంటి కష్టం ఎలా ఉంటుందో అనేది మనకి చక్కగా చూపించారనమాట. అండ్ ఈ సినిమాకను నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఉత్తమ తెలుగు చిత్రంగా. అలాగే 1978లో రిలీజ్ అయినటువంటి గోరంత దీపం, ఈ చిత్రం కూడా ఒక సంప్రదాయ కుటుంబ వ్యవస్థ గురించి, అందులో ఒక వివాహిత ఎదుర్కొనేటువంటి కష్టాల గురించి చక్కగా చూపించారు. కష్టాలంటే అత్తవారింటి నుంచో లేకపోతే భర్త నుంచో మాత్రమే వచ్చేవి కాదు, ఒకవేళ అత్తగారి నుండి వేధింపులు వచ్చినా భర్త నుండి నిర్లక్ష్యం ఎదురైనా కూడా ఈ లోపు మధ్యలో ఇంకా చాలా మంది ఒక్కొక్కసారి అంటే లేడీస్ కి ఆపోజిట్ గా ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా వాళ్ళని లొంగ తీసుకోవాలని చూస్తుంటారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి స్త్రీ అపనిందలు ఎదురైనా సరే తన శీలాన్ని ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకుంది, చివరికి తన సంసారాన్ని ఎలా నిలబెట్టుకుంది అనేటువంటి కథాంశంగా చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో కూడా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా, మిస్టర్ పెళ్ళాం అండ్ గోరంత దీపం, ఇవి రెండు కూడా లెజెండరీ కాంబినేషన్ అయినటువంటి బాపు రమణ గారు, సో అంటే దర్శకుడు బాపు గారు అండ్ రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారు సృష్టించినటువంటి రెండు అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలు. సో మరి ఈ సినిమా

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్ ఉండేటువంటి బాధ్యతలు సమస్యలు ఎలా ఉంటాయి, మరి వాటిని ఎలా పరిష్కరించుకోవడానికి చక్కగా చూపించారు సినిమాలో అనేటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇందులో ఇంకా చెప్పాలి అంటే నిన్ను కోరి అలాగే మజిలీ ఈ సినిమాలు కూడా మనకి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాయి. ప్రేమ విఫలమైన తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి జీవితంలో గతం ఎంతటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రెండు సినిమాల్లో కూడా మనకి చాలా చక్కగా చూపిస్తుంది. జీవిత భాగస్వామి అంటే కేవలం సంతోషాల్లో తోడుగా ఉండేవారు మాత్రమే కాదు, మనిషి బలహీనంగా ఉన్నప్పుడు కూడా అతనితో నిలబడేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించారు. అండ్ మజిలీ సినిమాలో పెళ్లి తర్వాత కూడా భర్త తన గత ప్రేమను మర్చిపోలేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య చోటయ్యేటువంటి భావోద్వేగమైనటువంటి దూరం ఏర్పడుతుంది. మరి భార్య ఓపిక్గా అతనికి అండగా నిలిచి మరి ఎలా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు అనేటువంటి విషయాన్ని చూపిస్తే, నిన్ను కోరి సినిమాలో వివాహం తర్వాత కూడా గత ప్రేమను పూర్తిగా వదులుకోలేకపోవడం, కొత్త జీవితాన్ని అంగీకరించకపోవడం వంటి భావోద్వేగ సంఘర్షణలు ఈ సినిమా ద్వారా మనకు చూపిస్తున్నారన్నమాట. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

ఎస్, మరి మీ సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే రాజారాణి, సో యాక్చువల్గా ఇది మన టాలీవుడ్ సినిమా కాకపోయినా కూడా డబ్బుడ్ మూవీ అయినా కూడా ఈ మూవీతో చాలా మంది రిలేట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో జాన్ రెజినా తమ గత ప్రేమల జ్ఞాపకాలతోనే వివాహ జీవితంలోకి వచ్చేస్తారు. మరి మొదట ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరంగా ఉంటారు, కానీ ఒకరి గతం గురించి ఇంకొకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ల మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. సో ఒకళ్ళ గురించి అంటే వాళ్ళు ప్రీవియస్ గా ఎలాంటి లైఫ్ ఫేస్ చేశారు అనేది విషయం సరిగ్గా తెలుసుకోకుండా ఇంకొకళ్ళని అపార్థం చేసుకోవడం అనేది ఎలాంటి విషయాలకు దారి తీస్తుందో ఈ సినిమా చాలా చక్కగా చూపిస్తుందని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరిచేది గతాన్ని తవ్వడం కాదు, వర్తమానాన్ని అర్థం చేసుకోవడం అని చాలా బాగా చూపించారన్నమాట. అండ్ ఇంతే కాకుండా పెళ్లైన కొత్తలు, సో ఈ సినిమాలో కూడా పెళ్లైన తర్వాత కొత్త జీవితానికి అలవాటు పడడం అంత సులభం కాదు, ఎవరికి కాదు, అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకి కాదు. అయితే పెళ్లికి ముందు ఒక వ్యక్తి గురించి మనకున్నటువంటి ఊహలు, పెళ్లి తర్వాత వాళ్ల అలవాట్లు, ఆలోచనలు ఇవన్నీ తెలిసినప్పుడు మారిపోతుంటాయి. చిన్న చిన్న విషయాలే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంటాయి కదా. మరి ఇలాంటి గొడవలు ఏర్పడినప్పుడు మరి వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. అండ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఇదే మోటివ్ తో వచ్చినటువంటి సినిమాలు. సో ఆ సినిమాల గురించి మరి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ బట్ ఇంకా ఎందుకంటే టైం అయితే అయిపోవచ్చింది కాబట్టి సినిమా కబుర్లు ప్రోగ్రాంలు, బట్ ఈ సినిమాలన్నీ కూడా మనకి చెప్పేది ఒక్కటేనండి, నిజ జీవితంలో దాంపత్యం అనేది ప్రతిరోజు చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవడం, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా ఈ చక్కటి దాంపత్య జీవితాన్ని నిర్మించుకోవడం అనేటువంటి విషయాన్ని మనకైతే తెలియజేస్తుంది. అండ్ ఇంకా మరి మరొక చక్కటి పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ మజిలీ. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఈ ఏడాది అక్టోబర్ 7న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని 25 వేల రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశ్వకర్మ జయంతి అయిన ఈ రోజు నుంచే సవరించిన సీలింగ్ అమల్లోకి వస్తుందని మంత్రివర్గం తెలిపింది. నివాస ధృవీకరణ జారీ అధికారాన్ని తహసీల్దార్లకు పునరుద్దరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పత్రం కావాలంటే ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దార్కు సమర్పించాలని, ఎలాంటి ఆధారాలు లేకపోతే తహసీల్దార్ స్థానికంగా విచారణ చేసి నివాసాన్ని ధృవీకరించి పత్రం జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో 2036-37 నాటికి విద్యుత్ వినియోగం 1.74 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ సంస్థ అంచనా వేసింది. 2025-26లో రాష్టంలో విద్యుత్ వినియోగం 79,971 ఎంయూలుగా ఉంది. ఈ లెక్కన రాబోయే 11 ఏళ్లలో సుమారు 100,000 ఎంయూల విద్యుత్ వినియోగం పెరుగుతుందని సీఈఏ భావిస్తోంది. అందుకనుగుణంగా సరఫరా పంపిణీ వ్యవస్థలు సమకూర్చుకోవాలని నిర్దేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ శాఖ నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకునే 2,000 కోట్ల రూపాయల దీర్ఘకాలిక రుణానికి ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు అనుమతినిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థ ఎండీని ఆదేశించింది. కార్మికులకు చట్టబద్దమైన సామాజిక భద్రత ప్రయోజనాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-780 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీలోపు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ఇది సలార్ దే ఉయని అనేటువంటి ప్లేస్ ఏంటి అంటే, మీరు చూస్తే కనుక ఆకాశం యొక్క రిఫ్లెక్షన్ భూమిపైన అలా మనకు కనిపిస్తుంది అనమాట. సో అలా చూసినప్పుడు నిజంగానే ఆకాశం భూమిపైకి వచ్చేసిందా అనేటువంటి డౌట్ అయితే మనకు వచ్చేసింది. అదే ప్లేస్ అనమాట ఇది. సో యాక్చువల్ గా ఏంటి అంటే, ఇది నిజంగా భూమిపైన ఉందా అని అనిపించేటువంటి సాల్ట్ ఫ్లాట్స్, మిర్రర్ ల్యాండ్స్కేప్స్, అలాగే డిజర్ట్ ల్యాండ్స్కేప్స్, కలర్ఫుల్ మినరల్ రీజియన్స్ అన్ని కూడా ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి అనమాట. సో బొలీవియాలోని ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం అని చెప్పుకోవచ్చు. ఇది సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అండ్ ఒకప్పుడు ఈ ప్రాంతం పెద్ద ప్రీ హిస్టారిక్ లేక్ వ్యవస్థలో భాగంగా ఉండేదన్నమాట. అయితే కాలక్రమంలో నీరు ఆవిరైపోయిన తర్వాత అక్కడ మిగిలినటువంటి ఖనిజాలు అలాగే ఉప్పు పొరలు కలిసి ఈ విశాలమైనటువంటి సాల్ట్ ఫ్లాట్ అయితే ఏర్పడ్డాయి బొలీవియాలో. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు విశేషాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత విండి ఉండండి వివేక్ భారతి FM 5.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
4: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
3: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
5: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి భూమి మీద ఉండేటువంటి అద్దం గురించి. సో ఇది అద్దమా అంటే కాదండి, యాక్చువల్ గా ఏంటంటే బొలీవియాలో ఉండేటువంటి ఈ సలార్డే ఉయిని అనేటువంటి ప్రాంతంలో ఏంటంటే ఇంతకుముందు ఒక లేక్ ఉండేదన్నమాట. సో కాలక్రమంలో నీటి అక్కడ ఉండేటువంటి నీరు ఆవిరైపోయి తర్వాత అక్కడ ఉండేటువంటి ఖనిజాలు ఉప్పు పొరలు కలిసి అలా ఒక విశాలమైన సాల్ట్ ఫ్లాట్ లాగా ఏర్పడ్డాయన్నమాట. అండ్ ఈ ప్రాంతంలో వర్షం పడితే ఏమవుతుందో తెలుసా, వర్షం తర్వాత ఉప్పు మైదానంపై చాలా పలచటి నీటి పొర ఏర్పడుతుంది. సో ఈ సలార్ చాలా సమతలంగా ఉండడం వల్ల ఆ నీరు ఒక భారీ అద్దంలా పనిచేస్తుందన్నమాట. ఆకాశం, మేఘాలు, సూర్యాస్తమయం అన్ని అలా మనకు నేల మీదే కనిపించేస్తున్నాయి. అప్పుడు కనుక మనం ఫోటో తీసామనుకోండి, నిజంగా ఆకాశం పైనుందా కిందుందా అనేటువంటి భావన మనకైతే కలుగుతుందన్నమాట. అందుకే దీన్ని తరచుగా వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ మిర్రర్ అని వర్ణిస్తూ ఉంటారు. మరి ఈ ఉప్పు నీరు ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిచొచ్చున. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ యశోభూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే సమాపేశాల్లో సెమికాన్ రంగంలో సహకార పెంపు, పెట్టుబడులు, సృజన, నైపుణ్యాభివృద్ది తదితర అంశాలను చర్చిస్తారు. సమాపేశాన్నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తుండటంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందన్నారు. సంపూర్ణంగా అభివృద్ది చెందిన దేశ నిర్మాణం కోసం నేడు ప్రతి పౌరుడు పాటుపడుతున్నాడని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ వేగంగా ముందంజలు వేస్తోందని, సృజనకు, పెట్టుబడులకు, అభివృద్దికి అనేక అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల రంగంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా మారాలని భారత్ ఆకాంక్షిస్తోందని మోదీ అన్నారు.
1: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रिफर्ड डेस्टिनेशन बनाए.
0: కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొన్ని దశాబ్దాల పాటు సెమీకండక్టర్ల పరిశ్రమలో నెలకొల్పాలని దేశం ఆశించినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మాత్రమే ఆ కల సాకారమైందని అన్నారు. పునాది నేడు ఏర్పడిందని, 6 కీలక మూల స్తంభాల ఊతంతో సెమీకాయిన్ 2.0 భారీ పరిశ్రమగా రూపుదిద్దుకుంటుంది అని అన్నారు.
2: Semicon 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fab. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: కార్యక్రమంలో 600 ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17, 1948 ఆపరేషన్ పోలో ద్వారా నాటి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ లోని వార్ మెమోరియల్ వద్ద రీత్ సెరమనీ ద్వారా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్లతో కలిసి కేంద్ర సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని అన్నారు. 500 కంటే ఎక్కువ సంస్థానాలను విలీనం చేసి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడడంలో సర్దార్ పటేల్ నిర్ణయాత్మక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత సిద్దించిన హైదరాబాద్ విమోచన భారత చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించడం ఇది 5వసారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలపై పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హనుమకొండ 1000 స్తంభాల గుడి శకటం, బతుకమ్మ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవులను అలంకరించి గత 25 సంవత్సరాలుగా మోదీ ప్రజాసేవలో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన సుపరిపాలన సమ్మిళిత అభివృద్ది అంశాల్లో ప్రధానమంత్రి అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. మన ఘన సంస్కృతి పట్ల గర్వంతో వారసత్వాన్ని పరిరక్షించుకుంటూ దేశం నేడు అభివృద్ది పథంలో పయనిస్తోందని ముర్ము అన్నారు. ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత్ నేడు ప్రపంచ పటంలో వెలుగులీనుతోందని, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జన్మదిన సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవ పట్ల మోదీ అంకిత భావం, నిబద్దత ఎందరికో స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, డీఎంకే నేత స్టాలిన్, ఏఐడీఎంకే నేత పళనిస్వామి కూడా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి ఆశీస్సులు ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తాయని మోదీ స్పందించారు. దేశంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటున్నారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఎంపిక చేసిన 18 చేతి వృత్తుల కళాకారులకు గుర్తింపు కార్డులు, టూల్ కిట్లు, రుణ సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌలభ్యాలను పథకం కల్పిస్తుంది. ఇప్పటివరకు 30 లక్షల మంది పథకం ద్వారా లబ్ది పొందారు. పీఎం విశ్వకర్మ పథకం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈరోజు కోల్కతాలో వేడుకలను ఏర్పాటు చేసింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 2026 స్వచ్ఛతాహి సేవ ఉద్యమ కార్యక్రమాలు మొదలయ్యాయి. స్వచ్ఛతామే సహభాగ్, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనేది ఈ ఏటి ఇతివృత్తం. 5 ముఖ్యమైన సూత్రాలను అనుసరించి ఈ సంవత్సర కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. క్యాంపెయిన్ వివరాలను జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడిస్తూ, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతాలు, బీచ్లపై దృష్టి సారిస్తామని చెప్పారు. అక్టోబర్ 1న ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ పేరిట స్వచ్చంద శ్రమదానం, క్లెన్లీనెస్ డ్రైవ్లను నిర్వహిస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును భారత్ తీవ్రంగా నిరసించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత స్థావరాలను కల్పించడంతోనే అల్ఖైదా సంస్థ అమెరికాలో సెప్టెంబర్ 11న ఉగ్రదాడికి పూనుకునే అవకాశం కలిగిందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమాపేశంలో భారత్ చెప్పింది. కార్యక్రమంలో ప్రసంగించిన భారత దౌత్యవేత్త పి హరీష్, సెప్టెంబర్ 11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడానికే పరిమితం అవక ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారిని గుర్తించాలని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లా ప్రట్టాల్ ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త చర్యలో జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలో 2 ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిన్న రాత్రి సమాచారం అందడంతో వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పటికీ భద్రతా బలగాలు దాడి మొదలుపెట్టాయి. 2026 స్వచ్ఛతాహి సేవ ఉద్యమంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఆకాశవాణి న్యూస్ సర్వీసెస్ డివిజన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ అధికారులు, సిబ్బందితో స్వచ్ఛతా ప్రమాణాన్ని చేయించారు. న్యూస్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ సుబ్రహ్మణ్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెట్. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30కు ప్రారంభమయ్యే 3వ తుది టీ20 మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఈరోజు 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ నాయకుడిగా మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ శ్రేణులు సేవా దివస్ గా పాటిస్తూ రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, పరిశుభ్రత, అంగన్వాడీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీ యశో భూమిలో 2026 సెమికాన్ ఇండియా సమాపేశాలను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ది సాధిస్తూ ఉండడంతో భారత్పై ప్రపంచ విశ్వాసం పెరుగుతోందని అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కథ భారత్లోని ధైర్యం, ప్రజాస్వామ్యం, సమగ్రతకు నిదర్శనమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

రేడియో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఈ ప్రాంతం ఏదైతే ఉందో మనకి నేలపైనే అద్దంలా కనిపించేటువంటి సలార్దే ఉయిని, భూమిపైన ఆకాశం కనిపించేటువంటి అద్దం లాంటి ప్రదేశం బొలీవియాలో ఉందన్నమాట. అయితే ఇక్కడ అసలు ఉప్పు నీరు ఎలా ఏర్పడింది అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఉప్పు నీరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉపరితలంపై ప్రధానంగా హెలైట్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ఉప్పు ఇతర ఖనిజాలు ఉన్నాయన్నమాట. సో నీరు ఆవిరైపోయినప్పుడు ఏమవుతుంది, మిగిలిన ఉప్పు అలా ఉండిపోతుంది కదా. అలా అది కాలక్రమేణంలో మందమైనటువంటి పొరగా మారి ఎండిపోయినప్పుడు ఉపరితలంపైనటువంటి కనిపించేటువంటి బహుభుజాకార ప్యాటర్న్లు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయన్నమాట. అలాగే సలార్ మధ్యలో ఇస్లా ఇన్హౌటి అనేటువంటి ప్రాంతం ఉంది. సో దీనికి ఏంటంటే చుట్టూ కూడా తెల్లటి ఉప్పు మైదానం ఉండగా అక్కడ భారీ జైంట్ క్యాక్టస్ మొక్కలు కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తాయన్నమాట. సో మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే వినతులవుతా.

ఎస్, మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి భూమిపైనే అద్దంలా కనిపించేటువంటి ప్రాంతం అయినటువంటి సలార్ దే ఉయిని గురించి. సో ఈ సలార్ మధ్యలో ఏంటి అంటే చుట్టూ కూడా తెల్లటి ఉప్పు మైదానం ఉంటుంది, అండ్ అక్కడక్కడ భారీ జైంట్ క్యాక్టస్ మొక్కలు కూడా మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ విస్తారమైనటువంటి సమతల ఉపరితలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో దూరంగా మనకి ఎత్తు ప్లేసెస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి మనకి ఎడారిలో కనిపిస్తాయి చూసారా, అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అయితే మనకి కలిగిస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఇక్కడి ఫోటోగ్రాఫర్స్ పర్స్పెక్టివ్ తో అద్భుతమైనటువంటి చిత్రాలనైతే తీస్తుంటారు. మరి ఇలాంటి మరిన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట, సలార్ దేవుని ఇలాంటి ప్లేసెస్ అయితే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అంటే గుజరాత్ లో ఉన్నటువంటి గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ ఉంది, తర్వాత అర్జెంటీనాలో సలినాస్ గ్రానైట్స్ అని ఉందన్నమాట, అలాగే యుఎస్ఏలో బొనవిలి సాల్ట్ ఫ్లాట్స్ అండ్ చిలీలో సలార్ దే అటకామా, అలాగే ఇథియోపియాలో డొనాకిల్ డిప్రెషన్. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ ఇలాగే కనిపిస్తాయి అన్నమాట. సో మరి ఇది ఇవాళ మనం మీకు తెలుసా అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఒంటరి. వింటూ ఉండండి వివేక్ భారతి ఎఫ్ఎం.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. అమరావతిలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరిందని, విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి సాల్కట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈ రోజు జరిగిన సింహవాహన సేవను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముచ్చటించారు. వాహన సేవను వీక్షిస్తున్న భక్తుల గ్యాలరీలోకి వెళ్లి ఈవో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, దర్శన ఏర్పాట్లు, వాహన సేవ వీక్షణకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో దేవశిల్పి శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా విశ్వకర్మ పేరుగాంచారని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి విశ్వకర్మ ఆదర్శమని పేర్కొన్నారు. చేతివృత్తుల కళాకారులు, ఇంజనీర్లు, కార్మికులు, పారిశ్రామికవేత్తలకు విశ్వకర్మ స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్బంగా ఈరోజు అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ నినాదంతో సముద్రతీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట ఇన్కాయిస్ ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి రాష్ట కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణతో కలిసి గ్రామ ప్రజలు, విద్యార్థులు సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో ఒక మహిళ గురించి మనమైతే మాట్లాడుకుందాం. మహిళల గురించి చాలా విషయాలు చాలాసార్లు మనం తెలుసుకున్నాం. అయితే ఒక మహిళ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది, కానీ ఆ కష్టాలు ఆమెను కుంగదీయలేదు. తాను ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడమే కాదు, ఎంతో మంది అనాథ పిల్లలకు తల్లిగా మారింది. ఆమె సింధు తాయి సబ్కాల్. చిన్న వయసులోనే వివాహం జరిగింది. అండ్ ఈవిడ సింధు తాయి మహారాష్ట్రలోని ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి మహిళ. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న వయసులోనే చదువును మానిపించేశారు. వయసులో తనకంటే 10 సంవత్సరాలు పెద్దవారైనటువంటి వ్యక్తితో తన వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా ఆమె జీవితం కష్ట

కష్టాలతోనే సాగింది. గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర అవమానాలు, నిర్లక్ష్యం ఇవన్నీ ఎదుర్కొన్నారు. చివరికి ఒంటరిగా పశువుల కొట్టంలో ఒక కుమార్తెకు జన్మనించారు. అండగా ఎవరూ లేకపోయినా తన బిడ్డను తానే కాపాడుకుంటూ జీవిత పోరాటం చేశారు సింధు తాయి సబ్కాల్. అనేక కష్టాలు, సామాజిక సమస్యలు ఎదుర్కొన్నా కూడా ఆమె అనాథలైనటువంటి అండలేని పిల్లలను చేరదీశారు. మరి ఆ తర్వాత ఆవిడ ప్రయాణం ఎటు సాగింది అనేటువంటి విషయం, అలాగే ఆవిడ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట.
2: సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్టాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. వార్తల వివరాలు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథస్వామి వారిని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన వారణాసి వాద్నగర్ సేవాయాత్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని, గీత, వడ్డెర, చేనేత కార్మికులతో పాటు వివిధ చేతి వృత్తుల వారికి ఆర్థికంగా మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్టంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యఘర్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పథకం లబ్దిదారులకు రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, నిర్దేశించిన వడ్డీ రేటుకే రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. అనంతరం జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె వెంకటేశ్వరరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: ఇక్కడ తూపులపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సాగర తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ, సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి, విద్యార్థులకి, అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది.
3: మరోవైపు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప గ్రామంలో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లా కొత్తపట్నం, మడనూరు, పెద్దపట్టపు పాలెం తీర ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఇన్కాయ్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ,
5: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక్క ఎంప్లాయీకి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక అండి.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రవేశపెట్టిన పీఎం గతిశక్తి గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక కీలక వేదికగా నిలుస్తోంది. 2021లో ప్రారంభమైన కార్యక్రమం ద్వారా రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ లైన్లు, లాజిస్టిక్స్ వ్యవస్థలను అనుసంధానిస్తూ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ పథకం కింద 16 మంత్రిత్వ శాఖలు విభాగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఏకీకృతం చేశారు. దీంతో కొత్త ప్రాజెక్టుల మధ్య సమన్వయం సాధించడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను విడివిడి ప్రాజెక్టులుగా కాకుండా ఒకే అనుసంధానిత వ్యవస్థగా అభివృద్ది చేయడం ద్వారా దేశ ఆర్థిక వృద్దికి పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
6: ఆజాదీ కే అమృత్ కాల్ కా హై, ఆత్మ నిర్భర్ భారత్ కే సంకల్ప్ కే సాథ్ హమ్ అగ్లే 25 వర్షో కే భారత్ కి బునియాద్ రచ రహే హై. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారత్ కే ఇసీ ఆత్మబల్ కో, ఆత్మవిశ్వాస్ కో ఆత్మ నిర్భర్తా కే సంకల్ప తక్ లే జానే వాలా హై.

0: భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంత విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మున్సిపాలిటీస్ లో ఒక నెల రోజులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. క్లీన్లీనెస్ డ్రైవ్ అవసరం ఉన్న పాయింట్స్ అన్ని కూడా గుర్తించడం జరుగుతుంది, అవంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే రూరల్ ఏరియాస్ కు వచ్చేప్పటికీ గాంధీ జయంతి వరకు కూడా మనం ఈ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది 15 రోజులు. అలాగే టూరిజం ప్లేసెస్ అంతా కూడా క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ పౌరులు, అందరూ విద్యార్థులు మీ పరిధుల్లో ఈ శుభ్రతను పాటించాలని, మన ఇల్లే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేట్టు చూస్తారని ఆశిస్తూ జై హింద్.
0: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొని స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిశుభ్రత పాటించాలని కోరారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ భౌతికకాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాళీకృష్ణ శ్రీనివాస్ మూర్తి బాధాకరమని, రాష్టం మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయిందని అన్నారు. శాసనమండలిలో కాళీకృష్ణ శ్రీనివాస్తో కలిసి పనిచేసిన సందర్భాలను మంత్రి గుర్తు చేసుకుంటూ ఆయన హుందాగా వ్యవహరించేవారని తెలిపారు. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని లోకేష్ వెల్లడించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ, మత్తు పదార్థాల దుర్వినియోగం సమాజంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రభావం చూపుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్టంలో డ్రగ్ హాట్స్పాట్ల గుర్తింపు, నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, తనిఖీలు వంటి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సూర్యఘర్ పథకం అమల్లో రాష్టాన్ని ముందడిలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి బొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
4: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
3: ఓ, అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
5: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
6: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
7: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
6: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ దీరా ప్రోగ్రామ్ లో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఎంతో మంది అనాథ పిల్లలను చేరతీసి వాళ్ళకి అండగా నిలబడినటువంటి సింధు తాయి సబ్కాల్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. సో ఇలా చిన్న వయసులోనే చదువు లేకపోయినా, పెళ్లి జరిగిపోయినా కూడా, అండ్ తనకంటూ ఇంకెవరు లేకపోయినా కూడా ఆవిడ జీవిత పోరాటాన్ని మాత్రం అస్సలు ఆపలేదు. సింధు తాయి అనాథలను, అండలేని పిల్లలను కేవలం సహాయం పొందేవారిలా మాత్రమే చూడలేదు, వాళ్లు కూడా నా పిల్లలే అనే భావనతో వారిని తన కుటుంబంలో ఒక భాగంగా స్వీకరించారు. తన దగ్గర ఉండేటువంటి పిల్లలకు ఆహారం, ఆశ్రయం, విద్య, ప్రేమ అందిస్తూ తన జీవితాన్ని వారి కోసం అంకితం చేశారు. తల్లి అవ్వడం అంటే కేవలం బిడ్డకు జన్మనివ్వడం మాత్రమే కాదు, భద్రత కల్పించడం, ఆహారం పెట్టడం, చదువుకునే అవకాశం ఇవ్వడం, కష్టాల్లో ధైర్యం చెప్పడం కూడా మాతృత్వమే. అందుకే సింధు తాయిని మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని కొనియాడారు. ఆవిడ చేసినటువంటి సామాజిక సేవకు అనేక గౌరవాలు కూడా లభించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజ్ భూషణ్ అవార్డును, అలాగే అహల్యభాయ్ హోల్కర్ పురస్కారాలు అందించింది. అలాగే భారత ప్రభుత్వం ఆమె చేసినటువంటి వర్క్ కను సోషల్ వర్క్ విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మరి సింధు తాయికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, విశేషాలైతే మనం తెలుసుకుందాం మరొక చక్కటి పాటైతే విన తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ గా కొనియాడబడేటువంటి సింధు తాయి సబ్కల్ గురించి. సో ఈవిడ సేవకు మెచ్చి మహారాష్ట ప్రభుత్వం ఆవిడకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజ్ భూషణ్ అవార్డును అలాగే అహల్యాబాయ్ హోల్కర్ పురస్కారాలు అందించింది. అలాగే భారత ప్రభుత్వం 2021లో సోషల్ వర్క్ విభాగంలో ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సింధుతాయి కథ మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒక మనిషి జీవితాన్ని మార్చడానికి పెద్ద శక్తి అవసరం లేదు, ఒక మంచి మనసు, ఒక అడుగు, ఒక నిర్ణయం చాలు. తన కష్టాలనే తన బలంగా మార్చుకుని వందలాది పిల్లలకు ఆశ్రయం కల్పించినటువంటి సింధుతాయి అమ్మ అనేటువంటి పదానికి హద్దులు లేవు అని చూపించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరికోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపి

0: సాహిత్యపు సంతకం
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

మైనస్ 2:33 అయిపోయింది. మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. ఎస్, మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై సందడి సందడి ప్రోగ్రామ్ లో మనమైతున్నాం విత్ యువర్ ఆర్జీ సమత. మరి ఈ రోజు మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. సో లిజనర్స్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ పంపించేస్తున్నారు కదా. మరి మీ ఆన్సర్ ని కూడా జత చేసి మరి మీ మెసేజ్ అయితే వాట్సాప్ చేసేయండి. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే మామూలుగా ఎగ్జామ్ మనం రాయాలంటే చదువుకోవాలి, చూడకుండా రాయాలి, లేకపోతే ఏమైనా ప్రాక్టికల్స్, ఇలా ఉంటుంది కదా. కానీ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో తెలుసా? మీకు బుక్కే ఇచ్చేస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు, సో బుక్ లో వెతికి ఆన్సర్స్ ఎక్కడున్నాయో రాయాలన్నమాట కనిపెట్టి. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, చాలా ఈజీ అనుకుంటున్నారేమో కానీ ఇది చాలా టఫ్ ఎగ్జామ్ అనమాట. మరి ఈ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ను ఏ దేశాల్లో నిర్వహిస్తారో మీకు తెలుసా? భలే బాగుంది, మనకు కూడా పెడితే బాగుండు అనుకుంటున్నారు కదా. సో మన దేశంలో కూడా ఉంది, బట్ మరి క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ అయితే బాగా ఆలోచించి పంపించండి. ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అంటే మీకు ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అలాగే బుక్ కూడా ఇస్తారు, ఆ బుక్ లోనే ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో మీరు వెతికి ఆన్సర్స్ ఎక్కడున్నాయో కరెక్ట్ ఆన్సర్స్ రాయాలి. మరి ఈ ఎగ్జామినేషన్ ని ఏ దేశాల్లో నిర్వహిస్తారు? మరి ఈ క్వశ్చన్ కి మీరైతే వాట్సాప్ చేస్తూ ఉండండి. 0866248814 ఈ వాట్సాప్ నెంబర్ కి ఒక సూపర్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అర్జున్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామ్ ఏ దేశాల్లో నిర్వహిస్తారు అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. ఎస్ విజయవాడ కేంద్రానికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి పంపించారు అనమాట. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజీ సక్కుబాయి గారు బాగున్నారా అంటున్నారు. ఎస్ బాగున్నానండి. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుండి పంపించారు. అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు సో ఎలా ఉన్నారు అంటూ షూర్ అండి, తప్పకుండా మీ బాబుకి బెస్ట్ విషెస్ అయితే తెలియజేస్తున్నాను. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. ఓకే, రాజుల నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమని గారు పెడన్ నుంచి. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుండి ఖాసిం మూతజౌలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే యతిరాజం రమేష్ బాబు గారు పద్మజాకుమారి మచిలీపట్నం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అండ్ అలాగే బివి సుబ్బారావు గారు మార్కాపురం నుండి పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. అండ్ ఇంకా భాస్కర్ గారు పాండిచేరి నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ సాంగ్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ ఇంకా అరుణ మోహన్ జీ గారు పంపించారు బట్ కాదండి ఆన్సర్ అయితే. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆచార్య చిరంజీవి గారు రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గద్వాల్ జిల్లా అక్షయ్ గారు, ఓకే నేను ఇచ్చిన క్లూతో మళ్ళీ ఇదే ఆన్సర్ పంపించారు మన దేశంలోనే. ఓకే, అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, మరి చూసేద్దాం. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గద్వాల జిల్లా ఎర్రవల్లి వల్లూర్ నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ విద్యా స్థాయిల్లో ఎక్కువగా యూనివర్సిటీస్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇవి నిర్వహిస్తారనమాట. సో ఇందులో మనకి మెయిన్ గా చెప్పాను కదా, మనకి ఇండియాలో కూడా కండక్ట్ చేస్తారు. ఇండియాలో అంటే సిబిఎస్ఈ వాటికి ఆ బుక్స్ కి, అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి కొన్ని ఎగ్జామ్స్ అంటే 9th నుంచి 11th వరకు ఓపెన్ టెక్స్ట్ బుక్ బేస్డ్ అసెస్మెంట్ అంటారనమాట. సో ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఐఐటీస్, ఎన్ఐటీస్, అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్, సో ఇలాంటి లా ప్రొఫెషనల్ క్వాలిఫైయింగ్ పరీక్షలకు కూడా ఓపెన్ బుక్ పద్ధతిలోనే

నిర్వహిస్తారనమాట. అలాగే యునైటెడ్ కింగ్డమ్ లో ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, సో ఈ యూనివర్సిటీస్ పేర్లు అయితే మనం వింటాం కదా, సో ఇలాంటి వాటిలో హ్యుమానిటీస్, లా, మెడికల్ కోర్సుల్లో ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. అలాగే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ లో కూడా హార్వర్డ్, తర్వాత స్టాన్ఫోర్డ్, సో ఈ చోట్లతో పాటు కొన్ని బిజినెస్ స్కూల్స్ లో కూడా ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. వీటితో పాటు యూరోప్ దేశాలైనటువంటి జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్ ఇలాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సో ఈ చోట్ల అన్ని చోట్ల కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం.

ఎస్, మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే తెలుసుకుందాం. తనకు తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ఒక్కొక్కసారి మనం కూడా ప్రవర్తిస్తుంటాం కదా. అయితే ఈ సందర్భాన్ని సూచిస్తూ ఏదైనా ఒక సామెత చెప్పండి. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. తెలియకపోయినా కూడా తెలిసినట్లు ప్రవర్తించడం, ఈ సందర్భానికి తగినట్లుగా ఉండే ఒక సామెతను మీరైతే మరి వాట్సాప్ చేసేయండి. 08662488114 ఈ వాట్సాప్ నెంబర్కి మరొక చక్కటి పాటైతే వింటూ

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అన్నయ్యా నీ ఎలక పై పై నేనని తెలుసును లేవయ్యా.
1: తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నా

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ రాష్టంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దృశ్యమాద విధానంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. చేతి వృత్తుల వారికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్వేద తెలిపారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశ్వకర్మకి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి వేడుకలను రాష్ట పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మత్స్యకారులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ భౌతికకాయానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళీకృష్ణ శ్రీనివాస్ మృతి బాధాకరమని రాష్టం మంచి రాజకీయ నాయకుడు కోల్పోయిందని అన్నారు.

యువకులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతా సేవ కార్యక్రమంపై ఈ రోజు నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి అన్నారు. విజయనగరంలోని వసంత విహార్ వద్ద స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కలెక్టర్ ఈరోజు ప్రారంభించి చిత్రం తొలగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాలు పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: under which blood donation camps have been organized across the country. Union Home Minister Amit Shah and Gujarat Chief Minister Bhupendra Patel today launched the month-long Seva Sankalp Abhiyan from his hometown of Vadnagar in Gujarat to mark the Prime Minister's birthday and his 25 years of public service. Addressing the gathering, Mr. Shah stated that PM Modi's public life is best described by the principle of nation first. PM Vishwakarma scheme has completed 3 years today. Prime Minister Modi had launched this scheme on this day in 2023 to provide end-to-end support to traditional artisans and craftspeople engaged in 18 identified trades. The scheme provides a comprehensive package of support comprising recognition through PM Vishwakarma certificates and identity cards, skill upgradation, toolkit incentive, credit support, incentives for digital transactions and marketing support. India has strongly criticized Pakistan for providing a permissive environment for terrorists, drawing a direct link between Pakistan-based sanctuaries and the Al-Qaeda leadership responsible for the September 11 terror attacks in the United States. Speaking at a United Nations Security Council meeting on the situation in Afghanistan, India's permanent representative P. Harish recalled the Council's recent visit to the 9/11 memorial in New York. Mr. Harish called on the international community to remember the victims of the September 11 attacks and act against not only terrorists, but also those who aid, finance, support or shelter them.
1: Draining this swamp that provided an enabling environment for such monsters of humankind to prosper is very important. The same permissive environment that sheltered the architects of 9/11 has in the years since continued to provide space, support and impunity. The international community must join hands to address the continuity of such sanctuary in order to ensure that more such individuals are not thrust upon any country or its citizens and no one loses family and loved ones.
0: In men's cricket, India will play the final match of the three-match T20 international series against hosts Afghanistan at the Arun Jaitley Stadium in Delhi this evening. The match will begin at 7:30 p.m. Indian Standard Time. India has already secured the series with convincing wins in the first two matches, while Afghanistan has only managed brief moments of resistance. Abhishek Sharma set the pace in the opening win, and Sanju Samson's 22-ball 57 wrapped up the second. And with that, we end this news bulletin.
2: Okay, ending ka. Nandyal Jilla Bhanumukkal Nundi Sardar Garu. సామెత రానునికి రాగం ఎక్కువ, వచ్చినవానికి వయ్యారు ఎక్కువ అంటున్నారు. ఓకే. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు, చదువు రాని మొద్దైనా చదరంగా వాడినట్లు, కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లు అంటున్నారు. సూపర్. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ పంపించారు అనమాట. గొంతెమ్మ కోర్కెలు లేని కోరేవాడు అనొచ్చు, అలాగే బుర్రలు లేకపోయినా బడాయి మాటలు చెప్పడం అని అనొచ్చు అంటున్నారు. ఓకే. అండ్ కౌస్తభ గారు ఆత్మకూరు నంద్యాల నుంచి నటిస్తారంటున్నారు. ఓకే. అండ్ గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి తెలియనివాడు అన్నీ తెలిసినట్లు, తెలియనివాడు ఏమీ తెలియనట్లు నటిస్తాడు అంటున్నారు. ముంతంత బుద్ధి లేకపోయినా మూటంత పోజు అనేటువంటి సామెతలు ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతాయంటున్నారు. అండ్ సగం తెలిసినవాడు సమస్తం తెలిసినట్లు గంతులు వేస్తాడు అని కూడా అంటారంటున్నారు. ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు పంపించారు, అల్పజ్ఞానం ప్రమాదకరం అంటూ. అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ కి వెల్కమ్ అంటూ నాగర్ కర్నూలు నుండి ఎండీ ఫాజల్ గారు, తేలు మంత్రం రాదు గాని పాము మంత్రానికి పోయాడట అంటున్నారు. సూపర్. అండ్ రాజకీయాల్లో మనకు తెలియని విషయాలు తెలిసినట్లుగా నటించడం అంటున్నారు కీర్తి రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు చిరు సాంగ్ వినిపిస్తూ సామెత అంటే ఎలా అంటున్నారనమాట. ఓకే. అండ్ పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు పంపించారు. ఓకే. అండ్ భాస్కర్ గారు పాండిచేరి నుంచి తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేవాడు అంటున్నారు. అలాగే శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
5: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
4: ఓ అదే నీ సమస్య, దానికంత దిగులెందుకు?

0: పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధ్రువపత్రంపై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
1: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

ఎస్ మరి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం. అండ్ ఇంకా ఎస్ కరెక్ట్ గా పంపించారు, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి నిండు కొండ తొణకదు అల్ప జ్ఞానానికి ఆడంబరం ఎక్కువ అంటున్నారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి తెలిసి తెలిసి చెరిపితే తెలియక తెలిస్తే బాగుపడతారా అంటూ పంపించారు. ఓకే అనంతపురం నుంచి అనురాధ గారు పంట రాకపోయినా విస్తరి సర్దినట్లు, గుడ్డి గూడానికి పండ్లు తోమినట్లు, అర్థం కాక అంటే విషయం అర్థం కాకపోయినా అర్థమైనట్లు నటించే వారి కోసం ఈ సామెతల్ని వాడతారంటున్నారు. ఓకే సూపర్ అండి. అలాగే రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి నిండుకొండ తొణకదు అంటున్నారు. కమత వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమాని పాడు నుంచి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అంటున్నారు. ఓకే అండ్ అలాగే ప్రశ్న వినలేదు ఇప్పుడే ట్యూన్ చేసి అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి, నో ప్రాబ్లం అండి. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి ఓకే ఆన్సర్ అయితే ఇది పంపించారు బట్ నాకైతే అర్థం కాలేదు. ఓకే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి అన్ని ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుంది అంటున్నారు. ఓకే అండ్ పెడన జోగానంద్రకాల నుండి అప్పల్ రాజ్ గారు సూపర్ హిట్ పాటల ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంటుంది అంటూ థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ థ్యాంక్స్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే గడ్డ మంకయ్య గారు బందర్పల్లి నుంచి టిట్ ఫర్ టాట్ అంటున్నారు. అండ్ ఎందుకంటే క్వశ్చన్ అర్థం కాలేదు అంటున్నారు. నో ప్రాబ్లం మహమ్మద్ ఇనాయతుల్లా గారు. అండ్ చేతగాని వాడికి మాటలు ఎక్కువ చేతల్లో శూన్యం అంటూ పంపించారు రామన్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేవారు అంటున్నారు పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి. అండ్ ఇంకా గాడిదకేమి తెలుసు గంధపు చెక్క వాసన అంటున్నారు గౌస్ గారు అనంతపురం నుంచి. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ గారు పంపించారు ఆన్సర్. ఓకే అండ్ పెద్దల మాట సద్దన మూట అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు. ఓకే అండ్ అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు వడియంపాళ్ళు నుంచి పంపించారు. అలాగే మండూరి లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి పంపించారు. ఓకే అండ్ అలాగే లతా గారు ఉయ్యూరు నుంచి ఓకే ఆన్సర్ అయితే పంపించారండి. సో మరి కరెక్ట్ ఆన్సర్ అంటే దానికి తగ్గట్టుగా ఉండేటువంటి సామెతలు ఏంటో చూసేద్దాం. సో తెలియని వాళ్ళకి అంటే తెలియకపోయినా కూడా తెలిసినట్లుగా ప్రవర్తించడం అనే దానికి సంబంధించి సరిపోయే విధంగా ఉండేటువంటి సామెత అయితే అడిగాను కదా, దానికి ఏంటి అంటే యాక్చువల్ ఇందాక ఒక లిజనర్ చెప్పినట్లు అన్ని తెలిసిన విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ తెలియని విస్తరాకు ఎగిరిగిరి పడుతుంది అని అర్థం అనమాట. అంటే జ్ఞానం ఉన్నవాళ్ళేమో ప్రశాంతంగా ఉంటారు, లేని వాళ్ళు తెలిసినట్లుగా హడావిడి చేస్తుంటారు అని. అలాగే అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నట. సో ఇది కూడా ఒక సామెత అండి. ఇదేంటంటే అర్థం జ్ఞానం కానీ లేకపోతే హోదా సడన్ గా వచ్చిందనుకోండి అన్ని తెలిసినట్లుగా విపరీతంగా ప్రవర్తిస్తారు అనేటువంటి సామెత అది. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి కొన్ని సామెతలు. అన్ ఎంప్టీ వెజల్ మేక్స్ మచ్ నాయిస్ అని, అంటే లోపల ఏమీ లేని ఖాళీ పాత్ర ఎక్కువ శబ్దం చేస్తుంది, ఏమి తెలియని వాళ్ళు కూడా అలాగే ఎక్కువగా మాట్లాడతారు అని అర్థం అనమాట. సో అదనమాట. అండ్ అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు పంపించారు, తల ఊపడం చూస్తే తల పండినట్టుంది, విషయం చూస్తే బోడిగుండులా ఉంది అంటున్నారు. సూపర్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం.

ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ అయితే వినిపించబోతున్నాను. మరి ఆ ఆడియో ట్రాక్ అయితే వినేసి మరి ఆ పాట ఏంటి అనేది కరెక్ట్ గా గెస్ చేయడానికి రెడీగా ఉండండి.

మరి ఆడియో ట్రాక్ అయితే వినేశారు కదా, మరి ఈ పాట ఏ సినిమాలోది లేదా పాట ఏంటి అనేది కరెక్ట్ గా గెస్ చేసి వాట్సాప్ చేసేయండి. మరి 0868-6624-8814 ఈ వాట్సాప్ నంబర్ కి మరి ఒక చక్కటి పాట అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ముద్దుల ప్రియుడు.

0: భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, మరి మీరు విన్నటువంటి ఆడియో ట్రాక్ ఏ సినిమాలోది అని అన్న అడిగాను. సో సూపర్ రెస్పాన్స్ అన్నమాట. మామూలుగా మామూలు క్వశ్చన్స్ అడిగిన దానికంటే ఈ రెస్పాన్స్ ఇంకా డబల్ ట్రిపుల్ ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ పెడనా జోగానంద్రో కాలనీ నుండి అప్పల్ రాజు గారు ఎస్ కరెక్ట్ గా పంపించారు ఆన్సర్. అలాగే శ్రోతలపై పాటల పన్నీరు చల్లుతున్నారు మేడం, థ్యాంక్ యూ అంటూ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే ఘౌస్ గారు అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అని కూడా చెప్పొచ్చండి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఈ పాట వచ్చిన కొత్తలో డెక్ పై ఫుల్ సౌండ్ పెట్టి అందరికీ వినిపించేవాడిని అంటున్నారు సత్యనారాయణ గారు. దేవినగర్ విజయవాడ నుంచి సూపర్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు ఎలా మిస్ అయ్యారు ఆన్సర్? ఆన్సర్ అది కాదండి, మళ్ళీ ఒకసారి థింక్ చేయండి. అండ్ మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురళి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి అనంతపురం గ్రామం నుండి కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూజహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజవాలి గారు కరెక్ట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాల్ నుండి నరసన్న

శివగంగ గారు. కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుండి. కాదండి, ఆన్సర్ అయితే కాదు. అండ్ మండూరు లక్ష్మీదేవి గారు వెంకటగిరి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా దగ్గుబాటి, ఓకే, సో ఎవరెవరు నటించారు అని కూడా పంపించారు అనమాట. సూపర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కుస్మ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సీను గారు ఐరాల్ నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మురళి గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

0: ఓ పాప షోకేసు బొమ్మల్ని వచ్చి ప్రీపాస్ ఇచ్చేసావే, పసివాళ్ళు పడుతాళ్ళు ముసలాళ్ళు వెనకాలి పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా,
1: నీ సొగసుకి చాటే లేదా?
0: అబ్బో లబ్బో లబ్బో లో

0: FM 101.3.
1: ఎస్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయన్నమాట. సో రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్, మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ మరి చూసేద్దాం, ది శివకుమారి గారు, భువన సుహాసిని గారు కరెక్ట్ ఆన్సర్, కృష్ణా జిల్లా మువా విలేజ్ నుంచి. అండ్ అలాగే దుర్గా గారు సత్తెనపల్లి నుండి పంపించారు కానీ కాదండి, గడ్డ మాంకయ్య గారు బందర్పల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ హీరో అంటున్నారు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి పొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ పుట్టుపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా, సో కరెక్ట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ షాఖాపూర్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెద్దపర్య మునెమ్మ గారు తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమని పెడనగర్ నుంచి, వీరభద్రపురం నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, అలాగే పెద్దమస్తానరావు గారు. అలాగే గౌతమ్ గౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ చెర్రీ ఆద్య, చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గోనెగుండ్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అలాగే మహాలక్ష్మి గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ శంకర్ పొద్దుటూరు కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెండు మా పాటల మ్యూజిక్ ఇలానే ఉంటుంది అంటున్నారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, సూపర్. అండ్ నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే చీమలపాడు నుండి జ్యోతుల రాజారావు గారు కరెక్ట్ ఆన్సర్, నొన్న నుండి శోభారాణి రంగారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. కమర్తి శంకర్ గారు రాజోల నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంత పెద్దన్న గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నరేష్ గారు మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మురహరి యశోద, జానకిరాజు గారు వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుండి వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కౌస్ గారు అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. రాజు నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీకాకుళం నుండి భాస్కరరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుండి కరెక్ట్ ఆన్సర్ లేదండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు అనుకుంటా, బట్ హిట్ సాంగ్స్ అలా తెలిసి ఉంటాయి కదా. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఈ పాటకు ముందు వచ్చే మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, ఇళయరాజా గారిది. అండ్ సూపర్ డూపర్ హిట్స్ అందించారు ఈరోజు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. అండ్ ఇంకా శ్రీనివాస్ గారు గన్నవరం తిరుపతి నుంచి పంపించారు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. అలాగే సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఒరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అరుణ మోహన్జీ గారు ఉట్కూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి నెల్లూరు నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్, అందరూ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇందాక మీరు విన్నటువంటి ట్రాక్, ఆ పాట వెంకటేష్ అండ్ దివ్య భారతి నటించినటువంటి బొబ్బిలి రాజా చిత్రంలోదనమాట. అండ్ సో ఇప్పుడు ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అలాగే చిత్రకారి వాయిస్ లో సీవెన్ఎల్ గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం పై.

0: BFM 101.3.
1: మరి మన సందడి సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మనం వార్తా పత్రికలు చూసినప్పుడు మెయిన్ హెడ్డింగ్స్ కనిపిస్తాయి, ఆ తర్వాత కొన్ని సబ్ హెడ్డింగ్స్ లాగా కనిపిస్తాయి, ఆ తర్వాత అసలైన సమాచారం ఉంటుంది కదా. సో మరి ఇలా సమాచారాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వార్తా పత్రికలు మొదటి పేరాలోనే ముఖ్యమైన సమాచారాన్ని చెప్పే పద్ధతిని ఏమంటారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814. ఈ వాట్సాప్ నంబర్ కి మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అల్లరి ప్రియుడు.

ఎస్, మరి నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, సో మై ఫేవరెట్ సాంగ్ అంటున్నారు. అలాగే పెడన్న జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, సో షెడ్యూల్ అయితే చేంజ్ అయిందండి, సో అందుకని. అండ్ ఇంకా నరేష్ అండ్ రోజా మూసపేట మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు, ఓకే సో ట్రై చేస్తానండి మురళి గారు. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు, మెయిన్ ఎడిషన్ అంటున్నారు, ఓకే. అనంతపురం నుండి రమేష్ అండ్ వెంకట చలపతి గారు, ఓకే. సుమణి గారు పెడన్ నుంచి పంపించారు. అలాగే రాజోల నుంచి జయన్న గారు పత శీర్షిక లేకపోతే ముఖ శీర్షిక అంటారు అంటున్నారు, ఓకే. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి లీడింగ్ న్యూస్ అంటున్నారు, ఓకే. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండి సంక్షిప్త సమాచారం అంటున్నారు. అలాగే అలాగే బ్యానర్ న్యూస్ ఆర్ లీడ్ న్యూస్ అంటున్నారు, కర్నూలు జిల్లా గొనుగొండ్ల నుండి లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సాయి గారు విజయవాడ నుంచి వార్తలోని ముఖ్యాంశాలు అంటారు అంటున్నారు, ఓకే. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి బ్యానర్ హెడ్లైన్స్ అంటున్నారు, ఓకే. అండ్ నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే. మసూమ్ బాబా గారు నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుండి పంపించారు, ఓకే అండి. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే భాస్కర్ గారు పాండిచ్చేరి నుంచి సంక్షిప్త సమాచారం అంటున్నారు. అండ్ ముఖ్యాంశాలు అంటారు అంటున్నారు మునెమ్మ గారు, ఓకే. అండ్ సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్. అండ్ హంపాపురం నుండి మల్లేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ లడ్డు హేమ లచ్చి గారు రాజుల నుంచి పంపించారు ఆన్సర్. అండ్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు మురళీధరన్ గారు చిత్తూరు ఏపీ నుంచి, సో పర్ఫెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. దస్తగిరి సంధ్య పొద్దురు కడప నుంచి పంపించారు ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు, ఓకే. జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు ఆన్సర్ పంపించారు. కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుండి పంపించారు ఆన్సర్. బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి పంపించారు, ఓకే. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటున్నారు, సో మీరు వింటూ ఉండండి. అలా నేను మధ్యలో అయితే వచ్చేస్తాను అబ్బలరాజు గారు, ఓకేనా. అండ్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుండి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర గారు భూలక్ష్మి గారు విలేల నుంచి పంపించారు ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు, ఓకే. అండ్ ఇంకా రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వేడియంపాడు నుంచి పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పాటలు విని చాలా రోజులు అవుతుంది అంటూ, సో ఆన్సర్ కూడా పంపించారండి, సూపర్. అండ్ హంపాపురం నుండి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ ఓకే, సో రాజర్ నుంచి జయన్ నగర్ పంపించారు, ఓకే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి పంపించారు. అండ్ ఎఫ్ఎం సర్దార్ గారు, సో ఇందాక క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో యాక్చువల్ గా మనం వార్తా పత్రికల్ని చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మెయిన్ హెడ్ లైన్స్ ఉంటాయి కదా, అంటే హెడ్ లైన్ ముఖ్య శీర్షిక. సో ఇది అందరు పంపించింది అదే అనమాట, చాలా మంది హెడ్ లైన్స్ ముఖ్య శీర్షిక ఇలా

అది ఇదంతా ఏంటంటే ఒక ముక్కలో చెప్పడం. తర్వాత లీడ్ ప్రారంభ పారాగ్రాఫ్ ఉంటుంది కదా, సో అంటే ఎవరు, ఏమిటి, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది ఇవన్నీ అనమాట. తర్వాత బాడీ ఉంటుంది, అంటే అదనపు సమాచారం, ఇంకా ఏమి డీటెయిల్స్ ఉన్నాయని. తర్వాత లాస్ట్ ముగింపు ఏంటంటే అంతగా ముఖ్యం కాని వివరాలు అలా ఉంటాయి అనమాట. సో ఇలా ఫస్ట్ ముఖ్యమైన సమాచారాన్ని అందరికంటే ముందు పై భాగంలో చెప్పడం, ఆ తర్వాత ప్రాధాన్యతను బట్టి మిగతా వివరాలకు కిందకు వెళ్లే కొద్దీ తగ్గించుకుంటూ రావడం, ఈ విధానాన్ని తెలుగులో అండ్ ఇంగ్లీష్ లో కూడా ఇన్వర్టెడ్ పిరమిడ్ అని అంటారనమాట. సో ఇన్వర్టెడ్ పిరమిడ్ పద్ధతిని యూజ్ చేస్తారు న్యూస్ పేపర్లలో. అండ్ న్యూస్ పేపర్లలో మాత్రమే కాదు, మనకి న్యూస్ పేపర్స్, తర్వాత వెబ్సైట్స్, ఈమెయిల్స్ రాసేటప్పుడు, ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసేటప్పుడు, అలాగే ఆన్లైన్ ఆర్టికల్స్ రాసేటప్పుడు, బ్లాగ్స్ లో, వీటన్నిటిలో కూడా ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ స్టైల్నే యూజ్ చేస్తారనమాట. సో ఇందులో ఏంటి అంటే ముఖ్యంగా ముఖ్యమైన సమాచారం మొదట ఉంటుంది అండ్ వివరాలన్నీ కూడా తర్వాత వస్తాయి అనమాట. సో మరి ఇది సంగతి, ఇది వాళ్ళ మన సందడే సందడి ప్రోగ్రామ్ అండ్ షో సూపర్ అంటూ పంపిస్తున్నారు మెసేజెస్ కుసుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లిజనర్స్. చాలా చక్కటి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి నెక్స్ట్ టైం షోలో కూడా ఇలాంటి రెస్పాన్సే ఉండాలి, అంటే మరి అలాంటి క్వశ్చన్స్ నేను కూడా మీకోసం రెడీ చేస్తాను అండ్ సాంగ్స్ తో కూడా రెడీగా ఉంటాను. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పంగాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్లో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్సవేత్త పేర్కొన్నారు. ప్రధాన జన్మదినాన్ని పురస్కరించుకుని పెనుగొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్టంలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. జీ కొండూరు మండలం కోడూరు గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని 3 నియోజకవర్గాల పరిధిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విభాగంగా ప్రారంభమయ్యాయి. సర్కిల్లోని పరిధిలోని భవానీపురం నేతాజీ స్కూల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ బి సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ డివిజన్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా అధికారులతో ప్రతినిధి కార్యక్రమాన్ని విజయవాడ రైల్వే స్టేషన్ డీఆర్ఎం మహిత్ సోనకి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులందరితోనూ పింఛన్ కోసం దరఖాస్తు చేయించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామచంద్రరెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని ఒక సచివాలయం వద్ద పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 25న జిల్లా స్థాయి యువజనోత్సవాలు 2026లో భాగంగా జానపద నృత్యాలు, జానపద గీతాలు, వీధి నాటకంతో సహా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు సెట్విజ్ సీఈఓ వివి అప్పలనాయుడు తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువత యువకులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనమైతే ఉన్నాం ఇప్పుడు ధీ వివిధ ప్రోగ్రామ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సారీ, సో 4:05 అయితే అయిపోయింది. సో మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ ఫిల్మ్ డైరెక్టర్ కి సంబంధించినటువంటి సాంగ్స్ అయితే మనం వినబోతున్నాం అనమాట. మరి ఇందుకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే

సో ఈ రోజు వివిధ ప్రోగ్రాంలో మనమైతే వినబోతున్నాం అనమాట. ఒక మామూలు డైరెక్టర్ కాదండి, ఒకే ఒక్క సంతకంతో 100 సినిమాల్లో వెండి తెరపై మాయాజాలంగా మార్చినటువంటి దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి సినిమాల్లోంచి సాంగ్స్ అయితే మనం వినబోతున్నాం. సో టాలీవుడ్ లో ఆయన స్టైలే వేరు, ఆయన రూటే సపరేట్. సో ఈయన స్టైల్ ఏంటి, ఆయన మనల్ని అసలు ఎలా మెప్పించారు అనేటువంటి విషయాల్ని మనమైతే తెలుసుకుందాం. అలాగే తెలుసుకుంటూ కూడా ఆయన దర్శకత్వం వహించినటువంటి అద్భుతమైన చిత్రాలలోంచి సాంగ్స్ అయితే వినేద్దాం. ముందుగా మీ అందరి కోసం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ చిత్రం నుంచి ఎస్పి బాలు గారి వాయిస్ లో అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి కోడి రామకృష్ణ గారి దర్శకత్వం స్టైల్ గురించి, సో ఆయన అద్భుతంగా దర్శకత్వం వహించినటువంటి సినిమాల్లోంచి సాంగ్స్ అయితే వినేస్తున్నాం. ముందుగా ఈయన డైరెక్షన్ స్టైల్ లో మనం చెప్పుకోవాల్సినవి మూడు ఎలిమెంట్స్ అనమాట. ఫస్ట్ది ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ సోషల్ డ్రామా. ఆయన కెరీర్ మొదలైంది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో. సో ఈయన ఫార్ములా ఏంటంటే, ఈ సినిమాలు చూస్తే జస్ట్ మన పక్కింట్లో జరిగినట్టే ఉంటుంది. బావ మరదళ్ల సెంటిమెంట్ అయినా, అత్త అల్లుళ్ల సవాళ్లైనా, పల్లెటూరి మమకారాలు, ఇవన్నీ ఆయన సినిమాల్లో కోకొల్లలు అని చెప్పొచ్చు. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, సో ఇలాంటి సినిమాలు చూస్తే థియేటర్లలో అప్పట్లో నవ్వులు పూసాయి, క్లైమాక్స్ లో కన్నీళ్లు కూడా వచ్చాయి. సో

ఇండస్ట్రీకి కమర్షియల్ సెంటిమెంట్ నేర్పింది ఆయనే అని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి మరిన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మంగమ్మ గారి మనవడు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఈ రోజు వివిధాలో వన్ ఫిల్మ్ డైరెక్టర్ అయినటువంటి కోడి రామకృష్ణ గారి సాంగ్స్ అయితే మనం వింటున్నాం కదా. అండ్ అలాగే ఆయన మేకింగ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆయన స్టైల్లో నెక్స్ట్ గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ అంటే టెక్నాలజీని అలా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది ఆయనే అని చెప్పొచ్చు. అప్పట్లో హాలీవుడ్ లో మాత్రమే గ్రాఫిక్స్ ఉండేవి అలా అనుకునేటువంటి రోజుల్లో మన తెలుగు తెరపై అమ్మోరు సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ మాయాజాలాన్ని చూపించింది కోడి రామకృష్ణ గారు. ఆ తర్వాత దేవి, అంచి, ఇక చివరిగా అరుంధతి. సో గ్రాఫిక్స్ ని కేవలం విజువల్స్ లా కాకుండా కథలో ఎమోషన్ కి కనెక్ట్ చేసి చూపించడం కోడి రామకృష్ణ గారి ప్రత్యేక శైలి అని చెప్పుకోవచ్చు. మరి మరిన్ని వివరాలైతే మనం మాట్లాడుకుందాం మరి కోడి రామకృష్ణ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం దేవుళ్ళు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

ఎస్, వివిధ ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ అలాగే మనం తెలుసుకుంటున్నాం కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ స్టైల్ గురించి. సో ఈయన సినిమాలో విలనిజం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. గ్రాఫిక్ సినిమాలో ఒక క్రూరమైన క్షుద్ర మాంత్రికుడు లేదా దుష్టశక్తి ఉంటే దాన్ని అంతం చేయడానికి అమ్మవారో శివుడో లేదా ఒక సాధారణ మనిషో దైవ బలంతో పోరాటం ఆయన సిగ్నేచర్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ దాన్ని ఎదిరించిన జయజమ్మ తీరు ఇప్పటికీ కూడా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తుంది కదా. అలాగే ఆయన శైలిలో మరో గొప్ప విషయం ఏంటంటే కేవలం స్టార్ హీరోలపైనే ఆధారపడకుండా కథను నమ్మి సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. భానుప్రియ, గొల్లపూడి మారుతీరావు గారు ఇలా ఎంతో మంది నటీనటుల కెరీర్ కు ఆయన బలమైనటువంటి పునాది వేశారు అని చెప్పొచ్చు. అలాగే అనుష్కలోని అసలైన నటిని అరుంధతి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఆయనే అని చెప్పొచ్చు. సో అదనమాట సంగతి, ఒక పక్క సెంటిమెంటల్, మరో పక్క భక్తి, ఇంకో పక్క హారర్ అండ్ గ్రాఫిక్స్, ఇలా అన్ని నవరసాలను సమానంగా పండించి వన్ అండ్ ఓన్లీ వన్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ మన వివిధ ప్రోగ్రామ్ అండి ప్రతి మీ అందుకోసం మరికొన్ని లవ్లీ ట్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి, మరి వింటూ ఉండండి. వివిధ్ భారతి ఎఫ్ఎం పై విత్ యువర్ ఆర్జే సమత.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:49 అయితే కావాల్సింది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కదా. అండ్ ఇంకా అలాగే సో మరికొద్ది సేపట్లో 4:50 మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో మొదట ఫస్ట్ ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరేమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు. జనరల్ గా అందరికీ ఏంటంటే ఆఫీస్ లో ఉన్నా గానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్ లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అది మీకు హ్యాపీ ఇవ్వదు అన్నట్టు. మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యుర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిజిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో, అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే. మీరు ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలన్నీ, దాని గురించి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే, అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా

చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితమయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది, కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళు టైప్, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇది ఒక కండిషనా, ఇది ఫ్యామిలీలో నడుస్తుంటే నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, OCD అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందులు దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారితీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంది. నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇస్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడాకుల ద్వారా వెళ్లినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం సంబంధం లేదా స్నేహం, మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి, మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరియర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం, మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు, మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యూ స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటిపూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి. ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది. మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్, దిస్ ఇస్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్ షార్ట్, ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధలు కలిగిస్తుంటే అది ఆపే సమయం ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ కండి. ఇవాళ రేపు అన్ని మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడున్నాయి చూసుకోండి, జాయిన్ దెమ్. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు, కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏముంది అని
తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్. విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్.

0: హ్యావ్ ఎ గ్రేట్ టైం.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరింతవరకు తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుబుల తామరా
3: సై బాల్,
2: బొరద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం అనే అంశంపై మాటలు పాటలతో కూర్చున్న కార్యక్రమం మీరు వింటారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల.
6: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, అదే ఆరోగ్యానికి సంరక్షణ చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో అనారోగ్యానికి గురవుతారు. ఆ అనారోగ్యాన్ని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి మందులు తీసుకుంటారు. అప్పుడు ఉపయోగించిన అలాంటి మందులు కొన్నిసార్లు సరిగ్గా నిల్వ చేయకపోతే కనుక, అవసరమైన టైంలో వాళ్ళకి ఇవ్వకపోయినా, తగినంత పర్యవేక్షణ లేకపోయినా, అంతేకాదు ఈ మందులు సంరక్షించడంలో నివారించదగిన అదే సమయంలో మందుల లోపాలు కూడా మనిషి ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. అందుకని ఐక్యరాజ్య సమితి ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. వ్యాధిగ్రస్తుల భద్రత ప్రాధాన్యతపై అవగాహన పెంచడం, సానుకూల మార్పును ప్రోత్సహించడమే ఈరోజు యొక్క లక్ష్యం. ఈరోజు మంచి విధానాలు సురక్షితమైన పని సంస్కృతిని సృష్టిస్తుంది. రోగుల భద్రతకు అవసరమైన చోట సంరక్షణ అందించడం దీని లక్ష్యం. ఆరోగ్య సంరక్షణలో ఒక బాగలేని మనిషికి అంటే రోగంతో ఉన్నవారికి భద్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2019 ప్రారంభించిన ఈ దినోత్సవం రోగి యొక్క భద్రతను మెరుగుపరిచే ప్రయత్నాలలో అవగాహన పెంచడం, ఇంకా ప్రపంచ సంఘీభావాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి రోగికి భద్రతను నిర్ధారించడం ఆరోగ్య సంరక్షణలో కీలకమైన అంశం, ఎందుకంటే ఇది రోగి ఫలితాలను అలాగే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని, మొత్తం ప్రజారోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం.

ప్రభావితం చేస్తుంది. అసలు ఎందుకు ఒక జబ్బుతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి భద్రత ఎందుకు అవసరం? అంటే ఆరోగ్య సంరక్షణ అందించే సమయంలో రోగులకు సంభవించే ప్రమాదాలు, లోపాలు, హాని ఇవన్నీ నివారించాల్సిన అవసరం, వాటిని తగ్గించడం చాలా అవసరం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు మూల స్తంభంగా రోగి భద్రత, సరైన సమయంలో సరైన రోగికి సరైన సంరక్షణ అందించబడడం చాలా అవసరం. అందుకే ఈ దినాన్ని ఏర్పాటు చేశారు. ఈ భావన విస్తృత శ్రేణి పద్ధతులు అలాగే విధానాలను కలిగి ఉంటుంది. వీటిలో సరైన పరిశుభ్రత చాలా ముఖ్యం. ఖచ్చితమైనటువంటి రోగికి గుర్తింపు కావాలి. అలాగే ఆరోగ్య సంరక్షణ నిపుణుల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్, అంటే వారితో ఎలాంటి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి, ఆ తర్వాత చికిత్స ఎలాగ తీసుకోవాలి, ఆ విధానంలో ప్రోటోకాల్ను పాటించడం, ఇవి చాలా ముఖ్యం. అసలు ఒక రోగి వారి యొక్క భద్రత, వారు తర్వాత అనుభవిస్తున్న బాధలు, ఎలాంటి సందర్భాలు గుండా వెళతారు, ఇవన్నీ కూడా ప్రతి డాక్టర్ తెలుసుకోవాలి. అందుకే వారిని చూస్తున్నటువంటి డాక్టర్ వారి పట్ల దయ కలిగి ఉండడమే కాకుండా అన్ని విషయాలలో రోగికి డాక్టర్ ప్రాముఖ్యత ఇవ్వాలి. వైద్యపరమైన లోపాలు దీర్ఘకాలిక రోగాల్ని తీసుకొస్తాయి. అంతేకాకుండా అదనంగా వైద్య ఖర్చులు ఏర్పడడానికి అవకాశం ఉండింది. రోగులకు శరీరం ఇంకా మానసికంగా కూడా చాలా హాని జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. అందుకే WHO ప్రకారం అసురక్షిత సంరక్షణ కారణంగా చాలామంది 2.6 మిలియన్ల మంది రోగులకు మరణాలు సంభవిస్తున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఒక రోగికి రోగం వచ్చే ముందు కానీ రోగం వచ్చిన తర్వాత కానీ డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎటువంటి మెరుగైన పద్ధతులు తెలియజేయాలి, ఆ విషయం తెలియజేయడం కోసమే ఈ దినాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక పాట విందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అదే ఆరోగ్యానికి సంరక్షణ చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక సమయంలో అనారోగ్యానికి గురవుతారు. ఆ అనారోగ్యాన్ని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి మందులు తీసుకుంటారు. అప్పుడు ఉపయోగించిన అలాంటి మందులు కొన్నిసార్లు సరిగ్గా నిల్వ చేయకపోతే కనుక, అవసరమైన టైంలో వాళ్ళకి ఇవ్వకపోయినా, తగినంత పర్యవేక్షణ లేకపోయినా, అంతేకాదు ఈ మందులు సంరక్షించడంలో నివారించదగిన అదే సమయంలో మందుల లోపాలు కూడా మనిషి ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి. అందుకని ఐక్యరాజ్య సమితి ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. వ్యాధిగ్రస్తుల భద్రత ప్రాధాన్యతపై అవగాహన పెంచడం, సానుకూల మార్పును ప్రోత్సహించడమే ఈరోజు యొక్క లక్ష్యం. ఈరోజు మంచి విధానాలు సురక్షితమైన పని సంస్కృతిని సృష్టిస్తుంది. రోగుల భద్రతకు అవసరమైన చోట సంరక్షణ అందించడం దీని లక్ష్యం. ఆరోగ్య సంరక్షణలో ఒక బాగలేని మనిషికి, అంటే రోగంతో ఉన్నవారికి భద్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2019 ప్రారంభించిన ఈ దినోత్సవం రోగి యొక్క భద్రతను మెరుగుపరిచే ప్రయత్నాలలో అవగాహన పెంచడం, ఇంకా ప్రపంచ సంఘీభావాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి రోగికి భద్రతను నిర్ధారించడం ఆరోగ్య సంరక్షణలో కీలకమైన అంశం. ఎందుకంటే ఇది రోగి ఫలితాలను, అలాగే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని, మొత్తం ప్రజారోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. అసలు ఎందుకు ఒక జబ్బుతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి భద్రత ఎందుకు అవసరం? అంటే ఆరోగ్య సంరక్షణ అందించే సమయంలో రోగులకు సంభవించే ప్రమాదాలు, లోపాలు, హాని ఇవన్నీ నివారించాల్సిన అవసరం, వాటిని తగ్గించడం చాలా అవసరం. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు మూల స్తంభంగా రోగి భద్రత, సరైన సమయంలో సరైన రోగికి సరైన సంరక్షణ అందించబడడం చాలా అవసరం. అందుకే ఈ దినాన్ని ఏర్పాటు చేశారు. ఈ భావన విస్తృత శ్రేణి పద్ధతులు అలాగే విధానాలను కలిగి ఉంటుంది. వీటిలో సరైన పరిశుభ్రత చాలా ముఖ్యం. ఖచ్చితమైనటువంటి రోగికి గుర్తింపు కావాలి. అలాగే ఆరోగ్య సంరక్షణ నిపుణుల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్, అంటే వారితో ఎలాంటి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి, ఆ తర్వాత చికిత్స ఎలాగ తీసుకోవాలి, ఆ విధానంలో ప్రోటోకాల్ను పాటించడం, ఇవి చాలా ముఖ్యం. అసలు ఒక రోగి వారి యొక్క భద్రత,

ఉండింది. రోగులకు శరీరం ఇంకా మానసికంగా కూడా చాలా హాని జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు. అందుకే WHO ప్రకారం అసురక్షిత సంరక్షణ కారణంగా చాలామంది 2.6 మిలియన్ల మంది రోగులకు మరణాలు సంభవిస్తున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఒక రోగికి రోగం వచ్చే ముందు కానీ రోగం వచ్చిన తర్వాత కానీ డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎటువంటి మెరుగైన పద్ధతులు తెలియజేయాలి, ఆ విషయం తెలియజేయడం కోసమే ఈ దినాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక పాట విందాం.

0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు సాయంత్రం 6:30 అంటే సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం అనే ప్రత్యేక అంశంపై మాటలు పాటలతో కూర్చున్న కార్యక్రమాన్ని మీరు వింటున్నారు.
1: ఈ యొక్క కార్యక్రమంలో ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తిని అందులో భాగస్వామి చేసి వారు అందులో పార్టిసిపేట్ చేసి రెడీ చేయాలి. అలా చేసినప్పుడు సురక్షితమైన ఆరోగ్య సంరక్షణ వాతావరణాన్ని అవగాహన కల్పించడం జరుగుతుంది. వారితో పాటు వారి కుటుంబాలు, వారి యొక్క ముఖ్యమైన వ్యక్తులు కూడా ఇందులో పాలు పొందాలి. ఎందుకంటే ఇందులో వారి పాత్ర చాలా కీలకం కాబట్టి. ప్రజల్లో రోగాల పట్ల చాలా అవగాహన పెరుగుతున్నాయి. దాంతోపాటు మెరుగైన భద్రత చాలా అవసరం. ఆరోగ్య సంరక్షణ ప్రతి రోగికి చాలా అవసరం. అందుకే ఆ విషయాన్ని ఆ రోగి తెలుసుకోవాలి, వారి కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి వీలవుతుంది. అందుకే ప్రత్యేకంగా ఒక రోగి ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఈ విషయాలు పంచుకుంటూ ఉంటారు డాక్టర్లు. ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తి ముందు మంచి

ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే ఏం పనిచేయాలి అన్న విషయాన్ని, ఎలా ఉండాలి అన్న విషయాన్ని అవగాహన కల్పించడం చాలా అవసరం. అంతేకాకుండా ఆ రోగికి భద్రత కల్పించాలి. ఆ భద్రత కల్పించడం కోసం ఏం చేయాలి అన్న విషయాన్ని ఆ డాక్టర్ ఆలోచించి వారికి సరైన విధానంలో అవగాహన కల్పించుతో పాటు సరైన సంరక్షణ పద్ధతులు కూడా తెలియచేయాలి. డాక్టర్కి, ఆ కేర్ తీసుకుంటున్న వారికి మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. ఇటీవల సంవత్సరంలో ఈ స్థితి చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా రోగికి తన యొక్క రోగం నుంచి బయటపడటం కోసం చాలా భద్రత తీసుకుంటున్నాడు. అంటే ఎంత భద్రంగా ఉండాలి, రోగం రాకుండా ఏం చేయాలి అన్నటి కూడా చాలా అవగాహన కలిగి మనుషులు ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సంక్లిష్టత కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉంటాయని తెలుసుకున్నాం కదా. వీటిలో ముఖ్యంగా ఏంటంటే రోగులు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, సాంకేతికత, అలాగే మందుల మధ్య అనేక పరస్పర చర్యలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రతికూల సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి వాటి మీద రోగికి, రోగిని చూసుకునే వ్యక్తికి చాలా అవగాహన అవసరం. ఈ విషయాలన్నీ కూడా తెలియచేయవలసిన వారు డాక్టర్, డాక్టర్తో పాటు నర్సెస్, వారికి చాలా విషయాలు బోధించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక పాట విందాం. ఈ యొక్క కార్యక్రమంలో ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తిని అందులో భాగస్వామి చేసి వారు అందులో పార్టిసిపేట్ చేసేటట్టు చేయాలి. అలా చేసినప్పుడు సురక్షితమైన ఆరోగ్య సంరక్షణ వాతావరణాన్ని అవగాహన కల్పించడం జరుగుతుంది. వారితో పాటు వారి కుటుంబాలు, వారి యొక్క ముఖ్యమైన వ్యక్తులు కూడా ఇందులో పాలు పొందాలి. ఎందుకంటే ఇందులో వారి పాత్ర చాలా కీలకం కాబట్టి. ప్రజల్లో రోగాల పట్ల చాలా అవగాహన పెరుగుతున్నాయి. దాంతోపాటు మెరుగైన భద్రత చాలా అవసరం. ఆరోగ్య సంరక్షణ ప్రతి రోగికి చాలా అవసరం. అందుకే ఆ విషయాన్ని ఆ రోగి తెలుసుకోవాలి, వారి కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి వీలవుతుంది. అందుకే ప్రత్యేకంగా ఒక రోగి ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఈ విషయాలు పంచుకుంటూ ఉంటారు డాక్టర్లు. ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తి ముందు ముందు మంచి ఆరోగ్యాన్ని పొందుకోవాలంటే ఏం పనిచేయాలి అన్న విషయాన్ని, ఎలా ఉండాలి అన్న విషయాన్ని అవగాహన కల్పించడం చాలా అవసరం. అంతేకాకుండా ఆ రోగికి భద్రత కల్పించాలి. ఆ భద్రత కల్పించడం కోసం ఏం చేయాలి అన్న విషయాన్ని ఆ డాక్టర్ ఆలోచించి వారికి సరైన విధానంలో అవగాహన కల్పించుతో పాటు సరైన సంరక్షణ పద్ధతులు కూడా తెలియచేయాలి. డాక్టర్కి, ఆ కేర్ తీసుకుంటున్న వారికి మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. ఇటీవల సంవత్సరంలో ఈ స్థితి చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా రోగికి తన యొక్క రోగం నుంచి బయటపడటం కోసం చాలా భద్రత తీసుకుంటున్నాడు. అంటే ఎంత భద్రంగా ఉండాలి, రోగం రాకుండా ఏం చేయాలి అన్నటి కూడా చాలా అవగాహన కలిగి మనుషులు ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సంక్లిష్టత కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉంటాయని తెలుసుకున్నాం కదా. వీటిలో ముఖ్యంగా ఏంటంటే రోగులు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, సాంకేతికత, అలాగే మందుల మధ్య అనేక పరస్పర చర్యలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రతికూల సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి వాటి మీద రోగికి, రోగిని చూసుకునే వ్యక్తికి చాలా అవగాహన అవసరం. ఈ విషయాలన్నీ కూడా తెలియచేయవలసిన వారు డాక్టర్, డాక్టర్తో పాటు నర్సెస్, వారికి చాలా విషయాలు బోధించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక పాట విందాం.

0: శ్రోతులు, ఈరోజు రాత్రి 8 గంటలకు 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం మీరు వినవచ్చు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఒక రోగికి వాడే పరికరాలు చాలా పరిశుభ్రంగా ఉండాలి. వారు పడుకునే ప్రదేశం చాలా పరిశుభ్రంగా ఉండాలి. వారు వాడే మంచం, గ్లాస్, ప్లేస్, అంతేకాకుండా ఒక ప్లేట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఆ విషయాన్ని ఆ రోగికి తెలుసుకోవాలి, వారితో ఉన్నవారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోగికి అవగాహన లేదనుకోండి, వారు చాలా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటారు. ఎందుకంటే వారికి ఓపిక ఉండదు కాబట్టి. అలాంటప్పుడు ఇది వాడితే, ఇలా ఉంటే మనకు రోగం త్వరగా తగ్గుతుంది అన్న విషయాన్ని వారు కనుగొంటే తప్పకుండా వారికి వారుగా శుభ్రంగా ఉంటారు. దాంతోపాటు వారిని సంరక్షిస్తున్న వారు కూడా చాలా శుభ్రంగా ఉంచుతారు వాళ్ళని. వారిని ఎంతో హ్యాపీగా ఉంచుతారు. తొందరగా ఆ రోగం నుంచి బయటపడటానికి కావలసిన సహాయం అందిస్తారు. వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు, ఇందులో ఉన్నటువంటి అడ్డంకులు ఏమన్నా ఉంటే వాటిని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సంరక్షణ అందించేటప్పుడు మానవ తప్పిదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఏంటంటే, రోగికి సంరక్షణ ఇస్తున్న సమయంలో వారు అలసిపోవడం కానీ, ఎక్కువ ఒత్తిడికి గురవడం కానీ, తగినంత శిక్షణ లేకపోవడం వల్ల ఆ రోగి భద్రత భంగం కలిగే అవకాశం ఉంటాయి. అప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అప్పుడు రోగి మరింత సీరియస్ అవ్వే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక రోగిని కేర్ తీసుకునేవారు, అంటే కేర్ టేకర్స్, చాలా జాగ్రత్తగా, మంచి అవగాహన కలిగిన వారుగా, చాలా సంతోషంగా, ఆప్యాయంగా ఆ రోగి పట్ల ప్రేమను కనపరచాలి. ఇంకొక సందర్భంలో రోగ నిర్ధారణ అనేది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చికిత్స చేసేటప్పుడు కానీ మంచి సంరక్షణ ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో లోపాలుంటే గనక వెంటనే దాన్ని సరిచేయడానికి వెంటనే డాక్టర్ ప్రయత్నించాలి. దీనివల్ల రోగిని వారి యొక్క బాధ నుంచి, వారి కష్టాన్నించి త్వరగా బయటికి తీసుకురావచ్చు. రోగికి భద్రత అనేది చాలా

అందుకే ఈ దినాన్ని మనం పాటిస్తున్నాం. ఇప్పుడు ఒక పాట విందాం. ఒక రోగికి వాడే పరికరాలు చాలా పరిశుభ్రంగా ఉండాలి. వారు పడుకునే ప్రదేశం చాలా పరిశుభ్రంగా ఉండాలి. వారు వాడే మంచం, గ్లాస్, ప్లేస్, అంతేకాకుండా ఒక ప్లేట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఆ విషయాన్ని ఆ రోగికి తెలుసుకోవాలి, వారితో ఉన్నవారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రోగికి అవగాహన లేదనుకోండి, వారు చాలా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటారు. ఎందుకంటే వారికి ఓపిక ఉండదు కాబట్టి. అలాంటప్పుడు ఇది వాడితే ఇలా ఉంటే మనకు రోగం త్వరగా తగ్గుతుంది అన్న విషయాన్ని వారు కనుగొంటే తప్పకుండా వారికి వారుగా శుభ్రంగా ఉంటారు. దాంతోపాటు వారిని సంరక్షిస్తున్న వారు కూడా చాలా శుభ్రంగా ఉంచుతారు వాళ్ళని. వారిని ఎంతో హ్యాపీగా ఉంచుతారు. తొందరగా ఆ రోగం నుంచి బయటపడటానికి కావలసిన సహాయం అందిస్తారు. వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు, ఇందులో ఉన్నటువంటి అడ్డంకులు ఏమన్నా ఉంటే వాటిని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సంరక్షణ అందించేటప్పుడు మానవ తప్పిదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఏంటంటే, రోగికి సంరక్షణ ఇస్తున్న సమయంలో వారు అలసిపోవడం కానీ, ఎక్కువ ఒత్తిడికి గురవడం కానీ, తగినంత శిక్షణ లేకపోవడం వల్ల ఆ రోగి భద్రత భంగం కలిగే అవకాశం ఉంటాయి. అప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అప్పుడు రోగి మరింత సీరియస్ అవ్వే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక రోగిని కేర్ తీసుకునేవారు, అంటే కేర్ టేకర్స్, చాలా జాగ్రత్తగా, మంచి అవగాహన కలిగిన వారుగా, చాలా సంతోషంగా, ఆప్యాయంగా ఆ రోగి పట్ల ప్రేమను కనపరచాలి. ఇంకొక సందర్భంలో రోగ నిర్ధారణ అనేది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చికిత్స చేసేటప్పుడు కానీ మంచి సంరక్షణ ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో లోపాలుంటే గనక వెంటనే దాన్ని సరిచేయడానికి వెంటనే డాక్టర్ ప్రయత్నించాలి. దీనివల్ల రోగిని వారి యొక్క బాధ నుంచి, వారి కష్టాల నుంచి త్వరగా బయటికి తీసుకురావచ్చు. ఈరోజు రోగంతో బాధపడుతున్న రోగులను సంరక్షించడమే కాకుండా వారికి భద్రత బాగా పెరిగింది. ఆరోగ్య సంరక్షణ సంస్థలు, విధాన నిర్ణేతలు బహుముఖ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఎన్నో ప్లాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వారికి ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిని సృష్టిస్తున్నారు. ఇది చాలా అవసరం కూడా. ముఖ్యంగా ఏంటంటే, ఈ ఆరోగ్య భద్రతను ప్రాధాన్యమిచ్చేటటువంటి ఈ యొక్క విధానంలో ముఖ్యంగా ఏమైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని వెంటనే ఖండించడం, ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ ప్రదాతల మధ్య ఒక కృషి ఏర్పాటు చేయడం, వారు నేర్చుకునేటట్టు చేయడం, అంతేకాకుండా వారి సహకారాన్ని మరీ మరీ ప్రోత్సహిస్తూ ఉంటే గనక డెఫినెట్గా ఈ భద్రతా సంస్కృతి అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే రోగి భద్రతకు ముఖ్యమైన వారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఒక రోగి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే ఆరోగ్య సంరక్షణ నిపుణులకు నిరంతరం శిక్షణ అవసరం. ఈ మెడికల్ ఫీల్డ్లో విద్య చాలా కీలకమైంది. రోజురోజుకి ఉత్తమ పద్ధతులు వస్తున్నాయి, కొత్త సాంకేతికత వస్తోంది. కాబట్టి రోగి భద్రత నియమాలపై క్రమం తప్పని నవీకరణ అనేది చాలా అవసరం. ఎందుకంటే కొత్త పద్ధతులు తెలుసుకోవడం వల్ల వెంటనే వారిని త్వరగా ఎక్కువ రోగానికి గురికాకుండా, రోగం ముదరకుండానే వారిని బయటకు తీసుకొచ్చి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క డాక్టర్స్ అనేది, వారి నిరంతర కృషి అనేది చాలా అవసరం. వారు నిరంతరం చదువుతూనే ఉండాలి, కొత్త సాంకేతిక పద్ధతుల్ని కనుక్కుంటూనే ఉండాలన్నమాట. ఉత్తమ పద్ధతులేంటో తెలుసుకుంటూ ఉండాలి. అందుకే కదా అంటారు, రోగి భద్రతను మెరుగుపరచడానికి సాంకేతికత అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని. ఇందులో ఎక్కువ కీలక పాత్ర పోషించేది ఏది అంటే ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులు, తర్వాత కంప్యూటరైజ్డ్ ఫిజిషియన్ ఆర్డర్ ఎంట్రీ, అలాగే ఆ వ్యవస్థలు కూడా, క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఈ తప్పులను తగ్గించి రోగికి వెంటనే సమాచారాన్నిచ్చి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఆరోగ్య సంరక్షణ అనేది రోగికి చాలా అవసరం. అంతేకాదు, దాని మీద అవగాహన, పరిశుభ్రత, రోగికి తన చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, తను కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అన్న అవగాహన పెంపొందించడం అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే ఈ దినాన్ని మనం పాటిస్తున్నాం కదా. ప్రపంచవ్యాప్తంగా రోగి భద్రతా దినోత్సవం

మనం ఎందుకు పాటిస్తున్నామంటే, ఒక మనిషి ఒక రోగం బారిన పడిన తర్వాత ఆ మనిషి చాలా కుమిలిపోతాడు. వారిని మానసికంగా ధైర్యపరచడం చాలా అవసరం. ఒక పాట విన్న తర్వాత మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచ ఆరోగ్య భద్రతా దినం అనేది ప్రతి రోగికి భద్రతను నిర్ధారించడం, అంతేకాకుండా దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసే కీలకమైనటువంటి ఆచారం. అంటే ఈ దినాన్ని అలా పాటిస్తారు, ముఖ్యంగా రోగం పట్ల అవగాహన పెంచుతారు. అంతేకాకుండా వారు ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించాలి. అంటే సహకారం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా రోగి భద్రతను మెరుగుపరచడంలో మనం గణనీయమైన పురోగతిని సాధించగలం అన్నది వారిలో కలిగి ఉండాలి. సురక్షితమైన విశ్వసనీయమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సాధించడానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, విధాన నిర్ణేతలు, రోగులు, వారి కుటుంబాల సమిష్టి ప్రయత్నం అనేది ఇక్కడ చాలా అవసరం. అప్పుడే మనం ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని ఒక విజయవంతంగా జరుపుకోగలం. దీనివల్ల రోగుల్లో కూడా ఒకలాంటి ధైర్యం వస్తుంది. ఈ రోజున మనకింతమంది ఉన్నారు, మన వెనకాల ఇంతమంది ఉన్నారు, మనము చాలా భద్రంగా ఉంటాం, మన ప్రాణానికి చాలా సంరక్షణ ఉంది, మనల్ని ప్రోత్సహించేవారు చాలామంది ఉన్నారు అన్న మానసిక ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా 50% ఆ రోగి తన యొక్క రోగా నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రోగి భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో ప్రతి రోగికి ధైర్యాన్ని ఇద్దాం, అవగాహన పెంచుదాం, వారికి కావలసిన అవసరాన్ని మన వంతు మనం చేద్దాం. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రోగికి భద్రత అనేది చాలా అవసరం. ఏ విషయాల్లో రోగికి భద్రత అవసరం? ఒక్కసారి రోగం వచ్చిన తర్వాత వారికి ఇచ్చే మందుల విషయంలో భద్రత అనేది చాలా అవసరం. ఎన్ని మందులు వాడాలి, ఎంత మోతాదు వాడాలి అన్నది చాలా చాలా మరి ఆ యొక్క బాధ అనుభవిస్తున్న పేషెంట్ కానీ లేదా అతనితో ఉన్నటువంటి వ్యక్తి కానీ తప్పకుండా తెలుసుకుని ఉండాలి. అంతేకాకుండా శస్త్రచికిత్స అంటే ఆపరేషన్లలో కూడా చాలా లోపాలు వస్తున్నాయి. కొంతమందికి ఆపరేషన్ తర్వాత ఎంత శుద్ధిగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత క్లీన్గా ఉండాలి అన్నది తెలియక తిరిగి రోగాలు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఒక దగ్గర చేయవలసిన శస్త్రచికిత్స మరో ప్రాంతంలో చేయడం, ఒక కన్నుకు చేయబోయి ఇంకో కన్నుకు చేయడం ఇలా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత కానీ లేకుంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని నివారించుకొని వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, భద్రత రోగికి చాలా కావాలి. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత ఒక్కోసారి ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు కూడా ఆ రోగికి కావలసినటువంటి భద్రత, కావలసినటువంటి మందులు సరైన సమయంలో ఇవ్వాలి, లేకపోతే ఆ రోగి ప్రాణాలని కోల్పోయే అవకాశం ఉందన్నమాట. ఇంకా రోగ నిర్ధారణలో కూడా లోపాలు ఉంటున్నాయి. ఈరోజు రోగి భద్రతా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే రోగ నిర్ధారణ అనేది కొన్ని సందర్భాలు సరిగ్గా చేయకపోవడం, జ్వరం వస్తే జాండీస్ అనుకోవడం, లేకపోతే ఒక జబ్బు బదులు ఇంకొక జబ్బు పేరు చెప్పేయడం, దానికి మందులు తినడం, దానివల్ల ఆ మనిషికి ప్రాణాలకే ముప్పు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రోగులు పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వారి కాళ్ళు చేతులు బాగున్నా కూడా ఆ రోగులు పడిపోవడం వల్ల వాళ్ళకి లేని జబ్బు వచ్చి పడినట్టు అవుతుంది, దానివల్ల కూడా చాలా బాధలు పడతారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్ళు అంటే ఒకే స్థలంలో ఒకే పొజిషన్లో ఎక్కువసేపు పడుకోవడం, కదలిక లేకపోవడం వల్ల అక్కడ పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల కూడా వారు ఎక్కువగా బాధలు అనుభవించే అవకాశం ఉంటుందన్నమాట. అవి రాకుండా చూసుకోవాలి, అవే రోగికి భద్రత కల్పించడం. అంతేకాకుండా రక్త మార్పిడి పద్ధతులు, రక్తం మార్చున్నప్పుడు సురక్షితమైన రక్తం ఇవ్వాలి, అలా కాకుండా సురక్షితం కాని రక్తం ఇవ్వడం వల్ల ఒక రోగంతో పాటు మరిన్ని రోగాలు అతనిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగికి భద్రత అనేది ఎంత అవసరం.

గుర్తించారా? కాబట్టి తప్పుగా భావించొద్దండి. రోగంతో ఉన్న ప్రతి వ్యక్తికి సరైన అవగాహన ఉండాలి. అతను చూసుకుంటున్న వారు కూడా ఆ రోగి పట్ల భద్రంగా భయంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడే అతను ఇంకా కొంతకాలం ఆరోగ్యంగా బతకగలడు. లేకుంటే అనవసరమైన ఇన్ఫెక్షన్స్ కి, అనవసరమైన మరిన్ని ఎక్కువ రోగాలకు గురై చాలా బాధలు పడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా గమనించే ప్రభుత్వం ఈ యొక్క రోగి భద్రతా దినోత్సవాన్ని ఈ రోజున ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నిర్వహించుకుంటారు. సో ప్రజలందరికీ తెలియజేసే విషయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యం వస్తే అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి కావాల్సిన సూత్రాలు తెలుసుకొని తిరిగి ఆరోగ్యం పొందుకోవాలి. ఓకే, ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచ ఆరోగ్య భద్రతా దినం అనేది ప్రతి రోగికి భద్రతను నిర్ధారించడం, అంతేకాకుండా దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసే కీలకమైనటువంటి ఆచారం. అంటే ఈ దినాన్ని అలా పాటిస్తారు, ముఖ్యంగా రోగం పట్ల అవగాహన పెంచుతారు. అంతేకాకుండా వారు ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించాలి. అంటే సహకారం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా రోగి భద్రతను మెరుగుపరచడంలో మనం గణనీయమైన పురోగతిని సాధించగలం అన్నది వారిలో కలిగి ఉండాలి. సురక్షితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సాధించడానికి ఆరోగ్య సంరక్షణ ప్రధాతలు, విధాన నిర్ణేతలు, రోగులు, వారి కుటుంబాల సమిష్టి ప్రయత్నం అనేది ఇక్కడ చాలా అవసరం. అప్పుడే మనం ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని ఒక విజయవంతంగా జరుపుకోగలం. దీనివల్ల రోగుల్లో కూడా ఒకలాంటి ధైర్యం వస్తుంది. ఈ రోజున మనకింతమంది ఉన్నారు, మన వెనకాల ఇంతమంది ఉన్నారు, మనము చాలా భద్రంగా ఉంటాం, మన ప్రాణానికి చాలా సంరక్షణ ఉంది, మనల్ని ప్రోత్సహించేవారు చాలామంది ఉన్నారు అన్న మానసిక ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా 50% ఆ రోగి తన యొక్క రోగా నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రోగి భద్రత దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో ప్రతి రోగికి ధైర్యాన్ని ఇద్దాం, అవగాహన పెంచుదాం, వారికి కావలసిన అవసరాన్ని మన వంతు మనం చేద్దాం. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రోగికి భద్రత అనేది చాలా అవసరం. ఏ విషయాల్లో రోగికి భద్రత అవసరం? ఒక్కసారి రోగం వచ్చిన తర్వాత వారికి ఇచ్చే మందుల విషయంలో భద్రత అనేది చాలా అవసరం. ఎన్ని మందులు వాడాలి, ఎంత మోతాదు వాడాలి అన్నది చాలా చాలా మరి ఆ యొక్క బాధ అనుభవిస్తున్న పేషెంట్ కానీ లేదా అతనితో ఉన్నటువంటి వ్యక్తి కానీ తప్పకుండా తెలుసుకుని ఉండాలి. అంతేకాకుండా శస్త్రచికిత్స అంటే ఆపరేషన్లలో కూడా చాలా లోపాలు వస్తున్నాయి. కొంతమందికి ఆపరేషన్ తర్వాత ఎంత శుద్ధిగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత క్లీన్గా ఉండాలి అన్నది తెలియక తిరిగి రోగాలు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఒక దగ్గర చేయవలసిన శస్త్రచికిత్స మరో ప్రాంతంలో చేయడం, ఒక కన్నుకు చేయబోయి ఇంకొక కన్నుకు చేయడం ఇలా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత కానీ లేకుంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని నివారించుకొని వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, భద్రత రోగికి చాలా కావాలి. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత ఒక్కోసారి ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు కూడా ఆ రోగికి కావలసినటువంటి భద్రత, కావలసినటువంటి మందులు సరైన సమయంలో ఇవ్వాలి. లేకపోతే ఆ రోగి ప్రాణాలని కోల్పోయే అవకాశం ఉందన్నమాట. ఇంకా రోగ నిర్ధారణలో కూడా లోపాలు ఉంటున్నాయి. ఈరోజు రోగి భద్రతా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే రోగ నిర్ధారణ అనేది కొన్ని సందర్భాలు సరిగ్గా చేయకపోవడం, జ్వరం వస్తే జాండీస్ అనుకోవడం, లేకపోతే ఒక జబ్బు బదులు ఇంకొక జబ్బు పేరు చెప్పేయడం, దానికి మందులు తింటాం, దానివల్ల ఆ మనిషికి ప్రాణాలకే ముప్పు వచ్చే పరిస్థితులున్నాయి. ఇంకా రోగులు పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వారి కాళ్ళు చేతులు బాగున్నా కూడా ఆ రోగులు పడిపోవడం వల్ల వాళ్ళకి లేని జబ్బు వచ్చి పడినట్టు అవుతుంది. దానివల్ల కూడా చాలా బాధలు పడతారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్ళు అంటే ఒకే స్థలంలో ఒకే పొజిషన్లో ఎక్కువసేపు పడుకోవడం, కదలిక లేకపోవడం వల్ల అక్కడ పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా వారు ఎక్కువగా బాధలు అనుభవించే అవకాశం ఉంటుందన్నమాట. అవి రాకుండా చూసుకోవాలి. అవే రోగికి భద్రత కల్పించడం. అంతేకాకుండా
రక్త మార్పుడు బాధ్యతలు. రక్తం మార్చున్నప్పుడు సురక్షితమైన రక్తం ఇవ్వాలి. అలా కాకుండా

0: సురక్షితం కాని రక్తం ఇవ్వడం వల్ల ఒక రోగంతో పాటు మరిన్ని రోగాలు అతనిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోగికి భద్రత అనేది ఎంత అవసరమో గుర్తించారా? కాబట్టి తప్పుగా భావించొద్దండి. రోగంతో ఉన్న ప్రతి వ్యక్తికి సరైన అవగాహన ఉండాలి. అతను చూసుకుంటున్న వారు కూడా ఆ రోగి పట్ల భద్రంగా భయంతో జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటప్పుడే అతను ఇంకా కొంతకాలం ఆరోగ్యంగా బతకగలడు. లేకుంటే అనవసరమైన ఇన్ఫెక్షన్స్ కి, అనవసరమైన మరిన్ని ఎక్కువ రోగాలకు గురై చాలా బాధలు పడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా గమనించే ప్రభుత్వం ఈ యొక్క రోగి భద్రతా దినోత్సవాన్ని ఈ రోజున ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 నిర్వహించుకుంటారు. సో ప్రజలందరికీ తెలియజేసే విషయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యం వస్తే అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి కావలసిన సూత్రాలు తెలుసుకొని తిరిగి ఆరోగ్యం పొందుకోవాలి. ఓకే.
1: మీరు ఇంతవరకు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం అనే ప్రత్యేక అంశంపై మాటలు పాటలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి జయ నిర్మల. వనితాలోకం స్త్రీల కార్యక్రమం మీరు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం 17 ఖాళీలకు అర్హత కలిగిన ప్రతిభావంతుల నుంచి ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ 4 పోస్టులు, ఏదైనా డిగ్రీతో పాటు కనీసం 2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్తో పాటు హ్యూమన్ రిసోర్సెస్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా హెచ్ఆర్లో స్పెషలైజేషన్తో ఎంబీఏ చేసి ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థల నిబంధనలు వర్తిస్తాయి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. లా డిగ్రీ ఉంటే అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లా 1 పోస్టు. గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పూర్తికాల లా డిగ్రీ LLB లేదా సమానమైనది, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి BE లేదా BTEC మెకానికల్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ C&I

0: మొత్తం 2 పోస్టులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బిఈ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఐటీ లేదా ఈఆర్పి మొత్తం 2 పోస్టులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బిఈ లేదా బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గమనిక, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు క్వాలిఫయింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రేడ్ వివరాలు గ్రేడ్ E1, పే స్కేల్ వివరాలు ఐడిఏ ప్యాటర్న్లో 40,000 నుండి 140,000 రూపాయల వరకు, గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అర్హత కలిగిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ సెలక్షన్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెలక్షన్ టెస్టులో 2 భాగాలు ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ అవసరం ఇంకా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాలి. తుది ఎంపికలో వెయిటేజ్ వివరాలకొస్తే, ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ 85%, ఇంటర్వ్యూ వెయిటేజ్ 15%. రిజర్వేషన్లు ఇంకా రాయితీల వివరాలకొస్తే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్, వయోపరిమితి సడలింపులు ఇంకా ఇతర రాయితీలు వర్తిస్తాయి. ఏదైనా కేటగిరీకి చెందినట్లు క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ, ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లను అధికార సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్దేశిత ఫార్మాట్లో కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ వివరాలు www.nspcl.co.in. పేమెంట్ వివరాలు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులు ఇంకా మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు. పోస్ట్ ఆధారంగా కనీస అనుభవం గురించిన వివరాలు ఇంకా ప్రైవేట్ రంగ అనుభవం ధృవీకరణ ప్రమాణాల కోసం వివరాల గురించి www.nspcl.co.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా.ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల

30 నిమిషాలకు సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చిల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605, మరొక ఫోన్ నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. కావున తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. అలాగే శ్రోతలు, ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్న 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం మీరు వినవచ్చు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్. యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. పరిశ్రమల భాగస్వామ్యంతో ఐటీఈలను బలోపేతం చేస్తున్న పిఎం సేతు, 735.70 కోట్ల విలువైన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలకు 5వ జాతీయ సారథ్య సంఘం ఆమోదం. ఈ ఆమోదంతో 9 ఐటీఐ క్లస్టర్లలో పిఎం సేతు కింద 2171 కోట్లకు చేరిన మొత్తం పెట్టుబడి దేశవ్యాప్తంగా ఆధునిక పరిశ్రమల నేతృత్వంలోని భవిష్యత్ సన్నద్ధ ఐటీఐల ఏర్పాటుకు ఊతం. నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి దేవశ్రీ ముఖర్జీ అధ్యక్షతన పిఎం సేతు అంటే ప్రధానమంత్రి ఉన్నతీకరణతో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన దిశగా ఐటీఐల పరివర్తన పథకం, 5వ జాతీయ సారథ్య సంఘం ఎన్ఎస్సి సమావేశాన్ని నిర్వహించారు. శిక్షణ వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ అంటే డీజీటీ డైరెక్టర్ జనరల్ శ్రీ దిలీప్ కుమార్ గారు, ఎంఎస్డిఈ అదనపు కార్యదర్శి ఆర్థిక సలహాదారు శ్రీమతి జి మధుమితా దాస్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి మానసీ సహాయ్ ఠాగూర్, మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల ప్రతినిధులు, పరిశ్రమ భాగస్వామ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలోని ఐటీఐ క్లస్టర్ల కోసం మొత్తం 735.70 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికను ఎస్ఐపి జాతీయ సారథ్య సంఘం ఆమోదించింది. భారతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలను అత్యంత సమర్థంగా తీర్చిదిద్దే ప్రక్రియకు ఊతమిచ్చే క్రియాశీల ముందడుగు ఇది. ఐటీఐ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు పరిశ్రమలు, సంస్థాగత భాగస్వామ్యాల సహకారం, భవిష్యత్ సన్నద్ధంగా యువతను తీర్చిదిద్దే కోర్సులను ప్రవేశపెట్టడం, మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను మరింత సమన్వయం చేయడం ద్వారా ఈ ప్రణాళికలు పిఎం సేతు పారిశ్రామిక భాగస్వామ్య విధానాన్ని మరింత బలోపేతం చేస్తాయి. తాజా అనుమతులతో 9 ఐటీఐ క్లస్టర్ల పరిధిలో పిఎం సేతు కింద మంజూరైన పెట్టుబడులు సుమారుగా 2171 కోట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా ఐటీఐలను ఆధునికంగాను, పారిశ్రామికంగా భాగస్వామ్యంతో నడిచేవిగాను, భవిష్యత్ సంసిద్ధంగా తీర్చిదిద్దే ప్రక్రియకు ఇది ఊతమిస్తుంది. 3 ఐటీఐ క్లస్టర్లలో 735.70 కోట్ల పెట్టుబడులు, 5వ జాతీయ సారథ్య సంఘం కింద వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికను ఆమోదించింది. ఐటీఐల ఆధునీకరణకు ఊతమిస్తున్న పారిశ్రామిక భాగస్వామ్యాలు, పరిశ్రమల నేతృత్వంలోని హబ్ అండ్ స్పోక్ క్లస్టర్ నమూనా ద్వారా ప్రభుత్వ ఐటీఐలను సమగ్రంగా సంస్కరించడమే లక్ష్యంగా చేపట్టిన పిఎం సేతు అమలులో ఈ వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికల ఆమోదం కీలక మైలురాయి. మౌలిక సదుపాయాల ఆధునీకరణ, ప్రస్తుత సదుపాయాల నవీకరణ, నూతన దీర్ఘకాలిక స్వల్పకాలిక కోర్సులను పరిచయం చేయడం, నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడం కోసం కావలసిన పెట్టుబడులను తాజాగా ఆమోదించిన ఈ ప్రణాళికలు సమకూరుస్తాయి. జాతీయ సారథ్య సంఘం పరిశీలనకు పంపడానికి ముందు సంబంధిత రాష్ట్ర సారథ్య సంఘాలు ఈఎస్ఐపిలను క్షుణ్ణంగా పరిశీలించి సిఫార్సు చేశాయి. ఆమోదం పొందిన ఈ 3 వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికల మొత్తం ప్రాజెక్టు వ్యయం 700

35.70 కోట్లు. ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోగల సమర్థత ఉన్న సంస్థలుగా ఐటీలను తీర్చిదిద్దడం లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక భాగస్వాముల మధ్య భాగస్వామ్యాన్ని ఈ ఉమ్మడి ప్రాజెక్టు మరింత బలోపేతం చేస్తుంది. మారుతున్న పారిశ్రామిక అవసరాలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఉపాధి అవకాశాలకు అనుగుణంగా యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణను అందించేలా ఐటీఐల సామర్థ్యాన్ని పెంచడంలో ఈ అనుమతులు ఎంతగానో దోహదం చేస్తాయి. రాజస్థాన్ ప్రభుత్వం, జీహెచ్ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్, కేంద్ర నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ఈ సమావేశంలో ఒక కీలకమైన అంశం. రాజస్థాన్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది, ఉపాధి, వ్యవస్థాపకత శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ వర్మ గారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. దీంతో పీఎం సేతు కింద భివాడీ క్లస్టర్ అమలు అధికారికంగా ప్రారంభమైంది. ఈ పథకం కింద ఎస్హెచ్ఏను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. పీఎం సేతు గురించి వివరాలు వెళ్తే, పరిశ్రమలతో భాగస్వామ్యం, అధునాతన మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ స్థాయి శిక్షణ కార్యక్రమాలు, మెరుగైన ఉపాధి అవకాశాల ద్వారా ఐటీఐ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం పీఎం సేతు అంటే ప్రధానమంత్రి ఉన్నతీకరణతో నైపుణ్యాభివృద్ది, ఉపాధి కల్పన దిశగా ఐటీఐల పరివర్తన పథకం. పరిశ్రమల భాగస్వామ్యంతో క్లస్టర్ ఆధారిత విధానంలో ఈ పథకం అమలవుతుంది. ఇందులో ప్రధాన కేంద్రం అంటే హబ్గా ఒక ఐటీఐ, దానికి అనుసంధానమై శాఖలు అంటే స్పోక్గా పలు ఐటీఐలతో కూడిన వ్యవస్థలు ఉంటాయి. ఈ విధానం ద్వారా సమన్వయంతో కూడిన పెట్టుబడులు, అధునాతన మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్య శిక్షణ అందించడం సులభతరమవుతుంది. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంత్రం 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ, ఈరోజు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ వి విజయ మునుస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 9:30 2026 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలకు సంబంధించి చీయర్ ఫర్ భారత్ అనే ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఈరోజు రాత్రి 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో భాగంగా ఈరోజు స్త్రీ పర్వం మొదటి భాగం ప్రసారమవుతుంది. రాత్రి 10:30 ఆపాత మధురాలు సినీ గీతాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తరంజని కార్యక్రమంలో ముందుగా దేవి కీర్తనలు, అనంతరం నాతియా కలాం. రేపు ఉదయం 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ షేక్ అమీర్, 6:35 పొలం కవర్లు, 7:00 ప్రసార విశేషాలు. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం రాచపూటి రమేష్ గారి విస్తరాకు కథానిక మీరు వినవచ్చు. రేపు ఉదయం 7:45 ఉదయరాగం సినీ గీతాలు, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం, 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు విజయ్ బాపినేడు గారి చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 9:00 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం మీరు వినవచ్చు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ వి విజయ మునుస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. రేపు ఉదయం 9:30 చిత్రలేఖ, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. రేపు ఉదయం 10:00 ఘనవ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ, ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 10:15 12:10 12:40 1:30 తిరిగి 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు వినవచ్చు. రేపు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం, 6:00 ప్రసార విశేషాలు. రేపు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శ్రోతల సందేహాలకు సమాధానాలు అందిస్తారు.

0: సారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా గారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. రేపు రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయ ధరల కార్యక్రమంలో సెప్టెంబర్ మాసంలో వివిధ ఉద్యాన పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్దతుల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన విభాగ విషయ నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాసులు గారి ప్రసంగం, 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు రాత్రి 8:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, శ్రీ ఎంజి నందన్ భట్, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 చిత్రకుసుమాల సినీ గీతాలు. శ్రోతలు మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. నిలయంలో
1: Prime Minister Narendra Modi today said India is emerging as a reliable destination for global manufacturing and is preparing to meet new challenges. Mr. Modi stated this while inaugurating the 5th edition of Semicon India at Yashobhoomi, New Delhi today. The Prime Minister highlighted the growing demand for artificial intelligence, saying the focus is now shifting beyond transistor size to overall system integration, including memory placement and heat management.
2: बीते एक दशक में भारत ने अपने ट्रांसमिशन नेटवर्क को भी एक्सपेंड किया है. साथियों, भारत में पावर इंफ्रास्ट्रक्चर का यह विस्तार हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है. भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए.
1: Later, addressing a press conference on the sidelines of the event, Electronics and Information Technology Minister Ashwini Vaishnaw said India's semiconductor design capabilities are recognized globally and Semicon 2.0 will focus on promoting semiconductor design companies in the country. The three-day conference and exhibition bring together global semiconductor and electronics ecosystem to foster collaboration, drive innovation, strengthen manufacturing capabilities, attract investment and develop future-ready talent. Prime Minister Modi today said the BJP government in West Bengal aims to ensure that not a single eligible woman is deprived of the benefits of the Annapurna Yojana and is working relentlessly towards the goal. Mr. Modi stated this while virtually addressing a gathering in West Bengal on the occasion of the release of the 4th installment under the Annapurna Yojana, providing 3,000 rupees per month to around 1.5 crore women.
3: आज विश्वकर्मा पूजा का पावन अवसर भी है. मैं आप सभी को विश्वकर्मा पूजा की बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, इसी पावन समय में आज बंगाल में एक नई परंपरा सशक्त हो रही है. आज अन्नपूर्णा योजना के रूप में बंगाल की माताओं बहनों से नया सामर्थ्य जुड़ा है. मैं इस योजना से लाभ पाने वाली हर बहन को बधाई देता हूं, अपनी शुभकामनाएं देता हूं.
1: All person-to-person UPI transaction will remain free, enabling sending money to friends, paying at shops or scanning a QR code without any charges. Sources in the government said vendors earning up to 1 lakh rupees per month through UPI QR codes will continue to attract zero charges. They informed that all RuPay debit card linked to UPI transactions will also continue to remain free of any charge. As per the sources, around 96% of person-to-merchant P2M UPI transactions will remain unaffected. However, transactions above 2,000 rupees in essential sectors such as railways, fuel and others will attract a flat merchant discount rate of 5 rupees per transaction. Rural Development Minister Shivraj Singh Chauhan has directed officials to explore how the Viksit Bharat G. Ramji scheme can contribute to building developed and self-reliant villages. Addressing a national workshop on the scheme, Mr. Chauhan stressed that besides generating employment, the scheme should create durable assets that benefit rural communities in the long term and strengthen the rural economy. The BJP has launched a month-long nationwide Seva Sankalp Abhiyan from today to mark Prime Minister Narendra Modi's birthday. The campaign focuses on highlighting his commitment to public service and encouraging people, particularly the youth, to undertake acts of service. The drive also marks 25 years of Mr. Modi taking oath as the Chief Minister of Gujarat on October 7, 2001. It will continue till the 17th of next month. Senior BJP leader and Union Home Minister

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా రాష్టంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజుతో పాటు ఆయన 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని అనంతరం రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సేవాయాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. సుమారు 11 కోట్ల మంది పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్నారని చెప్పారు. మధ్యవర్తులు లేకుండా రైతుల ఖాతాల్లోనే డబ్బులు నేరుగా జమ చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి పాలన అందించారని, ఉచితంగా దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందించడంతో పాటు ప్రపంచంలోని 101 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను పంపారని గుర్తు చేశారు. గతంలో భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునేదని, నేడు భారత్లోనే ఆయుధాలు ఉత్పత్తి జరుగుతోందన్నారు. సాంకేతికతను అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీనే అని చంద్రబాబు నాయుడు కొనియాడుతూ,
1: We are all witnessing in India, as India has become more modern, India is also becoming more rooted in its civilization, yoga. Today, all over the world, people are practicing yoga. That is the gift Modi ji has given for the global community. If you see road network, nobody beats India. One of the best road network he has built. If you see airport connectivity and also port connectivity and also digital connectivity, all these things, nobody can beat India. That is the strength.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్టంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి వైద్య సలహా చికిత్స అందించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించి తదుపరి వైద్యం అందేలా చూడటమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్టంలో తొలి వైద్య శిబిరాన్ని కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు వైద్య రక్షణ కల్పించడంతో పాటు వృద్దులకు కూడా ఆరోగ్య భద్రతను విస్తరించారని చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. రాష్టంలో 60 ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు అందాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్టంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు సుమారు 51% పైగా లోటు వర్షపాతం నమోదైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్టంలోని అన్ని జిల్లాలు లోటు వర్షపాతంతోనే ఉన్నాయని చెప్పారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదన్నారు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంటను బట్టి రైతులు ఎకరాకు 25 వేల నుంచి 30 వేల రూపాయల వరకు నష్టపోయారని తెలిపారు.

0: రంగంలో రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారంతో పాటు తాజా నష్టపరిహారంతో కలిపి రైతులకు చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్చ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్రత విప్లవానికి నాంది పలికిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో ఈ రోజు జరిగిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్చతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా దేశంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు స్వచ్ఛ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి నారాయణ వివరిస్తూ
1: స్వచ్ఛ సేవ సంకల్ప అభియాన్ గా భారత ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ మున్సిపాలిటీలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క స్వచ్ఛకు సంబంధించిన అనేక కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వము మున్సిపాలిటీలు పంచాయతీలు క్లీన్ చేయటమే కాదు, వాళ్లతోటే ప్రజలు కూడా భాగస్వాములై ప్రజలు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తేనే సంకల్పం అవుతుందనే ఉద్దేశంతో చేశారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రజాసేవా ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా భారతదేశ తీర ప్రాంతాన్ని అభివృద్దికి చోదక శక్తిగా మార్చిన సాగరమాల ప్రాజెక్టు గురించి ఈ రోజు తెలుసుకుందాం. నౌకాశ్రయాల ఆధునీకరణ, రహదారి రైల్వే మార్గాల ద్వారా సులభతరమైన అనుసంధానం, పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ది, తీరప్రాంత ప్రజల అభివృద్ది, తీరప్రాంత నౌకాయానం, అంతర్గత జలమార్గాల వినియోగాన్ని పెంపొందించడం వంటి 5 ప్రధాన అంశాలపై ఈ సాగరమాల కార్యక్రమం దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా ప్రధాన నౌకాశ్రయాల్లో నౌకల టర్న్ అరౌండ్ సమయం తగ్గడంతో తీరప్రాంత నౌకాయానం కూడా గణనీయంగా అభివృద్ది చెందింది. సాగరమాల కార్యక్రమం ద్వారా భారతదేశ తీర ప్రాంతం కేవలం భౌగోళిక ప్రయోజనంగా కాకుండా వాణిజ్యం, ఉపాధి, ఆర్థిక వృద్దికి వ్యూహాత్మక చోదక శక్తిగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ
2: ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ కమిట్మెంట్ టు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ త్రూ ద సాగర్మాల స్కీమ్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ 2015 to 2035 పీరియడ్. These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development.
0: విద్యుత్ శాఖపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆ శాఖ మంత్రి గొట్టపాటి రవికుమార్ అన్నారు. ఈరోజు అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్ల మేర అదనంగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈసారి 290 మిలియన్ యూనిట్లకు చేరుకుందన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని ఆయన వెల్లడించారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని, వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ పేరిట సముద్ర తీర పరిశుభ్రతపై కృష్ణాజిల్లా వర్లగొంది తిప్ప గ్రామంలో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్క్వైస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఇన్క్వైస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రతినిధి ఎం మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి కార్యదర్శి వీరవెంకట సత్యనారాయణ, స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రపరిచారు. అనంతరం మహేందర్ మాట్లాడుతూ సముద్ర తీరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరడం వల్ల చేపలు, తాబేళ్లు, ఇతర జలచరాల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆయన వివరిస్తూ
3: అనేక మార్గాల ద్వారా సముద్రంలోకి ప్లాస్టిక్, సీసాలు, అనేక వ్యర్థ పదార్థాల రూపంలో వచ్చి చేరుతున్నాయి. అవన్నీ సముద్ర తీరానికి చేరటం వల్ల తీరాన గుడ్లు పెట్టి ఫెర్టిలిటీ చేసేటటువంటి తాబేళ్లు, ఇలాంటి కొన్ని జీవరాశులకి అది ముప్పుగా ఉండటం, అలాగే సముద్ర తీరాన్ని ఉండేటటువంటి వాతావరణంలో మార్పులు రావడం గమనించడం జరిగింది. శాస్త్రవేత్తలు ప్రపంచానికి ముప్పుగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సముద్రంలో చేరినటువంటి వ్యర్థాలని క్లీన్ చేయడం జరుగుతుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ

0: ప్రస్థానానికి గుర్తుగా రాష్ట్రంలో 2600 వైద్య శిబిరాలను ప్రారంభించామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా నవదిల్ల్యాం సెమికాన్ ఇండియా 2026 ఇతి కార్యక్రమస్య ఉద్ఘాటనం అకారి. సెమీకండక్టర్ క్షేత్రే చ ప్రారూపణాయ 200 నవోద్యమానాం పోషణం విధీయతేతి కేంద్రీయ మంత్రి అశ్విని వైష్ణవ ప్రావోచత్. మోదినః 25 లోక సేవా వ్రత పూర్తి అవసరే భాజపేతి దళస్య మాసాత్మకం రాష్ట్రవ్యాపి సేవా సంకల్పాభియానం అద్య ప్రభృతి సమాలబ్ధం. పిఎం విశ్వకర్మా యోజనాయాః అద్య వర్షత్రయాత్మకం ఆనుపూర్విక కార్యకాలం పూర్ణతాంగతం. భారతేన పాకిస్తానే ఆతంకీ సంరక్షణం విగోపితం. అపిచ క్రీడా వార్తాసు క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయం భారతం అఫ్ఘానిస్తాన్ దళేన సహ యోత్స్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాః యశోభూమి పరిసరే 2026 సెమికాన్ ఇండియా ఇత్యాఖ్యస్య త్రిదివసీయ సమ్మేళనస్య ఉద్ఘాటనం అకరోత్. త్రిదివసీయం సమ్మేళనమిదం భారతే సహకారస్య నివేశస్య నవాచారస్య ప్రతిభా వికాసస్య చ సంవర్ధనాయ కేంద్రితమస్తి. అత్రావసరే భాషమాణః ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ భారతస్య అర్ధచాలక పారిస్థితికీ తంత్రం తీవ్రగత్యా ప్రసరతి యచ్చ నవాచారాయ నివేశాయ వికాసాయ చ నూతనాన్ అవసరాన్ ఉద్ఘాటయతి.
2: బీతే ఏక్ దశక్ మే భారత్ నే అప్నే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కో భీ ఎక్స్పాండ్ కియా హై. సాథియో భారత్ మే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే విస్తార్ హమారే సెమీకండక్టర్ ఈకోసిస్టమ్ కే లియే భీ ఏక్ బడీ స్ట్రెంగ్త్ హై. భారత్ హర్ వో కదమ్ ఉఠా రహా హై జో హమే సెమీకండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే.
1: శ్రీమోదీ న్యరూపయత్ యత్ ఏకత్ర భారతస్య అర్థవ్యవస్థా సంవర్ధతే అపరత్ర చ భారతమాలక్ష్య వైశ్విక విశ్వాసో అపి దృఢీభవతి. తేన ప్రతిపాదితం యత్ సమహ్వాన్పూర్ణాయాం వైశ్విక పరిస్థితౌ అపి భారతేన 7.8 ప్రతిశన్మితః వృద్ధిమానాంకః పంజీకృతః. అస్మిన్నేవ కాలే జాపాన దేశస్య ఋణమూల్యాంకన సంస్థయా భారతస్య సార్వభౌమ ఋణ శ్రేణీ సమున్నయిత. ప్రధానమంత్రి ప్రావోచద్య దేశస్య ప్రత్యేకం అపి నాగరికః వికసిత భారతస్య నిర్మాణాయ సంకల్పబద్ధతయా కార్యం కరోతి.
2: భారత్ కీ క్వార్టర్లీ జీడీపీ రిపోర్ట్ ఆయి ఔర్ ఇస్ ఛాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసీ దర్మ్యాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరెన్ రేటింగ్ మే సుధార్ కియా హై అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
1: అవసరేస్మిన్ కేంద్రీయ ఎలక్ట్రానిక్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవ అవోచత్ యత్ క్షేత్రేస్మిన్ ఆధారశిలా స్థాపితా అస్తి అగ్రే చ సెమికాన్ 2.0 ఇది యోజనాయాః మాధ్యమేన ఉద్యోగ నిర్మాణం భవిష్యతి. యా షట్సు ప్రముఖ స్తంభేషు ఆధారితా అస్తి. ఏతేషు స్తంభేషు అర్ధచాలక అభికల్పనా యంత్రాణి స్మృతి ఘటకాః సిలికాన్ తత్వం మిశ్రిత తార్కిక నిర్మాణ ఘటకాః అనుసంధాన వికాసశ్చ అంతర్భవంతి. ప్రధానమంత్రిణా విజ్ఞాపితం యత్ సర్వకారేణ భారతే అర్ధచాలక ఆవశ్యకతానాం సంపూర్ణ క్షేత్రే చిప్ అభికల్పనాయై న్యూనాతిన్యూనం 200 నూతన ఉద్యమాన్ సంస్థాశ్చ సముపకర్తుం లక్ష్యం నిర్ధారితం. अत्रावधेयं यत् भारतस्य अभिकल्पना सामर्थ्यं विश्वविश्रुतम्।

0: అరుణ జైటలీ క్రీడాంగణే అయోజయిష్యతే. ఇయం హి స్పర్ధా తావత్ భారతీయ సమయానుగుణం సాయం సార్ధ సప్తవాదనే సమారప్స్యతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. నిలమల సమయం సరిగ్గా 6:30. ఇప్పుడు విందాం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ

0: దంత వైద్యులు డాక్టర్ సుమన్ చిల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. కావున రేపు సాయంత్రం 6:30 తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ప్రకటన విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ఈరోజు రాత్రి 8 గంటలకు 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్. 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాల్లో మీరు వింటున్నారు భక్తి కుసుమాలు, భక్తి గీతాలు.

శ్రోతులు, 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం మీరు వినవచ్చు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ వి విజయ మునుస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చిల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246665, మరొక ఫోన్ నంబర్ 2246666, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజాదంత వైద్యశాల వెంకటగిరి.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లగారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. రేపు సాయంత్రం 6:30 తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రాఘవేంద్ర గారు, శ్రీ పి వెంకట చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ వి విజయ మునుస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు, నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లగారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246

2205, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మరి శ్రోతలు, రేపు సాయంత్రం 6:30 తప్పక ఫోన్ చేయండి. మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.

మీరింతవరకు భక్తి కుసుమాలు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గుగనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం వెతుకుతున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026ను మోదీ ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్ నమ్మకమైన గమ్యస్థానమని, ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సాంకేతికత ప్రాధాన్యం మారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్దితో పాటు దేశంపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందని ప్రధాని తెలిపారు. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ భారత్ 7.8% అభివృద్ది రేటును నమోదు చేసిందని, జపాన్ క్రెడిట్ రేటింగ్ సంస్థ సైతం భారత్ రేటింగ్ను మెరుగుపరిచిందని గుర్తు చేశారు.
1: చాలెంజింగ్ పీరియడ్ మే భీ భారత్ నే 7.8% గ్రోత్ హాసిల్ కర్కే దిఖాయి హై ఔర్ ఇసీ దర్మియాన్ జపాన్ కీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ సోవరెన్ రేటింగ్ మే సుధార్ కియా హై, అప్గ్రేడ్ కియా హై ఔర్ యే భీ 3 దశక్ కే బాద్ కరీబ్ 35 సాల్ కే బాద్ హువా హై.
0: ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద కేటాయింపులను 8 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లకు పెంచినట్టు ప్రధాని వెల్లడించారు. ఇప్పటి వరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. న్యూఢిల్లీలో ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం భారత్పై ప్రపంచానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
1: ఏక్ శబ్ద ఇస్తమాల్ హోతా హై టేప్ అవుట్ యే వో దిన్ హోతా హై జబ్ చిప్ డిజైన్ పూరా హోనే కే బాద్ ప్రొడక్షన్ కే లియే చలీ జాతీ హై లేకిన్ టేప్ అవుట్ కే బాద్ కామ్ రుక్తా నహీ హై ఉసీ దిన్ అగలే వర్జన్ పర్ కామ్ శురూ హో జాతా హై ఔర్ భారత్ భీ యహీ కర్ రహా హై. హమారే పహలే ఫేజ్ కా సైజ్ లగ్భగ్ 8 బిలియన్ డాలర్స్ కా థా జబ్కి సెకండ్ ఫేజ్ కా 13.5 బిలియన్ డాలర్ తక్ కా హమ్నే తయ్ కియా హై.
0: విదేశాల్లో పరిశోధనలు చేస్తున్న భారతీయ యువత దేశానికి తిరిగి వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దిలో భాగస్వాములు కావాలని, పరిశోధన అభివృద్ది రంగానికి పరిశ్రమల అధిపతులు నాయకత్వం వహించాలని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి ఈరోజు 5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about 11 to 12 billion dollars. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as

0: their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
1: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని ఈరోజు ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్

0: మంత్రిత్వశాఖ తెలిపింది. వీటి ద్వారా ప్రతి ఏటా 47,500 కోట్లకు పైగా అంచనా ఆదాయం, 55,000 కోట్లకు పైగా మూలధన పెట్టుబడులు రానున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, భారతదేశ అభివృద్దిలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, వరుసగా 2వ ఏడాది కూడా 1 బిలియన్ టన్నుల మార్కును దాటిందని తెలిపారు. వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులన్నీ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించే వ్యాపారులకు రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రైల్వేలు, పెట్రోల్ బంకులు వంటి అత్యవసర రంగాల్లో 2,000 దాటిన లావాదేవీలపై 5 రూపాయల ఛార్జీ పడుతుంది. కేవలం పెద్ద వ్యాపారులకు జరిగే 2,000 దాటిన చెల్లింపులపై 0.4% ఎండీఆర్ భారం పడుతుంది. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ వసూళ్లలో 5% నిధులతో ప్రత్యేక ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు. నూతన విధానం యూపీఐ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూటాన్లో పర్యటిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గే, విదేశాంగ మంత్రి డిఎన్ దొంగ్యాల్తో కలిసి భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను ప్రారంభించారు. భూటాన్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులో ఉండగా, తాజా చర్యతో 2 దేశాల మధ్య ద్వైపాక్షిక డిజిటల్ చెల్లింపుల అనుసంధానం పూర్తయిందని సోషల్ మీడియాలో తెలిపారు. భారత విద్యా సంస్థల్లో భూటాన్ విద్యార్థుల ఉన్నత విద్య కోసం నెహ్రూ వాంగ్చుక్ స్కాలర్షిప్ పథకం పొడిగింపు ఒప్పందం ఇరు దేశాల మధ్య జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో ఇదొక ముందడుగని జయశంకర్ అభివర్ణించారు. భూటాన్ చేపట్టిన ఈ మొబిలిటీ పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు భారత్ పూర్తి మద్దతిస్తోందన్నారు. భారత్ భూటాన్ ప్రత్యేక స్నేహ సంబంధాలపై ప్రధాని తోబ్గే చూపిన చొరవను కొనియాడుతూ, భూటాన్ పురోగతి, సమృద్దికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జయశంకర్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి నిధుల సమీకరణ అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రేపటి నుంచి న్యూఢిల్లీలో 2 రోజుల సదస్సు నిర్వహిస్తుంది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శుల కోసం ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలు రాష్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధానపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ సదస్సు వేదిక కానుంది. ఇందులో స్థూల ఆర్థిక ముఖచిత్రం, వ్యవసాయ రంగ పరివర్తనకు నిధులు, ఇంధన రంగంలో మార్పులకు నిధుల సమీకరణ అనే 3 కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాలను నిర్మించేందుకు కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్ లో మాట్లాడుతూ ఆయన, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి తోడ్పడాలన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 3 T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మొదటి 2 మ్యాచ్లలో ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ దేశాల అవసరాలు తీర్చడానికి నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం భారతదేశం వేగంగా సిద్దమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో వాణిజ్య బొగ్గు గనుల 16వ విడత వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. భారతదేశానికి వచ్చే భూటాన్ పౌరుల కోసం అంతర్జాతీయ యూపీఐ 2వ విడతను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆ దేశ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 T20 సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో 3వది చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి.
1: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్ ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, వాణిజ్య సరళిలో బయోఫెర్టిలైజర్ తయారీ యూనిట్, ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం.
3: డాక్టర్ ప్రవీణ దీప్తి గారు నమస్కారం. మేడం.
4: నమస్కారం సార్.
3: మేడం, మీకు కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం అండి. మేడం, మేము విన్నాం మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ పెదవేగిలో శాస్త్రవేత్తగా వర్క్ చేసి రిజైన్ చేసి ఇప్పుడు వ్యాపార సరళిలో జీవన ఎరువుల తయారీ బయోఫర్టిలైజర్ యూనిట్ పెట్టి మీరు వ్యాపారవేత్తగా రాణిస్తూ ఉన్నారు అగ్రిప్రెన్యూర్షిప్ లో. ఈ నేపథ్యంలో మనం శ్రోతలకి వివరించే ప్రయత్నం చేద్దాము. ఈ జీవన ఎరువులు అంటే ఏమిటి, వీటి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది రైతు సోదరులకి, ఇది వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేసుకోవడానికి ఎటువంటి వనరులు కావాలి, ఎంత లాభాలు తీసుకునే అవకాశం ఉంది, ఈ వివరాలు మేడం ముందుగా చెప్పండి. జీవన ఎరువులు అంటే ఏమిటి?
4: ఈ జీవన ఎరువులు అంటే మేలు చేసే సూక్ష్మ జీవులు కలిగిన ప్రోడక్ట్స్. మనం భూమిలో వేసినప్పుడు న్యూట్రియెంట్ మొబిలైజేషన్ గాని, చీడపీడల నివారణ గాని, ఈల్డ్ పెరగడం గాని, ఇట్లాంటి లాభాలు మనకి ఉంటాయి. ఇవే కాకుండా కీపింగ్ క్వాలిటీ పెరగడము, పోత పిందె పెరగడము, ఇట్లాంటి మనకి మల్టిపుల్ ఉపయోగాలు ఉంటాయి సార్. అయితే ఇవి మనకి రసాయన ఎరువులతో సమానం అని చెప్పలేము. వీటి ప్రాధాన్యత ఈ కాలంలో చాలా పెరుగుతుందండి, రైతులు చాలా మట్టుకు అవేర్నెస్ పెంచుకుంటున్నారు.
3: జీవన ఎరువులు రసాయనిక ఎరువులకి పూర్తిగా ప్రత్యామ్నాయమా?
4: అస్సలు కాదండి, ఇది రసాయన ఎరువులు ప్రత్యామ్నాయం కాదు. అయితే ఏంటంటే భూమిలో మొక్కకి అందకుండా మిగిలిపోయిన పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మొక్కకు అందించడానికి సహాయపడతాయి అన్నమాట.
3: కాని పరిస్థితుల్లో వీటి ప్రాధాన్యత ఏమిటి, జీవన ఎరువుల ప్రాధాన్యత ఎందుకు పెరుగుతుంది?
4: జీవన ఎరువులు వాడకం అనేది 30-40 సంవత్సరాల నుంచి ఉందండి, ఈ రోజు కొత్తగా వచ్చిన అంశం కాదు. ఉన్నప్పటికీ కూడా ఇదివరకు కాలంలో 50 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసేటప్పుడు విరివిగా పశువుల ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడేవారు. కానీ ఇప్పటి కాలంలో రకరకాల కారణాలు మన అందుబాటులో లేకపోవటము, అంటే రీజన్స్ వల్ల విరివిగా సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల భూమిలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోయింది. అట్లా తగ్గిపోవటం వల్ల మనకి మైక్రోబియల్ లోడ్ భూమిలో అనేది తగ్గిపోయి సాయిల్ హెల్త్ అనేది హ్యాంపర్ అవుతుంది సార్. ఎప్పుడైతే సాయిల్ హెల్త్ హ్యాంపర్ అయ్యి ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుందో మైక్రోబియల్ లోడ్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బెనిఫిషియల్ మైక్రోబ్స్. భూమిలో ఉన్న సారాన్ని 60% ఓన్లీ మైక్రోబ్స్ ద్వారానే మొక్క తీసుకుంటుందండి. సో మిగిలింది ఇంకా హైడ్రాలసిస్, కెమికల్ క్యాటయాన్ ఎక్స్చేంజ్ అనే పద్ధతుల ద్వారా వెళ్తాయి.
3: మేడం, కొన్ని ముఖ్యమైన జీవన ఎరువులు చెప్పండి మేడం, అవి ఎలా పనిచేస్తాయి?
4: ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న జీవన ఎరువులు అంటే నత్రజని స్థాపన జీవన ఎరువులు లైక్ అజిటోబాక్టర్, అజోస్పైరలం అంటారు. ఇవి గాలిలో ఉన్న నత్రజనిని ఫిక్స్ చేసి మొక్కలకి నత్రజని అందిస్తాయండి. ఇవి పల్సెస్

0: కాకుండా డబరాలు కాకుండా వేరే క్రాప్స్ కి పనిచేస్తాయి. పల్సెస్ లో రైజోబియం అనేది ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా పొటాషియం మొబిలైజరు, ఫాస్ఫరస్ సాల్యుబిలైజరు, వ్యామ్, వాస్కులర్ అర్బిస్కులర్ మైక్రోరైజా అంటారు, వ్యామ్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చిందని ఇప్పుడు. ఇంకా జింక్ సాల్యుబిలైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా బయో పెస్టిసైడ్స్ అని ఇంకో కేటగిరీ ఉంటుంది సార్, అది ట్రైకోడర్మా అని, సూడోమోనాస్ అవన్నీ అందులోకి వస్తాయి. చీడపీడలు తట్టుకోవడానికి, ఫ్లవరింగ్ వాటికి ఇంప్రూవ్ అవడానికి, రూట్ గ్రోత్ కి, ఏ మైక్రోబ్ తీసుకున్నా కూడా మనకి అది చేసే మెయిన్ పనే కాకుండా మల్టిపుల్ యూజెస్ ఉంటాయి సార్.
1: ఎలా పనిచేస్తాయి మేడం ఇవి?
0: గాలిలో వాయు రూపంలో ఉంటుంది నత్రజని, దాన్ని మనకి ఇది ఇవి నైట్రేట్ రూపంలోకి మార్చి అందిస్తాయి. అప్పుడు మనం యూరియా వేయడం తగ్గించవచ్చు, రసాయన నత్రజని ఎరువులు వేయడం తగ్గించవచ్చు. ఇప్పుడు ఫాస్ఫేట్ రకరకాల స్థితుల్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది భూమిలో, మొక్క తీసుకునే పరిస్థితుల్లో ఉండదు, మొక్క అబ్జర్బ్ చేసుకోలేదు వేర్లు. ఈ ఫాస్ఫరస్ మొబిలైజర్ లేదా ఫాస్ఫరస్ సాల్యుబిలైజర్ అనేది మనం వేసినప్పుడు దాన్ని మొక్క అబ్జర్బ్ చేసుకునే స్థితిలోనే దాన్ని మార్చగలుగుతుంది. సో మొక్కకి అవైలబుల్ ఫామ్ లో తీసుకొస్తాయి.
1: మరి వాటికి ఏంటి మేడం ఆ సూక్ష్మజీవులు ఎలా బ్రతుకుతాయి?
0: ఆర్గానిక్ కార్బన్, వాటికి సరిపడా గ్రోత్ కి సంబంధించిన న్యూట్రియెంట్స్ భూమిలో ఉంటాయి. ఎప్పుడండి మనము యాంపుల్ గా సేంద్రీయ ఎరువులు వేసినప్పుడు, సో సేంద్రీయ ఎరువు వేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆటోమేటిక్ గా మేల్చే సూక్ష్మజీవులు భూమిలో పెరుగుతాయి సార్.
1: మేడం అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే, వాణిజ్య సరళిలో మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ బయోఫర్టిలైజర్స్ యూనిట్ కి ఉత్పత్తికి ఏ మౌలిక సదుపాయాలు కావాలి, రా మెటీరియల్ ఏమేమి అవసరం అవుతాయి, మీరు ఎలా మొదలు పెట్టారు?
0: ఇది మనము కమర్షియల్ గా వాణిజ్య సరళిలో ఉత్పత్తి చేయాలంటే సార్, ఈ సదుపాయాలు అనే దానికన్నా కూడా ముందు ఏం ప్రొడక్ట్ చేయబోతున్నాము, దానికి ఏం స్ట్రెయిన్స్ కావాలి, మనం ఏ మార్కెట్ చేయబోతున్నాము, ఎంత కెపాసిటీ పెట్టబోతున్నాం, ఇవన్నీ బేస్ చేసుకుని ఒక డిపిఆర్ తయారు చేసుకోవాలి సార్. డిపిఆర్ తయారైన తర్వాత మనకి మెయిన్ గా కావాల్సినవి ఏంటంటే ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ. మన మదర్ కల్చర్ తయారు చేసుకోవడానికి ల్యాబ్ కావాలి సార్. ల్యాబ్ లో కెమికల్స్, గ్లాస్ వేరు. ఇటు ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాటికి మిక్సర్స్, ఫిల్లింగ్ ఎక్విప్మెంట్, ఫిల్లింగ్ అయిన తర్వాత వాటికి ప్యాకింగ్ బాటిల్స్ గానీ, కవర్స్ గానీ, వాటికి లేబుల్స్, ఇవన్నీ ప్యాకింగ్ మెటీరియల్, కాటన్స్, ఇవన్నీ అవసరం పడతాయి సార్. ఇంకా ఇన్పుట్స్ తయారు చేయడం కావాల్సిన ఇన్పుట్స్ దేర్ లిస్ట్ ఆఫ్ కెమికల్స్ చాలా రకరకాల, ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్క రకంగా ఉంటాయి సార్.
1: అయితే మేడం ఇది కొంత రీసెర్చ్ కైండ్ ఆఫ్ ఇది కదా, కొంత శాస్త్రీయ పరిజ్ఞానం అవసరం. మరి దానికి మనకు ఎవరైనా శాస్త్రవేత్తలు అట్లా రిక్వైర్ చేసుకోవాలనా, లేదంటే సొంతంగా చేసుకునే అవకాశం ఉందా?
0: దీనికి కంపల్సరీ ఈ మైక్రోబియల్ ని ఫెర్మెంట్ చేయగలిగిన, కల్చర్ చేసి ప్యూరిఫై చేయగలిగిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇట్ ఈస్ యాజ్ పర్ రెగ్యులేటరీ రూల్
1: ఉండాలి.
0: లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎవరు పర్సన్ రెస్పాన్సిబుల్ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ తగిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి విల్ గెట్ లైసెన్సింగ్.
1: ఇది చాలా ఇంపార్టెంట్
0: లైసెన్సింగ్ సార్. ఇప్పుడు సో మైక్రోబయాలజీ గానీ, సో లైక్ బయోకెమిస్ట్రీ గానీ, ఈ కల్చరింగ్ వర్క్
1: ఉన్న వ్యక్తి మనకు ఖచ్చితంగా అవసరం ఇందులో. మేడం అయితే ఈ మదర్ కల్చర్ మొదలు పెట్టినప్పటి నుంచి కమర్షియల్ ప్రోడక్ట్ తీసుకునే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
0: మదర్ కల్చర్ తయారీకి మనకి ల్యాబ్ అవసరం పడుతుంది సార్. మైక్రోబయాలజీ ల్యాబ్ లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ అంతా మనకి అవసరం పడతాయి దాన్ని గ్రో చేయడానికి అవన్నీ. దానికన్నా ముందు కూడా మనం ఒక మంచి స్ట్రెయిన్ ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశము. మనం ఏ ప్రాంతంలో ప్రమోట్ చేయబోతున్నాం కల్చర్ ని, ఆ ప్రొడక్ట్ ని, ఆ ప్రాంతానికి తగిన సూటబుల్ అయిన ఏ సాయిల్ కి, ఏ ప్రాంతము, వాటికి సూటబుల్ స్ట్రెయిన్ సెలెక్ట్ చేసుకుని మదర్ కల్చర్ ని ల్యాబ్ లో తయారు చేస్తాం. ల్యాబ్ లో కోనికల్ ఫ్లాస్క్ లో చేస్తాము. కోనికల్ ఫ్లాస్క్ నుంచి ల్యాబ్ లో ఫెర్మెంటర్ ఉంటుంది సార్, చిన్న ఫెర్మెంటర్స్ ఉంటాయి, 50 లీటర్స్, 70 లీటర్స్, 20 లీటర్స్ ఉంటాయి. దాంట్లో మదర్ కల్చర్ ని మనం స్కేల్ అప్ చేస్తాం. ఎందుకంటే మనం 1,000-2,000 లీటర్లు ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్స్ లో వేయాలంటే మినిమం 10-12% మదర్ కల్చర్ వాడాల్సి ఉంటుంది. ఒక 1,000 లీటర్ల దాంట్లో మనము 10-12% మదర్ కల్చర్ వేయాలంటే మనకు 100-120 లీటర్ల మదర్ కల్చర్ కావాలి. ఫ్లాస్క్ లో మనం అంత తయారు చేయలేము. కాబట్టి ఇక్కడ మనకు పోర్టబుల్ గా ఒక 50 లీటర్లతో, 20-30 లీటర్లతో ఒక మదర్ కల్చర్ చేసుకోవడానికి ఒక ఫెర్మెంటర్ ల్యాబ్ గ్రేడ్ కావాలండి. సో దాంట్లో మనము మదర్ కల్చర్ తయారు చేసుకుని యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ఇండస్ట్రియల్ ఫెర్మెంటర్ లో మనము బ్యాచ్ వేసుకుని కల్చర్ ని బట్టి 2 రోజుల నుంచి 7 డేస్ పడుతుంది సార్ కల్చర్ రెడీ అవడానికి. బ్యాక్టీరియా అయితే 2 డేస్లో అయిపోతుంది, ఫంగస్ అయితే 5-6 డేస్ పడుతుంది. ఆఫ్టర్ దట్ మనం లిక్విడ్ ఫార్ములేషన్, పౌడర్ ఫార్ములేషన్ మన అవసరాన్ని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి
1: డిమాండ్
0: చేసుకోవచ్చు సార్. దాంట్లో ఫిల్లర్ యాడ్ చేస్తాము, ఫిల్లర్ యాడ్ చేసి షేడ్ లో డ్రై చేసి ప్యాకింగ్ చేస్తాము.
1: ఇందులో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది మేడం?
0: టెక్నికల్ గా మాట్లాడితే మాత్రం కంటామినేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది సార్. టెక్నిక్ సరిగా లేకపోయినా, చేసే వాళ్ళకి అవగాహన లేకపోయినా ఈజీగా, ఎందుకంటే మైక్రోబ్స్ ఆర్ ఎవ్రీవేర్, ఎవ్రీవేర్ మైక్రోబ్స్ ఆర్ ఓమ్ని ప్రెసెంట్ లైక్ గాడ్. సో అది కంటామినేషన్ వచ్చేస్తే మళ్ళీ దాన్ని మనం

0: ప్యూరిఫై చేసుకోవడానికి 3-4 నెలలు టైం పడుతుంది అండి ల్యాబ్ లో. సో అది టెక్నికల్ గా ఒక మెయిన్ ఇది.
1: మనకు మెయిన్ రా మెటీరియల్ ఏంటి మేడం దీనికి? మీరు స్ట్రెయిన్ అన్నారు,
0: కల్చర్ కలెక్షన్స్ ఉంటాయి సార్. చండీగఢ్ లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఢిల్లీలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది, పూణేలో ఒక కల్చర్ కలెక్షన్ ఉంది. సో అక్కడ నుంచి మనము టైప్ స్ట్రెయిన్స్ తెప్పించుకోవచ్చు, లేదా మనకు చేతనైతే మన సొంత స్ట్రెయిన్స్ మనమే మన ల్యాబ్ లో ఐసోలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాడే స్ట్రెయిన్స్ అన్ని మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నేటివ్ సాయిల్స్ నుంచి తీసుకున్న స్ట్రెయిన్స్, ఎందుకంటే ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ దట్, ఐసోలేట్ చేసుకోగలిగాను, చేసుకుని ఐడెంటిఫై చేసి అవి వాడుతాను.
1: అయితే ఈ జీవన ఎరువుల ఈ వ్యాపారం వాణిజ్య సరిలో చేయాలంటే మన దగ్గర అవకాశాలు ఎలా ఉన్నాయి మేడం? ఇప్పుడు కొన్ని లిమిటేషన్స్ మనం మాట్లాడుకునేటప్పుడే గమనించాం, దీనికి ఫస్ట్ టెక్నికల్ నోహో తెలియాలి, అలాగే దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా మీరు చెప్పిన ఇన్స్టిట్యూట్స్ లో ప్రొక్యూర్. ఇలాంటి లిమిటేషన్స్ అలాగే వ్యాపార అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: వ్యాపార అవకాశాలు అంటే సార్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు వచ్చాయి, మ్యానుఫ్యాక్చరర్స్ చాలా మంది వచ్చారు, కాంపిటీషన్ అయితే ఉంది. అయితే ఒక మంచి ప్రోడక్ట్, ఇప్పుడు రైతులకి ఏం సమస్యలు ఉన్నాయి, ఈ పంటలు ఏ పంటలో ఏం ప్రాబ్లం ఉంది, ఆ పంటకి ఏమి సొల్యూషన్స్, ఏ ప్రోడక్ట్ కావాలి, మార్కెట్లో ఏమున్నాయి, అది ఎలా పనిచేస్తుంది, సో అది సరిగా ఉందో లేదో, మనది దానికన్నా బెటర్గా మన ప్రోడక్ట్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ ఒక యూనిక్నెస్ ఉండాలి, రెండోది అన్ని పరిస్థితుల్లోనూ బాగా పనిచేసే విధంగా మనం టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ప్రయత్నం చేసుకోవాలి సార్. అట్లా మనం ప్రోడక్ట్ని తీసుకురాగలిగితే క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఆబ్వియస్లీ కొంచెం టైం పట్టినా కూడా ముందుకు తీసుకెళ్ళదు సార్. నేను ప్రొడక్షన్ మొదలు పెట్టిన స్టార్టింగ్ లో కన్నా ఇప్పుడు 500-600 రేట్లు పెరిగారండి రైతులు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు వస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయని వాళ్ళు కూడా కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయోస్ చాలా ఇదిగా రికమెండ్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కడ దొరికితే వెతుక్కుంటూ వస్తారండి రైతులు ఒక మంచి ప్రోడక్ట్ కోసం.
1: సో మార్కెట్ లో డిమాండ్ ఉంది, అవకాశాలు
0: ఉంది, డిమాండ్ అయితే చాలా ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకి ఎంకరేజ్ చేస్తున్నాయి. అదొకటే కాకుండా కంపెనీలు పెరిగాయి, ప్రోడక్ట్స్ పెరిగాయి, సోషల్ మీడియాతో ప్రచారం అవుతుంది, రైతులు కూడా అవేర్నెస్ పెంచుకుంటున్నారు, కాబట్టి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మనము కష్టపడి ఒక
1: ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ
0: చేసుకోవచ్చు,
1: ఫ్యూచర్
0: లో కంపల్సరీ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది సార్.
1: మేడం దీనికి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎలాగా, మీరు ఎలా ఇచ్చేసారు, అలాగే సబ్సిడీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
0: సబ్సిడీ అవకాశాలు అంటే మనకి వాణిజ్య బ్యాంకులు, నాబార్డు, హార్టికల్చర్ బోర్డు లాంటి ఇన్స్టిట్యూట్స్, ఇంకా కొన్ని రకాల లోన్స్ అవి ఉన్నాయి సార్. సబ్సిడీ దొరుకుతుంది, కొన్ని లోన్స్ లో సబ్సిడీ దొరకకపోయినా మనకి బ్యాంక్ లోన్స్ అనేవి దొరుకుతాయి సార్.
1: ఒక రకమైనటువంటి యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే సుమారు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మీరు ఎంత ఇచ్చేసారు?
0: ఒక 500 టన్నులు కెపాసిటీ ఇది మనం పెట్టుకోవాలంటే ఒక 3 కోట్లు పెట్టుబడి అవుతుంది సార్.
1: సుమారు
0: కొంచెం తక్కువ రేట్ లో ల్యాండ్ తీసుకుని ఎక్విప్మెంట్, బిల్డింగ్స్
1: అంతకంటే చిన్న స్థాయిలో పెట్టలేమా మేడం? మీరు 500 టన్స్ అన్నారు కదా, తక్కువ
0: 500 టన్స్ ఇస్ ద మినిమం సార్.
1: మినిమం
0: మాకు 5000 టన్నుల కెపాసిటీ ఉంది, సో 500 టన్నులు అనేది మినిమం.
1: ఓకే,
0: ఇంకా మినిమం లో చేసుకోవాలంటే ఇంకా మదర్ కల్చర్ ప్రొడక్షన్ పెట్టుకోకూడదు. మదర్ కల్చర్ ఆ ల్యాబ్ పెట్టుకోకూడదు, ఓన్లీ ఇండస్ట్రియల్ ఫెర్మెంటేషన్ వరకు పెట్టుకుని ప్యాకింగ్ చేసుకోవాలి.
1: అంటే ఎందుకు అడిగానంటే మేడం, ప్రతి ఒక్కరు ఆ స్థాయిలో చేయలేక స్మాల్ స్కేల్ ఒక 50 లాక్స్, 25 లాక్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ తో ఒక స్మాల్ స్కేల్ యూనిట్ పెట్టుకోవడానికి అవుతుందా అని.
0: అవుతుంది సార్, ఎప్పుడంటే ఇప్పుడే ఇలాగే మదర్ కల్చర్ నాలాంటి వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసుకోవచ్చు, చేసుకుని
1: మెయిన్ కల్చర్
0: మాస్ మల్టిప్లికేషన్ వాళ్ళు చేసుకుని ప్యాకింగ్ చేసుకోవచ్చు.
1: దీనికి రెగ్యులేటరీ బాడీస్ ఏ ఉన్నాయి, అలాగే దీనికి లైసెన్సింగ్ ఉంటుందా, ఎవరిస్తారు, ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, అది ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే ఎవరి దగ్గర మనం సంప్రదించాలి, ఆ వివరాలు చెప్పండి.
0: సార్, ఈ జీవన ఎరువులు మనము ఉత్పత్తి మొదలు పెట్టాలంటే రెగ్యులేషన్స్ బాగా స్ట్రిక్ట్ గానే ఉంటాయి సార్. మనకి స్టేట్ గవర్నమెంట్ లోని ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు మనకి లైసెన్స్ ఇష్యూ చేస్తారు, దీనికి ఫార్మ్ A2 అంటారు సార్. బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కి ఇచ్చే లైసెన్స్ ని ఫార్మ్ A2 అంటారు. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన ఏంటంటే గవర్నమెంట్ వారు ఎజైల్ అని ఒక యాప్ డెవలప్ చేశారు, మనము అప్లికేషన్ పెట్టుకోవాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా, రెన్యువల్ చేయాలన్నా ఎజైల్ యాప్ ద్వారా. ఆ యాప్ చాలా బాగుంది సార్, చాలా కన్వీనియంట్ గా ఉంది, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో మనం నెల నెల మనము రిపోర్ట్ సబ్మిట్ చేయటము అన్ని కూడా ఆ యాప్ లోనే జరుగుతాయి. ఈ మన ప్రొడక్షన్ మొదలు పెట్టిన తర్వాత కొన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయాలి సార్, ఫార్మ్ M అని, ఫార్మ్ N అని, మనం ప్రొడక్షన్ సంబంధించి ప్రొడక్షన్ ఇన్పుట్స్ స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఆ మొత్తం ఒక 4-5 రిజిస్టర్స్ ఉంటాయి, అవి మెయింటైన్ చేయాలి.

0: మధ్యలో డిపార్ట్మెంట్ వారు ఇన్స్పెక్షన్ కి వస్తారు, శాంపిల్స్ అవి తీస్తారు, ఆ ప్రొసీజర్ కూడా ఉంటుందండి. మనకి ఏదైతే బయో ఫెర్టిలైజర్ యాక్ట్ 1985 లో ఏవైతే రెగ్యులేషన్స్ ఇచ్చారో, క్వాలిటీ పారామీటర్స్ ఇచ్చారో, వాటిని మీట్ అవ్వాలి మన ప్రోడక్ట్. వాటిని మీట్ అవ్వకపోతే సో మన శాంపిల్ ఫెయిల్ అవుతుంది, ఆ బ్యాచ్ ని వాళ్ళు వచ్చి రద్దు చేస్తారు. 6 మంత్స్ కి ఒకసారి కంపల్సరీ ఎవాల్యుయేషన్ ఉంటుంది, తీస్తారు ల్యాబ్ కి వచ్చి అన్ని ఎక్విప్మెంట్ పనిచేస్తున్నాయా లేదా అని చూస్తారు.
1: మేడం, ఇది వ్యాపారవేత్త సైడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైతు వైపు నుంచి వస్తే కొనుక్కునేటప్పుడు రైతులు ఎలాంటివి చూస్ చేసుకుని కొనుక్కోవాలి, అవి వారికి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఏది నాణ్యమైంది ఎలా తెలుసుకోవాలి?
0: బికాజ్ ఇట్ ఇస్ ఎ టెక్నికల్ ప్రొడక్ట్, లోపల ఉన్నది మన కళ్ళకు కనబడదు కాబట్టి అంత తేలిగ్గా ఇది మంచిది ఇది చెడ్డదని మనం చెప్పేయలేము. కరెక్ట్ గా తెలవాలంటే ల్యాబ్ టెస్టింగ్ సార్. అదర్వైజ్ మనము చూసుకుంటే వాడినప్పుడు మనకి పనిచేయటం అనేది ఒకటి, లేబుల్ వాళ్ళు లేబుల్ స్పెసిఫికేషన్స్ ఏమిచ్చారు. బయో అని రాసుండగానే జీవనెరువు కాదు ఇప్పుడు ఈ కాలంలో సార్. బ్యాచ్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారా, ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఇచ్చారా అనేది చూసుకుంటే కొంతవరకు ఆ లేబుల్ స్పెసిఫికేషన్ బట్టి కంపెనీ యొక్క సిన్సియారిటీ కూడా మనకి. అంటే లేబుల్ మీద ఏమేమి పారామీటర్స్ మెయింటైన్ చేయాలి, కంపెనీ నేము, బ్రాండ్ నేము, దాంట్లో ఉన్న టెక్నికల్ నేము, దీంట్లో మన ఎఫ్సీఓ గైడ్ లైన్స్ లో ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ద్వారా ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్ కి, అవన్నీ మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలి సార్. చేయాలి దాని ఎక్స్పైరీ డేట్, మన లైసెన్స్ నెంబర్, బ్యాచ్ నెంబర్ అన్ని.
1: అయితే రైతు సోదరులు కొంత జాగ్రత్తగా ఉండడం కూడా అవసరం ఇందులో.
0: ఈ డీటెయిల్స్ చూసుకోవాలి సార్, లేదా ఆల్రెడీ తెలిసిన సోర్సెస్ నుంచి, నమ్మకమైన సోర్సెస్ నుంచి తీసుకోవడం.
1: మేడం, మరి ప్రభుత్వ సంస్థలు ఏమైనా జీవనెరువులు ప్రొడ్యూస్ చేస్తున్నాయా మేడం?
0: ఉన్నాయి సార్, హార్టికల్చర్ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ల్యాబ్స్ ఉన్నాయి,
1: అక్కడ
0: కూడా తీసుకోవచ్చు సార్.
1: డాక్టర్ దీప్తి గారు, చివరిగా మేడం మీ అనుభవం నుంచి చెప్పండి, ఇందులో కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి? అంటే ప్రతిదీ మనం మొదలు పెట్టగానే సక్సెస్ అయిపోదు, మీరు ఎటువంటి కష్ట నష్టాలు చూశారు, వాటిని ఎలా దాటుకుని ఈ రోజు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, ఒకసారి మీ అనుభవాల నుంచి చెప్తే.
0: మెయిన్ గా ఏంటంటే సార్, ప్రోడక్ట్ ఫైనలైజేషన్. ఇప్పుడు మనకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి మనం ఒక 50 ప్రోడక్ట్స్ చేయలేము. మనము ఎన్ని ప్లాన్ చేసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ ఉండే కొలది రిఫైన్మెంట్ అవుతా ఉంటాయి సార్. వెన్ ప్రోడక్ట్స్ గెట్స్ రిఫైన్ అయిన తర్వాత మనకి అది ఫ్రీగా వెళ్తూ ఉంటుంది, దాన్ని మనం కరెక్షన్ చేసుకోవటం ఎప్పటికప్పుడు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కంటామినేషన్ ఒక ప్రాబ్లం ఉంటుంది, సో అదొకటి ప్రోడక్ట్ ఫైనలైజ్ చేసుకోవటం. ఒకటి పబ్లిసిటీ, ప్రాపర్గా పబ్లిసిటీ, క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా. క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా, ఇది ఇందాక నేను చెప్పినట్టు సార్, నేను ఇప్పటికి బయో ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ మొదలుపెట్టే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 5th ఇయర్ చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది సార్. రైతుల్లో గానీ, యూసేజ్ లో గానీ, ప్రొడక్షన్ కెపాసిటీ, మాకు ఫ్లోటింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. ఏంటంటే మనకి కష్ట నష్టాలు వస్తాయి సార్, ఒక్కొక్కసారి బ్యాచ్లు ఫెయిల్ అయిపోతాయి, 1000 లీటర్లు వేస్తాము, కంటామినేషన్ వచ్చేస్తుంది. సో అట్లాగా ఇచ్చేసింది మేము ఊరిని డిస్కార్డ్ చేసినవి కూడా ఉంటాయి సార్. బీయింగ్ ఏ సైంటిస్ట్ ఆల్సో వి గెట్ సచ్ బ్యాచ్ ఫెయిల్యూర్స్. అది ఇంకా మనకి ఎక్స్పోజర్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వస్తాయి. కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడతా ఉండాలి సార్, పెడతా ఉంటే కంపల్సరీ రైతులకి మంచి బయో ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంది, కంపల్సరీ ఉంది సార్ రైతులకి ఉంది. అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ కోసం వెతుక్కుంటున్నారు. సో సిన్సియర్ గా చేసే వాళ్ళకి, మంచి నాణ్యత గల ప్రోడక్ట్ ఇవ్వగలిగిన వాళ్ళకి బయో ఫెర్టిలైజర్స్ సెక్టర్ లో మంచి ఫ్యూచర్ ఉంది సార్.
1: లైసెన్సింగ్ తో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మేడం? ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందా?
0: ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక లేదండి,
1: లేదు.
0: ఇంతకుముందు యాప్ లేనప్పుడు మాన్యువల్ గా చేసేటప్పుడు కొంచెం టైం పట్టేది, ఇప్పుడు ఎజైల్ యాప్ వచ్చాక మాక్సిమం 30-45 డేస్ లో వచ్చేస్తుంది.
1: మేడం, మరి ఎంత ఇన్వెస్ట్మెంట్ కి ఎంత లాభాలు తీసుకోవచ్చు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మా శ్రోతలకు ఒకసారి చెప్పండి.
0: మనం మార్కెట్ వెతుక్కోవడంలో ఉంటాయి సార్, మనకి ఎవరికైనా బల్క్ బయర్స్ దొరికితే మనకి 1-2 ఇయర్స్ లోపలనే మనకి వచ్చేస్తుంది, బ్రేక్ ఈవెన్ కి వచ్చేస్తాము. లేదు, ఇప్పుడు నా ప్రైసెస్ చాలా కంపిటెంట్ గా ఉంటాయి సార్, రైతులకు డైరెక్ట్ గా ఇస్తాను కాబట్టి 25-30% మార్జినే ఉంటది. సో అట్లా మనం తక్కువ రేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇట్ టేక్స్ టైమ్, మార్కెటింగ్ బాగా చేసుకుని కొంచెం డీలర్స్ పెట్టుకుని అట్లా పెట్టుకుంటే త్వరగా మనం బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వచ్చు సార్.
1: మీ దగ్గర ఎంగేజ్ చేసుకున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారా మేడం చూసుకోవడానికి?
0: ఉన్నారండి, టెక్నికల్ గా ల్యాబ్ లో వర్క్ చేయడానికి ఉన్నారు, మాన్యువల్ లేబర్, మామూలు డైలీ బేసిస్.
1: మెషినరీ ఎలా ప్రొక్యూర్ చేసుకున్నారు మేడం, దీనికి కావాల్సినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అవి ఎక్కడ దొరుకుతాయి?
0: ఈ మెషినరీ మనము డైరెక్ట్ గా మనము ఫస్ట్ హ్యాండ్వి, బ్రాండెడ్వి కొంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఐ ఫ్యాబ్రికేటెడ్ మోస్ట్ ఆఫ్ ది

0: మెషినరీస్ అండ్ మై సెల్ఫ్.
1: ఆహా,
0: విజయవాడలోని ఆటోనగర్లోని ఫెర్మెంటర్స్
1: చేయించుకున్నారు. ఆహా,
0: బ్లెండర్స్
1: ఓకే.
0: అన్నీ ఇక్కడ తయారు చేయించుకున్నాము.
1: ఓకే,
0: మన దగ్గర డబ్బులు లేకపోతే బ్రెయిన్ వాడాలి సార్.
1: కొత్తగా ఇందులోకి వచ్చే వాళ్ళు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.
0: ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి గైడెన్స్ నేను ఇస్తాను, డిపిఆర్ కావాలని ప్రిపేర్ చేసి ఇస్తాను.
1: అలా ఎవరన్నా మహిళలు మీ దగ్గరికి
0: చాలా మంది వస్తారు, చాలా మంది వస్తారు అండి. ఇట్లా ఇది
1: ఓకే.
0: పెట్టాలనుకుంటున్నాం అండి. అంటే ఇది ఒకటే కాదు, దీంతో పాటు మేము మెడిసినల్ మష్రూమ్స్ కూడా చేస్తాం, ఈ ప్రోబయాటిక్స్ అక్వా ప్రోబయాటిక్స్ అవి కూడా చేస్తాము. ఈ రకరకాల వాటికి సంబంధించి గైడెన్స్ కోసం వస్తారు. కొంతమందికి మామూలు ఓరల్ గైడెన్స్ ఇచ్చి పంపిస్తాము, కొంతమంది డిపిఆర్స్ తీసుకుంటారు.
1: ధన్యవాదాలు అండి డాక్టర్ ప్రవీణ దీప్తి గారు.
0: ధన్యవాదాలు సార్.
1: ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి మా కిసానవాణి శ్రోతలతో మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. ఈ జీవన ఎరువుల్ని వ్యాపారశాలల్లో ఏ విధంగా తయారు చేసి ఒక ఉపాధి మార్గంగా చేసుకోవచ్చు, వాణిజ్య సరళుల్లో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే రైతు సోదరులకు కూడా ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఈ కెమికల్ పెస్టిసైడ్స్ యొక్క వినియోగం కాస్త తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో అవకాశాలు రెండు వైపులా ఉన్నాయి, వినియోగదారులు అయినటువంటి రైతు సోదరులకి, అలాగే వాణిజ్య సరళ చేసుకునేదానికి మహిళలకి, యువతికి కూడా మంచి అవకాశంగా కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ సార్.
2: వాణిజ్య సరళిలో బయో ఫెర్టిలైజర్ తయారీ యూనిట్, ఈ అంశం గురించి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం ఐసీఏఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ కె ప్రవీణ దీప్తి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: దిగుబడులు ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. వివిధ పంటల్లో ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైనది. మొక్కలు నీరు, నేలలోని పోషకాలు, వెలుతురు వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన సాంద్రతలో మొక్కలు ఉండాలి. నిర్ణీత విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు కలిగి ఉండాలో తెలిపేదే మొక్కల సాంద్రత. ఏ పంటలో అయినా మొక్కల సాంద్రత మూడు ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి విత్తన బరువు, సాళ్ల మధ్య దూరం, ఒకే సాలలో మొక్కల మధ్య దూరం, మొక్క ఎదుగుదల, మొక్క యొక్క విస్తీర్ణం, పంటకాలం, నీటి సదుపాయాన్ని బట్టి మొక్కల సాంద్రత పంట పంటకి మారుతూ ఉంటుంది. సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత ఎక్కువైనా తక్కువైనా పంట సరిగా ఎదగకుండా దిగుబడులు తగ్గుతాయి. ఈ విషయాల మీద రైతు సోదరులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్కల సాంద్రత తక్కువగా ఉండి దిగుబడుల మీద దీని ప్రభావం చూపిస్తోంది. ముందుగా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే తక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, విత్తనంలో మొలక శాతం తక్కువగా ఉండడం, విత్తన శుద్ధి చేయకపోవడం, మొలక దశలోనే పురుగులు, తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలు చనిపోవడం, నేల సమతలంగా లేకపోవడం వల్ల సరిగా మొలవకపోవడం, నేలలో సరిపడా తేమ లేక సరిగా మొలవకపోవడం, విత్తనం లోతుగా పడ్డం వల్ల మొలకెత్తకపోవడం, కూలీలు సరైన దూరంలో విత్తనాన్ని నాటకపోవడం, ఎద్దుల గొర్రె మీద విత్తనాలను నైపుణ్యం లేని మనుషుల చేత విత్తించటం, కొన్ని రకాల పంటల్ని వెదజల్లే పద్ధతిలో విత్తటం, ఉదాహరణకి వరి మాగాణిలో అపరాలను వెదజల్లడం, ఇంకా విత్తడానికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలు. ఇక మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాల్ని గనక మనం చూసినట్లయితే, ఖాళీలు ఏర్పడే దిగుబడి అదేవిధంగా తగ్గుతుంది. నీరు, వెలుతురు, ఎరువులు, పురుగు మందులు పూర్తిగా సద్వినియోగం కావు. నేల వినియోగం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగి కలుపు నివారణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే ఎక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, సాళ్ల మధ్య, సాళ్లలో, మొక్కల మధ్య తక్కువ దూరంలో విత్తడం, అధికంగా ఉన్న మొక్కల్ని తొలిదశలో తీసివేయకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు. ఇక ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలని గనక మనం చూస్తే, మొక్కలు వెలుతురు కోసం పోటీపడి పొడవుగా పెరిగి లేదా పొట్టిగా మరీ బలహీనంగా తయారవుతాయి. కొమ్మలు, పిలకలు తక్కువగా రావడం, ఉండవలసిన గింజలు, కాయలు తక్కువగా ఉండి దిగుబడి తగ్గిపోవడం, నీరు, వెలుతురు, పోషకాలు పంట చివరి దశ వరకు లభ్యం కాక దిగుబడి తగ్గిపోతుంది. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఇదర్ ఇదర్ ఇదర్ హమ్ బోల్ రహే హై తేరే బీజూ కా
2: పుతలా బోల్ రహే
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హా మాటీ భీ తందురుస్త్ और लोग पहली वाली बात कहाँ
2: परम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీమతి నురానీ గారి

0: తో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: జాతీయ పోషక మాసోత్సవాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో చేస్తారు. ఇంతకుముందు వారోత్సవాలు చేసేవాళ్ళు, అంటే 7 రోజుల పాటు చేసేవారు. ఈ సంవత్సరం నెల మొత్తం అంటే 30 రోజులు మాసోత్సవాలు చేస్తున్నారు. మన ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీమతి నురాని గారు ఉన్నారు. వారిని అడిగి జాతీయ పోషక మాసోత్సవాలు అంటే ఏమిటి, దీని థీమ్ ఏమిటి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం నురాని గారు.
2: నమస్కారం.
1: ఈ సంవత్సరం జాతీయ పోషక మాసం అంటే ఈ 30 రోజుల ఉత్సవాలు నినాదం ఇవ్వడానికి కారణం ఏంటి?
2: ఇంతకుముందు మీరు అన్నట్లు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేవారు. మనకు పోషణ అభియాన్ అనే కార్యక్రమము ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అమలవుతుంది. దీనిలో భాగంగా ప్రజలకి ఎక్కువ మందికి ఈ పోషకాహారం మీద అవగాహన చేరాలనే ఉద్దేశంతో నెలపాటు పోషకాహారం మహ అని చెప్పేసి పోషకాహార మాసోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ నెల సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. అసలు ఈ కార్యక్రమాల ఉద్దేశం నేను ఒకసారి చెప్తానండి. ఈ పోషణ మాసం అనేది కేవలం కార్యక్రమం కాదు, ప్రజల్లో సరైన పోషకాహారం పట్ల అవగాహన కల్పించేదానికి వివిధ కార్యక్రమాలు వేడుకలు నిర్వహించే సమాహారం అన్నమాట. ఇది ఏదో అంటే వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం కాదు. దీనిలో భాగంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా నెల రోజుల పాటు పోషకాహార మేళాలని నిర్వహిస్తారు, అలాగే పోషకాహార ప్రదర్శనలు నిర్వహిస్తారు. దీంట్లో ముఖ్యంగా ఈ చిరుధాన్యాల గురించి అవగాహన కలిగించడం జరుగుతుంది. మునగాకు యొక్క ప్రాధాన్యత మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి మునగాకు యొక్క ప్రాధాన్యతని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోషకాహారం అనేది ఆడవాళ్ళకు ఒక్కళ్ళకే చెప్తే సరిపోదు, మగవాళ్ళకు కూడా చెప్పాలి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలి. దీనిలో సమాజం పాత్ర కూడా ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మగవాళ్ళకు కూడా వంటలు పోటీలు పెట్టడం, అలాగే పెద్దవాళ్ళకు కూడా అంటే కొన్ని అపోహలు ఉంటాయి. కొంతమంది ఒక్కొక్కసారి గర్భిణీగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్డు తినకూడదు, బిడ్డ పుడితే వెంట్రుకలు రావు అని చెప్పడం, లేకపోతే ఏదన్నా వేడి చేసే పదార్థాలు అంటే చపాతి తింటే వేడి చేస్తుంది, లేకపోతే నారింజ పండు, లేకపోతే ఏదన్నా కమలా తింటే జలుబు చేస్తుంది, అలాంటివి అపోహలు కూడా ఉంటాయన్నమాట ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. కాబట్టి పెద్దవాళ్ళను కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఇలాంటి అపోహలు లేకుండా వాళ్ళకి సరైన పోషకాహార అవగాహన కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పోషణ మాసోత్సవంలో ఇది 9వ సారి అన్నమాట. దీనిలో భాగంగా ఎక్కువ ఏంటంటే కీలకమైన పోషకాంశాలు, ఆరోగ్యం మరియు పిల్లల సంరక్షణలో చూపవలసిన శ్రద్ధ, గర్భిణీలు, బాలింతలు, కిషోరి బాలికలు, చిన్నపిల్లలు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి అంటే అంటే మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన అంశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్తుంది.
1: ఇప్పుడు ఇందులో మీ పాత్ర ఏమిటండి?
2: ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తుంది, ఏర్పాటు చేసింది. ప్రతి 1000 మంది జనాభాకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏదో పిల్లలకి సంబంధించింది కాదు, ఇది కుటుంబం మొత్తానికి సంబంధించింది. అలాగే దీంట్లో సమాజం పాత్ర కూడా ఉండాలి. అంగన్వాడీ అనేది ప్రజలది అనేది వాళ్ళల్లో కూడా బాధ్యత తేవాలి. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తున్నారో చూడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడాలి. అందరూ కూడా ఆ సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి మన బాధ్యత అనే నినాదాన్ని ఈ సందర్భంగా ఈ పోషకాహార మాసోత్సవాల్లో మనం ముందుకు తీసుకెళ్తాం.
1: నురాని గారు, ఇప్పుడు అదంతా బాగానే ఉంది కానీ అసలు పోషకాహారం అంటే ఏమిటి? ఉదాహరణకి పొద్దుటే లేచి 2 ఇడ్లీలు తిన్నాం, తర్వాత మధ్యాహ్నం కాస్త పప్పు వేసుకుని మధ్యాహ్నం భోజనం చేసాం, సాయంకాలం 1 చపాతి వేసుకుని కర్రీ తిన్నాం, ఇది పోషకాహారం కాదా? లేకుంటే పోషకాహారం అంటే సపరేట్గా ఉంటుందా?
2: పోషకాహారం అంటే అండి మనం తినేది కూడా పోషకాహారమే, కానీ అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా మన శరీరానికి, అంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటాం మనం, శక్తినిచ్చేవి అవి ఉండాలి. అలాగే ప్రోటీన్స్ అంటాము, ఇవి మాంసకృతులు అన్నమాట, మన ఎదుగుదలకి చాలా అవసరం. సో కండ పుష్టికి అవసరం అన్నమాట పెద్దవాళ్ళకి కూడా. సో ఇది ఉండాలి. అలాగే విటమిన్లు అలాగే మినరల్స్ మనం

0: కూరగాయలు ఆకుకూరలు ఉంటాయి, ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అంటే శరీర ఎదుగుదలకి ఉండాలి, అలాగే మెదడు అభివృద్ధికి ఉండాలి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అలాగే మనం రోజువారీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మనం లీడ్ చేయడానికి ఈ పోషకాహారం అనేది చాలా ముఖ్యము. మనం తినే ఆహారంలో ఇవన్నీ ఉన్నాయా అంటే, ఇప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడూ తినేదే కదా అనుకుంటాము, కానీ ఒక్కోసారి మనకి ఇప్పుడు చిన్న వయసులోనే చూస్తూ ఉండండి, మీరు రక్తం లేదంటున్నారు, లేకపోతే మోకాలు నొప్పులు అంటున్నారు. కరెక్ట్గా స్కూల్లో పిల్లలు అసెంబ్లీ పెడితే ఒక 10 మినిట్స్ కూడా ఎండకి తట్టుకోలేకపోవటము, లేకపోతే నిలబడలేకపోవటము జరుగుతుంది. కానీ మన పెద్దవాళ్ళు వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎందుకు, వాళ్ళ జీవన శైలి అలాగుండేది, వాళ్ళు తీసుకునే ఆహారం అలాగుండేది. కానీ ఈరోజు మనం అన్ని రకాల ఆహారాలను తీసుకోవట్లేదు, మన ఆహారపు అలవాట్లలో మార్పు వచ్చేసింది, మన జీవన విధానంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ పోషకాహారం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ పోషకాహారం సమతుల ఆహారం తీసుకుంటున్నామా లేదా అంటే, ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఆహారం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో సగానికి పైగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉండాలి, ఆ మిగతా సగంలో ఒక పావు వంతు అన్నం ఉంటే మిగతా పావు వంతులో పాలు, పాల ఉత్పత్తులు అంటే పెరుగు ఉండాలి, పప్పు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు అందుతాయి, శక్తినిచ్చేవి, అలాగే మాంసకృతులు, అలాగే ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట. అలాగే కొంత మనకి ఫ్యాట్ కూడా అవసరమే, ఈ కొవ్వు పదార్థాలు కూడా అంటే నూనెల రూపంలో అవి కూడా అవసరమే. కాబట్టి
1: మేడం గారు, మీరు ఎలాగో స్కూల్ పిల్లల గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు కౌమార దశ, ఇప్పుడు 12 నుంచి 14-15 ఏళ్ల మధ్యలో పెరిగే వయసు, ఇప్పుడు ఆడపిల్లలకి ఒకలాగాను మగపిల్లలకి ఒకలాగాను కాకుండా, ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలు ఒక క్యారేజీలో ఏం సర్దితే వాడికి సమతుల ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ అందుతోంది?
0: మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఆహారాన్ని మనం ఇచ్చిన దానికన్నా కూడా బయట ఆహారం మీద ఎక్కువగా మూసపడుతున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, జంక్ ఫుడ్ అంటున్నాం మనం. కాబట్టి వీళ్ళ ఆహారంలో మనము మధ్యాహ్నం భోజనమే తీసుకున్నాం అనుకోండి, అన్నము లేకపోతే చపాతీతో పాటు తప్పకుండా పెరుగు ఉండేటట్లు చూడాలి, ఒక పండు ఉండేటట్లు చూడాలి, కూరగాయలు ఉండేటట్లు చూడాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ అలాగే చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉండాలి. అంటే రోజు కాకపోయినా ప్రతిరోజు మన ఆహారంలో ఏదో ఒకటి, అంటే ప్రోటీన్ అంటే ఒకరోజు పప్పులు ఉండొచ్చు, ఒకరోజు కోడిగుడ్డు ఉండొచ్చు, ఇంకో రోజు చికెన్ ఉండొచ్చు, అలాగే నట్స్ ఉండొచ్చు, గింజ ధాన్యాలు ఇలాంటివన్నీ కూడా. అంటే ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పెట్టాలి, ఇవన్నీ ఉండేటట్లు చూడాలి పిల్లల ఆహారంలో. అప్పుడు వాళ్ళకి మనం సమతుల ఆహారాన్ని ఇచ్చినట్లు అన్నమాట.
1: మీరు ఇప్పుడు ప్రారంభంలో గర్భిణీ స్త్రీల గురించి చెప్పారు, ఇప్పుడు మన అంగన్వాడి మన బాధ్యత అన్నారు కదా, ఇప్పుడు పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మీరు అంగన్వాడీల నుంచి పోషకాహారాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, అలాంటి వారికి ఇప్పుడు మీ సంస్థ నుంచి లేదా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సేవలు అందిస్తున్నారు?
0: ఈ అంగన్వాడీల ద్వారా మనం గర్భిణీలకు బాలింతలకు కూడా రోజు రాలేకపోతున్నారనే ఉద్దేశంతో టేక్ హోమ్ రేషన్ అని ఇస్తుంది ప్రభుత్వం, అంటే ఇంటి వద్దకే వారికి రేషన్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇంతకు ముందు ఇక్కడే అంగన్వాడీ కేంద్రంలోనే వండి వాళ్ళు వచ్చి తినేవారు, ఇప్పుడు దూరం అవుతుంది, లేకపోతే రోజు రాలేకపోతున్నారు, లేకపోతే గర్భిణీగా ఉన్న ఆవిడ రాలేకపోతుంది, బాలింత అప్పుడే డెలివరీ అయ్యి రాలేకపోతుంది, ఇలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం ఇంటి వద్దకే టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా వాళ్ళకి 3 కేజీల బియ్యము, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 లీటర్ నూనె, అలాగే 5 లీటర్ల పాలు, గుడ్లు అంటే రోజు ఒక గుడ్డు చొప్పున 25 గుడ్లు కూడా ప్రభుత్వం ఇంటి వద్దకే అందిస్తుంది. దీంతో పాటు న్యూట్రిషన్ కిట్ అని ఇస్తామన్నమాట. దాంట్లో ఏంటంటే 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ వేరుశనగ చిక్కి, 1/2 కేజీ ఖర్జూరాలు, 1/2 కేజీ బెల్లము ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర
1: గర్భిణీ స్త్రీకి కిట్ ఇస్తారు,
0: బాలింతలకు కూడా ఇస్తామండి.
1: నురాణి గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కదా ఇది చేసేది, ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, అంటే వాటా అంటే వారి బాధ్యత ఏమిటి, మీ బాధ్యత ఏమిటి?
0: ఈ రేషన్ వరకు అండి, ఇప్పుడు ఈ ఎగ్స్ గాని, కోడిగుడ్లు గాని, లేకపోతే బియ్యం, కందిపప్పు, నూనె ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 అంటే సగం సగం 50% 50% నిధులతో ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలును, ఈ న్యూట్రిషన్ కిట్ నేను చెప్పాను కదా, ఈ రాగి పిండి ఇవన్నీ ఇస్తామని, అది రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందండి.
1: పోషకాహారంతో పాటు పెద్దవాళ్ళకి అవగాహన కల్పించడానికి ఏ రకమైన చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ఈ మాసం ఉత్సవాల్లో?
0: ఈ మాసం

0: ఉత్సవాల్లో అండి మేము మనకి రోజువారీ మనం తినడానికి మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్నాయి, అంటే ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు రాయలసీమ ఏరియాకి వెళ్తే మనకు వేరుశనగలు ఎక్కువ దొరుకుతాయి, కొన్ని కోస్టల్ ఏరియాకి వెళ్తే ఫిష్ ఎక్కువ దొరుకుతుంది, కొన్ని చోట్ల పండ్లు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ నుంచో మనం ఏం కొనుక్కొని తినక్కర్లా, మన ఏరియాలో దొరికే ఆహారాన్నే మనం తీసుకోవచ్చు. తర్వాత చౌకైన మునగాకు ప్రతి ఇంట్లో మొక్క ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్తే రోడ్ల మీద కూడా ఉంటుంటాయి. సో మునగాకులో ఉన్న పోషకాలు మనం వేరే వేరే వాటిల్లో కూడా మన డబ్బులు పెట్టి కొన్న దాంట్లో కూడా ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి గురించి చెప్పడం, ఇందాక చెప్పినట్లు అపోహలు లేకుండా ఏవైనా ఈ టైంలో తినాలి ఈ టైంలో తినాలని ఏం లేదు, అన్నీ కూడా సమతులంగా అన్నీ తినాలి అని చెప్పడము, అలాగే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని వంటలు, అంటే పాతకాలం వంటల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం పంచదార ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు బెల్లం ఎక్కువ వాడేవారు, ఇప్పుడు మనం మైదా ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు పిండిలతోనే చేసేవాళ్ళు, బియ్య పిండో గోధుమ పిండో ఇలాంటి వాటితోనే ఎక్కువ చేశారు. వాళ్ళు ఎక్కువగా ఇవి చిరుధాన్యాలు వాడేవాళ్ళు, జొన్నలు సజ్జలు రాగులు ఇలాంటివన్నీ, వాళ్ళతో కూడా వంటలు చేయించి మీరు చేసేవి కూడా బలమే, అలాంటివి ఇప్పుడు మళ్ళీ తినాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా వాళ్ళకు కూడా పోషకాహారం మీద శ్రద్ధ, అలాగే దాని మీద అవగాహన ఇంకొంచెం లోతుగా కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందండి.
1: ఇంతకుముందు మీరు కౌమార దశ పిల్లల గురించి చెప్పేటప్పుడు రక్తహీనత ఎదుర్కోవడం ఎలా, సహజంగా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 14 వయసు పిల్లలకి అవగాహన కల్పించడం, తర్వాత యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఇప్పుడు వాళ్ళకి పీరియడ్స్ టైంలో కానీ లేకుంటే ఇతర టైంలో కానీ, మునగాకు గురించి చెప్పారు కదా, దాంతోపాటు ఇంకా అందుబాటులో ఉండే ఆహార పదార్థాల గురించి ఈ మాసోత్సవాల్లో మీరేమన్నా చెప్తున్నారా?
0: అసలు బిడ్డ సంరక్షణ అనేదండి కడుపులో నుంచే మొదలవుద్ది. ప్రతి స్టేజ్లో కూడా పిల్లల ఎదుగుదలలో పోషకాహారం అవసరం ఉంది, అంటే వాళ్ళు కడుపులో ఉన్న దగ్గర నుంచే తల్లి పోషకాహారం మీద మనం దృష్టి పెట్టి అక్కడి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వం చేస్తుంది. 1000 రోజుల సంరక్షణ అంటాం ముందు మేము, అంటే బిడ్డ కడుపులో పడిన దగ్గర నుంచి 2 ఏళ్ల వరకు ఈ వయసులో వాళ్ళ ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా 85% బ్రెయిన్ డెవలప్మెంట్ 5 ఏళ్ళలోపు అయిపోతుంది. సో ఈ వయసులో నుంచే మనం ఫుడ్ మీద వాళ్ళ ఆహారం మీద దృష్టి పెడితే వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటానికి ఉంటుంది. ప్రత్యేకంగా కౌమార దశ పిల్లల గురించి మీరు చెప్పారు, ఈరోజు హై స్కూల్స్కి వెళ్ళి చూస్తే 200 మంది పిల్లలుంటే వాళ్ళల్లో మీరు టెస్ట్ చేస్తే సగానికి పైగా ఇంకా ఎక్కువే ఉంటారు ఎనిమిదిగా ఉంటారు, అంటే రక్తహీనతతో ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తింటాం బయటికి వెళ్ళి, ఈ పోషకాహారం మీద అవగాహన లేకపోవటం, దీనివల్ల వాళ్ళు రక్తహీనత బారిన పడుతున్నారు, అలాగే కాల్షియం తక్కువ అవుతుంది, చదువులో కూడా వెనకబడిపోతారు. ఎప్పుడైతే పోషకాహారం అందలేదో వాళ్ళకి శక్తి సరిపోదు, బ్రెయిన్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఈ పిల్లలకి కూడా మేము ఇంట్లో ఎలాగ రుచికరంగా చేసి పెట్టవచ్చు, రంగురంగులుగా చేసి పెట్టవచ్చు, అలాగే శారీరక చురుకుతనం, అన్ని మనం పోషకాహారం తీసుకున్నాం కదా అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని చేసే పనులు అలా చేస్తే కూడా లాభం లేదు. ఎక్సర్సైజ్ ఉండాలి, పిల్లలకి పెద్దవాళ్ళకైనా శారీరక చురుకుతనం కూడా ఉండాలన్నమాట. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించినప్పుడే మనకు ఇది సుపోషిత బాల్యం సురక్షిత భవిష్యత్తు అంటాం మనం, అది మనకు సాధ్యమవుద్ది. పోషకాహారం ప్రతి ఇంటికి అది హక్కు కాదు, బాధ్యత వాళ్ళది. దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వయసుతో సంబంధం ఏం లేదు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు కూడా ఎవరి వయసు తగ్గ ఆహారం వాళ్ళకి సమతులాహారం అవసరమే. కాబట్టి అందరూ పోషకాహారాన్ని తీసుకొని వారి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించేలా చేయటమే ఈ పోషణ మాసోత్సవ ఉద్దేశం అన్నమాట.
1: చాలా విలువైన సమాచారం అందించారు, నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో జాతీయ పోషకాహార మాస ఉత్సవాలు 2026 సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ అభివృద్ది శాఖ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి నురాని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు, నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. వినండి ముచ్చొప్పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. నానారత్న కిరీట కుండల ముఖైర్భూషాగణైర్భూ

ఉపవిశితః శ్రీమత్ కౌస్తుభరత్న భవ్య హృదయః శ్రీవత్స సల్లాంఛనః విద్యుద్వర్ణ సువర్ణ వస్త్ర రుచిరో యశంఖ చక్రాదిభిః శ్రీమద్వేంకటభూధరేంద్ర రమణః కుర్యాద్ భరిర్మంగళం. నానా విధమైనటువంటి రత్నములతో పూంచినటువంటి కిరీటము, కుండలము, ఇటువంటి ఆభరణములతో భూషితుడు, శ్రీవత్సాన్ని తన హృదయస్థానంలో ధరించినవాడు, విశాలమైనటువంటి మనోభావాలు కలిగినవాడు, విద్యుత్తు వలె గొప్ప కాంతి కలిగినవాడు, శంఖ చక్ర గదాపద్మములు ధరించి కటిహస్తము అభయహస్తంతో భక్తులతో భక్తులను అనుగ్రహించే ఆ పరమాత్మ, ఆ వెంకటేశ్వర స్వామి వారు మనకందరు కూడా మంగళాన్ని చేకూర్చని అని ప్రార్థిస్తూ, సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ముత్యపు పందిరి యొక్క విశేషాలను యథాశక్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోత్సవము అనగా చతుర్ముఖ బ్రహ్మగారే సాక్షాత్తుగా తమ పర్యవేక్షణలో నిర్వహించేటువంటి ఉత్సవము. ఈ శవశబ్దానికి శవము అంటే శబ్దము అని అర్థం. శవము అంటే ఏదో వాద్యాలతో చేసేటువంటి శబ్దం మాత్రమే కాదు, చతుర్వేదాలు అలాగే దివ్య ప్రబంధాది మహాభారత రామాయణాది సత్శాస్త్రాల యొక్క పాఠ ప్రవచనాదులతో నిర్వహించేటువంటి ఉత్సవమే బ్రహ్మోత్సవము. సాధారణ ప్రజలైనటువంటి మనం నిర్వహించే ఉత్సవంలో ఏదో కొన్ని వాద్యఘోషాలు మాత్రమే ఉంటాయి, కానీ సాక్షాత్తుగా అన్ని లోకాలను పాలించి అన్ని లోకాలను సృష్టి చేసేటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఉత్సవం అనగా ఇందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. అటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా మనం ముత్యపు పందిరిని ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ముత్యాన్ని మనం ఆలోచిస్తే, ముత్యం అనేది శుద్ధానికి, శుద్ధతకు ప్రతీక. ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడే ముత్యాలు ఉంటాయని కూడా మనకు శాస్త్రం చెబుతోంది. అలాగే శైత్యము అనగా ముత్యము నీటిలో పెరుగుతుంది, శీతస్పర్శవత్యాపహ అని మనకు శాస్త్రం చెబుతోంది. ఎక్కడైనా సరే నీటికి శీతస్పర్శ అనేది మాత్రమే ఉంటుంది, అటువంటి నీటిలో పుట్టినటువంటి ముత్యం కూడా శైత్యాన్నే కలిగి ఉంటుంది అని కూడా చెబుతారు. అటువంటి ముత్యపు పందిరి వాహనంలో పరమాత్మ ఇక్కడ మనకు వేంచేస్తూ ఉన్నారు. అదే పరమాత్మ ముత్యపు పందిరిలో వస్తూ మనకి ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నాడు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో నేను కూడా మిమ్మల్ని ముత్యాలుగా మారుస్తానని పరమాత్మ చెబుతున్నారు. మనకు సుభాషితంలో కూడా చెబుతారు, పద్మపత్ర స్థితంతో ఎం దత్తే ముక్త ఫలాశ్రయం. చిన్న నీటి బిందువే, కానీ ఆ నీటి బిందు నీటిలో ఉంటే సామాన్య నీటిగా మాత్రమే మనకు కనబడుతుంది, కానీ అది పద్మపత్రాన్ని ఆశ్రయిస్తే ముత్యంలాగా కనబడుతుందట. ఈ ముత్యాన్ని సంస్కృతంలో మౌక్తికము అంటారు. అంటే పరమాత్మని ఆశ్రయిస్తే మనమందరం కూడా సామాన్యులుగా ఉన్నవారు మనం మౌక్తికంగా మారుతాం, అనగా ముక్తిని పొందుతాము, ఆ పరమాత్మని పొందుతాము అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ ముత్యపు పందిరిని తను అధిరోహించి వస్తూ మనకు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. మనకు మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ముత్యం యొక్క నిర్మాణం ఎప్పుడు అంటే, స్వాతి నక్షత్రం యొక్క సుముహూర్తంలో పడ్డటువంటి వర్షపు చినుకు ఇది ముత్యంగా మారుతుంది అని మనం వింటూ ఉంటాం. ఆ విధంగా అటువంటి గొప్పదైనటువంటి శుద్ధమైనటువంటి మౌక్తికం ముత్యాలను ఆ పరమాత్మ యొక్క సేవకు ఇక్కడ వినియోగించారు. ఏదో ముత్యాలను పూంచారో ఆ ముత్యపు పందిరిని అధిరోహించి పరమాత్మ వస్తున్నాడు. ఈ ముత్యాలని కూడా జడము అని మనం అనుకోకూడదు, ఎందుకంటే పరమాత్మ యొక్క సేవకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా లక్ష్మ్యాత్మకము. లక్ష్మీదేవి పరమాత్మను సేవిస్తూ అణు అణువునా కూడా తను సన్నిహితురాలి ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని తను పొందుతూ ప్రపంచంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడిని ఆరంభించి తృణపర్యంత జీవుల వరకు కూడా అందరి కూడా అనుగ్రహిస్తూ ఆ పరమాత్మ యొక్క సేవాభాగ్యాన్ని మనకు తను ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి విశిష్టమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ముత్యపు పందిరి వాహనాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. దేవతలు వీరందరూ కూడా

0: వేదాలకు ప్రతీకలు. ఎందుకంటే ఒక్కొక్క వేదం యొక్క మంత్రం కూడా ఒక్కొక్క దేవతను అవి స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే పరమాత్మ యొక్క శరీరముగా మనం వేదాలని తెలుసుకోవచ్చు. అనగా వేదాలంటే శరీరము, ఆ శరీరము దేవతాత్మకము. శరీరముంటే శరీరానికి శిరస్సు ఉండాలి కదా, ఆ శిరస్సు ఏది అంటే అది వేదాంత భాగము. వేదం యొక్క చివరి భాగంలో చెప్పేటువంటి వేదాంతం ఏదైతే ఉంటుందో, మోక్షానికి కారణమైనటువంటి బ్రహ్మసూత్రాదులు వీటిని వేదాంతమని పిలుస్తారు. ఆ విధంగా చూస్తే వేదాంతము అనగా అవన్నీ కూడా శిరోప్రాయాలు. అదేవిధంగా శిరోప్రాయమైనటువంటి వాడు కూడా పరమాత్మయే. దేవతలు శరీరమైతే పరమాత్మ శిరస్సు, అటువంటి శిరస్సుపై ధరించేటువంటి మౌక్తిక ప్రాయంగా పరమాత్మ మనకిక్కడ తను దర్శిస్తూ మన దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరమాత్మని ఆశ్రయిస్తారో వారందరూ కూడా ముక్తులవుతారు అని శిష్యులు, గొప్పవారందరూ కూడా కశ్యపాది మహర్షులు ఇత్యాది సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తులైనటువంటి గురువులందరూ కూడా చెబుతుంటారు. కాబట్టే మనం ఆ పరమాత్మని ఉపాసన చేయాలి, ఆ పరమాత్మని మనం శరణు కోరాలి అని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ పరమాత్మని మనం శరణు కోరే సందర్భంలో చాలా విశేషమైనటువంటి మనకు పరమాత్మ యందు భావన ఉండాలి, శరణాగతి ఉండాలి. మనం ప్రపత్తి ఇత్యాది స్తోత్రాలు కూడా మనం చెబుతూ ఉంటాం. కానీ అర్జునుడు చాలా సుందరంగా చెబుతాడు, స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. హే హృషీకేశ, హే ఇంద్రియానికి అభిమాని అయినటువంటి, ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ, నిన్ను కీర్తిస్తే చాలు, ప్రపంచమంతా కూడా ఆనందంతో నిండిపోతుంది, మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అటువంటి ముత్యప పందిరిని అధిరోహించి వచ్చేటువంటి ఆ శ్రీనివాసుని యొక్క వైభవ విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా ధన్యవాదాలు రాఘవేంద్ర రావు గారు, మీరు చాలా చక్కటి విశేషాలన్నింటినీ కూడా తెలియజేశారు. ముత్యప్పందరి వాహనం గురించి తిరువీధుల్లో భక్తకోటినంతటినీ కూడా కటాక్షించాలి అని పరంధాముడు ఆశ్రిత కల్పతరు అయినటువంటి శ్రీనివాసుడు ఉభయదేవేరులతో చక్కగా ముత్యప్పందిరి వాహనంపై తాను విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే, ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీన అంబుదశ్యామం ఆయతాక్షవలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని ఉభయదేవేరులతో శ్రీనివాసుడు, భూదేవి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ పరంధాముడు వెంకటాద్రి కృష్ణుడై రుక్మిణీ సత్యభామలతో కూడినటువంటి వాడై చక్కగా వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా తన లీలను ప్రదర్శింపజేస్తూ తాను దివ్య దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క కమనీయమైన స్వరూపము, అలాగే ఉభయ దేవీలతో తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ వివిధ రకములైనటువంటి ఆభరణముల చేత అలంకృతడై స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ సద్భూషాంబరహేతీనాం అని తానే స్వయంగా ప్రకాశించేటటువంటి వాడు, ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరంధాముడు ఆ ముత్యముల యొక్క నిర్మలములైనటువంటి కాంతులన్నీ కూడా వ్యాపించడం చేత ఆ కాంతులను దర్శించి భక్తులు ముక్తులు కావడానికి ఈ రాత్రి వేళ చాలా అనువైనది అనుకున్నాడేమో. చక్కటి ముత్యప్పందిరి వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వివిధ రకములైనటువంటి కళా బృందములు దేశ నలుమూలల నుంచి కూడా ఆ స్వామిని సేవించి తరించాలి అని వచ్చినటువంటి ఆ కళా బృందములన్నీ కూడా తమ విన్యాసముల చేత స్వామిని సేవిస్తూ ఉంటే, అధికార గణమంతా కూడా ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కమనీయమైనటువంటి కటాక్షాన్ని పొందాలి అని చెప్పి వారందరూ స్వామిని వేడుకుంటూ ఉంటే, అలాంటి ఈ రాత్రి వేళ తిరుమల దివ్యమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ ఉండగా అనేక

విధములైనటువంటి ఆభరణముల చేత గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి మూడవ రోజు రాత్రి ముత్యప్పందిరిలో కూర్చొని విహరిస్తూ భక్తుల యొక్క తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉన్నాడు. ముత్యపు పందిరి అన్నప్పుడు ఆ ముత్యము స్వచ్ఛత, శాంతి, నిర్మ

ఆ ముత్యముల యొక్క కాంతిలో ప్రకాశిస్తూ తోరణాలుగా అమర్చినటువంటి ఆ పందిరి ఎలా ఉందయ్యా అంటే, ఆ ముత్యముల యొక్క కాంతి చేత ఆ కాంతి ప్రకాశించి, ఆ కాంతి చేత అది వెన్నెల వర్షంలా మెరిసిపోతూ ఒక అపూర్వమైనటువంటి దివ్య కాంతితో ప్రకాశిస్తూ ఉంది. అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ ముత్యపు పందిరి తెల్లని ముత్యాల వరుసలో ఒకదానికొకటి ముడిపడి వెల్లని గొడుగుల కింద నల్లని ఆ రేడు చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే, ఆకాశంలో నక్షత్రాల సమూహాలన్నీ కూడా ఒక చోట చేరి వెలిగిపోతున్నాయా, ప్రకాశిస్తున్నాయా అన్నట్టు ఉన్నాయట. అలాగే ఈ ముత్యములు కూడా ఎలా ఉన్నాయంటే, ఒక్కొక్కటి చిన్నటి చంద్రబింబంలా కనిపిస్తూ ఉన్నాయి. అలా ఆ పందిరంతటా కూడా శీతలమైనటువంటి ఆ ముత్యములు వెన్నెలను విరాజిమ్ములుతూ ప్రకాశంతో దేదీప్యమానంగా ఉంటే, ఆ దీపకాంతి ముత్యాల మీద పడినప్పుడు ఆ కాంతి అనేక రెట్లుగా ప్రతిఫలించి పందిరి మొత్తము కూడా దివ్యమైనటువంటి జ్యోతిర్మయ స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంది అని అన్నారు. అంతటి గొప్పదైనటువంటి ఆ ముత్యపు పందిరిలో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతూ నిర్మల కాంతితో మరింత తేజోవంతంగా నీలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి తెల్లని ముత్యముల యొక్క కాంతితో మరింత ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా ఎలా ఉందయ్యా అంటే, ఆ విధంగా స్వామివారు నీలమేఘశ్యాము చక్కటి సౌందర్యాన్ని దర్శింపజేస్తూ ఉన్నాడు. అలా ముత్యము అనేటటువంటిది స్వచ్ఛత, పవిత్రత, నిర్మలత్వము అనేటటువంటి దానికి సంకేతము అని అన్నాం. మరి ఈ ముత్యం ఎలా ఏర్పడుతుందో ఇప్పుడే మనం తెలుసుకున్నాం. అది స్వాతి చినుకు అనేటటువంటిది ముత్యము చిప్పలో పడినప్పుడు చక్కటి ప్రకాశవంతమైనటువంటి ముత్యంగా అది తయారవుతుంది. సాధారణమైనటువంటి వర్ష బిందువే, కానీ అది పడవలసినటువంటి స్థానంలో పడడం ద్వారా, అది ముత్యపు చిప్పలో పడడం ద్వారా అమూల్యమైనటువంటి ఒక రత్నంగా అది పరిణమిస్తూ ఉన్నది. అలాగే అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత, అనేక జన్మలలో చేసినటువంటి ఆ కర్మ ఫలితాల యొక్క పుణ్యము పక్వమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. అలాంటి మానవ జన్మను పొంది, ఎందుకంటే జీవాత్మ దుర్లభమైనటువంటి మానవ జన్మను పొందినప్పటికీ పరమాత్మను చేరకుండగా ఐహికమైనటువంటి సుఖాల మీద తాను తిరుగుతూ ఉంటాడు. అంటే చేరవలసినటువంటి పరమాత్మను చేరకుండగా తాను ఎక్కడో అనేకమైనటువంటి లౌకిక విషయవాంఛలలో సంచరిస్తూ చేరవలసినటువంటి పరమాత్మను చేరడు. అదే ముత్యపందిరి వాహనం ఇస్తున్నటువంటి అంతరార్థం ఏమిటయ్యానంటే, విశాలమైనటువంటి ఆ విశ్వ చైతన్యం నుంచి పడినటువంటి ఒక అమృత బిందువు ఏ విధంగా అయితే ముత్యంలాగా మారిందో, అలాగే ఆ విశ్వ చైతన్యం నుంచి వచ్చినటువంటి భౌతిక లోకానికి, భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి ఈ జీవి కూడా మానవ శరీరం అనేటటువంటి ముత్యము చిప్పలో పడి తాను ఒక ముత్యంగా మారాలి. ఆ మానవ శరీరం దేనికి ఉపయోగించాలయ్యా అనంటే, పరమాత్మను సేవించడానికి ఉపయోగించాలి. తాను ఎక్కడ నుంచి వచ్చానో తిరిగి అక్కడ ఆ స్థానాన్ని పొందడానికి తాను ప్రయత్నం చెయ్యాలి. అది స్వాతి చినుకు ముత్యపు చిప్పలో చేరినప్పుడు ఏ విధంగా అయితే ముత్యంగా రూపాంతరం చెందిందో, దైవానుగ్రహం చేతనే మానవ హృదయంలో ఆ పరిణతి కలిగి భక్తి అనేటటువంటి ముత్యం కలుగుతుంది, ముత్యం పుడుతుంది అని అంటారు. అలా భక్తి పరిపక్వమైనప్పుడు జీవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు. కనుక మానవ జన్మ అన్నది కేవలం ఏదో భౌతిక సుఖాలను అనుభవించడానికి లేదా ఇంద్రియముల యొక్క ఇంద్రియాలని సంతోషపరచుకోవడానికి అనేటటువంటిది కాకుండగా, ఆత్మ సాక్షాత్కారానికి, ధర్మాచరణకు, అలాగే భగవద్భక్తికి, మోక్ష సాధనకు సాధనము అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తత్వాన్ని తెలియజేస్తూ తన జీవితాన్ని కేవలంగా గడిపేయడం కాకుండా ఒక ముత్యంగా మలుచుకోవాలి. శరీరం అనేటటువంటి ముత్యపు చిప్పలో పడినటువంటి ఆ జీవి తాను ఒక ముత్యంగా మారగలగాలి, పరమాత్మను చేరగలగాలి, పరమాత్మను సేవించగలగాలి, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ పాదారవిందములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఆ పరమాత్మను వేడుకోవాలి అనేటటువంటి తత్వాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తూ, ఆ ముత్యము యొక్క దివ్యమైనటువంటి అంతరార్థము మన జీవితాల్లో కూడా ప్రకాశించాలి అని పరమాత్మ తాను ఉభయదేవేరులతో చక్కగా తిరువేదుల్లో విహరిస్తూ దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు. అలాంటి ముత్యము పందిరి వాహన విశేషాలను మనము
శ్రీమాన్ రాఘవేందర్ రావు గారి

0: ద్వారా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మనం విన్నట్టుగా ముత్యమనగా స్వచ్ఛతకు శైత్యానికి ప్రతీక. అందులోనూ కూడా పరమాత్మ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి రావడంలో మరొక అంతరార్థం ఏమిటంటే, ఎప్పుడైతే అజ్ఞానమనే చీకటి అల్లుకుంటూ ఉంటుందో ఆ సందర్భంలో పరమాత్మ అవతరించి వేదవ్యాస హయగ్రీవాది రూపాల చేత తను మనకు అజ్ఞానాన్ని నశింపజేసి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా ఈ రాత్రిపూట ఈ ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహిస్తూ తన భక్తుల అంతరాలలో నిండినటువంటి నిబిడమైనటువంటి అజ్ఞానాంధకారాన్ని తను నశింపజేస్తూ సుజ్ఞానాన్ని ప్రసాదిస్తూ పరమాత్మ ఇక్కడికి వస్తూ ఉన్నాడు. అలాగే మనము ఆ పరమాత్మని ఇప్పుడు దర్శిస్తూ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని చూస్తూ ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పడంలో చాలా ఔచిత్యం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి పరమాత్మ, ఆ ఒక్క పరమాత్మ, ఆ పరమాత్మను సేవించడానికి కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా, అలాగే పరంపరయా లేకపోతే వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా మరికొన్ని కోట్ల కోట్ల మంది వేరే వేరే చోట కూడా వారు వారు ఆ మాధ్యమాల ద్వారా పరమాత్మని ప్రసాది దర్శిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మ యొక్క, పరమాత్మకు మనం కూడా కొన్ని ముత్యాలను సమర్పించాలట. అవి ఏమిటంటే వాక్కు అనే ముత్యాలు. వ్యవహారంలో కూడా మాటలను మనం ముత్యాలతో పోలుస్తూ ఉంటాం. మనం ఏవైతే చక్కటి మాటలను మాట్లాడతామో, వేదవిహితమైనటువంటి పురాణ శాస్త్ర విహితమైనటువంటి మాటలను మనం చెబుతామో వాటినే ముత్యాలుగా చెబుతూ ఉంటారు. అటువంటి వాంగ్ముత్యాలను మనం పరమాత్మకి సమర్పణ చేయాలి. అవి కూడా పరమాత్మ ఇచ్చినవే. ఎందుకంటే సృష్టి యొక్క ఆరంభకాలంలో చెబుతారు, వందే తురంగవదనం శశిబింబ సంస్థం చంద్రావతాతమభుతాత్మకరై జగన్ సమంతాత్ అండాంతరం బహిరపి ప్రతిభాసయంతం శంఖాక్ష పుస్తక సుబోధయుతాబ్జ బాహుం. శంఖము, అక్షమాల, జ్ఞానముద్ర మరియు చక్కటి పుస్తకాన్ని ధరించినటువంటి ఆ హయగ్రీవ పరమాత్మ, ఈ పరమాత్మ యొక్క, పరమాత్మకు అలాగే ఈ వాక్ ముత్యాలకు ఉండేటువంటి విశేషం ఏమిటంటే, తర్వాత శ్లోకంలో శాస్త్రంలో చెబుతారు, నస్తో ముఖాదపి నిరంతరముద్గిరంతం విద్యా అశేషత ఉతాబ్జ భవేష ముఖ్యై. బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క సాధనకు కావలసినటువంటి ఏవైతే చక్కటి మాటలుంటాయో, వేదము, వేదాంతాలు, మహాభారత, బ్రహ్మసూత్ర, భాగవతాది పురాణాలు, ఈ అన్నిటినీ కూడా అందించిన వాడు పరమాత్మయే. అది కూడా ఆది కాలంలో పరమాత్మ హయగ్రీవ రూపంతో వాటిని అన్నిటినీ కూడా ఏకకాలంలో తను వాటిని ఉచ్చరిస్తూ ఉన్నాడట. సామాన్యంగా మనం మాట్లాడే సందర్భంలో ఒక మాటను లేకపోతే ఒకే భాషను ఒకే భావాన్ని మాత్రమే మనం మన మాటల ద్వారా తెలుపగలము. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏమిటంటే, నస్తో ముఖాదపి నిరంతరం ఉద్గిరంతం విద్యా అశేషత, అశేషమైనటువంటి విద్యాలను ఏకకాలంలో పరమాత్మ తన ఒకే ముఖం ద్వారా, పరమాత్మకు అనంత ముఖాలున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు, సహస్ర శీర్ష పురుష ఇత్యాదులుగా చెప్పిన విధంగా. కానీ ఆ పరమాత్మ యొక్క అచింత్య అద్భుత శక్తికి తార్కాణం ఏమిటి అంటే, ఒకే ముఖం ద్వారా పరమాత్మ అన్ని వేదాలను అన్నిటినీ కూడా, లౌకికాలౌకికమైనటువంటి అన్ని పదాలను కూడా ఏకకాలంలో పరమాత్మ ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ వాక్ముత్యాలనే మనం పరమాత్మకి సమర్పించాలి. వాటినే మనం శాస్త్రంలో కూడా చెబుతాము, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. పరమాత్మ, ఏదో నేను కనిపెట్టాను, నేను తెలుసుకున్నాను, నా స్వప్రయత్నంతో నేను చెప్పినటువంటి వాక్యాలు, నా స్వప్రయత్నంతో అల్లినటువంటి వాక్యము, అలా కాదు, ఆ పరమాత్మయే ఇచ్చినటువంటి పదాలు, అక్షరాలు, వాటి యొక్క లక్ష్యాలు, వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క పూనిక, ఇవన్నీ కూడా పరమాత్మ దయతో మనకి ఇచ్చినవే. అటువంటి సద్వాక్యాలను కూడా మనం పరమాత్మకి సమర్పిస్తే, పరమాత్మ మనం సమర్పించినటువంటి చిన్నదైనటువంటి సేవను కూడా పరమాత్మ అనంతంగా చేస్తూ మనకు అనంతమైనటువంటి ఫలితాన్ని

0: మోక్షం ద్వారా మనకు ప్రసాదిస్తాడు. అటువంటి పరమాత్మ ఈ ముత్యపు బందిరపై వస్తూ క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్మండితాంగః అని చెబుతారు. పరమాత్మ వచ్చే సందర్భంలో ముత్యాలను చెల్లారట. ఎలాగంటే సైకతే, ఏ విధంగా అయితే ఇసుక రేణువులుంటాయో ఆ విధంగా చెల్లారట. లేకపోతే ముత్యాలనే పొడి చేసి ముత్యాలనే ఇసుకగా చేసి అక్కడ వేశారట. ఈ విధంగా పరమాత్మ యొక్క వైభవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మకు సాధ్యం కానిది ఏది? ఎందుకంటే ఒక ముత్యం ఏర్పడాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క సేవ కోసం కొన్ని కోట్ల ముత్యాలు అవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పరమాత్మను సేవిస్తాయి. అవంతా కూడా దేవతాస్వరూపము, దేవతలే ఆ రూపంలో ఉంటూ పరమాత్మని సేవిస్తారు అని చెబుతూ ఉంటారు. అటువంటి ఆ ముత్యపు పందిరి మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. చాలా చక్కటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ముత్యపు పందిరి వాహనంలో గజపుష్పమాలల చేత అలంకృతుడైనటువంటి పరమాత్మ, అలాగే తాను కృష్ణావతారంలో ప్రదర్శించినటువంటి లీలా విశేషాన్ని వెన్నెల దొంగగా, వెన్నెను దొంగతనం చేస్తున్నటువంటి వాడిగా, అది కూడా ఒక నిచ్చెనను వేసి దానిని అధిరోహించినటువంటి వాడై ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్నెను దొంగతనం చేస్తున్న వాడిగా దర్శనాన్నిస్తూ ఉన్నాడు ఆయన పరమాత్మ. అలా వెన్నెను దొంగతనం చేయడము అనేటటువంటి తత్వం ఏమిటయ్యా అనంటే అది భక్తి తత్వాన్ని ప్రదర్శించేదే తప్ప ఏదో ఆ అల్లరి బాలుడు చేసినటువంటి చిలిపి పని అనేటటువంటి తత్వాన్ని మనం దర్శించకూడదు అందులో. భాగవతంలో చక్కగా అద్భుతమైనటువంటి ఘట్టానంతటినీ కూడా తెలియజేస్తారు. దాని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అనంటే దాని వెనక ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని కూడా తెలియజేస్తారు. ఆనాడు గోపకాంతలందరూ కూడా వెళ్ళి వెన్న దొంగ అని ఆయన్ని పిలిచి యశోదమ్మకు తాను దొంగలించినటువంటి విధానాన్నంతటినీ కూడా తెలియజేస్తారు వారు. అలా వెన్న దొంగగా ఆ యశోదమ్మ ఆ కృష్ణుని వెన్న దొంగలిస్తున్నాడన్నటువంటి మాట నమ్మలేదు. ఎందుకయ్యానంటే ఇక్కడ వెన్న దొంగతనం చేయడం అంటే ఏమిటి అనంటే కృష్ణుడు దొంగలించేటటువంటిది వెన్న అనేటటువంటిది కాదు, భక్తుల హృదయాలనేటటువంటి నవనీతాన్ని ఆయన దొంగలించేటటువంటి వాడు అని అంటారు. భక్తుల హృదయాలు అంటే ఈ వెన్న తయారయ్యేటటువంటి విధానం చూస్తే పాలను తీసుకొని దాన్ని కాచి చక్కగా తోడు పెడితే అది పెరుగుగా మారి ఆ పెరుగు అంటే పాలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక స్థితి అయితే అది పెరుగుగా మారడం అనేటటువంటిది మరొక స్థితి. అలా పాల నుంచి పెరుగుగా మారేటటువంటి స్థితి పొందిన తరువాత ఆ పెరుగును చిలకడం ద్వారా వచ్చేటటువంటి సారభూతం ఏదైతే ఉన్నదో ఆ సారముకే వెన్న అనేటటువంటి పేరు. అలాగే హృదయం అనేటటువంటిది మొదట అనేక వికారాలతో ఉంటుంది. ఆ అనేక వికారాలతో, ఆలోచనలతో, కోరికలతో నిండిపోయినటువంటి ఆ హృదయాన్ని ఏ విధంగా మదించాలయ్యా అనంటే చిలకాలి, దానికి ఒక కవ్వం కావాలి. మరి ఏమిటా కవ్వము అంటే భక్తి అనేటటువంటి కవ్వము. భక్తి అనేటటువంటి కవ్వం ద్వారా ఆ యొక్క మనస్సును, హృదయాన్ని మదించడం ద్వారా ఆ మదనం అనేటటువంటిది ఏమిటి అనంటే భగవన్నామస్మరణ. భగవన్నామస్మరణ చేతనే మనకి ఈ రకమైనటువంటి స్థితి కలుగుతుంది. కనుక ఆ భక్తిభావంతో భగవన్నామస్మరణ చేస్తూ ఎప్పుడైతే ఈ సత్సంగం అనేటటువంటి సాధనతో మనస్సుని, హృదయాన్ని చిలుకుతాడో అందులో నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ వ్యక్తమవుతుంది. అదే వెన్న అన్నారు. అటువంటి దాన్ని తనకు సమర్పించమని తానే స్వీకరిస్తూ ఉన్నాడు స్వామి అక్కడ వెన్న దొంగగా నిలచి. అది అలా మన యొక్క అంతరార్థాన్ని దర్శిస్తే భక్తి అనేటటువంటి తత్వాన్ని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నింటినీ విడిచిపెట్టవయ్యా నన్ను శరణు కోరు నేను నిన్ను ఉద్ధరిస్తానని అన్నాడు. అలా పరమాత్మ తాను దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ అంటే భక్తుని హృదయంలో ఉన్నటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే పరమాత్మ వైపు అది తిరుగుతుందో భగవంతుడు అతన్ని కటాక్షిస్తాడు అని అన్నారు. ఎందుకు అనంటే లౌకికంగా అనేకమైనటువంటి విషయాలు, లౌకికంగా చేయకూడనటువంటివి, వినకూడనటువంటివి, తినకూడనటువంటివి, ఇలా అనేకమైనటువంటి విషయాల పట్ల ఆసక్తుడైనటువంటి వాడు తాను పరమాత్మ వైపు

తనను తిప్పుకోవడానికి ఉన్నటువంటి స్థితియే ఆ వెన్నను దొంగతనం చేయడం, అలా వెన్న కరగడము అనేటటువంటిది. అలాంటి స్థితిని తెలియజేస్తూ చక్కగా వాహనంలో ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడయ్యా అంటే, సహస్ర

0: హరిం తం శరణం ప్రపద్యే. ఆ స్వామి ఏ విధంగా ఉన్నాడయ్యా అనంటే సహస్రభాను ప్రతిమ ఉపలోహ అని అన్నారు. 1000 సూర్యుల కాంతిని తలపించేటటువంటి రత్న సమూహాలతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు. అనేక విధములైనటువంటి ఆ మణిజాతులకు సంబంధించినటువంటి రత్న విశేషములతో కూర్చిన ఆభరణములన్నీ చక్కగా అలంకరింపజేశారు. పగడాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నీలము, ఇలా ఇంద్రనీలమణులతో ప్రకాశిస్తూ పచ్చలతో దగద్ధగాయమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ కిరీటము, ఆ కిరీటములతో చక్కగా ఆ పుష్పమాలల యొక్క సౌందర్యం చేత తాను దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని నేను శరణు కోరుతున్నాను అని చెప్పి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా స్వామివారి యొక్క కమనీయమైనటువంటి ఈ ముత్యపు పందిరి వాహన సేవ మనకి ఏమిటయ్యా తెలియజేస్తుంది అనంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించమంటుంది. శ్రవణాత్ సర్వపాపజ్ఞం, మరణాత్ పుణ్యవర్ధనం, స్వధ్యానాత్ సిద్ధిదం విష్ణుం, ప్రేక్షణాత్ మోక్షదం భజే అని అంటారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వింటూ, స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని సంకీర్తన చేస్తూ, పరమపావనమైన గోవిందనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ తిరుమలేశుని ధ్యానిస్తే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము, ఆపాదమస్తకము కూడా మననం చేస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యమైన నామస్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముచ్చప్పు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, శ్రీ పి వెంకట చలపతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వి విజయమునిస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ రామగోవిందరెడ్డి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముచ్చప్ప పందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైంది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. వికసిత భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. వికసిత భారత నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి ఈరోజు

0: ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది చెందుతుండగా, మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ది రేటుని నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: इसी सितंबर में ही भारत की क्वार्टरली जीडीपी रिपोर्ट आई और इस चैलेंजिंग पीरियड में भी भारत ने 7.8% ग्रोथ हासिल करके दिखाई है. और इसी दरमियान जापान की क्रेडिट रेटिंग एजेंसी ने भारत की सॉवरेन रेटिंग में सुधार किया है, अपग्रेड किया है. और ये भी 3 दशक के बाद, करीब 35 साल के बाद हुआ है.
0: ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, సెమీకండక్టర్ రంగానికి అవసరమైన పునాదిని ఇప్పటివరకు ఏర్పాటు చేశామని, తదుపరి దశలో సెమికాన్ ఇండియా 2.0 ద్వారా పరిశ్రమ నిర్మాణంపై దృష్టి సారించనున్నామని తెలిపారు. సెమీకండక్టర్ అవసరాలకు సంబంధించిన వివిధ విభాగాల్లో భారత్లోనే చిప్ల రూపకల్పన చేసేలా కనీసం 200 స్టార్టప్లు, కంపెనీలకు మద్దతునివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: సెమికాన్ 2.0 will build the semiconductor industry over 6 pillars. Pillar number 1 is design. The pillar number 2 is machines and materials. Pillar 3 will be more display, memory, silicon, compound and logic fabs. Pillar 4 will be more advanced packaging units. Pillar 5 will be research and development. The pillar 6 is about talent.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక, సాంస్కృతిక శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్ల తయారీ నుంచి కాశీ అయోధ్యల వైభవ పునరుద్దరణ వరకు, నేడు భారత్ సాంకేతికత, ప్రతిభతో పాటు తన గొప్ప సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వాన్ని చాటుకుంటోందన్నారు. నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, సాంకేతికతను సామాన్య పౌరుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని పేర్కొన్నారు. జన్ధన్ యోజన, యూపీఐ, ఆయుష్మాన్ భారత్, 5G నెట్వర్క్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి భారత్ను వికసిత భారత సంకల్పం వైపు వేగంగా తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఈ చర్యలన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
3: साथियों तो उसमें लिखा जाएगा कि मोदी जी ने भारत को कैसे नक्सलवाद से मुक्ति दिलाई, कैसे मोदी जी ने जम्मू कश्मीर में धारा 370 समाप्त करके जम्मू कश्मीर को मुख्य धारा से जोड़ा है और भारत की एकता और अखंडता को उन्होंने मजबूत बनाने का काम किया है, कैसे उन्होंने करोड़ों करोड़ लोगों को गरीबी के बाहर निकाला है, कैसे संसद में महिलाओं को बराबर की भागीदारी दिलाई है, इन सब सारी चीजों की चर्चा होगी.
0: యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా వ్యక్తి నుండి వ్యక్తికి జరిగే అన్ని లావాదేవీలు ఉచితంగానే కొనసాగనున్నాయని తెలిపింది. స్నేహితులకు డబ్బు పంపడం, దుకాణాల్లో చెల్లింపులు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు రహిత చెల్లింపులు జరపడం వంటి లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు విధించరని పేర్కొంది. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే వ్యాపారులకు కూడా ఎలాంటి అదనపు ఛార్జీలుండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే రూపే డెబిట్ కార్డుతో అనుసంధానమైన యూపీఐ లావాదేవీలన్నీ ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొన్నాయి. వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే పెర్సన్ టు మెర్చెంట్ యూపీఐ లావాదేవీల్లో దాదాపు 96% లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొన్నాయి. అయితే రైల్వేలు, ఇంధనం వంటి అత్యవసర రంగాల్లో 2,000 రూపాయలకు పైబడిన లావాదేవీలకు ప్రతి లావాదేవీపై 5 రూపాయల చొప్పున మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ విధించనున్నారని పేర్కొంది. అదేవిధంగా 2,000 రూపాయలకు పైబడిన పెద్ద వ్యాపారుల లావాదేవీలకు మాత్రం 0.4% ఎండీఆర్ వర్తిస్తుందని, ఈ అదనపు ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్లలో దేశంలో డాప్లర్ వాతావరణ రాడార్ల సంఖ్య 14 నుంచి 51 పెరిగిందని కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఒడిశాలోని సంబల్పూర్లో 51వ అత్యాధునిక డాప్లర్ రాడార్ను ఆయన ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. మిషన్ మౌసం కింద మరో 40 రాడార్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

0: తీవ్రమైన వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడం, అర్థం చేసుకోవడం, వాటికి సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని దేశంలో మరింత బలోపేతం చేయాలనే ప్రభుత్వ విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ విస్తరణ చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రాథమిక ఉపాధ్యాయుల కోసం 6 నెలల సర్టిఫికేట్ బ్రిడ్జ్ కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ పట్టా కలిగి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారి కోసం ఈ కోర్సును రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సమర్థవంతంగా బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను ఉపాధ్యాయుల్లో పెంపొందించేలా ఈ ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ది కార్యక్రమాన్ని రూపొందించినట్లు విద్యామంత్రిత్వశాఖ పేర్కొంది. పిల్లలే కేంద్రంగా అందరికీ అందుబాటులో ఉండేలా వారి వయోపరమైన అభివృద్దికి అనుగుణంగా బోధించే విధానాలపై ఉపాధ్యాయులకు ఈ కోర్సు సమగ్ర శిక్షణ అందించనుంది. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన 18 రకాల కళాకారులు, చేతి వృత్తిదారులకు సమగ్ర సహాయం అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. 30 లక్షల మంది లబ్దిదారుల నమోదుతో ఈ పథకం కీలక మైలురాయిని సాధించింది. సంప్రదాయ విశ్వకర్మల నైపుణ్యాలను బలోపేతం చేయడంతో పాటు వారికి సంస్థాగత సహకారం, ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ది, మార్కెట్ అనుసంధానం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు సుమారు 24,50,000 మంది విశ్వకర్మలు ఈ పథకం కింద ప్రాథమిక నైపుణ్య శిక్షణ పొందారని కేంద్ర నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంతో గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ పథకం ద్వారా అభివృద్ది చెందిన గ్రామాల నిర్మాణానికి ఎలా దోహదపడవచ్చో పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. వీబీజీ రామ్జీ పథకంపై నిర్వహించిన జాతీయ వర్క్ షాప్ లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే శాశ్వత ఆస్తుల సృష్టికి ఈ పథకం దోహదపడాలన్నారు. తద్వారా గ్రామాలు స్వయం సమృద్దిగా అభివృద్ది చెందినవిగా మారేందుకు సహాయపడాలని సూచించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 160 పరుగులు చేసింది, 2 వికెట్లు నష్టపోయి. భారత బ్యాట్స్మెన్లలో అభిషేక్ శర్మ సెంచరీతో రాణించగా సంజు శాంసన్ 43 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ తొలి 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. 6వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి చేసిన 3 భాషల విధానాన్ని 2027 విద్యా సంస్థల వరకు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈకి సుప్రీంకోర్టు సూచించింది. విద్యార్థులు కొత్త విధానానికి సులభంగా అలవాటు పడేందుకు ఈ వాయిదా ఉపయోగపడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థుల్లో ఈ ఏడాదే 3 భాషలను అభ్యసించాలనుకునే వారికి ఈ అవకాశం కొనసాగించాలని సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణం కోసం దేశంలోని ప్రతి పౌరుడు నిబద్దతతో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సాంకేతికతను సామాన్యుల జీవితంలో భాగంగా మార్చి వారి జీవనాన్ని మరింత సులభతరం చేయడమే నరేంద్ర మోదీ దార్శనికతని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. యూపీఐ వ్యక్తిగత లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలుండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 142 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 MHz పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. వినండి చిత్రకుసుమలు సినీ గీతాలు.

చిత్రకుసుమ్ చిత్రకుసుమాలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఘర్షణ చిత్రం కోసం శ్రీనివాస్ ఆలపించిన గీతం ఇది. సాహిత్యం కులశేఖర్, సంగీతం హారిస్ జయరాజ్. శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు

0: చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మరి శ్రోతలందరూ రేపు సాయంత్రం 6:30 తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
3: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
4: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 MHz పై ప్రసారం.
0: శ్రోతలు రేపు ఉదయం 9:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 9:00 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం మీరు వినవచ్చు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ మరియు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీతులు విజయ మునుస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ రామగోవిందరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. చిత్రకుసుమాలు సినీ గీతాలు మీరు వింటున్నారు 103.2 మరియు 107.5 MHz పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాల్లో.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో శ్రీమణి కలం నుంచి జాలువారిన ఈ గీతాన్ని ఆలపించిన వారు దేవిశ్రీ ప్రసాద్. మంగ్లీ చిత్రం గుడ్ లక్ సఖి.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, STD కోడ్ 0877. మరి శ్రోతలందరూ రేపు సాయంత్రం 6:30 తప్పక ఫోన్ చేయండి. మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: మీరు ఇంతవరకు చిత్రకుసుమాల కార్యక్రమంలో చివరిగా విన్న ఆ పాట జనతా గ్యారేజ్ చిత్రం కోసం యాజ్ ఎ నిసార్ నేహా బాసిన్ ఆరంభించిన గీతం ఇది. మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.
1: Good evening. This is Akashwani and I am Nishit Kumar with the news at 9. The headlines. Prime Minister Narendra Modi positions India as globally reliable semiconductor manufacturing hub amid weaponization of supply chains. 1 lakh crore rupee investment commitment received under Semicon 2.0 program. India asserts it will take all necessary steps to ensure energy security as US passes bill imposing 100% tariffs on countries procuring Russian crude oil. External Affairs Minister Dr. Jaishankar says India firmly committed to Bhutan's progress. Month-long Seva Sankalp Abhiyan begins across the country, marking Prime Minister Narendra Modi's 76th birthday and 25 years in public service. An immense cricket, India and Afghanistan face off in the third.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10 గంటలు. ఇప్పుడు విందాం వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో భాగంగా ఈరోజు స్త్రీ పర్వం. ఇందులో మొదటి భాగం మీరు వింటారు.

జయత్యజో ఖండగుణోరుమండల సదోదితో జ్ఞానమరీచిమాలి స్వభక్తహార్దోచ్యతమో నిహంత వ్యాసావతారో హరిరాత్మభాస్కర. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాసంగ్రామ కథాకథనం చేస్తున్నాడు. దుర్యోధనాదులు నూర్గురు హతమైన వృత్తాంతాన్ని వినిపించాడు. ధృతరాష్ట్రుడు అలవిగాని శోకంతో వికలమైపోయాడు. సంజయుడు, ధృతరాష్ట్ర, నీవు శోకించరాదు, శోకానికి తుదియేది అని ఓదారుస్తూ 18 అక్షౌహిణుల సైన్యం, భీష్మాది వీరులు, పితామహ, పితృపుత్ర, భ్రాతృ, సుహృజ్జనములందరూ మరణించారు. ముందు జరగవలసిన కార్యము ఆలోచింపు. మరణించిన వారికి అగ్నికార్యములు, తిలోదక ప్రదానములు చేయవలసి ఉంది. పొలికలనికి బయలుదేరము అన్న సంజయుని చూచి ధృతరాష్ట్రుడు, సంజయ, నేనింకేమని జీవించవలే,

రెక్కలు తెగిన పక్షి వలె, తేజము కోల్పోయిన సూర్యుని వలె, అందరూ చావగా వైభవం చెడిన నాది కూడా ఒక బ్రతుకేనా? ఇక జీవితం ఇతరుల దయా దాక్షిణ్యాల మీద నడుపవలె. కృష్ణుడు సంధికి వచ్చినప్పుడు ఎంతో హితము చెప్పే, భీష్మద్రోణులు హితాభిలాషతో ఎంతగానో చెప్పిరి, జామదజ్ఞాదులు ఒత్తి ఒత్తి హితము చెప్పిరి, దుర్బుద్ధితో వారి మాటలు వినలేదు. లోభంతో పాండురాజు పాలు పాండవులకు పంచి ఇవ్వకపోతేనే ఇదే నా సుతులను బలిగా తీసుకున్నది. సంజయ, వారికి శ్రాద్ధక్రియలు చేయమను మనసెట్లు వచ్చును, నేనెట్లు జీవింతును? జన్మాంతరాలలో పుణ్యం చేయలేదు, వార్ధక్యంతో శరీర దార్ఢ్యం పోతూ ఉన్నది, దుర్నీతితో సకల బంధువులతో పోగొట్టుకున్నాను, నేనిక బ్రతుకజాలను, పాండవులు నా పంచత్వమును చూతురుగాక అని ఆవేదనతో అంధరాజు కుమిలిపోతూ ఉన్నాడు. సంజయుడు ఓదారుస్తూ, రాజా, వేదశాస్త్ర విజ్ఞానం తెలుసుకున్నావు, నీకు అవి శాంతినివ్వవలే, మరణానికి రాజులు దుఃఖిస్తారా, ధైర్యం కూడగట్టుకోవలే, నీ కొడుకు నీతి మార్గం తప్పి ఇంత నాశమును తెచ్చిపెట్టే, వానికి మంత్రులు కర్ణుడు దుశ్శాసనుడు శకుని, ఇక చెప్పవలసినదేమున్నది? తొందరపడి చావను ఉరుకునేగాని మంచి ఎంచి కార్యమునకు పూనడు, నీవు వానికి ఎప్పుడూ బుద్ధి చెప్పవు, వాని పరాక్రమాన్ని విశ్వసించి లోభాన్ని పెంచుకున్నావు, ఇప్పుడు ఎంత వగచినా చెడిన కార్యము బాగుపడదు, వగచి సద్గతి పొందలేవు, చుట్టూ నిప్పు ముట్టించుకొని అది కాలుస్తున్నప్పుడు దైన్యమును చెందిన వానిని లోకం మరింత ఆడుకుంటుంది గాని సానుభూతి చూపించదు. అగ్ని వంటి పార్థుని నిష్ఠుర నిందా వాక్యములనే గాలి వీచి ఆ అగ్నికి పాల్పడితివి. రాజాలెమ్ము, దుఃఖించుట ఇప్పుడు సమంజసం కాదు, సంజయుడు ధృతరాష్ట్రునికి బోధించాడు. విదురుడు వచ్చాడు, ధృతరాష్ట్ర దుఃఖోపశమనానికి తత్వబోధ చేయడానికి ప్రారంభించాడు. రాజా, భౌతిక పదార్థాలకు పరిణామం చెందటం నైజమైన గుణం, పుట్టుట పెరుగుట చచ్చుట అనేది పరిణామ ఫలితమే. పరాక్రమవంతుడైనా పిరికివాణ్ణైనా యముడు సమానంగా కొనిపోతాడు. కౌశలం కాని పౌరుషం కాని చావును మాన్పలేవు. యుద్ధం చేస్తేనే మరణం వస్తుందా? దానికి అడ్డం ఆకలు లేవు, అందరూ పోవలసిన వారే. రాజా, పైగా నీ కుమారులు యుద్ధం చేసి వీరమరణాన్ని పొంది ఇంద్రునికి అతిథులుగా వీరస్వర్గం అలంకరించారు. జ్ఞానులు యుద్ధగత మరణం అన్ని మరణాల కంటే శ్రేష్టమంటారు, దీనికి నీవు దుఃఖించరాదు. పైగా జనన మరణాలతో కూడిన ఈ సంసార గతిలో వేలకు వేలుగా మాతృపితృ సోదర దార పుత్రులు కలిగి పోతూ ఉంటారు, దానిలో ఎంతమందికని ఏడ్వగలవు? యవ్వనము రూపము ధనము నిత్యము ఏకరీతిగా ఉండేవి కావు, వాని ఆగమన గమనాలకు అగ్నులు విచారిస్తారు గాని నీ వంటి వివేకవంతుడు ఏడ్వరాదు. ప్రియవస్తువులు దూరమవుతాయి, అప్రియ వస్తువులు సన్నిహితములవుతాయి. ఇటువంటి సమయాల్లో వివేకి సంయమనశీలి కావలే. ప్రౌఢగతిని విదురుడు చేసే బోధలను విని ధృతరాష్ట్రుడు, విదురా, జ్ఞానులు ప్రియ వియోగము అప్రియ సంయోగము కలిగినప్పుడు వగవరని అంటివి, దేనివలన ఆ దార్ఢ్యము వారికి కలిగినదో చెప్పుమని ప్రశ్నించాడు. విదురుడు సమాధానమిస్తూ, రాజా, ఈ లోకము సారహీనమనే జ్ఞానము వచ్చినవాడు వగవడు. జ్ఞానులు దేహాన్ని శాశ్వతమని భావింపరు, ఒక ఇంటి నుండి మరొక ఇంటికి పోయినట్లు తలంతురు, పాత వస్త్రమును పరిత్యజించి నూతన వస్త్రమును ధరించినట్లు భావిస్తారు. ఈ శరీరము ఒక మట్టికుండ వంటిది, కుమ్మరి సారెపై మట్టి పెట్టేటప్పుడు విరగవచ్చు, దానిని రూపుదిద్దేటప్పుడు అవిసిపోవచ్చు, ఎత్తినప్పుడు పగులవచ్చు, మరొకచోట దించేటప్పుడు భిన్నము కావచ్చు, ఆవమిడినప్పుడు పగులవచ్చు, జనులు వాడేటప్పుడు నాశం కావచ్చు. అట్లే ఈ శరీరానికి కూడా ఏ దశలోనైనా వినాశం రావచ్చు. గర్భ

ఉపాదాన, పిండావస్థ, ప్రసూతి, బాల్య, యవ్వన, ప్రౌఢ, వార్ధక్య దశలలో ఆ జీవుల కర్మానుసారంగా నాశము ఎప్పుడైనా రావచ్చు. జ్ఞానులు సంసారము సహజ దుఃఖభూయిష్టమని తెలిసి బాధపడరు. జనన మరణాల పరంపరనే సంసారమంటారు. జన్మ దుఃఖము, జర దుఃఖము, మరణము దుఃఖము, గర్భవాసము జీవునికి బహువేదనామయమైనది. స్త్రీ పురుష సంయోగంతో శుక్ల శోణితములు కరుడుగట్టి కల్మష మధ్యమున జీవుడు పిండమై ఏర్పడును. మాసములు గడచిన కొలది అంగాంగాలు రూపొంది శ్వాస నిశ్వాసాలతో ఇరుకున జీవుని జీవన వేదన దురంతమైనది. రాజా, శైశవము అవశ్యంతో అపార దుఃఖమయము. యవ్వనము విషయలంపటావేశాలతో దుఃఖకారి అయినది. వయోమదంతో నిందిత ప్రక్రియలలో బడి గాసికి గురి అవుతాడు. వార్ధక్యము సకల అవలక్షణాలకు నిలయము. సుఖవిహీనము అవసానమున అవశుడై యమపాశబద్ధుడై యాతనాశరీరధారుడై బయలుదేరి ఈ జన్మ చాలించుకొను. దీనిని దుర్బుద్ధులు, అవివేకులు రమణీయమని భావిస్తారు. క్షణిక సుఖలేశమునకై ఇతరులను సంహరించటానికి కూడా వెనుదీయరు. ధర్మమార్గమును తప్పి యమకింకురుల చేతిలో పడుతారు. సంసారము నిస్సారమని తెలిసిన వివేకవంతులు విమల స్వాంతులు సన్మార్గవర్తులై నిత్యానంద స్వరూపులవుతున్నారు అని విదురుడు సంసార సంకేతమైన ఒక ఉపాఖ్యానాన్ని చెప్పనారంభించాడు. ఒక బ్రాహ్మణుడు అడవిదారిలో ప్రయాణం చేస్తున్నాడు. అతనిని క్రూర మృగాలు భయంకరంగా తరుముకుని వచ్చాయి. మరొక ప్రక్క నుండి దారిదోపిడీ కాళ్ళు ఎదురు వచ్చారు. ఎక్కడెక్కడ పరుగెత్తినా అడవికి అంతం లేదు. ఎక్కడ చూచినా అడవి నిండా వలలు పరచి ఉన్నారు. ఇంతలోనే ఒక స్త్రీ వచ్చి అతనిని కౌగిలించుకున్నది. 5 తలల ఏనుగులు పర్వతాకారంగా అడవిలో తిరుగుతున్నాయి. తిరిగి తిరిగి వాడొక గడ్డితో కప్పబడిన నూతిలో పడిపోయాడు. దానిలో ఒక తీగను పట్టుకొని తలక్రిందుగా వ్రేలాడుతూ ఉన్నాడు. క్రింద మహాసర్పం ఒకటి నాలుకలు చాచి బుసగొట్టుతూ ఉంది. పైన వృక్ష సమీపానికి 6 తలలు 12 కాళ్ళు గల ఒకనొక ఏనుగు వచ్చింది. ఆ చెట్టుకొమ్మలను ఆశ్రయించి తేనెటీగలు తేనెను కూడబెడుతూ ఉన్నాయి. నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదటిని కొరికి వేస్తున్నాయి. ఇన్ని ఆపదల గమిలో వాసమున్నా వానికి జీవితాశ నశించలేదన్న ఇక చెప్పవలసినదేమున్నది? ధృతరాష్ట్ర, దీని అర్థ వివరణమును విను. అరణ్యమే సంసారము. క్రూర మృగాలు, దోపిడీ కాండ్రు, వలలు, ఇవన్నీ రోగాలు. యువతి వార్ధక్యము. 5 తలల ఏనుగు ఇంద్రియాలు. ఆ బావిలోని సర్పమున్నదే అదే అంతకుడు. తీగ జీవితాశ, ఆ వృక్షము ఆయువు. 6 తలల ఏనుగున్నదే అది 6 ఋతువులతో కూడిన సంవత్సరం. దాని 12 పాదాలు 12 నెలలు. చెట్టు మొదటిని కొరికి వేసే ఎలుకలు అహోరాత్రాలు. తేనెటీగలు కోరికలు. తేనెధారలు కామరసములు. మధు సంచయమే ఆయువు. దీనియందు అవివేకులు ఆసక్తులై పునరపి జననం పునరపి మరణంగా పరిభ్రమిస్తూ ఉంటారు. రాజావిను, ఈ శరీరం రథం. దీని ఇంద్రియాలనే గుర్రాలు లాగుకొని పోతూ ఉంటాయి. బుద్ధి పగ్గం. ఈ పగ్గాన్ని సత్శీలంతో సంధించి ఇంద్రియాలనే గుర్రాలను అదుపులో పెట్టుకోవాలి. ఉంచుకోకపోతే అవి అడవి గుర్రాల్లాగా జనన మరణమైనే భయంకర అరణ్యంలో దారుణంగా లాక్కుపోతూనే ఉంటాయి. రాళ్లల్లో ముళ్లల్లో పడవేస్తూనే ఉంటాయి. ఈ జీవన తత్వాన్ని తెలుసుకొని శోకమును మానుము, పుత్రాదులకు శ్రాద్ధక్రియలు చేయుము అని విదురుడు బోధించాడు. ఆ సమయానికే వ్యాసభగవానులు వేంచేశారు. ధృతరాష్ట్రుడు దీనదీనంగా విలపిస్తూ సాష్టాంగ ప్రణామం చేసి నా గతి ఏమని విలపించాడు. వ్యాసభగవానులు ఓదారుస్తూ, ధృతరాష్ట్ర, దుఃఖం ఆపుకో. నీవు ధర్మమెరిగినవాడవు, నీతి తెలిసినవాడవు. దుఃఖము భావజనితము, దానిని ఆపవలే. పాంచభౌతిక దేహములు ఎప్పుడైనా నశించేవే. అవి నిత్యములు కావనే సత్యాన్ని భావగతం చేసుకో. జీవలోకము ధ్రువం కాదని, శరీరం చావును జయించదని

మహారాష్ట్ర సత్య సంకల్పుడైన నారాయణు నిర్ణయాన్ని నేను విన్నాను. విను, ఒకనాడు నేను దేవసభకు పోయాను. అచట భూదేవి కంట తడిబెట్టుకుని దేవతలతో తన భారమును బాపుడని ప్రార్థించినది. నారాయణుడు ఆమెతో ఆగామిని చెప్పి ధృతరాష్ట్రుడనే రాజు అవతరిస్తాడు, వాని పెద్ద కొడుకు దుర్యోధనుడు నీ భారాన్ని దించుతాడు, దానివలన కురుక్షేత్ర సంగ్రామంలో సకల రాజలోకము మరణించును, వాడును సోదర సమేతంగా నశిస్తాడు, నీవు నిశ్చింతగా తత్కాలమును నిరీక్షింపుము అని నారాయణుడు చెప్పాడు. నీవు కొంతకాలము ఓపిక పట్టుము అని ఆ దుర్యోధనుడు ఎవరో కాదు, సాక్షాత్తు కలిపురుషుడే, వాడు ఇతరులు బాగుపడుట సహించడు, బలాధికుడు, క్రోధ కలుషితుడు, హితము చెప్పినను వినువాడు కాడు, ఇక వైరమెట్లు రాకుండును. దానికి తోడు దుర్బుద్ధులు, దుశ్శాసన కర్ణ శకునులు వానికి అనుచరులు. రాజలోకము మారణకాండకు ఇది మూల కందము. ఎందరు బోధించినా వినక స్వయంకృత అపరాధంతో మరణించిన వారిని గురించి దుఃఖించుట వివేకము కాదు అని సత్యము తత్వము తెలిపి ధృతరాష్ట్రుని మనసులో ధర్మరాజు తన్ను అవమానిస్తాడనే బాధ ఉందని తెలుసుకొని, ధృతరాష్ట్ర, పాండవుల గురించి అనుమానించకు, వారి శీలం నీకు తెలియనిది కాదు. నీ కొడుకులు ధరణీమండలం అంతా మృంగిరి, సామమార్గమును అవలంబించిన పాండవుల భాగము అపహరించిరి. ధర్మజుడు అహింసాశీలుడు, సంధికని అన్ని మార్గములు అనుసరించే, కానీ వైరము తప్పలేదు. తప్పు పాండవులది కాదు, నీవు దైన్యం పొందిన ధర్మజుడు దుఃఖించును, వారు నీయందు ప్రేమ చూపుదురు, దుఃఖమును మానుకొమ్ము అని పరిపరి విధములుగా సమాధానమును చెప్పి వ్యాసభగవానులు వెడలిపోయిరి. సంజయుడు, విదుర, కృష్ణ ద్వైపాయనుల తత్వబోధలను విని ధృతరాష్ట్రుడు కొంత కుదుట పడుతున్నాడు. అప్పుడే మూసపోసిన దుఃఖమే కదలి వచ్చినట్లు గాంధారి వచ్చింది. కుంతీదేవి కౌరవ పరివారముతో ఆమె వెంట వచ్చింది. కొప్పులు వీడి, ముఖములు వాడి, కన్నులు నీరు కారి, మేన ఆభరణములు జారి, ఏకవస్త్ర పరిధానలై దుర్యోధనాదుల భార్యల సమూహము శోకము ఆకారము దార్చినట్లు కదలి వచ్చినారు. సింహముల సమూహాన్ని సంహరింపగా గుహల నుండి వెలువడిన ఆడ సింహముల వలె ఆ క్షత్రియ కాంతల గుంపు అంతఃపురములు వెడలి వచ్చాయి. పూర్వమెవ్వరికంట చూడని కాంతలప్పుడు జనసందోహము దృష్టి సారించి చూడగా నడిచిరి. ఎక్కడ చూచినా ఆక్రందన ధ్వనులు పికటిల్లుతున్నాయి. విదురుని వంటి జ్ఞాని కూడా చెలించాడు. తగు వాహనాలలో వారిని పొలికలనికి సాగనంపుతూ ఉన్నాడు. దావాగ్ని దాహానికి అడవి జంతువులు అరచిన చందాన అన్ని చోట్ల ఆక్రందనలే వినిపించాయి. ధృతరాష్ట్రుడు ఒక రథమున బయలుదేరాడు. విదురుడు గాంధారి మొదలైన వారిని తోడుకొని నడిచాడు. శోకాక్రాంతమైన ఆ జనసమూహము ఒక క్రోశము దూరము నడిచింది. ఇంతలో అశ్వత్థామ కృప కృతవర్మలు ఎదురుగా వచ్చి రాజును చూచి శోకదందహ్యమాన శుష్కాంగములతో కన్నీరు కారుస్తూ బొంగురు పోయిన గొంతుకలతో, రాజా, నీ కుమారుడు భుజబల దర్పము దుర్వార శౌర్యము ప్రదర్శించి పోరి ఇంద్రాదులను మెప్పించి వారికి అతిథిగా సుఖముగా ఉన్నాడు. మేమును ముగ్గురమును తప్ప మిగిలిన సైన్యమంతా ఆ రారాజుతోనే పయనించిపోయానని వినిపించారు. పుత్ర శోకార్తయ్య నిలిచిన మహారాణి గాంధారిని చూచి కృపాచార్యుడు ఓదార్చదలచి, అమ్మా, నీ కుమారులు రణరంగధీరులై అపార పరాక్రమమును చూపి అందే మరణించి అమరలోకమునకు పయనించారు. ఏ దానధర్మాల వలనను లభించని మహావైభవము ఆ వీరస్వర్గవాసులకు లభించినది. నీవు వీరమాతవు, చింతించవద్దని గతరాత్రి తాము మువ్వురును దుర్యోధనుని పంపున వెడలి పాండవ శిబిరమును ముట్టడి చేసి సర్వమును మట్టుబెట్టిన విషయమంతా కథనం చేశారు. పాండవులు అశ్వత్థామ శిరోరత్నమును తిగిచి ద్రౌపదికి ఇచ్చిన విషయమును తెలిపారు. ఇంతలోనే ధృతరాష్ట్రాదులు యుద్ధభూమికి వస్తున్నారని తెలిసిన యుధిష్ఠిరుడు కృష్ణునితో, కృష్ణ, రాజు రణభూమికి వస్తున్నాడు అని విన్నాను. పుత్రశోకార్తుడైన అతనిని చూడవలన

అని రణభూమికి బయలుదేరాడు ధర్మరాజు. అతనితో కృష్ణుడు, సాత్యకి, భీమార్జున నకుల సహదేవులు బయలుదేరారు. ద్రౌపది శోకాకృతిగా చుట్టపు స్త్రీలు వెంటరా తానును బయలుదేరింది. అందరూ హస్తిన చేరుకున్నారు. అక్కడ రాత్రి విడిది చేసి మరుసటి దినాన ఉదయాననే ధృతరాష్ట్రునికి వైశ్యజాతి భార్యయందు పుట్టిన, యుద్ధమునందు మరణించక మిగిలిన ఏకైక పుత్రుడైన యుయుత్సునితో ధృతరాష్ట్రుని చూడడానికి బయలుదేరారు. అక్కడున్న కౌరవ వనితా సమూహము ధర్మరాజును చూచి చేతులెత్తి ఏడుస్తూ ఎదుర్కొని, ఈ ధర్మరాజునకు ధర్మ జ్ఞానం ఎక్కడుంది? కృప ఎక్కడుంది? క్రూరంగా బంధువులనందరినీ చంపినవాడితడు. గురువైన ద్రోణుని సంహరించాడు, తాతయ్యన భీష్ముని కూల్చాడు, దయావిహీనుడు అని దుఃఖంతో నిందించారు. మరికొందరు చెల్లెలి భర్త అయిన సైంధవుని ఎట్లు చంపగలిగినాడు? శోకంతో వాళ్ళు ఆడుకునే మాటలు వింటూ తల వంచుకొని ధర్మజుడు నడిచాడు. మరికొందరు ఇంతమందిని చంపితేవి సంతోషింపుము, అభిమన్యుని చంపితేవి, దృష్టద్యుమ్నుని చంపితేవి, ఏమి వైభవం మూటగట్టుకుందు అని నిందించారు. ధర్మరాజు తల వంచి పల్లెత్తు మాట మాట్లాడకుండా నడిచాడు. ధృతరాష్ట్రుని సమీపించాడు. అతని అనుచరులు యుధిష్ఠుని రాకను ధృతరాష్ట్రునికి తెలియజేశారు. ధర్మరాజు కురురాజు పాదములకు నమస్కారమును చేశాడు. మనస్సులో ప్రేమ లేకపోయినా ఉన్నట్టు నటిస్తూ ధృతరాష్ట్రుడు ధర్మరాజును కౌగిలించుకొని ఓదార్పు మాటలతో ఉపచారం చేశాడు. తరువాత భీమార్జున నకుల సహదేవులు వచ్చారు. పరిచారకులు వారిని పేరు పేరున తెలియజేశారు. భీముని పేరు చెప్పగానే ధృతరాష్ట్రునికి భయంకరమైన కోపము ఆవహించినది. ఆగామి తెలిసిన కృష్ణుడు భీమసేనుని ఆపి భీమసేనాకృతితో చేసిన ఇనుప విగ్రహాన్ని రహస్యంగా సిద్ధం చేసి దాన్ని ధృతరాష్ట్రుడు కౌగిలించుకునే సంవిధానం ఏర్పాటు చేశాడు. ధృతరాష్ట్రుడు ఉప్పొంగిన ఉద్వేగంతో, క్రోధంతో అయోమయ విగ్రహాన్ని కౌగిలించుకొని దానిని పొడిపొడిగా విరిచివేశాడు. 10,000 ఏనుగుల బలం కల ధృతరాష్ట్రుడు దానిని ఆ విధంగా చూర్ణీకృతం చేసి అంతరంగంలో సంతోషిస్తూ అందరూ వినేటట్టు హాహాకారం చేస్తూ ఏడ్చాడు. కృష్ణుడు చిరునవ్వుతో ధృతరాష్ట్రుని చూచి, రాజా ఏడ్వకు, భీముడు చావలేదు. నీవు పుత్రశోకంతో కోపోదగ్రుడవైతివని తెలిసి భీముని ఇనుప రూపమును నేనే నిలిపి భీముని వెనుక లాగితిని, నీ బలము ఎవరికున్నది? నీ భుజ శాఖలలో నలిగిపోయినవాడు జీవించగలడా? అవి ప్రళయకాల యముని కోరల వంటివి. బ్రతుకు ఎవడునూ దానికి బ్రతకలేడు. అయినను రాజా, విధిని ఎవరు ఎదిరించగలరు? భీముని కాదు, పాండుపుత్రులను అందరినీ చంపిన నీ కొడుకులు బ్రతికివతురా? నీతిమాలిన పనికి ఒడిగట్టి పాపమును ఆచరించి లోకుల ఎదుట ఊరక ఆరడిపాలైతివి. రాజా, వేదములు చదివితివి, శాస్త్రములు శ్రవణము కావించితివి, జ్ఞానుల సభలలో కాలము గడిపితివి, సకల పురాణములను సమీక్షించితివి, అన్ని ధర్మములు తెలుసుకుంటేవి, కానీ నీ తప్పు నీవు తెలుసుకొనక ఊరక క్రోధమును పెంచుకున్నావు, దుఃఖభాజనుడు అవుతూ ఉన్నావు. ఎన్నో మారులు నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు నీవు చేయవలసిన కర్తవ్యాన్ని చెవులనిండా పోసితిమి, కానీ నీ మార్గమును నీవు మానవు. సంజయుడు కౌరవ పాండవ బలములను గూర్చి చెప్పుచునే ఉన్నాడు, కానీ ఆ హితబుద్ధులన్నీ మనసునకు కొంతైనా అంటలేదు. ఎవరు మాత్రం ఇంకేమి చేయగలరు? భీమార్జునుల సముజ్వల యుద్ధము పెద్దరికము నీకు తెలియనిది కాదు. వారిని ఎవరునూ ఏమీ చెయ్యలేరు. మరి ఇంకనూ నీవేళ ఈ రీతిగా ఆలోచింతువు. ఆత్మహితము తెలిసి ఆప్తులు చేసే హితబోధ విని జీవించే రాజులకు ఎప్పుడూ పశ్చాత్తాప దుఃఖము కలగదు. నియమాలతో ఒక కార్యాన్ని నీవు చెయ్యవు. జూదంలో గెలిచామన్న నెపంతో పరమ పావనయైన కాంతను సిగబట్టి ఈడ్చి నిండు సభలో నీ కొడుకులు వలువలు ఊడ్చినప్పుడు ఓరకున్నావు, చూచి ప్రతిస్పందించలేదు. అటువంటి దుర్మార్గుని చంపిన భీముని చంపదలచితివి. ఇది న్యాయమా? రాజా,
నీ అవినీతి

నీ కొడుకుల దౌర్జన్యము ఒక్కసారి ఆత్మ పరిశీలనకు తెచ్చుకో, కోపశోకములు ఉపశమిస్తాయి అని కృష్ణుడు పరిపరి విధములుగా పలుకగానే ధృతరాష్ట్రుడు, కృష్ణ, నీవు చెప్పినవన్నీ నిజములు, కాని పుత్రమరణ శోకము నా తాల్మిని పోగొట్టినది. క్రోధవశుడను అయినాను, నీ మాటలు నాకు జ్ఞానాన్ని ప్రసాదించాయి. పుత్రశోకము మానుకొందును, పాండవులే నాకు ప్రియులుగా భావించి నడుచుకుంటాను అని పశ్చాత్తాప వచనములు పలికాడు. ధృతరాష్ట్రునికి కోపోద్రేకము కొంత ఉపశమించిందని తెలిసి కృష్ణుడు యూచ్ఛుని ప్రవేశపెట్టుటకు తగిన సమయమని అతన్ని ప్రవేశపెట్టాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాడు. తరువాత కృష్ణుడు గాంధారిని పరామర్శించుటకు పాండవులను పంపాడు. గాంధారి వారిని దీవింపలేదు, శపింపనుద్యమించినది. దివ్యజ్ఞాన శక్తి సంపన్నులైన వ్యాస భగవానులు అది తెలిసి అక్కడ ప్రత్యక్షమై, గాంధారి శపించవద్దు, క్షమించు, గతాన్ని మరచిపోవద్దు, దుర్యోధనుడు యుద్ధానికి వెళుతూ నీకు నమస్కరించి ఆశీర్వాదమిమ్ము అని అడిగినప్పుడు నీవు నీ గొప్పతనానికి తగినట్లు ఎక్కడ ధర్మమో అక్కడ విజయము కలుగునని చెప్పి పంపితివి. ఇప్పుడు ధర్మరాజాదులు జయించినారు, ధర్మము వారి చెంతనున్నదని నిర్ణయమైనది కదా, ఆలోచింపుము అనగా గాంధారి, లేదు, నేను అసూయాగ్రస్తను కాను, దుర్యోధనుడు శకుని కర్ణ దుశ్శాసనులతో కూడి చేసిన దౌర్జన్యమే వారిని చంపినది. పాండవులు కుంతికి ఎంత ప్రేమపాత్రులో నాకును అంతే ప్రేమపాత్రులు. వారు కాని భీమసేనుడు యుద్ధనీతిని వదలి గదాయుద్ధమునందు నాభికి క్రింద కొట్టి నా పుత్రుని సంహరించను, తప్పు చేసిన వారిని పైన కోపగించుట తప్పు కాదు కదా అని గాంధారి పలుకగా భీమసేనుడు వినయంతో, అమ్మా, నేను క్షత్రియుడను, ఆనాడు ఏకవస్త్ర పరిధానయ్యై రజస్సులైన ద్రౌపదిని సభకు ఈడ్చి తెచ్చి పరిభవించి పలికిన పలుకులు సహనమును నిలుపునే, ఆ పవిత్ర కాంతకు తొడలు చూపిన ది మరచితివా? నాకు అప్పుడు ప్రజ్వరిల్లిన కోపము ఓర్పును కాల్చివేసినది. నా గదాదండముతో ఆ తొడలు విరుగుగొట్టిదనని ఆ పేరోలగములో ప్రతిజ్ఞ చేసి తిని, క్షత్రియ ధర్మము తెలిసిన వారు ప్రతిజ్ఞాహానిని నిందింతురు. అప్పుడే ఆ సభలోనే తొడలు పొడి పొడి చేసేవాడనే కాని అజాత శత్రువు నన్ను అడ్డగించినాడు. అరణ్యము పాలై ఎంత అలత చెందితిమో నీకు తెలియని కాదు. సంధికి వచ్చినప్పుడు కూడా అన్నదమ్ములము వైరము మనకు వలదని చెప్పి పంపితని, కాని సంధిని భగ్నము చేసి యుద్ధమునకు పిలిచే. క్షత్రియ ధర్మము రక్షించుటకు, ధర్మజుని రాజ్యము సాధించుటకు వేరొక మార్గము లేదయ్యే. అమ్మా, నీవు చక్కగా ఆలోచించగలిగిన దానివి, బాగుగా విచారింపుము అన్న భీముని మాటలు విని, భీమా, నీవన్నదెల్ల నిజము, వాడు దుష్టుడు, వానికా చావు తగినదే. యుద్ధములో ఒకరినొకరు చంపుకుందురు, అది వింత కాదు, కానీ రాక్షసుని వలె క్రూర మృగము వలె ఎదచీల్చి నెత్తురును త్రాగు నీచముగాదా? అది నీకు దక్క ఇంకెవరికైనను సరిపోయినదా అని దుశ్శాసన సంహార ప్రకారమును గాంధారి గుర్తు చేసినది. అప్పుడు భీమసేనుడు, అమ్మా, ఆ దుశ్శాసనుడు ద్రౌపదిని పేరోలగమునకు లాగి వస్త్రములు ఊడ్చి నా అలుక చిచ్చుగా నాలో రేగినప్పుడు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుటకు అట్లు నెత్తురు పెదవులకు చేర్చి తిని గాని నిజమునకు రక్తపానము చేయలేదు. అంతేకాదు ఆ సమయములో అరిసైన్యం భయపడుటకని ఆ రీతిగా నటించి తిని కాని నేను నిజముగా రక్తమును త్రాగలేదమ్మా. అన్యజనుల రక్తమైనా త్రాగుట తప్పే, అటువంటిది అనుజును నెత్తురు త్రాగుటకు సాహసింతున, అనుకంపలేని వాడను కానమ్మా నేను అని భీమసేనుడు ఆమెకు తాను ప్రతిజ్ఞాపూరణ చేయుటకు మాత్రమే ఆ విధముగా నటించి తిని అని తెలియజేశాడు. గాంధారి కడుపు కోత ఇంకా శాంతము సమసిపోలేదు. భీమసేనుని చూచి, కుమారా, అంధులైన మాకు ఊతకోలగా ఈ నూరుగురిలో ఒక్కడైనను మిగల్చరా, ఒకనినైనను మిగల్చరాదా? ఒక్కని చంపక మానిన నీ ప్రతిజ్ఞకు హాని వచ్చునే, ఒక్కడైనా ఆ నూర్గులలో నీకు ఎగ్గుచేయని వాడు లేకపోయనే. ఒక్కడు మిగిలి ఉన్నచో మీ అన్నను రాజ్యము చేయనీయడా?

అని ధర్మరాజు గుర్తుకు రాగా పుత్రశోక పీడిత అయిన గాంధారి ఆ మహారాజు ఎక్కడా అని అడిగింది. ధర్మజుడు భయపడుతూ ఇదే వచ్చితినని, దేవి నేను పాండవాగ్రజుడను, నీ పుత్రులను చంపిన పాపాత్ముడను నేనే, క్రూరకర్మకు పాల్పడిన నన్ను శపింపు, ధరణి రాజులనందరినీ చంపించిన పాపాత్ముని దారుణముగా శిక్షించు, జీవకోటిని తుదముట్టించిన వీనికి రాజ్యమేలా, బంధువులను పరిమార్చిన పాపికి భోగములేలా, అమ్మా నీవు ఏ శాపమిచ్చినా స్వీకరింతును అని చెంత నిలిచిన ధర్మరాజును చూచి గాంధారి మారు మాట్లాడలేకపోయింది. అతడామెకు పాదాభివందనమును చేసే అప్పటికి గాంధారికి కోపోపశమనము అయినది. బిడ్డలారా, కుంతీ దర్శనమును చేసి రండని వారిని పంపింది. మాతృమూర్తి కుంతీదేవి శోకమూర్తిగా కనిపించింది. పాండవులు ఆమె పాదములకు నమస్కరించారు. వారికి కనులలో నీళ్లు నిండాయి. కుంతీదేవి వారిని లేవనెత్తి ఒకరొకరినే శరీరమంతా నిమురుచూ, అస్త్రశస్త్రాలతో ఏర్పడిన గాయాలను చేతితో పుడుకుచూ, వెచ్చని ఊర్పులు నిగుర్చుచూ, బిడ్డలారా వచ్చితిరా అని ప్రేమతో పలకరించింది. ఇంతలోనే ద్రౌపది అక్కడికి ఆగమించింది. పుత్రశోక వివశాంగి అయిన ఆ పాంచాలి దైన్యమే ఆకారము దాల్చినట్లుంది. కుంతీదేవితో, దేవి అభిమన్యాదులు నీ మనుమలు నిన్ను చూడగా రాలేదే, వారెక్కడా అని ఏడుస్తూ ఆమె పాదముల మీద వ్రాలిపోయింది. ఎండకు వాడిపోయిన తీగలాగున ఆ పాండవపత్ని నేలకూలిపోయింది. కుంతి ఆమెపై వ్రాలి రోదనం చేసింది. ఓదార్చి ఇరువురు గాంధారి చెంతకు వెళ్లారు. ద్రౌపది గాంధారి పాదముల మీద వ్రాలి మ్రొక్కింది. అప్పుడు ఆమె, ద్రౌపది నీవును నేనును పుత్రశోకార్తులైనాము, ఇరువురి దశ ఒకటే, విధి నిన్ను నేను ఓదార్చునట్లు నన్ను నీవు ఓదార్చునట్లు చేసింది. అమ్మా, విదురుడానాడు సభలో జ్ఞానులు పొగిడే మాటలు చెప్పే దానిని నేను నడపలేదు. ఈనాడు ఈ దుఃఖము ప్రాప్తించే విధిని ఎవరు తప్పించగలరు? ద్రౌపదిని గాంధారి సాంత్వన వాక్యములతో ఓదార్చినది.

మీరింతవరకు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహికలో స్త్రీ పర్వం మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆపాత మధురలు సినీ గీతాలు.

ఆపాత మధురలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతమిది. సాహిత్యం ఆరుద్ర, సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 9:00 కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీతులు వి విజయ మునుస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ రామగోవిందరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
3: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: ఆపాత ముదురలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట విజయకృష్ణమూర్తి సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సంగీతం కలం నుంచి చెలవారిన ఆ గీతాన్ని ఆలపించిన వారు ఘంటసాల పీసుసుల చిత్రం రాజకోట రహస్యం.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే 17 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. కావున శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక ఫోన్ నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మరి ఫోన్ చేయండి, మీ దంత సమస్యలకు డాక్టర్ వద్ద నేరుగా సమాధానాలను పొందండి.

0: ఆపాత మధురాలు కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట పెండ్యాల సంగీత సారథ్యంలో మలెమాల కలం నుంచి జలవారిన ఈ గీతాన్ని ఆలపించిన వారు ఘంటసాల పిసుశుల చిత్రం కోడెనాగు.
1: విజ్ఞానం, వినోదం,
0: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
0: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
0: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారం కానున్న ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలు ఈరోజు, అనంతరం రాచిపూడి రమేష్ గారి విస్తరాకు కథానిక మీరు వినవచ్చు.

ఆపాత మధురలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట పూజాఫలం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం. ఇది సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చిన వారు ఎస్ రాజేశ్వరరావు. శ్రోతలు, రేపు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీతులు వి విజయ మునుస్వామి, కె హరీష్ కుమార్, కె శ్రీనివాసులు, ఆర్ గోవిందరెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆపాత మధురాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట రాజకోట రహస్యం చిత్రం కోసం క్షమించాలి. ఆపాత మధురాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట పిడుగు రాముడు చిత్రం కోసం ఘంటసాల పిశుశీల ఆలపించిన గీతమిది. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సమకూర్చిన వారు టీవీ రాజు. చివరిగా విందాం భట్టి విక్రమార్క చిత్రం కోసం ఘంటసాల పిశుశీల ఆలపించిన గీతం. సాహిత్యం అనిశెట్టి, సంగీతం పెండియాల.

ఆపాత మంత్రులు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట భట్టి విక్రమార్క చిత్రం కోసం ఘంటసాల పిసుశీల ఆలపించిన గీతం ఇది. సాహిత్యం అనిశెట్టి, సంగీతం పెండ్యాల. మీరు ఇంతవరకు ఆపాత మధురాలు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమై 103.2 మరియు 107.5 MHz రేపు ఉదయం 6 గంటలకు ప్రబోధ గీతంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.